0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్,
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్,
0: నేను చేస్తున్న పని ఏమిటి,
1: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్,
0: దీన్ని మెడిటేషన్ అంటారా,
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్,
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా కూడా దివ్యదీగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి అంత కొంచెం వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యు హావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
0: కానీ అందులో కొంతదైనా,
1: బట్ హౌఎవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, full faith on existence and proceed henceforth.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: We are completely blind, it is good to some extent.
0: కానీ కొద్ది సమయంలో బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అన్ని దృశ్యంగా కనిపిస్తుంది.
1: Sometimes we are blind, at times blurred vision, there is a kind of shifting from one position to another.
0: కనుక ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
1: You should not shift your vision like that.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: There should be oneness in every aspect.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: కనుక ఇది అందరికీ ఒకసారి పొందపట్టడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే, ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
0: ఆ వ్యక్తి యొక్క సాధన దినం ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని తగినట్టుగా మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: ఇఫ్ ది ఇండివిజువల్ cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
0: Kaluka sir yedi cheyagalani veel lekapothe oka namasmaran chesukuntundi.
1: If it is not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
0: Bhajan bina sukha shanti nahi.

0: Sai Ram, dear listeners. Though born among the Danavas, the demonic clan, there are quite a few who have achieved distinction and sanctified their lives. As against these, there are countless persons who, born as human beings, have forgotten the human values and have wasted their lives. As human beings, should we not adhere to human values and sanctify our lives? Bhagwan Baba urges everyone to pursue a God-centric life and attain fulfillment. Let us now listen to the divine discourse delivered on the occasion of Onam celebrations at Prashanti Nilayam on the 15th of September 1986.
1: నరుల లోకమందే అమరియుండు సద్గుణంబులు కలిగి సరి అయిన నడతున్న అదియే స్వర్గమగును అవనియందు.
2: There is no heaven in some other world as such. Heaven exists on earth. If people have good qualities, virtues and character, then earth itself becomes heaven.
1: భారతీయ సంస్కృతికి వేద ఉపనిషత్తులే మూలము.
2: Vedas and Upanishads are the very roots and the source of Indian culture.
1: సంగీతమునకు సాహిత్యమునకు వేదములే మూల కారణము.
2: ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆల్సో వేదాస్ ఆర్ ద వెరీ సోర్స్ అండ్ ద రూట్.
1: సామవేదము నుండియే సంగీతం ఆవిర్భవించినది.
2: మ్యూజిక్ హస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ సామవేద.
1: ఋగ్వేదం నుండి ఏర్పడినటువంటిదే సాహిత్యము.
2: లిటరేచర్ హస్ టేకన్ its origin from Rigveda.
1: Bhakti puritamainatvanti yokka sangeetame bhagavantuni yokka swaroopamu.
2: God's form is music charged with devotion.
1: Kanukane naham vasami vaikunthe nayoge hrudayam ravau mad bhaktaha yatra gayanti tatra shtami narada annadu narayanudu. Narada, నేను వైకుంఠమునందు కాని లేక ఏ యోగుల హృదయమునందు కాని నేను నివసించుటలేదు. మద్భక్తః యత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు నన్ను స్మరించుచుందురో అక్కడ తత్ర తిష్ఠామి నారద, అక్కడ నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
2: దట్ ఈస్ వై గాడ్ హస్ డిక్లర్డ్ దట్ హీ డజంట్ ఎగ్జిస్ట్ either in Vaikuntha or in the hearts of yogis. His address and his place is wherever his devotees sing his glory, he is found there.
1: Bhagavantudu bhaktura hrudayam nandume matrame kaaka dushtula hrudayam nandu kudanu taanu untunnadu.
2: God exists not merely in the hearts of devotees but also in the hearts of evil persons.
1: స్వయం తీర్ణః పరాం తారయతి, తాను తరించి పరులను తరింపజేయగోరు నట్టి మానవుడే నిజమైన మానవుడని కూడాను నిరూపించింది వేదము.
2: Veda has also proved that man is a real man who saves himself and becomes instrument for saving others.
1: సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు సర్వుల హృదయ స్థాయి అయి సర్వ మానవత్వాన్ని రంజింపజేయచ్చు దివ్యత్వమును ప్రకటింపచేస్తూ ఉంటాడు.
2: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హిస్ డివోటీస్ అండ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: ప్రహ్లాదుడు ఒకనొక సమయమున తన తల్లి అయిన లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిద్వేషి అయినటువంటి నా తండ్రికి ఉన్నది ఒక్కటే భేదము అన్నాడు.
2: ప్రహ్లాద, ఎ గ్రేట్ డివోటీ, వన్స్ వెంట్ టు హిస్ మదర్ అండ్ జస్ట్ సేడ్, మదర్, there is one great difference between me, who is the lover of Hari, and father, who hates Hari.
1: నేను భగవంతుని ప్రేమిస్తూ స్మరిస్తూ అతని ప్రేమ రసామృతమును గ్రోలి నా హృదయమును నింపుకొని నేను మత్తుడై ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడై తాదాత్మభావములో ఆనందాన్ని అనుభవిస్తున్నానన్నాడు.
2: He said that, well, mother, I fill my heart with the Lord's sweetness and I am mad with Lord and I am enjoying thoroughly every minute the sweetness of the Lord arising out of my own devotion and my own love for Him.
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నారాయణుని ద్వేషించి తన హృదయమును కఠినమైన శిలగా మార్చుకొని ఆ శిల ఎందే నారాయణుని ప్రతిష్ఠ చేసుకున్నాడు.
2: On the other hand, my father hates Narayana, has transformed his heart into a stone, but still he has established and imprisoned his Narayana in his own heart, which is transformed into a stone.
1: Harini jeshinchinatvanti Hiranyakashipuni yokka hrudayamunandunu Harini preminchinatvanti Prahladani hrudayamunandunu unnadi okkade Hari.
2: There is only one Hari who is existing in the heart of Prahlada, who has loved Hari, and in the heart of Hiranyakasyapu, who has hated Hari.
1: Dravarupamainatvanti premanu aaraginchi dahamunu teerchukoni tana yokka taapamunu challarchukunnadu Prahladudu.
2: Prahlada has drunk deep into the nectarine sweetness of devotion and filled his heart and quenched his thirst.
1: కఠినమైనటువంటి హృదయమునందు హరిని ప్రతిష్ఠ చేసుకుని తాను తన తాపమును చల్లార్చుకునలేక దాహమును తీర్చుకునలేక తాను అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయ్యాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు ఎక్స్పీరియన్స్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ బై ఎస్టాబ్లిషింగ్ నారాయణ in his own cruel heart.
1: Nammi bratuku annaru manavudu.
2: Men have declared that trust and live.
1: Nammika galinatunte manavulake tanaku oka vidhamaina aanandamu labhyamavutundi.
2: Only that man who has faith and who has trusted, he alone gets joy and delight.
1: Aanandamu labhyamu gavinchukunna manavudu అశాంతికి దూరం అవుతాడు.
2: ద మ్యాన్ హూ గెట్స్ డిలైట్ అండ్ జాయ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అశాంతి దూరమైనప్పుడు శాంతి సుఖములు అనుభవిస్తాడు.
2: వెన్ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్ హీ న్యాచురలీ ఎంజాయ్స్ పీస్.
1: కనుక దైవత్వం సర్వవ్యాపి అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకున్నప్పుడే గాయకులు పరమభక్తులు దైవత్వాన్ని విస్మరించగా స్మరించి విశ్వసించి తన యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటారు.
2: డివోటీస్ అండ్ సింగర్స్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ఇన్ దర్ సింగింగ్ అండ్ ఇన్ దర్ మ్యూజిక్ అండ్ ఇన్ దర్ ఓన్ డివోషన్ ఓన్లీ వెన్ దే బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: దైవము లేని స్థానము లేదు.
2: దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: దైవముది కాని నామము లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ విచ్ డజంట్ హ్యావ్ గాడ్ ఇన్ ఇట్.
1: భాగవతమునందు ప్రహ్లాదుడు కూడాను ఇందుకలడందు లేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ఉన్నాడు.
2: ఇన్ భాగవత ఆల్సో ప్రహ్లాద హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే దట్ గాడ్ ఎగ్జిస్ట్ హియర్ and doesn't exist there. God exists everywhere. Only thing is, you have to search. If you search, you find God all over.
1: Tyagaraju cheppadu etavunara nilakada neeku ekkada chuchina nee untunnavu neeku nilakadane ledu sarvavyapakudavu sarvantaryamivi sarvagnudavu sarvashaktimayudavu అని వర్ణిస్తూ వచ్చాడు.
3: త్యాగరాజ ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ అబౌట్ గాడ్ వెల్, యు ఆర్ ఆల్ పర్వేసివ్, యు డోంట్ హ్యావ్ వన్ ప్లేస్ వేర్ యు ఆర్ స్టేషనరీ, యుల్ బి మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, యు ఆర్ ఆమ్నిషియంట్, యు ఆర్ ఆమ్నిపొటెంట్ అండ్ యు ఆర్ ఆమ్నిప్రెసెంట్. దట్ వే హీ డిస్క్రైబ్డ్ అండ్ యూగలైజ్డ్ గాడ్.
1: ఏకం వచ్చి సర్వభూతాంతరాత్మ కేవలం మానవుని ఎందు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు ఎందు కూడాను దైవత్వము ఆవరించి ఉంటున్నాడు.
3: డివినిటీ ఎగ్జిస్ట్ నాట్ మేర్లీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బి ఇట్ బీస్ట్ ఆర్ బర్డ్, గాడ్ ఎగ్జిస్ట్, డివినిటీ ఎగ్జిస్ట్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి త్యాగరాజే

0: దైవత్వం అనేటువంటిది సకల భూతములందు కూడాను ఉంటుండటం చేతనే దాసి అపరంజి రామచిలుకను పెంచి రామా రామా రామా అనేటువంటి ప్రేమ మాటలు నేర్పినప్పుడు ఆ రామచిలుకు కూడాను రామా రామా రామా అని స్మరించినట్టుగా త్యాగరాజు వర్ణిస్తూ వచ్చాడు.
1: Tyagaraja has described that as God, Rama, exists in every living being, be it in a parrot or any other living being. If you take for example a parrot, if you give the name Rama, Rama, it also goes on repeating Rama, Rama. Rama exists everywhere. One has to enjoy this.
0: Brahma vit brahmaiva bhavati. Brahma tattvamunu gurtinchina tunti vaadu బ్రహ్మనే తానవుతాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: వాల్మీకి నిరంతరము రామును స్మరించుతూ చింతించుతూ రామాయణము లిఖిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి కాంటెంప్లేటింగ్ ఆన్ రామ కంటిన్యూస్లీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ రోట్ రామాయణ.
0: కనుకనే వాల్మీకి ముఖ తేజస్సు అనేటువంటిది రామ ప్రతిబింబంగా దర్శిస్తూ వచ్చారు ఆశ్రమవాసులు.
1: ది డ్వెల్లర్స్ ఆఫ్ ది ఆశ్రమ ది రెసిడెంట్స్ ఆఫ్ ది ఆశ్రమ ఎక్స్పీరియన్స్డ్ ది స్ప్లెండర్ అండ్ ది రేడియన్స్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రామ ఆన్ ది ఫేస్ ఆఫ్ వాల్మీకి యాజ్ హి వాస్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్.
0: మనస్సున ఎట్టి పవిత్రమును చింతించునో వాని ముఖమున అట్టి ప్రకటతము కావిస్తూ ఉంటారు అంతర్భూశక్తి.
1: వాట్ ఎవర్ స్ప్లెండరస్ అండ్ సీక్రెట్ థాట్స్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఆన్ హిజ్ ఫేస్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ మానవుని యొక్క ముఖము.
1: మ్యాన్స్ ఫేస్ మే బి ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే రామచింతన చేత రమింప చేసుకున్నటువంటి యొక్క దివ్య తేజస్సుతో కూడినటువంటి వాడు వాల్మీకి.
1: దట్ ఈస్ వై వాల్మీకి మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ వాజ్ షైనింగ్ విత్ ది స్ప్లెండర్ ఆఫ్ రామ యాజ్ హి వాజ్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: మోజెస్ నిరంతరము భగవంతుని చింతించటం చేత తన యొక్క ముఖము దైవ కళగా దైవ సృష్టిగా దైవ తేజస్సుగా వికసిస్తూ ప్రకటిస్తూ ప్రకాశిస్తూ వచ్చింది.
1: మోసస్ వాజ్ ఆల్సో కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ అండ్ దేర్ ఫోర్ దట్ స్ప్లెండర్ దట్ రేడియన్స్ అండ్ దట్ గ్రేట్నెస్ వాజ్ షైనింగ్ ఆన్ హిజ్ ఫేస్.
0: ఇది బైబుల్ యొక్క ప్రకటితము.
1: దిస్ ఈస్ డిక్లర్డ్ ఇన్ బైబుల్.
0: డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండినటువంటి సమయం లోపల
1: డార్విన్ వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్
0: హెన్స్లో అనేటువంటి ఒక గురువు దగ్గర తాను విద్యను అభ్యసిస్తూ వచ్చాడు.
1: హీ యాక్సెప్టెడ్ హెన్స్లో యాజ్ హిస్ టీచర్ అండ్ హీ వాజ్ స్టడీయింగ్ అండర్ హిమ్.
0: ఆ అధ్యాపకుడు పరమ పవిత్ర హృదయుడు.
1: దట్ టీచర్ వాజ్ ఎ సీక్రెట్ పర్సన్ విత్ ఎ సీక్రెట్
0: నిస్వార్థ ప్రియుడు.
1: Absolutely self
0: nirankaramayudu.
1: He did not have any ego at all.
0: Nischala chittudu.
1: He was having a very steady
0: and firm mind. Guruvunu aashrayinchinatvanti ee Darwin nirantaram kudanu guruvu vale nenu kudanu ee sthitini anubhavinchali ani satchintana chestu vachadu.
1: Darwin, who approached him and took shelter under his stewardship, under his teachership, he resolved that he should also spend the life on the lines of his own teacher.
0: Yad bhavam tad bhavati.
1: It is
0: said, manavuni yokka bhavamunu puraskarinchukoniye tana phalitamu kudanu aashrayinchu untayi.
1: The fruits and the results which man reaps entirely depend upon his own feelings and thoughts.
0: Katta kadapatiki tana chirakala vanchanu teechukogaligadu Darwin.
1: Darwin was able to realize whatever he wished for ultimately.
0: Darwin kuda nischala chittudu nisvartha parudu nirankaramayudu ee vidhamaina tejastho tanu prakashistu vachadu prajala mundu.
1: Darwin was also selfless, free from ego, and also having a steady mind, thus she shone splendorously.
0: Kadapataki, Daivamu, Tanu, Vakate Netunti, Satya Nikudanu, Gurtinch Kuntaval Chadu.
1: He also recognized in the end that there is no difference and distinction between God and himself.
0: Kalukane Daivani, Yaduruga Undinatuga Bhavinchi, Nenu Leka Nivu Levu, Annadu.
1: Therefore, he declared that without me, you do not have.
0: Daivamu Leka Bhaktudu Kani, Bhaktudu Leka Daivamu Kani, Undutaku Veedu Kadu.
1: It is not possible for God to exist without a devotee and for a devotee to exist without God.
0: Bhaktudu, Bhagavantudu, Avinabhava Sambandhamuto Kudinatuvanti, Anyonyasrayamuto Cherinatuvanti, Ekatvamu Swarupudu.
1: Devotee and God are mutually dependent and they take, the relationship is mutual and in fact they are only one with two aspects.
0: Bhaktudu, ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడైనప్పుడు తాదాత్మ భావన పొందినప్పుడు ఏకత్వాన్ని పొందగలుగుతుంది.
1: డివోటీ వెన్ హీస్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ గాడ్, వెన్ హీస్ ఎంటైర్లీ సాచురేటెడ్ విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ గాడ్, హీ ఆల్సో బికమ్స్ గాడ్ అండ్ దెర్ విల్ బి ఓన్లీ వన్ ఎంటిటీ అట్ ద ఎండ్.
0: కనుకనే అట్టివాడే పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాస్ సచ్ ఎ గ్రేట్ డివోటీ.
0: వంశము రాక్షస వంశము.
1: హీ వాజ్ బోర్న్ ఇన్ ఎ డెమన్స్ ఫ్యామిలీ.
0: రూపము మానవ స్వరూపము.
1: హిస్ ఫార్మ్ వాజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: చిత్తము దైవ చిత్తము.
1: హిస్ హార్ట్ వాజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని పొందినటువంటి యొక్క పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ వన్ హూ హ్యాడ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ కంబైన్డ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రహ్లాదుడు నిరంతరము కూడాను ఒక సంస్కృతిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతిని ఆశ్రయిస్తూ తూచ దానిని అనుసరిస్తూ ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు.
1: ప్రహ్లాద ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ ద కోడ్ అండ్ ది కల్చర్ ఆఫ్ ఇండియన్ భారతీయ కల్చర్ అండ్ ఈ హెల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎ మోడల్ ఫర్ భారతీయ కల్చర్.
0: పురుషార్థములు నాలుగు.
1: దెర్ ఆర్ ఫోర్ పురుషార్థ గోల్స్.
0: ధర్మ, అర్థ, కామ, మోక్షములని.
1: ఫోర్ ఆర్ ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష.
0: ధర్మమును ధర్మముగానే వదలక ధర్మమున్న స్థానము నుండి అర్థము ప్రదేశములకు తీసుకుని పోయి అర్థమును కూడాను ధర్మమయం గావించినటువంటి సద్భక్తుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ సచ్ ఎ గ్రేట్ డివోటీ హూ వాజ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ధర్మ అండ్ టేకింగ్ ధర్మ టు అర్థ. హీ సాచురేటెడ్ ది సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అర్థ అండ్ వెల్త్ విత్ ధర్మ.
0: ధర్మార్థమును రెండింటినీ ఏకత్వము గావించి ఆ స్థానము నుండి కూడాను కామములకు కూడాను నడిపించినటువంటి యొక్క వ్యక్తి.
1: హీ యునైటెడ్ ధర్మ అండ్ అర్థ ఇన్ టు వన్ and take those two principles to the next principle of the desire and also saturated the principle of desire.
0: Artha kaamamulu rendintini dharmamayamuga avinchi taanu prashanta sthiti enduminappudu mokshame tananu varinchukuntu vachindi.
1: As he filled artha and kama, wealth and desire with dharma, the liberation itself loved to have offer itself to Prahlada.
0: దానవ వంశమునందు జన్మించినప్పటికీ ధర్మార్థ కామోక్షములు ఎందు సార్థకము గావించుకున్నటువంటి మహాపవిత్ర వ్యక్తులు ముగ్గురు మాత్రమే ఉంటుందన్నారు.
1: దెర్ ఆర్ ఓన్లీ త్రీ పీపుల్ హూ ఆల్దో బోర్న్ ఇన్ ద లీనియేజ్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ డెమన్స్ దే హావ్ శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ అండ్ అచీవ్డ్ ధర్మార్థ అండ్ కామన్ మోక్ష.
0: బలి చక్రవర్తి, ప్రహ్లాదుడు, విభీషణుడు.
1: దోస్ త్రీ ఆర్ కింగ్ బలి, ప్రహ్లాద అండ్ విభీషణ.
0: కాని మానవులై జన్మించి కూడాను ధర్మమోక్షములను విస్మరించి అర్థకామములు ఎందే జీవితమును గడిపి జీవితం వ్యర్థము గావించుకున్నటువంటి మానవులు అనేక మంది ఉంటున్నారు.
1: దెర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ ఆల్దో బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ దే హావ్ గివెన్ అప్ dharma and moksha and spend their entire time and life in satisfying artha and kama only.
0: Parama bhaktudainatundi prahladuni yokka kumarude virochanudu.
1: Virochana was the son of great sacred devotee, that is Prahlada.
0: Kani virochana yokka tattvamu viruddhanga maripoyindi.
1: Virochana took a different trend, a trend which is which was opposed.
0: Virochana yokka bhavamulu hetu vadamulu.
1: Virochana, I mean, he was an atheist.
0: Charvakam yokka tattvamu virochana yokka tattvamu.
1: The principles followed by Virochana was the same as the ones followed by this Charuvaka followers.
0: Aa Virochana yokka kumarude parama pavitrudainatundi Bali Chakravarti.
1: Bali, who is most sacred one, is the son of Virochana.
0: Ee Bali Chakravarti Prahladuni yokka manumudu, grandson.
1: Bali was the grandson of Prahlada.
0: ఈ బలిచక్రవర్తి ప్రజలను కన్న బిడ్డల వలె పాలించినటువంటి వాడు.
1: బలి రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ లవింగ్ ఆల్ ద సిటిజన్స్ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: ప్రజల యొక్క ప్రేమకు మన్ననలకు పాత్రుడైనటువంటి వాడు.
1: హీ వాజ్ ద వన్ హూ హ్యాడ్ వన్ ద లవ్ ఆఫ్ హిస్ ఓన్ సిటిజన్స్ అండ్ ఆల్సో ది ఆనర్ ఫ్రమ్ హిస్ సిటిజన్స్.
0: ప్రజలే బలిచక్రవర్తి దేహం యొక్క అంగములుగా భావించుకున్నటువంటి వాడు.
1: బలి చక్రవర్తి ఆల్వేస్ కన్సిడర్డ్ ఆల్ ద సిటిజన్స్ యాజ్ ద లింబ్స్ ఇన్ హిస్ ఆఫ్ హిస్ కింగ్డమ్.
0: ప్రజలు బలి చక్రవర్తిని ఈ దేహమునందు గుండె వలె విశ్వసించినటువంటి వారు.
1: ద సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్డమ్ కన్సిడర్డ్ బలి చక్రవర్తి యాజ్ ద హార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ విచ్ దే ఆర్.
0: ప్రజలకు ఆ చక్రవర్తికి సరి అయినటువంటి సాటిగా ఉండేటువంటి వారు.
1: దేర్ వాస్ a nice comparable situation between King Bali and the citizens.
0: Itanu okanadu Bali Chakravarti Vishwajit aneetunti yagamunu prarambhinchadu.
1: Bali Chakravarti undertook the Vishwajit yaga.
0: Lokamulo manchi varini chuchi pavitrulanu chuchi adhika sthayi endunnatunti varini chuchi కొన్ని విధమైనటువంటి దుర్గుణములు అభివృద్ధి పరుచుకొని అసూయాభావము చేత అనేక విధములైనటువంటి కుట్టలు పన్ని ఈ మంచి వారిని చెడుపుటకు అనేక ప్రయత్నములు చేస్తూ ఉంటారు కొంతమంది.
1: దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ వెన్ ఎవర్ దే సీ అదర్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ప్రాస్పెరిటీ హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ దే లాంచ్ ఎ నంబర్ ఆఫ్ స్కీమ్స్ to bring such people to trouble and to give some difficulties and problems to them.
0: Ittivi yuga yugamulu nundi kudanu janta pattala vade ventaadutu vastu untai.
1: Such things have been happening age after age.
0: Rama avataramanandu aneka vidhamulainatundi yokka asuya paralu cheta taani hinsinchabadutu vachadu.
1: During the times of Rama, Rama was put to a number of difficulties on account of people who suffered from jealousy.
0: Harishchandra yokka samayamulandu kudanu aneka mandi rishulayende oka durbhavam bayaderi Harishchandrani oka vidhamainatundi yokka pratignanu pariksha chesi atanni odinchalani prayatnincharu.
1: Even during the days of Harishchandra, there were people even among the rishis who suffered from such jealousies. They took an oath to put Harishchandra to certain test and bring him to all the difficulties.
0: Dharma murtulainatundi pandavulanu chuchi kauravulu kandarra chesukunnaru.
1: Pandavas, who were the embodiment of dharma, also provoked the same feeling of jealousy in the Kauravas.
0: Tyagamayudainatundi yokka Jesus nu chuchi kontha mandi asuya parulu Judas virodhanga atani paina kattini kattaru.
1: The same thing is true of even Jesus, who was the very embodiment of sacrifice. There were people who were jealous of him like Judas and who took a vow to give him trouble.
0: Sarvamata sammatame tana yokka abhimatanga visheshinchinatundi Muhammad nu chuchi Makka ku ranivakunda atani parabhavam gavinchi prakkaku tolagottaru.
1: Same thing is true of Muhammad. Muhammad, who considered all religions as equal, who loved all religions alike, was also driven away from Mecca by such people.
0: Anni kalamulu yendu, anni matamulu yendu, ee vidhamainatundi asuya bhavamu chelaregi, aneka vidhamainatundi ashantini abhivruddhi parachi, samaja lopala koncham alajadanu abhivruddhi gavincharu.
1: There are people who have undertaken such things during all times and in all religions, who have created problems and agitations, troubles and turmoils in the society by such activities.
0: Ikkada balachakravarti prajala pai undinatvanti yokka abhimanam chetanu prema chetanu prajala yokka kshemamu aashinchi yavat prapanchamantai kudunu kevalamu oka balachakravarti prapanchanga maaralani విశ్వజిత్తు విశ్వమును జయించినటువంటి వాడిగా తయారు కావాలని విశ్వమంతయు కూడాను సుఖశాంతులతో భద్రతలతో తృతువుగాలని తాను సంకల్పించుకున్నాడు.
1: కింగ్ బలి విత్ వెరీ నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ ది సిటిజన్స్ హీ అండర్టుక్ విశ్వజిత్ యాగ ఇన్ ఆర్డర్ టు కాంకర్ ద ఎంటైర్ యూనివర్స్ అండ్ బికమ్ ది కాంకర్ ఆఫ్ ది యూనివర్స్. Establish peace and prosperity and welfare for all the people on the earth.
0: ఈ యాగమును తిలకించినటువంటి యొక్క దేవతలలో కూడాను ఒక అసూయ భావం ప్రారంభమైంది.
1: Gods who saw such a feeling also suffered a type of jealousy against Bali.
0: వీరందరూ నారాయణుని చేరి స్వామి రాక్షసుడైనటువంటి యొక్క బలచక్రవర్తి విశ్వముని స్వాధీనం చేసుకుని దేశమంతా కూడా రాక్షసమయం గావించవచ్చును కనుక మమ్మల్ని రక్షించి అతని ఈ యొక్క అభిష్టం నుంచి వేరు గావించేటువంటి విధానమును మీరు సంకల్పించాలి అని ప్రార్థించారు.
1: గాడ్స్ అప్రోచ్ నారాయణ ప్రేయర్ టు నారాయణ బై టెలింగ్ హిమ్ బలి ఈజ్ హ్యావింగ్ ఎన్ ఐడియా టు కాంకర్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ మేక్ ఇట్ full of demons. It is a demon's kingdom he wants to make. So we pray to you, you may change his intentions and see that his intentions do not succeed.
0: Manavulu sankuchita hrudayulu.
1: Man is a narrow minded person.
0: Taanu okati telisina daivam okati telisinaatundi satyanni gurtinchukolekapothunnaru.
1: He doesn't realize the fact that if he thinks in one way, God may be thinking in the other way.
0: నారాయణుడు అంగీకరించినట్టు అంగీకరించి బలచక్రవర్తి యొక్క పవిత్ర హృదయాన్ని పరిశీలన చేసి పరమభక్తుడని విశ్వసించి అతన్ని ఏ విధంగానైనా కూడాను స్వర్గములకు పంపించాలి అనేటువంటి సత్సంకల్పాన్ని తాను చేశాడు.
1: నారాయణ హూ న్యూ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బలి అండ్ హూ వాంటెడ్ టు జస్ట్ సెండ్ బలి to the heavens which he deserved, he undertook a particular work.
0: ఈ సంకల్పానుగా సారంగా వామనమూర్తి అయి సిద్ధాశ్రమమున జన్మించాడు.
1: As per his desire and wish and will, he took birth in Siddhashrama as Vamanamurti.
0: వామనమూర్తి దానమును కోరి యజ్ఞములో ప్రవేశించాడు.
1: వామనమూర్తి entered into that యజ్ఞశాల asking alms.
0: నిర్మల హృదయుడు నిస్వార్థపరుడు కనుక బలచక్రవర్తికి వామనమూర్తి యొక్క తేజస్సు చక్కగా దైవంగా
1: జస్ట్ సెండ్ బలి టు ద హెవెన్స్ విచ్ హీ డిజర్వ్డ్ హీ అండర్టుక్ ఏ పర్టికులర్ వర్క్.
0: ఈ సంకల్పానుగా సారంగా వామనమూర్తి అయి

0: సత్కృదయుడు నిస్వార్థపరుడు కనుక బలచక్రవర్తికి వామనమూర్తి యొక్క తేజస్సు చక్కగా దైవంగా గుర్తించుకోగలిగాడు.
1: బలి హూ వాస్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్, ఎ సెల్ఫ్లెస్ సోల్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ద వన్ హూ హాస్ కమ్ ఈజ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
0: స్వామి, ఈ యజ్ఞ సమయమునందు తమ యొక్క కోరిక ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగినై సర్వులకు దాన ధర్మములు గావించి నా యొక్క జీవితమును సార్థకం గావించుకోవాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: హీ అప్రోచ్డ్ ది వామనమూర్తి అండ్ అడ్రస్ ది మై స్వామి అండ్ జస్ట్ సేడ్, వెల్ స్వామి, ఐ హావ్ డిసైడెడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్ మై సెల్ఫ్, దేర్ ఫోర్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ యు వాంట్, వాట్ యువర్ డిజైర్ ఇస్.
0: వామనమూర్తి చాలా చిన్నవాడు.
1: వామన వాజ్ ఎ పర్సన్ విత్ ఎ వెరీ స్మాల్ స్టేచర్, ఫిజికల్
0: స్టేచర్ కొంచెము కూత ఘనము.
1: ది ఫిజికల్ ఫ్రేమ్ ఈజ్ స్మాల్ బట్ హిస్ గ్రాండియర్ అండ్ హిస్
0: అడిగిన కోరిక చాలా చిన్నది, కానీ అందులోనే అనంతమైన జగత్ ఇవిడి ఉంటున్నది.
1: వాట్ హీ ఆస్క్డ్ ఫార్ వాజ్ ఎ స్మాల్ థింగ్ అపరెంట్లీ బట్ ఇట్ కవర్స్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ సచ్.
0: అబ్బే వామనమూర్తి, నాకు అధిక దానం అక్కరలేదు, మూడడుగులు మాత్రం నాకు భూమి ఇస్తే చాలన్నాడు.
1: వామనమూర్తి డిక్లేర్డ్, వెల్ బలి, ఐ డు నాట్ వాంట్ మచ్ మోర్, ఐ వుడ్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ 3 feet ఆఫ్ ల్యాండ్.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెది తనకు 3 అడుగులనిచ్చుట ముఖ్యమగునా?
1: హీ సెడ్, వెల్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ దేర్ కెన్ ఐ నాట్ గివ్ 3 feet as arms to you.
0: కాని ఈ వామనమూర్తి త్రివిక్రమ అవతారం ధరించాడు.
1: వామన టుక్ ది ఫార్మ్ ఆఫ్ త్రివిక్రమ వన్స్ ఇట్ వాజ్ గ్రాంటెడ్.
0: ప్రపంచమునంతైకుడను ఒక్క పాదములో చేర్చుకున్నాడు.
1: హీ కవర్డ్ ద ఎంటైర్ వరల్డ్ విత్ 1 foot.
0: ఆకాశమును మరొక పాదంలో త్రొక్కున్నాడు.
1: అండ్ ది స్కై వాజ్ కవర్డ్ బై అనదర్ ఫుట్.
0: బలి చక్రవర్తి, 3వ పాదమునకు స్థలం ఏమైనా చూపించగలవా అన్నాడు.
1: ఆఫ్టర్ కవరింగ్ ది ఎంటైర్ అర్త్ అండ్ స్కై హీ ఆస్క్డ్ బలి, బలి, కెన్ ఐ హ్యావ్ ఫార్ మై 3rd step విచ్ హావ్ ప్రామిస్డ్.
0: ఏ హృదయం మునసుకు ఈశ నాకు మగిడి దాని నేను అర్పిత మహితమూర్తి, పరగ వేరేమి చెప్తు నీ పాద అర్చనకును, ఇదిగో శిరస్సు, దీనిపై 3వ పాదం పెట్టుకోమన్నాడు.
1: హీ సెడ్, వెల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆఫర్డ్ టు మీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ బాడీ, ఐ కెన్ ఆఫర్ బ్యాక్ దిస్ టు యూ ఓ లార్డ్, ఐఎమ్ ఆఫరింగ్ మై హెడ్, యూ కెన్ పుట్ యువర్ ఫుట్ ఆన్ మై హెడ్.
0: అనగా తన సర్వస్వమును కూడాను అర్పితం గావించుకున్నటువంటి మహాత్యాగమూర్తి ఈ యొక్క బలిచక్రవర్తి.
1: బలిచక్రవర్తి దేర్ ఫోర్ సిగ్నిఫైస్ అండ్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వన్ హూ హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్.
0: యజ్ఞములు గావించుతున్నటువంటి బలిచక్రవర్తికి అకస్మాత్తుగా ఈ విధంగా పాతాళ లోకములకు తొక్కడం చేత ప్రజలు చాలా దుఃఖించిపోయారు.
1: బలి హూ వాజ్ పర్ఫార్మింగ్ ఏ యజ్ఞ, వెన్ హీ వాజ్ పుష్ డౌన్ టు ద నెథర్ వరల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ది సిటిజన్స్ వర్ వెరీ సారీ ఫర్ ఇట్, దే వర్ వెరీ సాడ్ అబౌట్ ఇట్.
0: కనుక పాతాళ లోకములకు పోవుట పూర్వము వామనమూర్తిని ఒక్క కోరిక కోరాడు బలి చక్రవర్తి.
1: దేర్ ఫోర్ బలి చక్రవర్తి ఆస్క్డ్ ఫార్ 1 small boon ఫ్రమ్ వామనమూర్తి.
0: స్వామి, నేను నా జీవితమును త్యజించి స్వర్గమును చేరుకోవటం నాకు సంతోషమే, కాని ఏ విధమైనటువంటి యొక్క సంకల్పము లేకుండా ప్రజలను నిరాశ పెట్టి వారిని దుఃఖింపచేయటము నాకిష్టం లేదు. కనుక ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసము శ్రవణ నక్షత్రములందు నా ప్రజలను చూచుకోవడానికి ఒక్కతూరి నేను వచ్చేటువంటి అవకాశం నాకు లభించాలని అన్నాడు, అనుగ్రహించమని కోరాడు.
1: హీ అడ్రస్డ్ వామనమూర్తి, స్వామి, ఐ వుడ్ బి హ్యాపీ యాజ్ పర్ యువర్ విష్ టు గో టు ద హెవెన్ అండ్ బి దేర్, బట్ ఐ డు నాట్ వాంట్ టు లీవ్ ఆల్ మై సిటిజన్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సాడ్నెస్ అండ్ సారో, ఐ ప్రే that I may be given an opportunity to come once in a year in month of Sravana and in the star of Sravana and visit my people once in a year.
0: సంవత్సరమునకు ఒక పర్యాయము నా ప్రజలు నేను చూడాలి అని ఈ ప్రజాభిమానము చేత తాను ఈ కోరికను కోరుకున్నాను.

0: on account of his love for his own citizens, he asked for this particular boon. He wanted to visit at once
1: in a year. బలచక్రవర్తి పైన ఉండేటువంటి ప్రజల యొక్క అభిమానం యొక్క గుర్తే ఈ ఓణం.
0: ఓణం ఈజ్ ఓన్లీ ఎన్ ఇండికేషన్ అండ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ద లవ్ విచ్ బలచక్రవర్తి బోర్ టువర్డ్స్ హిస్ సిటిజన్స్.
1: ఈ ఓణం రోజు కేరళ ప్రజలందరి కూడాను తెల్లవారగని అభ్యంగ స్నానములు ఆచరించి
0: ఆన్ దిస్ డే ఆఫ్ ఓణం ఆల్ ది పీపుల్ ఇన్ కేరళ టేక్ బాత్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్.
1: ఇది రెండూ చేరినటువంటి శ్రావణ మాసమునకు చింగం అని ఒక మలయాళంలో ఒక పేరు ఉంటుంటుంది.
0: ఫర్ దట్ మూమెంట్ ఆస్పీషియస్ మూమెంట్ విచ్ కమ్స్ విచ్ కమ్స్ ఆన్ శ్రావణ నక్షత్ర అండ్ శ్రావణ మాస దేర్ ఇస్
1: ఆనాడు కొత్త వస్త్రములు ధరించి
0: మలయాళం వర్డ్ కాల్డ్ చింగం అండ్ ఆన్ దట్ డే దే వేర్ న్యూ క్లోత్
1: వారు ఆనాడు అనేక విధములైనటువంటి యొక్క మధుర పదార్థములను చేసి
0: దే ప్రిపేర్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ స్వీట్ డిషెస్.
1: దానిని ఒక అరటి ఆకులో వడ్డించి
0: దే పుట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే హావ్ ప్రిపేర్డ్
1: మొదలు బలి చక్రవర్తికి నైవేద్యం చేసి
0: దే ఆఫర్ ఇట్ టు బలి చక్రవర్తి యాజ్ నైవేద్యం.
1: తదుపరి బంధుమిత్రుల చేత చాలా వైభవంగా ఈ ఓణమును జరుపుకుంటారు.
0: After offering it as an offering to Bali in the first place, they observe this particular day as a great day of importance and joy and delight.
1: కొత్తవత్సరములకు ఓణక్కొడి అని ఒక పేరు మలయాళంలో.
0: There is a name given ఓణక్కొడి
1: అనగా కొత్త వస్త్రములు అని దీనికి అర్థము.
0: For new clothes they call it ఓణక్కొడి.
1: ఇది ఆ ఓణమునకు సరి అయినటువంటి ఒక అర్థంగా కూడా గుర్తిస్తూ వచ్చారు.
0: దిస్ ఆల్సో హ్యాస్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ కుడ్ బి
1: సీన్. వస్త్రం అనగా ఏమిటి? కేవలం దేహమునకు ధరించినటువంటి కొత్త వస్త్రమే కాదు, దీనికి అంతరార్థం కూడాను బలిచక్రవర్తి నూతన దేహమును ధరించాడు.
0: వాట్ డస్ దిస్ వేరింగ్ ఆఫ్ న్యూ క్లోత్ సిగ్నిఫై? నాట్ మియర్లీ దిస్ ఫిజికల్ బాడీస్ ఆఫ్ కేరళైట్స్ వేర్ ది న్యూ క్లోత్. దిస్ ఆల్సో సిగ్నిఫైస్ that king Bali has got a new body on that day.
1: Devo divalay prakto jivo deva sanatana sanatanamaina ikka daivattamu nutanamaina shariram dharinchinattuga
0: they feel that this atma which is eternal has taken a new body.
1: Ee yokka paatala lokamulo doppakavadinatundi yokka ee bali chakravarti sambandhamulo oka paryayamu prajabhimanam anetundi dehamulo dharinchiravatam cheta ఇది ఒక నూతన వస్త్రంగా భావించుకుంటూ వచ్చింది.
0: కింగ్ బలి హూ హాస్ పుష్డ్ ఇన్ టు ద నెథర్ వరల్డ్ కమ్స్ వన్స్ ఇన్ ఎ ఇయర్ వేరింగ్ దిస్ న్యూ క్లోత్ కాల్డ్ ది క్లోత్ ఆఫ్ లవ్ ఫార్ ద సిటిజన్స్ అండ్ దిస్ ఇస్ హౌ దే
1: సాక్షాత్ భగవంతుని యొక్క అభిమానమును ప్రేమను చూరుకున్నటువంటి యొక్క దేశము కేరళ దేశము.
0: కేరళ ల్యాండ్ ఇస్ ద వన్ విచ్ హాస్ ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: నిజముగా ప్రేమాభిమానం అనేటువంటిది వారు అన్ని విధాలా అనుభవిస్తూ వచ్చారు ఆనాడు.
0: ఆన్ దట్ పర్టికులర్ డే దే ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద కింగ్.
1: దీనికి మరొక పేరు కూడాను ఉన్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్.
1: పరశురామ క్షేత్రం అని కూడాను దీనికి ఒక మరొక పేరు.
0: ఫర్ దిస్ ల్యాండ్ ది అదర్ నేమ్ ఈస్ పరశురామ క్షేత్ర.
1: దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది?
0: హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ పర్టికులర్ ల్యాండ్
1: పరశురాముడు కూడాను ఒక అవతార స్వరూపుడు?
0: పరశురామ వాజ్ ఆల్సో ఎన్ అవతార్ ఎన్ ఇన్కార్నేషన్.
1: తన తండ్రిని రాజులైనటువంటి వారు శిరశ్ఛేదనం చేయటం చేత ఆ దృశ్యమును చూచి తల్లి అయినటువంటి రేణుక కుమారుడు దగ్గర లేని సమయంలో చూచి ఓ రామా రామా రామా అని కేకలు వేసింది.
0: ఇట్ సో హ్యాపెన్డ్ వెన్ ది కింగ్ కేమ్ అండ్ బిహేడెడ్ జమదగ్ని father of Parashurama, Renuka Devi, who was there seeing this particular ghastly sight, cried out, oh Rama, Rama, Rama.
1: Nirmala chittamu galiginatundi vyaktiki, nisvarthamainatundi bhavamu galiginatundi vyaktiki, enta dooramulo, ee vidhamainatundi pradeshamulo, taanu pilichinappatikini, variki vidyut shakti anetundi oka tarangamula cheta, shabda tarangamula cheta, jyotirmayamainatundi oka shabdamula cheta, adi sannihitamai untuntadi.
0: For a person who has a pure heart and a selfless heart, whatever be the distance, when there is a call from any person, that call will reach him through the sound waves, the electric waves, and the jyotir waves.
1: ఎక్కడో ఉండినటువంటి పరశురామునికి తల్లి కంఠం వినిపించింది.
0: పరశురామ హు వాస్ అట్ ఎ వెరీ గ్రేట్ డిస్టెన్స్ కుడ్ హియర్ ది క్రై ఆఫ్ హిజ్ ఓన్ మదర్.
1: మాతృభక్తి కలిగినటువంటి యొక్క పరశురాముడు కనుక తల్లి కంఠంలో చక్కగా ఏకాగ్రత పరుస్తూ వచ్చాడు. ఎన్ని పర్యాలు చెప్పింది ఈమె ఈ యమదగ్ని యొక్క కంఠమును కోస్తుంటే ఆ దృశ్యము చూడలేక రామా రామా రామా రామా ఈ విధంగా 21 పర్యాయములు పిలిచింది రాముడు.
0: పరశురామ హూ హ్యాడ్ సచ్ గ్రేట్ డివోషన్ అండ్ లవ్ ఫర్ హిజ్ మదర్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ హర్ వాయిస్ అండ్ షీ వాజ్ క్రయింగ్ అవుట్ ఫర్ రామా పరశురామ రామా రామా 21 టైమ్స్ హీ కౌంటెడ్ దట్.
1: ఇంటికి వచ్చి చూచేటప్పటికీ ఆశ్రమంలో తండ్రి మొండము శిరస్సు వేరై ఉన్నది.
0: When Parashurama returned to the ashram and he saw
1: ఇది కార్తవీర్యుని యొక్క కుమారుడు చేసినటువంటి యొక్క క్రూర కర్మ.
0: He saw that the head was separated from the body of his father and he realized that this was done by the sons of King Kartavirya.
1: నా తల్లి యొక్క హృదయాన్ని శాంతపరచాలనుకుంటే ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినదో అన్ని పర్యాయములు ఈ క్షత్రియులపైన యుద్ధం చేసి యావత్ క్షత్రియులను ధ్వంసం చేయుతానని ప్రతిజ్ఞ పట్టాడు.
0: పరశురామ టుక్ ఎ ఓత్ దట్ ఐ వుడ్ లైక్ టు గో రౌండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ మై మదర్ కాల్డ్ ఇన్ అగోనీ మై నేమ్. షీ కాల్డ్ 21 టైమ్స్. ఐ వుడ్ లైక్ టు జస్ట్ గో రౌండ్ అండ్ డిస్ట్రాయ్ దోస్ కింగ్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: కనుక 21 పర్యాయములు క్షత్రియులపైన యుద్ధం చేసి రాజ్యములంతా ఇక్కడను సాధించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు.
0: దట్ ఈస్ వై హీ ఫాట్ 21 times he waged wars against the Kshatriyas and destroyed them.
1: తిరిగి ఆ యొక్క ఆవేశను ఆవేదనను కొంత చల్లార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి తండ్రి యొక్క పూర్వీకులు వారి వంశం అనేటువంటిది భరద్వాజ వంశము. భరద్వాజుడు వచ్చి ఆ తండ్రి యొక్క శిరస్సును చేర్చి అతనికి దానమిచ్చాడు జమదగ్ని.
0: ఆఫ్టర్ he waged the war 21 times, I mean he enjoyed a little peace, the excitement was reduced and the anger was also quenched. He came back and fell at the feet of the mother, and at that time Bharadwaja, the elder sister of that particular family, he appeared and he brought his father back to life.
1: Neenu ochina karyamu poorthi ayyadani talchukunnadu. Tadupari తాను జయించినటువంటి రాజ్యమునంతా కూడాను తాను పాలించేటువంటి యొక్క భావము లేకపోవడం చేత కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుకు దానమిచ్చాడు ఈ రాజ్యమునంతా.
0: పరశురామ ఫెల్ట్ వెల్ ది పర్పస్ ఫర్ విచ్ హీ వాస్ బోర్న్ వాస్ ఫుల్ఫిల్డ్. హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా టు రూల్ ద కింగ్డమ్. దేర్ఫోర్ హీ గేవ్ ఇన్ చారిటీ టు ఎ పర్సన్ కశ్యప దట్ పర్టికులర్ కింగ్డమ్.
1: తానే దానమిచ్చినటువంటి స్థానములో తాను ఉండటం ధర్మం కాదనుకున్నాడు.
0: హీ ఫెల్ట్ దాట్ యాజ్ హీ హాస్ గివన్ ది ఎంటైర్ ల్యాండ్ యాజ్ ఆర్మ్స్ టు అనదర్ పర్సన్ కశ్యప హీ ఫెల్ట్ దట్
1: కనుక పరశురాముడు సముద్రమును శోధించి అక్కడ ఒక గట్టును ఏర్పరచుకొని ఆ గట్టు లోపల తాను ఒక గ్రామమును నిర్మించుకున్నాడు. అదే పరశురామ క్షేత్రమని దక్షిణ భారతదేశమునందు కేరళ దేశము ఇది పరశురామ క్షేత్రమని పేరు ప్రఖ్యాతి అయింది.
0: He went to the shores of the ocean and he identified a particular area he wanted to live there. And this particular area is called Parashurama Kshetra and that is Kerala.
1: Akkadani samipamulo undinatundi Mahesha Parvathamulo kulla velli taanu tapas cheskuntu kurchunnadu.
0: He went to a mountain there called Mahesha Mountain.
1: Adi kudanu ee Kerala rajyamunde untunnadi.
0: That is also found in Kerala.
1: Kanuka Kerala rajyam anaga chala pavitramainatundi desham.
0: Therefore Kerala is a very sacred place, sacred country.
1: Ee onam anaitundi kudanu sariyainatundi samayam lopala erpadutu vachindi.
0: This onam also happens to occur in an auspicious moment and time.
1: Moodu nelalu కుండపోతగా వర్షములు ప్రారంభమవుతాయి కేరళలో.
0: 3 months కంటిన్యూస్లీ దేర్ విల్ బి డౌన్ పోర్ ఇన్ కేరళ.
1: సూర్యోదయమే అరుదుగా ఉంటుంది.
0: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ సన్ రైజ్, ఇట్ బికమ్స్ వెరీ రేర్.
1: ఈ వర్షములు నిలిచిపోయి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకృతిని పవిత్రము గావించి ఎక్కడ చూసినప్పటికీ పచ్చని పంటల చేతను నీలమేఘమైనటువంటి యొక్క స్వరూపము చేతను కలకలలాడుకుంటాది రాజ్యము.
0: ఓనం కమ్స్ అట్ ఎ టైమ్ వెన్ ది రైన్స్ వుడ్ హావ్ స్టాప్డ్, ది సన్ వుడ్ బి షైనింగ్ బ్రైట్లీ అండ్ దెర్ విల్ బి గ్రీన్స్ ఆల్ రౌండ్. అట్ దట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ జాయ్ హ్యాపీనెస్ దిస్ ఓనం అకర్స్.
1: కనుక ప్రకృతి కూడాను ఆనందించేటువంటి సమయము ఈ ఓణము యొక్క సమయము.
0: ఓణం ఇస్ ద టైమ్ వెన్ ది ఎంటైర్ నేచర్ సీమ్స్ టు బి అబ్సల్యూట్లీ డిలైటెడ్.
1: ప్రకృతి తన యొక్క సహజ సౌందర్యాన్ని ధరించి ప్రజలకు కూడా సహజానందమును అందించేటువంటి చక్కని అవకాశము ఈ ఓణము యొక్క సమయము.
0: ఓణం టైమ్ ఇస్ ద టైమ్ వెన్ నేచర్ విల్ బి సో బ్యూటిఫుల్ ఇట్ విల్ బి గివింగ్ ఆల్ ద థ్రిల్ టు ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్.
1: పాడి పంటలతో,
0: ధాన్యములతో, ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్,
1: పండ్లు ఫలములతో,
0: ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్,
1: చాలా దేహము సౌందర్యంగా ఉంటుంటుంది ఈ దేశము ఈ సమయంలో.
0: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ టైమ్ ద ఎంటైర్ కంట్రీ వుడ్ బి వేరింగ్ ఎ లుక్ ఆఫ్ బ్యూటీ.
1: ఆ యొక్క కేరళ దేశము చూచి చెప్పవలను కాని వర్ణించుటకు వీలు కాదు.
0: కేరళ హ్యాస్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్. It doesn't lend itself for easy description.
1: ఇది కేవలం దైవ నిర్ణయమైనటువంటి దైవం యొక్క సంబంధమైనటువంటి యొక్క దేశం ఈ కేరళ దేశం.
0: కేరళ హ్యాస్ ఎ వెరీ క్లోజ్ లింక్ అండ్ రిలేషన్షిప్ టు ద డివినిటీ ఇట్సెల్ఫ్.
1: కానీ అట్టి పవిత్రమైనటువంటి దేశమున కాలానుగుణ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వచ్చాయి.
0: బట్ ఇన్ సచ్ ఎ సేక్రెడ్ ల్యాండ్ with the passage of time some changes have taken place.
1: దేశకాల పరిస్థితుల ప్రభావం చేత మానవుల యొక్క మనసులు కూడాను మారుతూ వచ్చాయి.
0: On account of the changing times and the circumstances, the thinking and the minds of the people have also undergone a change.
1: మనిషికి మధ్య దేశములు అభివృద్ధి అయిపోతూ వచ్చాయి.
0: Hatred is rising between man and man.
1: మనసుకు మధ్య దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘములు ఆవరిస్తూ వచ్చాయి.
0: Between mind and mind, there are clouds of ignorance.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మార్పు చేతను మనిషి యొక్క తత్వం కూడా మారుతూ వచ్చింది.
0: On account of such change in the environment and in the climate,
1: ఎంత మారినప్పటికీ భక్తి ప్రపత్తుల యొక్క తపత్తు అనగా విత్పత్తు ఇవన్నీ ఏమాత్రం కూడా మారలేకుండా పోతున్నాయి.
0: Whatever changes might have come, still the real devotion has not changed there.
1: ఇది కేరళలో రాజ్యాంగ రీతిగా చూసినప్పుడు ఇది కమ్యూనిస్ట్ ప్రదేశము, కమ్యూనిస్ట్ రాజ్యం అనుకుంటాం.
0: If you were to look at it politically, it is a communist country, communist land.
1: కాదు, హృదయములు ఈనాటికి కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవత్ భక్తితో లీనమయ్యే ఉంటున్నాయి.
0: But if you were to look into the hearts of the people, the hearts are sacred, fully charged with devotion to God.
1: ఈ ఓణము దినం అనేటువంటి దినము ఏ వ్యక్తి అయినా కూడాను ఈ యొక్క ప్రేమమయమైనటువంటి యొక్క పండుగలో ప్రవేశించినటువంటి వాడు కేరళలో ఉండనే ఉండదు.
0: During this particular occasion of Onam, there is hardly any person who doesn't experience that love and the thrill of love and
1: God in Onam. తాను స్నానం చేసి గంధమును ధరించి అనేక విధమైనటువంటి ఈ యొక్క ఉత్సవములకు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనాలో ఆ విధంగా పాల్గొంటుంటారు.
0: ఎవరీ
1: దేవాలయములను చూసినప్పుడు క్రిక్కిరిచి ఉంటుంటారు ప్రజలు.
0: ఎవ్రీ పర్సన్ విల్ టేక్ బాత్ అండ్ విల్ వేర్ ద సేక్రెడ్
1: రాజకీయ తంత్రాల వల్ల పైభేదములు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అంతర్భేదములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: ద టెంపుల్స్ విల్ బి ఫుల్ ఆఫ్ పీపుల్. There may be some external differences, but internally and in the core of the heart, they are all very sacred.
1: ఇది స్వార్థము సప్రయోజనముతో సంబంధించినటువంటివి మాత్రమే.
0: This is the path which is selfish and which is for the purpose of self-fulfillment.
1: హృదయమునందు భక్తి ప్రపత్తులు అనేటువంటిది హత్తుకొని ఉంటున్నాయి.
0: ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ హావ్ మేడ్ ఎన్ ఇండెలిబుల్ ఇంపాక్ట్.
1: దేవుడెవరు దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు
0: వెన్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఇస్ మ్యాన్ అండ్ హూ ఇస్ గాడ్,
1: కదిలేది జీవుడు కదలంది దేవుడు అన్నాడు.
0: ద వన్ విచ్ మూవ్స్ అండ్ చేంజెస్ ఈజ్ జీవా అండ్ మ్యాన్. ద వన్ విచ్ ఈజ్ కామన్ ఏంటనేది ఎటర్నల్, దట్ ఈజ్
1: నిరంతరము మార్పు చెంది చంచలత్వంతో కూడినటువంటిది జీవతత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ జీవా, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ ఈజ్ ఫుల్ ఆఫ్ వేవరింగ్ మైండ్ చేంజింగ్.
1: మారేటువంటిది జీవుని యొక్క లక్షణము.
0: మ్యాన్స్ నేచర్ ఈజ్ చేంజ్,
1: మారినటువంటిది దైవం యొక్క తత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: కనుక కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కేరళలో ఈ విధమైనటువంటి యొక్క భగవద్భావం అనేటువంటిది మారని ఏకత్వంగా ఉండేటువంటి దివ్యత్వము.
0: ఆల్దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ గాన్ బై, ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ పర్మనెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ కేరళ.
1: కనుక ఈ ఓనము యొక్క మహత్యం అనేటువంటిది ఇట్టిది అట్టిదని కాదు. పరమ భక్తుడైనటువంటి తాతయ్యైన ప్రహ్లాదుడు, మనుమడైనటువంటి యొక్క బలిచక్రవర్తి యొక్క చరిత్రకు ఎన్నింటి యొక్క మధ్య లోపల
0: ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓనం కెనాట్ బి డిస్క్రైబ్డ్ బిట్వీన్ ప్రహ్లాద హూ ఇస్ ఎ వెరీ గ్రేట్ డివోటీ అండ్ బలి హూ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఎంపరర్ అండ్ డివోటీ.
1: ఇక్కడ తాతకు ఇక్కడ మనుమునికి మధ్యన ఉన్నటువంటి వాడు తండ్రి, అతనే విరోచనుడు, అతనే హేతువాడు. ఈ నాస్తికత్వం అక్కడ నుంచి వచ్చింది.
0: బిట్వీన్ ది గ్రాండ్ ఫాదర్ హూ వాజ్ ఎ డివోటీ అండ్ గ్రాండ్ సన్ హూ వాజ్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ డివోటీ, ద ఫాదర్ హూ వాజ్ విరోచన హీ వాజ్ ఎన్ ఏథియస్ట్.
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్
1: రెండు మంచి యొక్క మధ్యలో ఒకటి చెడ్డ చేరి ఉంది, రెండు చెడ్డల యొక్క మధ్యలో ఒక మంచి చేరింది.
0: ప్లెజర్ ఇస్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ కెన్ బి అప్లైడ్ హియర్ బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ దెర్ ఇస్ ఏ నీవిల్ ఆర్ ఎ వికెట్ థింగ్.
1: ప్రహ్లాదుడు పరమ భక్తుడు,
0: ప్రహ్లాద ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: బలిచక్రవర్తి పరమ భక్తుడు,
0: బలి ఆల్సో ఇస్ ఎ వెరీ గ్రేట్ డివోటీ.
1: మధ్యలో కొంచెం భక్తిహీనమైనటువంటి వాడే ఈ విరోచనుడు.
0: బిట్వీన్ దీస్ టూ పీపుల్ హూ ఆర్ వెరీ గ్రేట్ డివోటీస్ ఇన్ ద మిడిల్ కమ్స్
1: లోకములో ప్రహ్లాదుని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి, బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుండాలి.
0: ఇన్ ద వరల్డ్ పీపుల్ హూ బిలాంగ్ టు అండ్ హూ రిలేట్ టు దెమ్సెల్వ్స్ టు ఐదర్ బలి ఆర్
1: విరోచని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి.
0: అండ్ ఆల్సో పీపుల్ హూ క్లెయిమ్ లీనియేజ్ టు విరోచన ఆల్సో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్.
1: ఈ మార్పు లేకపోతే ఇది జగత్తే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్ యూ కెనాట్ డిస్క్రైబ్ దిస్ ఎస్ ఎ వరల్డ్ అట్ ఆల్.
1: జగత్ అదే జగత్.
0: జగత్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్స్ జ అండ్ గత్.
1: జ పుట్టటం,
0: జ మీన్స్ టేకింగ్ బర్త్
1: మరణించటం,
0: గత్ మీన్స్ డైయింగ్ డెత్.
1: పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు.
0: బిఫోర్ బర్త్ దెర్ వాజ్ నో వరల్డ్.
1: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
0: ఆఫ్టర్ డెత్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ దిస్ వరల్డ్.
1: కనుక జనన మరణములకు మధ్య నుండి మాత్రమే ఈ జగత్తు చేరి ఉంటుంది.
0: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అలోన్ దిస్ వరల్డ్ అక్కర్స్.
1: కనుక నేను రెండు మనుషుల యొక్క మధ్యలోనే ఈ చెడ్డ కూడా ఉంటుంటారు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ వి ఆల్సో సే బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ వన్ బ్యాడ్ థింగ్ ఆల్సో ఎగ్జిస్ట్.
1: కనుక ఎవరికెవరు సంబంధం లేదు.
0: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్ ఇన్ దట్ వే.
1: దేహరీతిగా తాతలు తండ్రులు ముత్తాతలు మనుమళ్ళు అని పిలిచవచ్చు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ వి విల్ డిస్క్రైబ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్
1: దేహానుబంధములు మాత్రమే.
0: దిస్ ఓన్లీ ఫిజికల్ బాడీలీ రిలేషన్షిప్.
1: దేహము పాంచభౌతికము.
0: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: బాడీ ఇస్ బౌండ్ టు పెరిష్.
1: దేహి నిరామయుండు.
0: ద ఇండ్వెలర్ ఈస్ ద పర్మనెంట్.
1: గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ఇఫ్ ఓన్లీ యూ కాంటెంప్లేట్ అండ్ థింక్ ఇట్ కేర్ఫుల్లీ ది పర్మనెంట్ ఎంటిటీ డజంట్ హ్యావ్ బర్త్ డెత్.
1: నిజంబు చూడా ఆ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్ అండ్ కేర్ఫుల్లీ ఇఫ్ యూ సీ దాట్ పర్టికులర్ ఇండ్వెలర్ హింసెల్ఫ్ ఇస్ గాడ్.
1: ఈ దేహం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ బాడీ?
1: మరణపు కొంప.
0: దిస్ ఈస్ ఎ డర్టీ హౌస్.
1: రోగంలో మర్గడు సేవక గంప.
0: It is a basket consisting of
1: number of chandramu pondu dumpa.
0: This undergoes a number of changes.
1: Bhavasagaram ini kampa.
0: దిస్ కెనాట్ స్విమ్ ది ల్యాండ్
1: నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద సెడ్ ఓ మైండ్ డోంట్ డిపెండ్ అపాన్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ చేంజింగ్ టేక్ షెల్టర్
1: నీతి కూడా దేహము నీతి కూడా
0: హ్యూమన్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బబుల్
1: మనసు పిచ్చి కోతి
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ
1: ఈ కోతిని నీవు అనుసరించవద్దు.
0: డోంట్ ఫాలో దిస్ మ్యాడ్ మంకీ ఐదర్
1: ఈ నీతి బుడగను నీవు ఆశ్రయించవద్దు.
0: డోంట్ టేక్ షెల్టర్ ఆన్ దిస్ వాటర్ బబుల్
1: నీవు నీ చిత్తమును అనుసరించు.
0: ఫాలో యువర్ ఓన్ హార్ట్
1: నీ చిత్తమును శుద్ధి చేసుకో
0: ప్యూరిఫై యువర్ హార్ట్
1: అప్పుడే దైవత్వం నీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు మానిఫెస్ట్ డివినిటీ.
1: కనుకనే తిరుత్తుండాలి వారు చెప్పారు చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని సిక్కిరమే అన్నారు వారు రామరామ రామరామ అన్నాడు అనగా చిత్తశుద్ధితో నిన్ను పూజ చేస్తున్నాను రామా నీవు నాకు లభించాలి నిన్ను నేను ప్రేమించాను నన్ను నీవు చేర్చుకోమన్నాడు.
0: తిరుత్తాండాల్వార్ టెల్స్ రామా ఐ ప్రే టు యు విత్ ఎ ప్యూర్ హార్ట్ బ్లెస్ మీ టేక్ మీ ఇన్ యూ యాక్సెప్ట్ మీ.
1: కనుక పరమ భక్తులైనటువంటి యొక్క వ్యక్తులు తమ యొక్క ఆదర్శములను జగత్తునకు అందింపజేరి చేసి ఈ విధమైనటువంటి యొక్క అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు నిశ్చూరములకు కూడా గురి అయినటువంటి మహానుభావులు.
0: గ్రేట్ డివోటీస్ హావ్ టేకన్ అప్ ఆన్ దెమ్సెల్వ్స్ టు ఆఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ అండ్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ దే హావ్ బీన్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్.
1: సామాన్య మానవులు వచ్చే సమయంలో ఏమీ తేరు.
0: ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ డోంట్ బ్రింగ్ ఇన్ ఎనీథింగ్ విత్ దెమ్ వెన్ దే కమ్ ఇన్ టు ది వరల్డ్
1: ఇంత బట్ట అయినా కట్టుకుని రారు.
0: దే డోంట్ ఈవెన్ బ్రింగ్ ఎ పీస్ ఆఫ్ క్లోత్ విత్ దెమ్
1: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
0: వైల్ లీవింగ్ దిస్ వరల్డ్ దే డోంట్ ఈవెన్ లీవ్ దియర్ అడ్రస్ వేర్ దే ఆర్.
1: ఇలాంటి వారు మన బంధువులు ఎట్లవుతారు?
0: హౌ కెన్ యూ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ రిలేటివ్
1: ఎవరికి ఎవరు
0: హూ ఈజ్ రిలేటెడ్ టు హూ
1: నిజముగా నీ వారైతే ఇందుకు నీ యొక్క సంబంధ బాంధవ్యం గుర్తుంచుకోలేరు.
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ ట్రూలీ యువర్ దెన్ దర్ షుడ్ బి దట్ కైండ్ ఆఫ్ పర్మనెంట్ రిలేషన్.
1: కానీ మధ్యలో ఈ జగత్తునందు చేరి కూడి సంబంధించినటువంటి యొక్క సంబంధం మాత్రమే.
0: ఓన్లీ ఇన్ ద మిడిల్ సచ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ వీ కమ్ టుగెదర్ అండ్ లివ్ ఎ లైఫ్.
1: కనుక ఎవరి జన్మం వారిది.
0: Therefore, one has to understand.
1: ఎవరి కర్తవ్యం వారిదే.
0: వన్స్ బర్త్ ఈజ్ వన్
1: తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి సార్థకం గావించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఎ టైప్ ఆఫ్ హ్యూమానిటీ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు డిశ్చార్జ్ హిజ్ ఓన్ డ్యూటీస్.
1: ఎంజీ ఏకత్వమును సత్యత్వాన్ని దివ్యత్వాన్ని ప్రబోధించి ప్రజలను ఆకర్షించి ఆనందింపజేసి వారిని పరిపాలించినటువంటి వాడే బలిచక్రవర్తి.
0: బలిచక్రవర్తి వాజ్ సచ్ ఎ గ్రేట్ వన్ హూ హాస్ టాట్ టు ది సిటిజన్స్ బై హిజ్ ఓన్ ఎగ్జాంపుల్ ద యూనిటీ ద డివినిటీ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ లైఫ్.
1: కనుక ఆ బలిచక్రవర్తి మోక్షమును పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి దినమే ఈ ఓణం దినం.
0: ఓణం డే ఇస్ వన్ వెన్ బలిచక్రవర్తి హ్యాస్ అటైన్డ్ లిబరేషన్.
1: వామనుడు పుట్టిన దినమే ఈ యొక్క ఓణం దినం.
0: ఆన్ ది సేమ్ డే వామన్ వాజ్ బోర్న్.
1: తిరిగి ప్రతి సంవత్సరం కూడాను వామనుడు నూతన అవతారంతో ప్రజాక్షేమమును ప్రజాభిమానమును ప్రజా ఆదర్శాన్ని అందుకునేటువంటి దినమే ఈ యొక్క ఓణం దినము.
0: ఆన్ ద సేమ్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వామన యాక్సెప్ట్ ద లవ్ ద గ్రాటిట్యూడ్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ కేరళ.
1: కనుక ఈనాడు మనము కేవలము ఆహార విహారములు చేతనే మాత్రమే తృప్తి నొందక ఆత్మానందంతో తృప్తి పొందేటువంటి యొక్క విధానమును గుర్తించాలి.
0: Therefore, on this particular sacred day, we should not be satisfied with mere food and enjoyment. We should also know how to make our own life sacred and sanctifying.
1: Prahaladunni, Tandri ayinatuvanti Hiranyakashipudu, aneka vidhamuluga badhinchadaniki prayatninchadu.
0: Hiranyakashipu, who was the father of Prahalada, tried to give Prahalada a number of troubles.
1: Biddanu adarinchi, hakkulu cherchi, ఆనందింపచేసేటువంటిది తల్లి.
0: మదర్ యూస్ టు టేక్ ది చైల్డ్ క్లోజ్ టు హర్ గివ్ ఎ లాట్ ఆఫ్ అడ్వైస్ అండ్ వాంటెడ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్
1: తన యొక్క హరినామములకు తల్లి తోడ్పడుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఒకనొక దినము ఆ హింసలను భరించుకునలేక తల్లి దగ్గరికి వెళ్తాడు.
0: ప్రహ్లాద థాట్ దాట్ అట్లీస్ట్ మదర్ వుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ అండ్ అండర్స్టాండ్ అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ట్రబుల్స్ వన్ డే ఈవెన్ టు మదర్.
1: అప్పుడే తల్లి దగ్గర కూడా అతనికి ఒక విధమైనటువంటి విరక్తి చేకూరుతుంది.
0: ఆన్ దట్ వెరీ డే మదర్ వాజ్ ఆల్సో ఫీలింగ్ ఏ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: కుమారుడు వచ్చిన తక్షణమే తండ్రి పెట్టుతున్నటువంటి బాధలు తాను వినటం చేతన చాలా బాధపడింది లీలావతి.
0: లీలావతి ఫెల్ట్ వెరీ సారీ వెన్ షీ లెర్న్డ్ ఆల్ ద ట్రబుల్స్ విచ్ వర్ బీయింగ్ పుట్ టు ప్రహ్లాద బై ఫాదర్.
1: పరిగెత్తి వచ్చినటువంటి ఈ ప్రహ్లాదుని కబలించుకుని కక్కులు చేర్చుకుని చెప్పుతూ ఉండాలి ఈ యొక్క లీలావతి.
0: లీలావతి టుక్ ద చైల్డ్ క్లోజ్ టు హర్ అఫెక్షనేట్లీ అండ్ అడ్రస్ హిమ్ దట్
1: ఏళ్ళ తనయా వలదు హరి హరి.

0: address the son and said, "Well, dear child, why do you just go on repeating Hari Hari? Please don't tell them. That has given you a lot of trouble."
1: దీన్ని వినేటప్పటికే ప్రహ్లాదుడు ఓహో తండ్రి వ్యాధి తల్లి కూడాను ప్రాకృతే అనేటువంటి గుర్తించుకున్నాడు.
0: ద మొమెంట్ ప్రహ్లాద హర్డ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఫ్రమ్ మదర్ హీ టోల్డ్ హిమ్సెల్ఫ్ వెల్ ది డిసీజ్ హస్ స్ప్రెడ్ ఫ్రమ్ ఫాదర్ టు ద మదర్ ఆల్సో.
1: దీనిని గీతయందు సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. ఒకరు నేర్పితే వచ్చేటువంటిదా ఇది, ఒకరి వల్ల నేర్చుకున్నటువంటిది కాదు. నా అంతర్వాణి నన్ను బోధిస్తుండాలి, అంతర్వాణి నన్ను అనిపిస్తుంటుండాలి, అంతర్వాణి ఆ యొక్క నారాయణుడి అనేటువంటి సత్యాన్ని తల్లి దగ్గర స్పష్టంగా చెప్తాడు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత ఆల్సో. హీ టోల్డ్ హిజ్ మదర్, వెల్ మదర్, దిస్ ఇస్ ద థింగ్ విచ్ నీడ్ నాట్ బి టోల్డ్ బై ఎనీ వన్. మై ఓన్ ఇన్నర్ వాయిస్ ఇస్ డిక్లరింగ్ దట్ హరి అలోన్ ఇస్ ట్రూ. ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ లివ్ అకార్డింగ్ టు దట్.
1: తల్లి, హరినామం బయట నుండి ఊరేటువంటిది కాదు, లోపల ఉండి ఊరేటువంటిది అన్నాడు.
0: హీ టోల్డ్ హర్, వెల్ మదర్, దిస్ నేమ్ ఆఫ్ హరి ఈజ్ నాట్ వన్ పుట్ ఇన్ సైడ్ టు ది సిస్టమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇట్ హాస్టి హరినామం, హరినామం కాదు.
0: ది నేమ్ ఆఫ్ హరి విచ్ స్ప్రింగ్స్ ఓన్లీ ఫ్రమ్ లిప్స్,
1: హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిదే హరినామం.
0: ది నేమ్ ఆఫ్ హరి ఈజ్ ట్రూ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: జాగ్రత్త సత్వ సుశిత్రి ఎందు కూడాను ఈ యొక్క ప్రహ్లాదుడు హరిని స్మరించేటువంటి వాడు.
0: ప్రహ్లాద వాస్ థింకింగ్ ఆఫ్ హరి వెదర్ ఇట్ ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్,
1: అతని రక్తం అంతా కూడాను నారాయణ యొక్క నామంతో లీనమై ఉంటుంది.
0: హిస్ బ్లడ్ వాస్ సాచురేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్ నారాయణ.
1: అట్టి ప్రహ్లాదులకు ఒకరికి నేర్పేటువంటి వారా
0: ప్రహ్లాద హూ వాస్ సో మచ్ సాచురేటెడ్,
1: మంచి కఠినమైనటువంటి రాక్షసులను నియమించాడు ప్రహ్లాదును శిక్షించే కోసం.
0: Can anybody teach him and make him deviate from the path? Hiranyakashipu appointed
1: vaadu chanda amarkudu varu chusestalke bhayam avutundi pillalaku.
0: He appointed chanda and amarka the very appearance of whose bhaitani
1: suitainatvanti kattulu dharincharu.
0: They took in their hands very
1: small kattulu cheta poonyaru.
0: They also took thorny instruments in their hands.
1: నారాయణ అని చెప్పినప్పుడంతా ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు.
0: దేవర్ పియర్సింగ్ ఇన్ హిస్ బాడీ వెనెవర్ ప్రహ్లాద డిక్లారెడ్ నారాయణ.
1: కానీ ఎన్ని బాధలను పెట్టినప్పటికీ, ఏ విధమైనటువంటి హింసలు లభించినప్పటికీ తాను ఆ నామమును తాను వదలలేదు.
0: వాట్ ఎవర్ వైలెన్స్ వాజ్ రిసార్టెడ్ టు, వాట్ ఎవర్ ట్రబుల్ వాజ్ గివన్ అండ్ హర్ట్ అండ్ హారం వాజ్ డన్ టు ప్రహ్లాద, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ది నేమ్ ఆఫ్ హరి.
1: ఈనాటి మానవులకు తాను సంకల్పించుకున్నటువంటిది ఏమైనా కాకపోతే తక్షణమే భగవంతుని మార్చివేస్తాడు.
0: బట్ టుడేస్ మ్యాన్, ఇఫ్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ఇమ్మీడియట్లీ హీ చేంజెస్ హిస్ మైండ్.
1: తన యొక్క అభీష్టములు నెరవేర్కపోతే ఫోటోలు తీసి పెట్టేస్తారు.
0: ఇఫ్ దేర్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ద ఫోటోస్ ఆర్ టేకన్ అవే ఫ్రమ్ ద ష్రైన్.
1: ఇది తుచ్చమైనటువంటి బుద్ధుడి యొక్క తత్వము.
0: దిస్ ఈజ్ మీన్ మైండ్.
1: ఇది నిజమైనటువంటి రాక్షసత్వము.
0: This is truly a demonic nature.
1: కానీ రాక్షసుడైనటువంటి ప్రహ్లాద కొరకు పవిత్రమైనటువంటి దైవత్వంగా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద హూ వాజ్ బోర్న్ టు ఇన్ ఎ డెమన్ ఫ్యామిలీ,
1: మానవత్వము దానవత్వము దైవత్వం అనేటువంటిది ప్రవర్తనతో వ్యక్తమవుతుందే కానీ స్వరూపములు కాదు.
0: The demonic nature or the man's nature or the divine nature depends upon one's behavior, not on the basis of one's form.
1: ఈ బాధలు కూడాను పెట్టేటువంటి చెండ అమార్కులు వారికి కూడా విసుగు పుట్టిపోయింది. పాపం
0: చెండ అమార్క పూర్ గివింగ్ హిమ్ సో మచ్ ట్రబుల్, దేవర్ జనరల్ డిస్గస్టెడ్ విత్ ది ట్రబుల్ దట్ దేవర్ గివింగ్.
1: ఏమి చేసినా ప్రహ్లాదుని మార్చలేకపోయారు.
0: వాట్ ఎవర్ దే డిడ్, దే కుడ్ నాట్ చేంజ్ ప్రహ్లాద.
1: దేవుడు అంటే ఎవరు? హిరణ్యకశిపుడే.
0: దే టాట్ హిమ్, వెల్ హూ ఇస్ గాడ్? ఓన్లీ హిరణ్యకశిపు ఇస్ గాడ్.
1: హిరణ్యకశిపుడే దేవుడని చెప్పమంటున్నారు ఈ యొక్క చెండ అమార్కులు.
0: చెండ అమార్క వర్ dictating to Prahlada to say Hiranyakashipu alone of God.
1: Kaadu kaadu, naa devudu Narayanude.
0: Prahlada declared, no, certainly not, my God is Narayana.
1: Ee vidhanga cheppetappudiki Hiranyakashipu daggariki vacharu parigetti.
0: When Prahlada declared like that, Chandamarka ran to Hiranyakashipu.

0: They told the king, "Well, O king, whatever trouble we give, we pierce him with all the iron hope. He is not prepared to change. He is only declaring again and again Narayana, describing all the attributes of Narayana in different terms. He is not shaken at all. He is not even shedding tears. He is continuously with a lot of joy. He repeats the name of Narayana."
1: Prajna tattvanni prakatinchinatvanti vadu Prahladu.
0: Prahlada was one who demonstrated this particular great
1: అతని పేరు నుండే ఉంటున్నది ఈ యొక్క తత్వము.
0: ఇన్ హిస్ నేమ్ ఇట్సెల్ఫ్ యూ కెన్ ఫైండ్ వాట్ హీ
1: ప్రహ్లాద అనగా ప్రహ్లాద ఆహ్లాదంతో నిండినటువంటి వాడు ప్రహ్లాదుడు అని.
0: ది నేమ్ ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది లైఫ్
1: అనగా ఆనందమయుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: నిత్యానందం, బ్రహ్మానందం, యోగానందం, పరమానందం, అద్వైతానందం, సచ్చిదానందం, ఈ విధమైనటువంటి ఆనందము లోపల సర్వమై ఆనందం స్వరూపుడే ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ ద వన్ హూ వాజ్ ఎంజాయింగ్ ది బ్లిస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్.
1: ఇట్టి ఆనందమును ప్రజలకు అందించి తాను అనుభవించి కేరళ రాజ్యమునకు చక్కని కీర్తిని తెప్పించినటువంటి యొక్క చక్రవర్తులు ఈ ప్రహ్లాద చక్రవర్తి, బలి చక్రవర్తి.
0: ఎంపరర్ ప్రహ్లాద అండ్ ఎంపరర్ బలి ఫర్ సచ్ గ్రేట్ కింగ్స్ హూ బ్రాట్ ఫేమ్ టు ది కేరళ ల్యాండ్ బై దేర్ ఓన్ పర్సనల్ లైఫ్, బై దేర్ ఓన్ ఎగ్జాంపుల్.
1: సాక్షాత్ భగవంతుడే నిర్మించినటువంటి యొక్క ప్రదేశమునందు తాము నివసించి పట్టణములను కట్టుకుని జీవితాలను గడిపేటువంటి కేరళ రాజ్య ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ వన్స్ బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్ వేర్ గాడ్ హింసెల్ఫ్ డ్వెల్డ్.
1: పరశురాముడు నిర్మించినటువంటి క్షేత్రము,
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్
1: ఎస్టాబ్లిష్ క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ రూల్
1: ప్రహ్లాదుడు పుట్టినటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ వన్ వేర్
1: వామనుడు ప్రయాణమైనటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ వాజ్ ద ల్యాండ్ ఫ్రమ్ వేర్
1: వామన అవతరించిన క్షేత్రము.
0: దిస్ ద ల్యాండ్ వేర్ వామన వాజ్ బోర్న్.
1: ఇన్ని పవిత్రములతో కూడినటువంటి క్షేత్రము కనుకనే ప్రజల యొక్క హృదయాలు కూడాను పవిత్రంగా, దివ్యంగా, భవ్యంగా, ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: As this land is a land which is having sacrednesses of various types as explained, the citizens of that particular land should fill their hearts with sacredness and live a sacred life, sanctify their lives and make themselves happy and the land happy. With this, Swami is bringing his divine discourse to a close.
2: Bhajana bina sukha shanti.

बिहारी भजन बिहार शांति नहीं भजन।

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga Gocharamayetunte Prati Padarthamulaku Konni Rangulu Untuntayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamula yokka maarpule ee rangulaku moola kaaranam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamnu chuste blue color ga untundali, neela rangu ga untundali.
0: The sky looks blue in color.
1: Samudramnu chuste neela ranguga untundali.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: ఓషన్ ఇస్ నాట్ బ్లూ ఇన్ కలర్ ఇన్ ఫ్యాక్ట్.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: ద స్కై ఈజ్ నాట్ బ్లూ ఎయిదర్.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది.
0: యాజ్ ఇట్ ఈస్ ఎట్ ఫార్ ఆఫ్ డిస్టెన్స్ ఇట్ లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్ళి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణాలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగానే
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసముల పైన మన యొక్క భావముల పైన

0: మన సంకల్పముల పైన ఆధారపడి ఉంటుంది.
1: లైక్వైజ్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్ అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్.
0: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: ద ట్రూ కలర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్
0: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫామ్ ఎయిదర్ యు డోంట్ సీ.
0: నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి.
1: అవుట్ ఆఫ్ వాటర్ యు గెట్ ఎలక్ట్రిసిటీ.
0: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
1: యు మేక్ యూజ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ డ్రాన్ ఫ్రమ్ వాటర్ ఫర్ వేరీడ్ పర్పసెస్.
0: కానీ కరెంటు మనకు కనిపించడం లేదు.
1: యట్ యు డోంట్ సీ ద కరెంట్ డైరెక్ట్లీ.
0: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి, కానీ కరెంటు మాత్రం కనిపించదు.
1: Though we utilize the current drawing out of water, we don't see that.
0: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
0: కానీ ఆత్మతత్వము కనిపించదు.
1: Yet they don't see the divine principle.
0: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
1: హౌఎవర్ ద గుడ్ అండ్ బాన్ గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్ దే ఆర్ క్వైట్ విజిబుల్ అండ్ సీన్.
0: శంకర్ల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
1: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
0: Chitta suddhi kaliginatundi yokka manavula yokka manasu parishuddhamaina addam vale untuntadi.
1: The one with the purity of heart will be like a clean mirror.
0: Okka turi kannulu musukunnadu Shankaru.
1: Shankara closed his eyes at one instance.
0: Aapattulo undinatundi yokka talli yokka drishyam kanipinchindi.
1: He could see the mother in the last moments.
0: Appatikappadu taanu ee sabalante kudanu nilipi taanu kaaladi vachadu.
1: He concluded that assembly then and there itself and left for kaaladi.
0: Talli kannulu mooseku purame Shankarla varu akkada pratyakshamayi aamaku ichinatundi vaagdaanamunu poorthi neraverchi aamaku antyam lopala ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
1: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడే బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
0: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడీ ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
1: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
0: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
1: A renunciant has no authority to perform the ritual.
0: Sarva karmalo tyagam chesi ye sanyasam swikarinchadu.
1: One becomes an ascetic after sacrificing.
0: Sanyasi anaga emiti deen artham?
1: What is the meaning of sanyasa renunciant?
0: Sanyasi is sanyasi. Sarva asalu vadatame sanyasamu.
1: Giving up all desires is the true meaning of sanyasa.
0: Kanuka prakrutamainatundi yokka nitya jeevita samskruti ainatundi yokka ee prakrut karmalalo tirigi praveshinchadu. సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
1: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హింసెల్ఫ్ హి స్టార్టెడ్
0: పర్ఫార్మింగ్ తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
1: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
0: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
1: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
0: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
1: Before one becomes an ascetic, they perform a ritual called
0: Virja Homa. Virja Homa emiti taanu maraninchinattu tana karmalu taane cheskunnattu deenikanta arpitam gaavinchi taanu nootanamainatundi oka veshamu nootanamainatundi oka naamamu daristadu.
1: Virja Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
0: Purapu roopam poyindi.
1: The earlier form is gone.
0: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
1: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
0: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటాడు. నాద ఆనందమో, రూక ఆనందమో, ఇంకొక ఆనందమో, ఆనందమో, ఆనందమో, అంత ఆనందములే. కానీ వారిని అయిన ఆనందం ఉండదు.
1: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ విత్ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
0: అది ఏ విరజా హోమము అని,
1: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
0: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
1: ఈ పర్ఫార్మ్స్ హిస్ ఓన్ ఆబ్జెక్ట్.
0: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
1: అట్ దట్ మోమెంట్ దెన్ వేర్ ఇస్ ఫాదర్, వేర్ ఇస్ మదర్? దెన్
0: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు, ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
1: దేర్ ఫోర్ ఎ రినన్షియంట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద ఫాదర్ ఆర్ మదర్, కెనాట్ డూ రిచువల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గౌరవించిన ఆనందం ఉండదు.
1: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ విత్ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
0: అది ఏ విరజా హోమము అని,
1: దట్ ఈస్ కాల్డ్ విరజా.

0: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి. అతని మేధాశక్తి చాలా గొప్పది.
1: బూర్గుల రామకృష్ణరావు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 languages, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
0: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్ళాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
1: రామకృష్ణరావు హ్యాడ్ ఎ డిజైర్ దట్ హీ షుడ్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ బద్రీ అండ్ కేదార్నాథ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్, డైరెక్ట్ మేనిఫెస్టేషన్.
0: స్వామి వెళ్ళుతున్నాడని తెలిసి చాలా మంది భక్తులు అనేక ప్రాంతముల నుంచి నాతో 200 మంది వచ్చారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ భగవాన్ ఈజ్ విజిటింగ్ దోస్ సెంటర్స్ అరౌండ్ 200
0: పవిత్ర హృదయం, పవిత్రమైన దంపతులు వారిద్దరూ, ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
1: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్, దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
1: రామకృష్ణ యూజ్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీవన్ దేర్.
0: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేము చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
1: ఏడీసీ అదర్ పీపుల్ అరౌండ్ దే సెడ్ సార్ వీ విల్ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్ బట్ హి సెడ్ నో హియర్ ఐ మేడ్ డివోటీ.
0: ఒక మాట చెప్పాడు,
1: హి సెడ్ వన్ థింగ్.
0: ఆయన హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
1: హి వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హి వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
0: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
1: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
0: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి, అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
1: They should not delay. Therefore everyone should
0: come. తరుముంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
1: All the volunteers will drive them forth quickly to pass on.
0: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
1: Students should know the heart of Burgul Ramkishrao.
0: Aina queue lo poi nilchukunnadu.
1: He also stood in the line queue.
0: IGP vachadu, sir meer chief minister, meer pratyekanga raavachu, ee queue lo vaddannadu.
1: Inspector General of Police came and said, sir, you are the chief minister, you don't have to stand there. Rajakeeyanga
0: nenu chief minister, aadhyatmikanga nenu chief devotee.
1: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
0: Chief devotee,
1: chief devotee.
0: నాకింకా అంత భక్తి రాలేదు.
1: వెల్, ఐఎమ్ నాట్ దాట్ డివోటెడ్.
0: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క బుర్గల రామకృష్ణరావు.
1: రామకృష్ణరావు సచ్ ఎ నోబుల్ హార్ట్.
0: తిరిగి శంకర్ల వారు,
1: శంకర
0: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
1: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలడీ నోబడీ వర్ దేర్.
0: ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
1: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
0: ఎవ్వరు అక్కడ రాలేదు.
1: నోబడీ కేమ్.
0: ఈ నమ్మూర్తి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
1: Nambudri Brahmin said one should not touch that body.
0: Endukante dharma viruddhamaina dinto praveshistunnadu Shankaracharya.
1: Shankara is acting something against the norms of dharma.
0: Vidhi lekunda aa yokka dehanni taane bhujam paina vesukoni tana peraki lopalle tana doddu lopalle untatuvi akkade book chesadu.
1: As there is no way
0: evarinki sasananiki teeskoni poyetundi sahayam leru.
1: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
0: Aanadu Shankaralu prarambhinchinatundi yokka ee samskaramu ee naati kudumam attane jarugutundi. Evvaru intilo peddalu poyina vaari venaka peretlo oppanne poorchadam. Variki pratyeka oka vidhamainatundi yokka smasanam ledu.
1: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
0: Kalukane Kerala state meer poi chuchinarante road poduvuna indu untuntai venaka emi indu undavu.
1: If you go to Kerala, you will find the houses straight behind none.
0: Anta kuda venakadi khaliga untuntadi.
1: There is no open space behind
0: it. Ee intu varu pothe akkada variki sthanam kavali akkada.
1: Because they need some position to live permanent rest.
0: Ee vidhanga Shankaralu varu talliki ichinatundi okka vaagdanamunu nerveerchukoni tirigi kashiki vellaadu.
1: Shankara promised and he fulfilled the promise to his mother and left for Kashi.
0: Aa Kerala prajalu Shankaralu vari paina choopinatundi okka ee okka ద్వేషభావము అనేటువంటిది కానీ లేక

0: శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్సు కలిగింది.
1: శంకర వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ డిస్గస్టెడ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ ద బాడీ ఫీలింగ్ దట్ ది పీపుల్ ఎంటర్టైన్డ్ అట్ దట్ టైమ్.
0: దారి నడుచుకుంటూ పోతున్నాడు.
1: హి వాజ్ జస్ట్ వాకింగ్ అలాంగ్.
0: కాశీకంతా నడుచుకునే పోవాలి.
1: ఇన్ దోస్ డేస్ వన్ హాస్
0: డే అండ్ నైట్.
1: డే అండ్ నైట్.
0: ఆనాడు టార్చ్ లైట్ కూడా లేవు.
1: దేర్ వర్ నో టార్చ్ లైట్స్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఈటీ పెట్టుకుని ఒక కర్రకంతా నిప్పు అంటించుకుని ఆ యొక్క ఆయిల్ పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
1: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే మీరు కూడా యువకులే.
1: Watching the disciples, he said, you are also young, you are also students.
0: ఈ నాటి యువకులైనటువంటి బాల బాలికలు కాని మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండాలి కానీ నిజమైనటువంటి ఆత్మని ఎవరు కూడాను విచారించటం లేదు.
1: You are young men and women, you are young citizen students. You are just carried away by the body, which is nothing but fecal
0: mala mutra durgandha mamsaraktamto kudinatundi ee dehanni varistunnaru.
1: In fact you love the body, which is nothing but
0: the saundaryalu chustunnaru.
1: You are carried away by the beauty
0: ee saundaryalu chusi aagashistunnaru.
1: You are attracted by the beauty
0: aagashistunnaru.
1: You want it.
0: Chi chi idi sariyainatundi kaadu.
1: What a shame it is not proper.
0: Idi manavudiga putti
1: have been born a human being.
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ.
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
1: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
0: కట్టగటువంటి కాలిపోయే శరీరం లేదు.
1: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్స్ యవ్వనము.
1: This youth is like a passing cloud that has come in between.
0: Ani akkada oka vidhamainatundi oka shlokam cheppi akkada unnatundi prajalakandarkini deenini gurinchi aneka vidhamuluga kudanu kontha heenanga kudanu bodhisthu vachadu.
1: There he composed a shloka and started explaining to the entire assembly over there.
0: Anaga yuvakulainatundi varu ati jagrataga melagali.
1: It only means youngsters should conduct themselves
0: carefully.
1: They should forget the body feeling whatsoever.
0: ఇదంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
1: The whole body is full of foul smell, bad.
0: దీని అందసందమంతా కూడా ఎక్కడ ఉంటుంది?
1: Where does the real beauty lie?
0: ఇది కేవలం ఏమాత్రం కూడా భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: It is only your delusion. You cannot bear that foul smell any longer.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
1: Here is a story.
0: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
1: A king has only son.
0: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
1: Attained the age of 20 years.
0: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
1: Father called him and said, you should be a prince now.
0: నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు.
1: 22 years is the right time.
0: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: I want to get you married.
0: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
1: The son started giving reply to his father because of the lenience given to him.
0: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
1: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
0: Anati rajakumarudenti aa yuvakudu, nanna nenu vivaham aadalsinatundi oka kanyanu nene select cheyal kani meeru select cheyadanakkarledu annadu.
1: The boy said, I should select my bride because I am going to marry her.
0: Appattu rajuku chaala baadha kaligindi.
1: King felt very sad.
0: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
1: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
0: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
1: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
0: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడాలని మనసు కొంతవరకు బాధ కలిగింది.
1: ద సన్ ఆల్సో ఫెల్ లిటిల్ బిట్
0: నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
1: దో హీ సెడ్ వాట్ హీ లైక్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
0: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
1: That boy just
0: ఈ అరణ్యంలో నిహరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
1: Well, he thought that his mind might change if he goes to the forest.
0: పోతున్నాడు గుర్రం పైన.
1: He was proceeding on the horse.
0: కింద నది.
1: There's a river below.
0: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
1: He was just proceeding, riding on the horse along the river bed side.
0: ఒక కన్య ఐదారు మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
0: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
1: How is she proceeding?
0: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
1: She has determined not to look at the face of a man.
0: నా జీవితమంతా కూడాను కన్యగానే జీవించాలి.
1: That she should live unmarried throughout her life.
0: నా జీవితమంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
1: She has determined to surrender her life to God only.
0: ఏ సేవలు చేసినా కాని దైవమునికే చేయాలి కాని మరొకరికి సేవ చేయకూడదు.
1: She has decided to serve God and none else.
0: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకొని దాని నలుగురు చెలికత్తెలు పట్టుకొని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
1: As she was going along the way, she was just
0: there's
1: a curtain around.
0: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
1: And she was walking along the edge of the river.
0: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
1: The prince on the horse looked at the face of this girl.
0: ప్రారంభమైంది వ్యాధి.
1: There started the disease.
0: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
1: He reversed the horse back home.
0: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
1: He started making inquiries about this girl, where from she comes and who.
0: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
1: He was afraid to tell his father.
0: అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
1: He said, I saw
0: ఆ అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
1: I saw a beautiful girl today. I want to marry her.
0: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎన్క్వైరీ చేశాడు.
1: Father was happy that boy at least agreed.
0: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
1: She is the daughter of a businessman.
0: ఆ వ్యాపారి కూడాను ఆమెను ఏకైక పుత్రిక.
1: And she is the only daughter of this businessman.
0: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
1: And then they went and asked that businessman.
0: ఆ తండ్రి కూడాను చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
1: ద బిజినెస్ మెన్ వాజ్ సో హ్యాపీ బికాస్ హీస్ గోయింగ్ టు హ్యావ్ ప్రిన్సెస్ ఇస్ సన్ ఇన్ లా, వాట్ మోర్ ఇస్ దేర్.
0: కానీ బిడ్డకు చెప్పలేదు.
1: బట్ హీ డిడ్ంట్ టెల్ హిస్ డాటర్.
0: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: His daughter came to a final decision that she is not going to get married at all.
0: కాని తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
0: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: ద గర్ల్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ గ్యాంజెస్ ఆఫ్టర్ హ్యావింగ్ బాత్ దేర్.
0: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
1: దిస్ గర్ల్ ఆస్ ఫాదర్ వై ఆర్ యూ సో సాడ్ అండ్ సారీ ఫర్ ద లాస్ట్ 1 week. ద కింగ్ హ్యాస్ బీన్ సెండింగ్ మెసేజ్.
0: రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
1: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: Oka dinamu aame cheppindi, nenu vivaham aadanu.
1: One day she said, I am not going to marry.
0: Raju ye vidhanga cheppali annaru.
1: How to convey this?
0: Vivaham cheskodaniki ishtam ledu maa biddaku ani cheppandi annaru.
1: Please inform them that my daughter doesn't want to marry.
0: Ee vaatra cheppetappudiki raju garu chepparu, nenu rajunu. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
1: ద కింగ్ సెడ్, ఐ యామ్ ద కింగ్, ఇఫ్ ఐ రియలీ వాంట్ ఐ కెన్ టేక్ యూ టు టాస్క్, ఐ కెన్ బ్రింగ్ హర్ బై ఫోర్స్ అండ్ గెట్ హర్ మ్యారీడ్.
0: ఈ వార్త తండ్రికి తెరిచి చాలా బాధపడుతున్నాడు.
1: Father on coming,
0: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: సాయంకాలం తిరిగి గ్యాంజెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
1: This girl went to Ganges, had her bath and she sat in meditation.
0: Oh Bhagavantuda,
1: oh God,
0: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
1: in order to hold on to my vow,
0: రాజుకు అసంతృప్తి కాకుండా,
1: in order not to dissatisfy
0: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
1: to see that my father,
0: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
1: please show me a way, give me some vision,
0: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి,
1: give me some vision, a divine thought to get away from this muddle of the problem.
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: And then she could have a good nag within herself.
0: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించు అని చెప్పింది.
1: She told her father, father, send a message that I am going to marry the prince.
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
1: However, 8 days time should be given to me.
0: Sorry, inka 8 days ani rajkumar chala nirutsahamlo unnadu.
1: The prince was disappointed because 8 long days he had to wait.
0: Sorry, ee vaartanu rajuku pampinchadu.
1: This message
0: is chala santoshinchadu.
1: The king was happy.
0: Aa naati nundi,
1: since then,
0: ee oka vaidyudu daggariki velli strong parget.
1: This lady went to a doctor and she took strong dose of purgative.
0: ప్రతి దినం కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: She took that purgative strong dosage that she had dysentery.
0: ఒక్కొక్క దినం పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: All the material is collected in very big vessels.
0: 8 days అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 days time, all the vessels are full of this material.
0: ఈ 8 days తర్వాత ఒక ఇంటిలో మీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day, they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer some of the questions. This was the decision agreement before.
0: 8 dinamulu jarigipoyindi.
1: All days passed.
0: Ee me shariramu astapanjiranga untundadi, kannulanta lopala digipoyina chaala vikaranga maaripoyindi.
1: All her face, all her personality became ugly now.
0: Pillalandarki telusunu, strong loose motions ayindettunte chaala balahinulaipotaru.
1: All of you know, when you suffer from strong continuous dysentery, you become weak naturally.
0: సరే, తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె.
1: దిస్ ప్రిన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అరైవల్ లైక్ చాతక బర్డ్.
0: ఈ అమ్మాయి దిగింది,
1: ఆమె
0: ఇద్దరు చెలికత్తెలు పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు. లోపలి చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough for strength to walk on her own. She was accompanied by servants. 8
0: mandi chelikattalanta 8 paathralu kuda
1: teeskonustunnaru. 8 servants were bringing very big vessels along with them.
0: 8 vessels
1: carrying.
0: Chuchadu rajakumarudu.
1: The prince saw.
0: Nenu chuchinatunte ammayi chaala andamainatuntidi.
1: The girl I saw was very beautiful.
0: Ee bitta evaro kurupi ainatunte rogi.
1: Who is this ugly lady?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందని.
1: She is suffering from disease, I believe.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
1: So I never wanted such a lady.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య,
1: with folded hands she said, oh prince,
0: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదటి మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
1: All my beauty is there right now in those 8 vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో,
1: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 vessels,
0: తర్వాత నన్ను వివాహం ఆడ,
1: లేటర్ యు మ్యారీ మీ.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అందచందంగా కనిపించాను.
1: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ,
0: మలమూత్రంతో మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
1: హౌ డు యు ఫైండ్ ద బ్యూటీ?
0: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
0: ఈ మలమూత్రంలే నా అందము.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ మై బ్యూటీ.
0: దీన్ని చూచా నా అందమని భావించావు అని ఈమె చాలా గట్టిగా వాదించింది.
1: She went on arguing vehemently.
0: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
1: Because she has divine thought.
0: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: This is the teaching of Shankara.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్డ్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్డ్ నౌ.
0: తాను కూడా అనుకున్నాడు, చీ,
1: హీ టు ఫెల్ట్
0: నిజం దేహం ఏమిటి,
1: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్టర్ ఆల్,
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు,
1: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్,
0: శతవర్షమును దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున,
1: దో 100 ఇయర్స్ లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
0: బాల్యమందు,
1: యు కెనాట్ బిలీవ్ ఇట్,
0: లేక ప్రాయమందు,
1: చైల్డ్హుడ్ ఆర్
0: లేక ముసలియందు,
1: ఆర్ ఓల్డ్
0: లేక ముదివియందు,
1: ఆర్ ఓల్డ్ ఏజ్,
0: ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు,
1: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ, వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: దీన్ని అనుసరిస్తూ పోతుందది ఈ బాడీ.
1: This body follows this.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: The prince accepted the philosophy so beautifully taught to him by
0: దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: This is the teaching of Shankara to all youth, youngsters.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach any.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body thinking of God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి,
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ,
0: బాలబాలికలారా,
1: boys and girls,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు,
1: డైలీ యూ గో టు సినిమాస్,
0: మీరు సినిమాలు చూస్తున్నారు,
1: యూ సీ సినిమా,
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు,
1: దేర్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం దేర్,
0: చక్కగా వివరిస్తున్నాడు,
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, అది స్క్రీన్.
1: వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ ఎ థియేటర్ యూ ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
1: బట్ యూ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ ఆఫ్ ది
0: స్క్రీన్. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
1: బట్ యూ హావ్ బీన్ వెయిటింగ్.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: వాట్ ఫర్?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పిక్చర్ టు స్టార్ట్.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: యూ ఆర్ సో హ్యాపీ టు సీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
1: ద పిక్చర్స్ దట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ డోంట్ స్టే దేర్.
0: బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
1: దే గో అండ్ కమ్ అగైన్.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
0: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
1: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్.
1: జగత్ ఇస్
0: జగత్. జా గత్, రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: Jagat means that which comes and goes, that is Jagat.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి,
1: పిక్చర్స్ కమ్ అండ్ గో,
0: అది జగత్.
1: దట్ ఈస్ జగత్.
0: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: గాడ్ ఈస్ ట్రూత్ లైక్ ఏ స్క్రీన్.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: బట్ నో వన్ వాంట్స్.
0: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: బట్ దే వాంట్ టు సీ ది పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: నెక్స్ట్ మూమెంట్ హీ టాక్డ్
0: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
0: అంతా విష్ణుమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
0: అంతా దైవమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అందులో ఆశ్చర్యపడ్డారు పండితులు.
1: పండిట్స్ వార్
0: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: అట్ వన్ టైమ్ హీ సెడ్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ది వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: నౌ హీ సేస్
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: దట్ హీ సేస్ ది హోల్ వరల్డ్ ఇస్
0: డివైన్. ఇది నిజమా?
1: Is that true or is this true now?
0: Adi nijam, idi nijam annadu Shankara.
1: Shankara said that is truth, this is also true.
0: Bommalu ostunnayi pothunnayi.
1: Pictures come and go.
0: Punarapi jananam, punarapi maranam, punarapi janani jatare sayanam. Punarapi maranam, punarapi jananam.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
1: But the world there is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: హీ గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: But you see only the picture.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen ఆ బొమ్మలతోనే కలిసి ఉంది.
1: The screen got itself mixed screen with the
0: picture. లేకపోతే బొమ్మలే కనిపించవు.
1: Without the screen, you cannot see the picture.
0: కాబట్టి బ్యాక్గ్రౌండ్ గా ఉంటుంది ఈ స్క్రీన్.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన ఈశ్వరత్వము,
1: ద పర్మనెంట్ డివినిటీ,
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
0: అది సర్వమయం జగత్తు అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్. The whole thing is divine.
0: Screen lekapothe ee bommalu levu.
1: Without screen there are no pictures.
0: Kabatti screen kuda na bommallo untundadi.
1: Therefore screen is also there in the picture.
0: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
1: So you think only a picture.
0: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
1: There in this picture.
0: Adi aatma tattamu.
1: That is omniscience.
0: Isha vasyam idam jagat.
1: The whole universe is fully divine.
0: Anni bommalu enduku kuda undinatvantidi aatma okkati.
1: In all the pictures,
0: adi
1: in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one
0: aa
1: atma.
0: Screen valane anni kuda vastunnayi potunnayi kalustunnayi velutunnayi.
1: Because of the atmic principle of screen,
0: aa screen lekapothe bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kanuka adantha satyamaintundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagatanta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kuda nu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and that die later appear on the screen.
0: Kaani prathi bomma endukudu nu ee screen kuda nu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై నాన్ డ్యుయల్?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: దేర్ఫోర్ నాన్ డ్యుయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యుయల్ ప్రిన్సిపల్.
0: అది స్క్రీన్.
1: That is the screen, real screen, which is the divinity.
0: జగత్తంతైకుడును వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: The whole world is something that goes and passes.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: So truth is one, only one.
0: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: Without the screen there is no world at all.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుంది.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
0: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుంది.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు.
1: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
0: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
1: కృష్ణ.
0: దానినే విష్ణువు అన్నారు.
1: విష్ణు.
0: దాన్నే శివుడు అన్నారు.
1: శివ.
0: దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టి వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్.
0: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకు అంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ ఉంటున్నారు.
1: సో మెనీ హియర్.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే
1: బట్
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్, ప్రాణశక్తి,
0: అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్పి చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎగ్జేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడాను ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation exhalation take place, however, this is retained. Ida pingala
0: purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadanne atma sambandhamaina sadanlo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is what atmic
0: niyama, asana pranayamam pratyaharam dharana dhyanam samadhi. ఈ అష్టాంగ యోగము యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా, దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్ హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhoomadhya sthanamlo, anaga Atma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge, wisdom. Adi kanipinchedi
0: kaadu, antarvahini.
1: It is an inner current.
0: Kanukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్, ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏదో ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగా వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ లైక్ ట్రావెల్.
0: 200 సంవత్సరాలు అప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమున.
1: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని,
0: గంగా యమున వాటర్.

0: తీర్.
1: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
0: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
1: దేర్ వీ ఫైండ్
0: కృష్ణ.
1: వెర్ ఇస్ హి?
0: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్ జమునాతి.
1: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
0: కొత్త వెళ్ళిపో, గెట్ అవుట్ అంత క్షణమే. టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
1: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
0: హే మన్
1: మేక్ ఇన్ రిజర్వేషన్
0: గంగా జమునాతి చెల్లు రేమన్.
1: She commanded her mind to go to that place.
0: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
1: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వులకును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యుయలిజం వాజ్ టాట్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
0: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
1: దిస్ నాన్ డ్యుయలిజం థియరీ
0: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఆ సమయం లోపల
1: అట్ ద టైమ్
0: గురు గోవింద అనగా గౌడపాదుడు,
1: గౌడపాద
0: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
1: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
0: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
1: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్, హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
0: అక్కడ కొంతవరకు శంకరుల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
1: దేర్ వాజ్ అన్సీక్రెట్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
0: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
1: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
0: మధ్య మార్గంలో
1: ఆన్ ది వే
0: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
1: హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
0: ఆ సమయం లోపల
1: అట్ ద టైమ్
0: తన భార్య, పండితుని భార్య,
1: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
0: నీకు మొన్న చెప్పాను
1: భగవాన్ సిద్ధార్థ,
0: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
1: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్, స్పిరిచువలిస్ట్.
0: కట్టగరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
1: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్. దట్ వాజ్ హర్ డిసిషన్.
0: భర్తనే ఓడిపోయాడు.
1: హర్ హస్బెండ్ lost, was defeated.
0: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
1: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
0: ఆ ఉభయ భారత్ చెప్పింది.
1: ఉభయ భారతి సెడ్,
0: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
1: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
0: నేను అర్ధాంగి.
1: ఐఎమ్ హిస్
0: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
1: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
0: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదనింది.
1: My husband cannot be an ascetic unless you defeat me, because I am his half body.
0: Sare vaadinchamannadu Shankar.
1: He said, okay, argue now, he said.
0: Aame
1: she
0: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
1: She questioned on the certain things of householder state.
0: Shankarla variki teliyadu.
1: Shankara has no knowledge of a householder level.
0: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
1: And he wanted 1 month time.
0: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
1: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ 1 month time.
0: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
1: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
0: ఆ రాజ్యంలో కాశీ రాజు
1: దేర్ ద టైమ్ ది కింగ్
0: మరణించాడు.
1: హీ డైడ్.
0: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
1: ద డెడ్ బాడీ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
0: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
1: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైమ్ శంకర హాస్
0: మరణించింది.
1: అండ్ ద బాడీ ఆఫ్ శంకర వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
0: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
1: హి హాస్ ఎంటర్డ్ ఇన్ ద బాడీ.
0: రాజు వచ్చినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్ లోకి తీసుకుని పోయారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ది కింగ్. హి ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
0: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
0: రాజు ఉన్నటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
0: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ద కింగ్.
0: కూడా తాను అంగీకరించలేదు.
1: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాన్.
0: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభార్య దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
0: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
1: He answered and he went to Kashmir where we find greatest exponents
0: in the Kashmir scholars. Pandit chala goppa vallu.
1: The Kashmir scholars are very great.
0: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
1: It was Kashmir king who was taking care of all these scholars.
0: KKE Raju anagemi Kaikeyi tandri.
1: The king of Kashmir is the father of Kaikeyi.
0: కనుక ఆ పండితుల్ని ఓడించాలని పోయాడు.
1: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
0: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
1: ద మూమెంట్ హి
0: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
1: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
1: With all the effort, they could not open the door.
0: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
1: All scholars went there to the temple and prayed.
0: ప్రార్థనలు సల్పుతున్నారు.
1: They prayed and prayed.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
1: They also reciting all important shlokas.
0: కానీ ఏమి తెలియలేదు.
1: But nothing had happened.
0: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనక దుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
1: కనక దుర్గ ద గాడెస్ replied by an ethereal voice.
0: Shankarulu varu chaala goppa vaari.
1: Shankara is great.
0: Atani ippudu aacharyudu.
1: Now he is preceptor.
0: Aneka mandi shishulainaru kabatti aacharyudu anipinnaru.
1: Since he has many disciples, now he is acharya.
0: Prathi aacharinchi taanu cheppichu vachadu.
1: Therefore that what he has been
0: telling. Aacharyude.
1: He is a
0: kaani atanlo oka malinyam cheripoyindi.
1: Now he is polluted to some extent.
0: Aa malinyanni తన తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
1: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సీక్రెట్ యాక్ట్ దెన్ ది డోర్ టు ది టెంపుల్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ.
0: అప్పుడు వరదేవత అస్వస్థాన్ని చెప్పేసేస్తూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్
0: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
0: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
1: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
0: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
1: హి హస్ ఫర్సేకెన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ అండర్టుక్ డీప్ పెనెన్స్.
0: 12వ దినం తలుపు తెరుచుకుంది.
1: ఆన్ 12th డే ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓపెన్.
0: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
1: That was the strong determination of Shankara.
0: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకరుల వారు ఈ విధంగా ఇదే దోషం.
1: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్? ఎందుకంటే అది కూడా ఓన్లీ లవ్.
0: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
1: The teaching of Shankara is to answer ఉభయ భారతి.
0: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
1: When you start loving God with this feeling of the spirit of Atma,
0: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame ade nijamaina prema.
1: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit aatmaabhimana.
0: Aatmaabhimanamu adi e nijamaina prema.
1: Actual love in spirit
0: is the prema. Atti prema God.
1: That love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Atti prema tho unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
1: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
0: వేద శాస్త్రంబులను నేర్పగలిగియున్నా, పద్య గద్యములను పాడగలిగియున్నా, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
1: Bhagavan said yesterday, one might recite Veda and Vedangas repeatedly.
0: ee vedam vedantam shastram ityasamlu puranamlu ivi kaadu pradhanamlu.
1: Not the sacred texts, the epics and Vedas.
0: Yemi chesina adi manchidi.
1: With purity of heart, whatever you do, that's good.
0: Adi e pavitramu.
1: That is sacred.
0: Adi e divyattamu.
1: That is divine.
0: Idi e atma tattvam.
1: This is the principle of atma.
0: కనుకని ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
1: Not to approach with some expectation.
0: అది ఆత్మనే, ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దిస్ ఇస్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: విత్ సచ్ లవ్ full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism.
0: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంత యువకులైనటువంటి వారికంత ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
1: And he spoke rather harshly to youngsters also.
0: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
0: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
1: దట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
0: ప్రతి దినము కూడాను
1: ఎవ్రీ డే
0: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
1: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
0: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
0: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
1: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
0: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్మదచ్చతే,
1: దెన్
0: అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
1: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 days కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో యాజ్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: 5 దినాలు జరిగింది.
1: 5 days passed.
0: ఆరో దినము,
1: 6th day,
0: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
1: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
0: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
1: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
0: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
1: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 days టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
1: Today you attend it.
0: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
1: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 day యూ అటెండ్,
0: చెప్పాడు.
1: హి సెడ్
0: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
1: బట్ హీ వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
0: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
1: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
0: Lakshmi Pandit panditun daggariki vellaadu.
1: Again he went to the scholar.
0: Pandita,
1: he said, oh scholar,
0: reepadi dinam maa kumarunu pampistunnanu,
1: tomorrow I am sending my
0: tivramaina vairagyanni bodhinchakandi.
1: Don't teach detachment tomorrow.
0: ఈ ప్రాపంచకం పైన చేసినటువంటి రాగాలను అభివృద్ధి పరిచినటువంటి బోధన చేయండి అన్నాడు.
1: Teach that so that everything will draw you, attract you in this world.
0: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
1: For your son, why should I change my talk? His scholar said.
0: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
1: Then he said,
0: మీరు 6 దినాలు విన్నారు.
1: ఓ బిజినెస్మెన్,
0: మీకు ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో?
1: To what extent you
0: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
1: Just for one day.
0: రాదు రాదు రాదు.
1: Just for one day you'll not. జన్మ జన్మాంతర
0: సంస్కారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి యొక్క పాపములు ఎత్తు పోలి తొలగిపోతాయి.
1: All the sins accrued from the past lives are still held on.
0: సులభంగా తెగేటువంటిది కాదు.
1: It's not that simple to develop.
0: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
1: Shankara determined that every person should be polished again and again so as to come out with
0: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: Then we can make use of that.
0: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
1: A vessel that we make use of it every day must be cleaned every day.
0: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
1: But big vessels which are used at wedding times are cleaned once in a year.
0: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
1: Those of the daily use must be cleaned every
0: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
1: This youth stage we should clean every day.
0: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
1: యు నో వాట్ వైరాగ్య ఇస్?
0: పూర్వం చెప్పాను.
1: భగవాన్ సెడ్ అదట్ డే,
0: తిన్న అన్నం కక్కిన తరువాత,
1: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
0: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
1: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్
0: ఫుడ్? కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
1: Just as we'll be disgusted with the humans, that food which is vomited out,
0: I
1: we should have that spirit of detachment.
0: Try, try, anukunte dry ayipothundi.
1: We should never say, I shall try, because when you say try, it becomes dry.
0: Must do, must do.
1: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
0: మీ కోసమే,
1: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
0: ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించి పోవలసింది.
1: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
0: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
1: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
0: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
1: హీస్ ఎటర్నల్ ట్రూత్.
0: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
1: దట్ ఈస్ ద ట్రూత్.
0: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
1: And we should be strong enough in respect of the divine.
0: Adiye, our determination.
1: We should develop the
0: strong determination.
1: Strong determination.
0: Chala pattudalato pattali.
1: We should have strong determination.
0: Appude dani teginatunte oka phaltam kuda manaku labhyam avutundi.
1: Then we'll get the appropriate result.
0: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
1: It's not something like giving up and accepting later.
0: Kanu okka thuri vadalna valle pettindi ayipoyindi.
1: When once it is given up, that's all, end of the matter.
0: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
1: Then once we have that strong determination,
0: actually ఇది సత్యం సత్యం సత్యం.
1: You certainly understand this is the truth and truth alone.
0: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతను ఉపకారం చేస్తూ వచ్చింది.
1: The principle of detachment taught by Shankara helped this world.
0: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
1: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
0: నడుచుకోవాలి.
1: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్.
0: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
0: శరీరం తో దాన్ని ఆరాధన చేయాలి.
1: ద బాడీ షుడ్ నెసెసరీ
0: మనస్ తో దాన్ని త్యజించాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
0: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్. అది కేవలం
0: సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
1: దట్ విల్ గెట్
0: దైవం సత్యం.
1: గాడ్ ఇస్
0: జ్ఞానం సత్యం.
1: విజ్డమ్ ఇస్
0: అంత అనిత్యం.
1: Everything is ephemeral.
0: కనుక సత్య జ్ఞానం అనంతం బ్రహ్మతత్వం.
1: Therefore God is infinite. God is wisdom. God is

సర్వరూపం ధరం శాంతం సర్వరూపధరం శాంతం సర్వనామం ధరం.

0: சர்வநாமம் தரம் சிவம் சச்சிதானந்த ரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம். பிரேமஸ்வரூபுலார
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: ஜெகத்து చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రములు
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్
0: వరిజలాల విత్తంబులు
1: సో క్లోజ్ టు ద సైన్స్
0: సన్ మిత్రంబులు
1: సో డియర్
0: ముని జన వన పౌత్రంబులు
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్స్ సీయర్స్ అండ్ సైన్స్
0: విష్ణుదేవు చారిత్రములు.
1: That's how the story, the history of the God is.
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం.
1: In this world, it is very difficult to understand what is that is wonderful and what is that is mystery.
0: కుటుంబము శాంతముగా ఉండవలనన్న, గృహము దినదినాభివృద్ధి ఉందనన్న, దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్న, దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే and for the whole the country to be full of plenty and prosperity, unity is most essential.
0: ఐకమత్యమే లేకుండినా అనర్థములకు చోటిచ్చి జగత్తంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: When there is no unity, we'll be facing all kinds of restlessness, obstacles and problems.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ కన్ఫర్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ కంఫర్ట్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: అనైక్యత అసంతృప్తిని అందిస్తుంది.
1: దిస్ యూనిటీ లీడ్స్ టు డిస్సాటిస్ఫాక్షన్
0: అశాంతిని చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ రెస్ట్లెస్
0: అసమయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: ఇట్ మేక్స్ యూ ఫర్గెట్ ఈవెన్ డివినిటీ.
0: కనుక ఈనాడు మనకు కోరవలసినది శాంతి, శాంతి, శాంతి.
1: వాట్ వీ షుడ్ ప్రే ఫార్ టుడే ఇస్ పీస్.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: పీస్ ఈస్ నాట్ సెపరేట్.
0: మన స్వరూపంలో శాంతి స్వరూపంలో.
1: In fact, you're the embodiment of peace.
0: Sarvarupam dharam shantam. Prati manavuni yokka shariramu shanti swarupame.
1: Every human form is the very embodiment, personification of peace.
0: Sarvanama dharam shivam. Anni perlu kudanu mangalakaramainatuvi.
1: All names are equally auspicious.
0: సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్. దట్ ఇస్ ద ఫార్మ్, ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దట్ ఇస్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈనాటి మానవత్వం నందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు.
1: ఇన్ ద మోడర్న్ మ్యాన్ వీ డోంట్ ఫైండ్ సచ్ సీక్రెట్ థాట్స్.
0: శాంతి అన్నది మన రూపమే తెలుసుకున్నప్పుడు ఎవ్వరూ నమ్మరు.
1: వెన్ వన్స్ వీ డిక్లేర్ దాట్ వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, నో బడీ వుడ్ బిలీవ్ యూ.
0: మరి శాంతి ఎక్కడున్నది ఎవరైనా చెప్పగలరా?

0: Where is peace? Can anyone say that?
1: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
0: In fact, all over the world, people are in search of peace.
1: కానీ అది తన యందే ఉంటున్నది.
0: But it is within you.
1: తన ముక్కుపైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడా అద్దములెక్కడా అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
0: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time right above his nose.
1: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Being for yourself the very personification of peace, yet you struggle for it.
1: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణం ఏమిటి?
0: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
1: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భజించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
0: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
1: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
0: Every man aspires for peace.
1: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
0: How can you get it?
1: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
0: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
1: కనుకనే మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
0: So man goes on praying continuously for peace.
1: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుక్నుంకరణి దుక్నుంకరణి దుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
0: శంకరాచార్య వన్ డే వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్నుంకరణి.
1: ఇది పాండి గ్రామం.
0: దిస్ రూల్ of grammar is found in the grammar composed by Pandit.
1: ఈ గ్రామమును ఉచ్చరించటం చేత గొప్ప పండితుడు కావాలని ఆశిస్తున్నాడు.
0: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
1: ఈ పండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
0: Shankara has put this question, what is it you are going to get by this scholarship?
1: స్వామి ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
0: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position in the court of the king. The king, being pleased with my scholarship, will certainly reward me amply. Shankara asked, how long would you possess these rewards?
1: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
0: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
1: శంకరాచార్యులు వారు ప్రశ్నించారు, మరణించిన తర్వాత ఈ సంకతి ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
0: Shankara has again put this question, after death would you think of all these desires and the rewards?
1: పిచ్చివాడా, నీ ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలముల యందు కూడా నువ్వు మరపు రానటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: Adishankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
1: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda, O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale, samprapte sannihite kale, nahi, nahi, nahi rachati dukrum karane.
0: When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
1: Pichivada, janminchinappudu evaru nee venta vacharu?
0: Who followed you at the time of your birth?
1: Marinchin tarvata evaru nee venta vastaru?
0: After death, who would follow you?
1: Nee venta vacheetundi varu leru. నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యువర్ బాన్, నార్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యూ కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యూ లీవ్ ఆల్ అలోన్.
1: అంతా దుఃఖము దుఃఖమని నీవు భావిస్తున్నావు.
0: యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ మిజరబుల్.
1: ఈ దుఃఖము దుఃఖం కాదు,
0: ఇట్స్ నాట్ సాడ్నెస్ ఆల్ టుగెదర్.
1: పునరపి జననం పునరపి మరణం.
0: You are born again and again, you die again and again.
1: Punarapi janani jatare sayanam.
0: You go on spending the time within the womb of your mother.
1: Punarapi jananam punarapi maranam punarapi janani jatare sayanam.
0: You are born time and again, you leave the world.
1: Sare bahuduttare kripaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and His grace.
1: Kanuka manavunaku evaru venta raru, evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Nee poye samayalo nee bandhu mitrulu chuttu cheri lopilu rochistaru vichara padutuntaru.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: దే క్రై అండ్ క్రై.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: దిస్ పర్సన్ కుడ్ రిమినిస్ ఫర్ ఎ మోమెంట్.
1: చూచాడు, ఎందుకు వీరు ఏడుస్తున్నారు?
0: హీ స్టేర్డ్ దెమ్ ఆల్ అండ్ సెడ్, వై డూ యూ క్రై?
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, sir, you are leaving us, you are leaving this body, you are leaving this world, you are not going to be with us any longer, so we cry.
1: Pichivarlara,
0: you are my people.
1: Nenu sampadinchinadi nenu sadinchinadi sarva sampattunu kuda meeru vadilipothunnarani meeru bhramistunnaru.
0: You think that I am leaving all this wealth that I earned, all my achievements behind?
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I am returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతలు మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రం చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: A true human should put a question to himself, who am I, who am I?
1: అది చూచుకోకుండా ఎవరిని చూచాను, హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదని కట్టుకోకమునుపు నీవు ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకెవరుంటారు?
0: ద మ్యాన్ ద వన్ హీ లీవ్స్, హూ విల్ బి విత్ యూ?
1: ఎవరు రారు,
0: నోబడి కెన్,
1: ఎవరు లేరు.
0: ఇన్ఫాక్ట్ నన్ వుడ్ ఎగ్జిస్ట్.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకుని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: We have to know our own truth, our own need.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన ఎందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరము అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతని నీవు మానివేసేయండి.
0: Stop thinking so hereafter.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యు ఓపెన్ యువర్ ఐస్ యు సీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్.
1: కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంత ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: సో వాట్ ఆల్ దట్ యు సీ అరౌండ్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, మొమెంటరీ.
1: ఈ చర్మ శత్రువులు ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: యు కెన్ సీ దెమ్ ఆల్ ద విజన్ సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ నేకెడ్ ఐ. ఈ
1: చర్మ శత్రువులు పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: వెన్ వన్స్ ది ఫిజికల్ నేకెడ్ ఐ ఇస్ నాన్ ఫంక్షనల్, యు కెనాట్ సీ ఎనీ.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divinity.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏమాత్రము జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: What is our truth?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: In fact, that very love is this truth.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: Without love, you cannot see anything in this world.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: In fact, you are the very personification of love.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది,
0: being the very form of love,
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాం.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love,
1: manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for? See,
1: manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is this.
1: Prema tappa marokati edi kudani jagatulo shastramaina ledu.
0: There is nothing in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityamnu unchukoni manam yenu manam prayatnapurukanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్, నేచర్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఇస్ ఎటర్నల్, ద లవ్ ఇస్ పీస్ అండ్ లవ్ ఇస్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యు హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాడిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యు లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు భయ పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యు.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యు క్లెయిమ్ దెం యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: దట్ వన్నెస్ వి షుడ్ ఎక్స్పీరియన్స్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ద ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమర్
1: దాన్ని విశ్వసించి దానికైతే నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ transitory artificial forms and struggles to acquire them.
1: Kanuka ee chintana nivu maanivesi
0: give up that kind of search and anxiety.
1: Sarvulu endu undinatvanti nene.
0: I am present in everyone.
1: Na endu undinatvanti sarvulu.
0: All exist in me.
1: Sarva jeevapa dharam shantam.
0: And the peace that assumes different forms.
1: Aa swarupamu ee deham nande unnadi.
0: And that very form verily is in me.
1: Sarva dehamulu endu kuda ఏక ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ నీ ఎందు కూడా ఉన్నది.
0: దట్ స్పిరిట్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ ఈజ్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ యూ ఆల్సో.
1: కానీ నీ ఆత్మను చూసి నీవు ఆనందించక పరుల ఆత్మను చూసి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ అండ్ వై యూ ఫీల్ జెలస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆఫ్ అదర్స్.
1: నీ ఎందున్న ఆత్మనే పరుల ఎందు కూడా ఉన్నది.
0: The Atma, the Self, in you, is present in everyone.
1: ప్రతి ఒక్కడు తనకు తాను అనుభవిస్తున్నాను, తాను పరాయిని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: In fact, you experience for yourself all these cardinal principles, but you consider others.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: These are all the qualities of an ignorant person.
1: Dog.
0: Dog.
1: ఒకతూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: A dog went on searching.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి చేర్చింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటూ ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఫ్లోయింగ్. ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుందని రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్ ఇట్
1: హాడ్ బికమ్. కాదు కాదు, నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ, నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కాని ఆనందం కాని ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దేర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. ఈ ప్లెజర్
1: ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: Kanukane ee rendu kudunu manayende untunnavu kani baita nundi raavatam ledu.
0: Both exist within us, not from the exterior.
1: Manavudu tana needan chaan chusi bhraminchinattuga
0: man is carried away by his own shadow.
1: Kani adi shadow.
0: It was only after all a shadow.
1: Adi nee needa.
0: It was just a shadow.
1: Needan chusi nee bhramistunnavu.
0: You are just deluded by
1: nijamaina dehanni chusi nee aashinchatam ledu.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: Therefore we should inquire clearly here.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పి చెప్పాది వేదాంతం.
0: సో ది వేదాంత సెట్ నో దై సెల్ఫ్.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: వన్ ఐఏఎస్ ఆఫీసర్ కేమ్ ఆన్ ఎ క్యాంప్ టు ఎ తాలూక్.
1: ఆ యొక్క క్యాంపు యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, "Don't go anywhere near that house because full of demons."
1: Sir, meer tella shariram varu meeku adi kanipinchadu nallan shariram varakanta kanipistundi andulo bhootam untunnayi ani prashinchar.
0: Everybody said, "Sir, you are a white man. You cannot see demons there in that house. Only we can see that. Don't go anywhere near it."
1: Enti andaru ide vidhanga ani cheptunnaru ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: And the very shadow was seen on the wall there.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: And he could see both the legs moving in front of him.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్నాడు, పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టగలిపి తన వేలేపోయింది.
0: And ultimately what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: సమస్త
1: బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనం తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదావదంతి.
0: God is one. We refer to him as being different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: It's only on that day we'll be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారమని మీరు యోచించవచ్చును.
0: యు మే క్వశ్చన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: Kalaka ivanni kunni bhramane tappa anyam kaadu.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evan padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness is related to you.
1: Dukham kaani aanandam kaani anni neeve kaani marokarivu kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti nu kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: దేహాభిమానం మర్చిపో, ఆత్మాభిమానం పెంచుకో.
0: Forget the body attachment. Get yourself attached to the self.
1: అప్పుడే దివ్యమైనటువంటి ఒక భావం నీలో ప్రబలిస్తుంది.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకూడను సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: ఇఫ్ యు కల్టివేట్ దిస్ లవ్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: ఆ ప్రేమనే మన యొక్క దైవము.
0: అండ్ లవ్ ఈస్ గాడ్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్.
1: కనుక ఆ ప్రేమ యందే నీవు నివసించు.
0: లివ్ ఇన్ లవ్.
1: మన జీవితం అంతా కూడాను ఆ ప్రేమ చైతన్యం మనం గడపాలి.
0: లెట్స్ లీడ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: వై డు యూ వరీ, వై డు యూ సఫర్ హావింగ్ లవ్ విత్ ఇన్ యూ లేటెంట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: We see many forms in nature.
1: ఏ రూపం చూసినా పని ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
0: No two forms are alike or similar.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి ఎందున్నటువంటి నీడని చూచి మనం ఆశించి ప్రవించుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నా నీ దేహం ఇచ్చారు.
0: వై దిస్ బాడీ ఇస్ గివెన్.
1: ఈ దేహాన్ని కట్టుకుని నేను వచ్చాను.
0: I'm here with this
1: body. దీని వల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is that I'm going to achieve with this body?
1: ఈ చదువులా కాదు.
0: Is that education?
1: ఈ సందేలా కాదు.
0: No.
1: ఈ ఆటలా కాదు.
0: Not the game.
1: ఈ పాటలా కాదు.
0: Not the music.
1: ఈ మాటలా కాదు.
0: Not games.
1: దేనికోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేనిపోయినప్పటికీ నేనెవరు నేనెవరు నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this, who am I?
1: ఈ నేనెవరో అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ ట్రూలీ యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ సీక్రెట్ డివినిటీ.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ టు నో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనేలేదు.
0: దేర్ ఇస్ నో అదర్ సింప్లర్ థింగ్స్ దాన్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో అదర్స్ బట్ టు నో యువర్ సెల్ఫ్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేస్తురా.
0: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్స్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహంకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ద ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రము లెక్క చేయకుండా
0: we should not be mindful of the suffering.
1: మన వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చింటే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should
1: ask. ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనము.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: ఇన్ ఫ్యాక్ట్ వి
1: పెరిగింది సాధించటం కోసమని.
0: వర్ బోర్న్ వి గ్రో
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవటమని.
0: వి షుడ్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: వి షుడ్ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు నో ద ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
0: దెన్ వన్స్ వి మేక్ ఎవ్రీ ట్రయల్
1: సర్వము మనకు అర్థమవుతుంది.
0: యు విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ద రెస్ట్.
1: కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ నో ద ట్రూత్.
1: చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతున్నాయి.
0: యు ఫైండ్ ద బల్బ్స్ బర్నింగ్ ఆల్ అరౌండ్.
1: జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బల్బ్స్.
1: కానీ ప్రతి జ్యోతి ఎందుకు ఉన్నది కరెంటే.
0: బట్ ఇన్ ఎవ్రీ బల్బ్ దేర్ ఇస్ ది కరెంట్.
1: ఈ కరెంటు మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: విదౌట్ ద కరెంట్ ద బల్బ్స్ యు డోంట్ గెట్ లైట్.
1: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: ద ఆత్మా విత్ ఇన్ ద స్పిరిట్ విత్ ఇన్ అస్ ఇస్ ద మెయిన్ స్విచ్.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుండది.
0: దట్ కరెంట్ ద స్పిరిట్ గెట్స్ ఇన్ ద
1: కన్నులో చేరి కనిపిస్తుంటుంది.
0: టు హెల్ప్ టు హెల్ప్ యు టు హియర్ గెట్స్ ఇన్ టు ది ఐ.
1: ప్రతి దేహం నుండి కూడా చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: అండ్ ఇట్ ద సేమ్ కరెంట్ దట్ విల్ హెల్ప్ యు టు ఎక్స్పీరియన్స్ ద అవేర్నెస్ విత్ ఇన్ ద బాడీ.
1: అన్నింటి కూడా ఈ కరెంటే మూలాధారము.
0: ది కరెంట్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది ఏ చైతన్యము.
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరొకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ ఇస్.
1: చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్
1: అవుట్ సైడ్. ఎక్కడికి పోవటం లేదు.
0: ఇట్ ఇస్ నాట్ లీవింగ్ యు.
1: అక్కడనే ఉన్నది, అక్కడికి పోతుండాలి.
0: ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranamu ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Motta motta doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: Doubts untinanta varaku kudanu manam satyanni manam choodalemu.
0: So long there are doubts you can never experience truth.
1: కనుకని ఆ డౌట్స్ వల్లనే మనము ఇంత అమాయకులమైపోతున్నాము.
0: వి హావ్ బికమ్ ఇగ్నోరెంట్ బికాజ్ ఆఫ్ దీస్ డౌట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ద డౌట్ దట్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: దట్ strong faith is very much necessary.
1: Aa nammakame lekapothe neevu kevalam gruddi vaadaipothavu.
0: Bereft of faith you are blind.
1: Kannundi gruddulai kalyanakaramaina neemurti darshimpa neeraidi.
0: Having eyes with vision you are just blind, being not able to see the munificent.
1: Chevurundi chevutulai ati manoharamaina neegana maalimpa neeraidi.
0: With all the ears you are not able to listen to the melody of the divine music.
1: Paani pankajamanda paramaatmayundi paadu samsaramu koorireidi.
0: And forgetting the God you want to get yourself rot in family life.
1: Idi Suradas cheppadu.
0: This is declared by Surada.
1: Yemtidi nen kannulu undappudu em korinanu.
0: When I had eyes, what is that I wanted?
1: Kaani ippudu kannulu poyin tarvata em korutunnanu?
0: Now I am blind, what is it I want?
1: Kannulu undinappudu deenni chuchamo danne ippudu kavalani korutunnanu.
0: So what all that I saw when I had those eyes, having lost the vision, now I want the very same thing.
1: Lekunna gurunu kanipinchedi okkate.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: Kannulu yokka deento pani aadhara pettukovaddu.
0: Don't go by the vision only.
1: Divine vision, aadhyatmika shakti, nee kanti.
0: The divine vision, the divine light.
1: Aa chaitanyam yokka tattvamu neevu motta manasulo nilipukovali.
0: The divine light is the divine power.
1: Aa divine light anetundi prathi vyakti endu kuda untundadi.
0: The divine strength is present in everyone.
1: Aa light lekunda agipothe ee light anta evi raavu.
0: Without the divine light you cannot see any light.
1: Kanuka మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యూ ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
1: భజగోవిందం.
0: Think of God, sing his glory.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: Think of God.
1: దైవత్వం కారణమంటే దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: If you think the rest, what for is the life?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: What is to be thought of is only God.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: You are one అన్నాడు.
0: You and God are one.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము. ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ ద డివోటీ అండ్ ద గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మానవునకు ఈ అరిషత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్, గ్రీడ్, అవరిస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాండక్ట్.
1: పశువులకు ఉన్నాయి ఈ అరిషత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: అండ్ దీస్ six weaknesses are present in animals also.
1: Aa pashuvuku neeku bhedam eyyati.
0: What is the difference between animal and you?
1: Pashuvu pujistunnayi.
0: Animals partake.
1: Pashuvulu nidristunnayi.
0: And they also sleep.
1: Pashuvulu aakali anubhavistunnayi.
0: And they too have hunger.
1: Manushi nidristunnadu.
0: Man sleeps.
1: Manushi anubhavistunnadu.
0: Man experiences.
1: Vaaniki deeniki unnatundi bhedam eyyati.
0: What is the difference then between man and animal?
1: Kaadu prajnanam brahma ade manushiki undetundi.
0: Man should have that ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ అవేర్.
1: ఆ ప్రజ్ఞానమనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినాయి పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: All the rest they come and go, pass off like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకొని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: Why should we worry, brood over these passing clouds?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: That which is changeless has got to be caught hold of.
1: అది మన ఆత్మతత్వము.
0: That is your true self.
1: అది మన చైతన్య తత్వము.
0: That is our awareness.
1: అది మన దివ్యత్వము.
0: That is divinity.
1: అది మన పవిత్రము.
0: That is sacred.
1: దాన్ని చూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: Then once you experience the divinity, you turn into God.
1: కల్పనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మనకు మనమే చూచుకోవాలి.
0: You have to know and experience for yourself.
1: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్. యు అండ్ గాడ్
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవరీబడీ.
1: ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోదములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాము.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకునేటువంటి భావాలు దూరం పంపించి.
0: You have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truths.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకో పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్ యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్
1: దేర్. అట్లా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్ బోత్ ఆఫ్ దెమ్
1: నిండు కూడాను దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: Add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity.
1: ఏది కూడా నీకు చేయిచిక్కదు.
0: You cannot get it either.
1: కనుక నీవు చెడ్డను దూరం చేసి,
0: so distance yourself from the bad.
1: పవిత్రాన్ని నీవు నింపుకో.
0: Fill it up with sacred qualities.
1: అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
0: Then you will become a sacred being.
1: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు,
0: to lead sacred life,
1: మన పాత్రను పవిత్రమైనటువంటి ఇదిగా నిలుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
1: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
1: హృదయము ఒక పవిత్రమైన రీతిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చును.
0: వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో, ఎవరికి పుచ్చుతామో?
0: Ultimately, who will claim your property? Nobody gives.
1: జ్ఞానం పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినటువంటిదంతా కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach?
1: లేదు, లేదు, లేదు.
0: No.
1: కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్,
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కల్పని నీవు నిజమైనటువంటి తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
0: You should follow the reality.
1: ఇది మనం ఈనాడు చదువు లోపల నేర్చుకోవాల్సినటువంటి అంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: All we study and study ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఆర్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్, uneducated beggar also fill their stomachs.
1: పొట్టను నింపుకోవటం కాదు,
0: not simply to feed your belly.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: We should fill our hearts.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: Fill your heart with love.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: And this love will help you to get the rest of them in the world.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: Make every attempt, trial to fill your heart.
1: అది ఏ కంపాషన్? హృదయం అనగా ఏమి? కంపాషన్.
0: హృదయస్.
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: ఆ ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడబటికి ప్రేమను కూడా నిరాశ మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
1: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ అటాచ్డ్ టు ఎనీబడి.
1: ఎవరికి ఎవరికి సంబంధం?
0: హూ ఇస్ అటాచ్డ్ ఎనీబడి?
1: ఎవరికి అనుబంధం?
0: వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్?
1: లేనే లేదు.
0: నథింగ్.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: నీవు పెళ్లి కాకముందు ఎవరు నీవు భర్త?
0: ప్రయర్ టు యువర్ మ్యారేజ్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
1: పెళ్లి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: And prior to that, who is your wife?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: After death, who is your husband?
1: ఎవరు నీకు భార్య?
0: And who is the wife?
1: రెండు లేవు.
0: No, both states don't exist.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి.
0: They have come in between and also leave in between.
1: శాశ్వతమైనటువంటివి కానే కాదు.
0: They are not permanent.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: వాట్ ఫార్ షుడ్ వీ వరీ?
1: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ వర్క్ టు బి
1: ప్లెజెంట్. ఈ ప్రేమనే నీకు చిక్కాలి.
0: In fact, you should enjoy your love.
1: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు?
0: And you should share this love with
1: everybody. ఈ మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
0: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness, jealousy and anger.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ షేరింగ్ అవర్ లవ్ విత్ రెస్ట్.
1: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ ఆల్ ద టైమ్.
1: ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
0: అండ్ దిస్ హేట్రెడ్ ఇస్ మచ్ వర్స్ దెన్ ద డెమన్.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: డెమోనిక్ హేట్రెడ్ ఇస్ ఎవర్ ఆన్ ద రైస్ టుడే అండ్ నాట్ ద లవ్.
1: నీలో కించిత్యమైన ప్రేమ లభించిన ఆ ప్రేమ తిరిగి పది మందికి పంచుకో.
0: ఇఫ్ దేర్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, షేర్ ఇట్ విత్ అదర్స్.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: and do that duty properly.
1: నిజమైనటువంటి ఒక మార్గాన్ని పొందు.
0: And then acquire that, reach that position.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: all your studies,
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: The subjects belong to this world.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: Secular knowledge will help you to be happy in this world and spiritual knowledge will help you to be blissful in the other world.
1: పెంచుకోవాలి.
0: That we have to develop.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది.
0: Then you will have that eternal bliss.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరనే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హావ్ ఇట్.
1: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
0: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఇస్ అన్ ఇంటెన్స్ డివోటీ.
1: గొప్ప వ్యాపారి.
0: ఇస్ అ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి,
0: హావింగ్ కమ్ దేర్,
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్, ఓ పటేల్, ఐ వాంట్ టు మీట్ యు.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్, yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్, దిస్ పటేల్ వాస్
1: ఇన్ పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజ
1: అవటం లేదు.
0: He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited, was disgusted.
1: అంత అయిన తర్వాత వచ్చాడు పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేలు,
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: వాట్ ఫర్ ఆర్ యూ వర్షిప్?
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: You have lot of money.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: You don't need to pray for మనీ
1: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది.
0: యు హావ్ గాట్ ఆల్ హ్యాపీనెస్
1: కాబట్టి సుఖం నీకు కావాలని కోరటం లేదు.
0: యు డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్
1: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: వై డు యు ప్రే సో లాంగ్?
1: పక్కన నవ్వాడు ఆ పటేలు.
0: పటేల్ స్మైల్
1: సార్.
0: సార్
1: నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
1: నేను ధనం కావాలని ఆశించడం లేదు.
0: ఐ డోంట్ వాంట్ మనీ.
1: సుఖం కావాలని నేను ఆశించడం లేదు.
0: నాట్ హ్యాపీనెస్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
1: కనుక నేను నా దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
0: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
1: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
1: ఐ వాంట్ ట్రూత్.
0: He said, I want truth.
1: I want love.
0: I want love.
1: I want peace.
0: I want peace.
1: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
0: Truth, peace and love are in the hands of God.
1: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
0: And they are in the possession of God.
1: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: They are with him.
1: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
0: To acquire them I am praying to God.
1: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
0: So we should desire that what we don't have.
1: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
0: What is that missing in you? That is peace.
1: ఆ పీస్ నీవు కోరాలి.
0: సో డిజైర్,
1: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
0: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యు వాంట్ దట్ వాట్ యు ఆల్రెడీ హావ్, ఇట్స్
1: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
0: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి ఎర్న్ అండ్ అక్వైర్డ్.
1: నీ దగ్గర లేనటువంటిది, భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
0: వాట్ యు డు నాట్ హావ్, వాట్ గాడ్ హ్యాస్, ఆర్ టూ.
1: ప్రేమ, శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
1: ఈ రెండింటిని మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
0: When once you receive the truth, these two, you can get the truth.
1: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
0: If these two, you can achieve anything.
1: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
0: With sugar, you can have any number of sweets.
1: కానీ గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
0: You can have different varieties of sweets.
1: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
0: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఇస్ వన్.
1: కనుకనే దైవమే ఒక ప్రేమ.
0: గాడ్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
0: దెన్ వన్స్ యు గెట్ దిస్
1: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
0: విత్ ది స్వీట్నెస్ నెక్టర్ అండ్ లవ్ యు కెన్ హావ్ ఇన్ మెనీ లవింగ్ థింగ్స్.
1: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
0: యు కెన్ హావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్.
1: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎక్స్‌పీరియన్స్ మెనీ.
1: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
0: దేర్ఫోర్ యు షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కోహో.

0: दक्ष सुचिर्दक्ष अनपेक्ष सुचिर्दक्ष उदासीन गतव्यतः सर्वारंभ परित्यागी सर्वारंभ परित्यागी यो मद्भक्त समद्भक्त प्रेम स्वरूप
1: embodiments of love.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves those with these qualities.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష he should not have any expectations.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini ninnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityartham chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: దెన్ ఆల్

0: our actions are offered to God, naturally they become righteous. They amount to actions beyond expectations.
1: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు. సర్వాపేక్షను కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
0: అనపేక్ష డస్ నాట్ మీన్ డిజైర్లెస్ స్టేట్. ఇట్ ఓన్లీ మీన్స్ ఆఫరింగ్ ఆల్ అవర్ యాక్షన్.
1: సర్వ కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ అవర్ యాక్షన్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
0: దెన్ విల్ బి ఫుల్ఫిల్లింగ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనపేక్ష.
1: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టివాని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
0: గాడ్ న్యాచురలీ లవ్స్ దోస్ పీపుల్ హూ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
1: రెండవది శుచి.
0: ద సెకండ్ క్వాలిటీ ఇస్ శుచి.
1: శుచి అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై దట్?
1: శుభ్రము అని.
0: క్లీన్లీనెస్.
1: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమా లేక బహిర్శుభ్రమా?
0: ఈజ్ ఇట్ ఔటర్ క్లీన్లీనెస్ ఆర్ ఇన్నర్ క్లీన్లీనెస్?
1: ఇది రెండు కూడాను అవసరమే.
0: బౌత్ ఆర్ నెసెసరీ.
1: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
0: God loves cleanliness. Cleanliness is godliness.
1: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇఫ్ వీ గో బై ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, హౌ అబౌట్ ఇన్నర్ ప్యూరిటీ?
1: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: God is present outside and also inside, but we have to understand God within.
1: Oka pittale patralo
0: in an enamel vessel
1: manam pulusu vandukuntunnam.
0: You are preparing a soup.
1: Kani ee pulusu vandina tarvata konni kshanamulake idi chilumu batti pothundi, poison avutundi.
0: After the soup is prepared, immediately it gets spoiled, unpalatable.
1: Endukosam idi poison ayindi?
0: Why has it become poisonous?
1: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
0: This enamel vessel is not alloyed, is not tinned inside.
1: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
0: Because it is not tinned or alloyed within, the whole thing got spoiled or poisoned.
1: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాలి పాత్ర.
0: Body is like an enamel vessel.
1: Brass vessel. ఇందు లోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
0: And we have to apply this alloy or tinning of love.
1: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
0: When once this love is there, no material can be spoiled at any time.
1: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
0: Therefore, it has got to be clean and pure, both inside and also outside.
1: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
0: Outer cleanliness, what it is?
1: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
0: while performing service activity,
1: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
0: worshipping God in every possible way,
1: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
0: rendering service to everybody,
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
0: When once we undertake selfless service activities, naturally it would ensure outer purity.
1: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
0: When once actions are utterly selfish, there cannot be purity or cleanliness.
1: ఇంకా మూడవది దక్ష.
0: Third one, daksha.
1: Anaga oka deekshanu pattatam.
0: Daksha meaning determination.
1: Etti deekshanu pattali?
0: What sort of determination?
1: Edi manam cheyalanukunnappudigini deenini sadhinchenta varaku kudanu tanake emaatram kudanu shanti labhinchadu.
0: Whatever you want to accomplish, you have to determine, and you can never be peaceful until it is attained. Such a determination you should have.
1: Nenu appudu cheptuntanu.
0: Bhagavan tells us now and then,
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి పట్టు నెగ్గిడిదాకా అట్టే ఉండు.
0: సమ్ ఓవర్ అదర్ యు హావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
1: ఇది ఏ దీక్ష?
0: దిస్ ఇస్ డిటర్మినేషన్.
1: కోరినదేదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడిదాకా పోవకుండు.
0: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డు నాట్ లీవ్.
1: అది ఏ దీక్ష?
0: దట్ ఈస్ డిటర్మినేషన్.
1: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాకా విడవకుండు.
0: యు హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డు నాట్ గో.
1: ఇది ఏ దీక్ష?
0: దిస్ ఇస్ డిటర్మినేషన్.
1: తలచినదేదియో తలచనే తలచిదివి, తలపు తీరుడుదాకా పోవకుండు.
0: వన్ వే ఆర్ అదర్ యు థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్ డోంట్ గో.
1: దీక్ష.
0: దిస్ ఇస్ డిటర్మినేషన్.
1: కట్టకడపడికి ఏమి జరగాలి?
0: వాట్ షుడ్ హ్యాపెన్?
1: బోరు పడలేక తానైన ప్రభు వలయు.
0: Out of disgust, he should bless
1: you. Or you may
0: have to ask, having lost consciousness. Only
1: that.
0: If you return, it is not the quality of a devotee.
1: What
0: is determination?
1: భగవంతుని పొందాలి.
0: I should have God.
1: భగవంతుని చూడాలి.
0: I should see God.
1: అనుగ్రహాన్ని అందుకోవాలి.
0: I should receive his grace.
1: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
0: You should have strong determination in this direction of attaining God. Be with him.
1: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
0: God loves such a devotee with that strong determination.
1: అనపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీన.
0: దెన్ కమ్స్ ఉదాసీన.
1: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి.
0: అన్అటాచ్డ్ ఉదాసీన.
1: అన్ని పనులు చేయవచ్చును.
0: యు కెన్ డూ ఆల్.
1: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
0: బట్ యు షుడ్ నాట్ బి అటాచ్డ్ టు సర్టన్ టాస్క్స్ అసైన్డ్.
1: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును.
0: ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ దట్ యు మైట్ అండర్టేక్.
1: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
0: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
1: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
0: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
1: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
1: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
1: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
1: అయ్యో, నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
0: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
1: నీవు ఈ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ, ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
1: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
0: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
1: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
0: we have to participate in such selfless
1: ఇందులో జయం జరిగిన అపజయం జరిగిన కొన్ని రెండింటికి నీ సంతోషించి జీవితాన్ని గడపాలి.
0: We might win or lose, but yet we should have that equanimity and be happy.
1: అనేపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీనో గతవ్యతః.
0: గతవ్యతః,
1: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
0: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
1: గడిచిన దానికి ఏమాత్రమూ చింతించకూడదు.
0: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
1: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
0: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
1: ఎందుకు ఈ యోచన?
0: వై వరీ?
1: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
1: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
0: నోబడి కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ యాజ్ ఇట్ ఈస్ అన్సర్టెన్.
1: రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
0: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
1: రేపటి వరకు నీవు ఉండగలవా?
0: Are you sure that you would be alive?
1: చెప్పుడుకు వీలు కాదు.
0: It's not possible to declare.
1: కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
0: Why should you think of the future which is uncertain?
1: ఫ్యూచర్ కాలగర్భములో నిండి ఉంటున్నది.
0: Future is contained within the womb of time. And it is there ahead of you.
1: కాలగర్భములో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నీవు ఎందుకు పరితపిస్తావు?
0: That which is hidden in the womb of time cannot be predicted in before.
1: Past. జరిగిపోయింది.
0: Past is past.
1: కాలగర్భంలో మునిగిపోయింది.
0: And it has got drowned in the passage of time.
1: మునిగిపోయినటువంటి దాన్ని తిరిగి మనం లేపలేము.
0: You cannot recover the past any moment.
1: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
0: Past cannot be recovered or regained.
1: వచ్చేటువంటిదా నీది కాదు.
0: Future does not belong to you.
1: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
0: Then why should you worry and think over?
1: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
0: However, thinking, thought is necessary for mankind.
1: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు.
0: We cannot live for a moment without thoughts.
1: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
0: Thoughts do come.
1: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు.
0: Let not thoughts be based on the past or future.
1: వర్తమానమును నీవు తలచురా.
0: The thoughts should be centered around the present.
1: Past, future, రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
0: Past and future are found in the present.
1: Past, ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
0: Out of the past tree we have a seed.
1: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
0: Seed today is the tree of tomorrow.
1: Tomorrow, future, tree. Past, tree. Present, విత్తనము.
0: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
1: Future కు ఈ ప్రెజెంట్ మూలాధారం.
0: Therefore, present is the basis both for the past and the future.
1: కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో.
0: Go by the present now.
1: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
0: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
1: కనుక నీవు ప్రజెంట్ నీవు లక్ష్యం ఉంచుకొని
0: కీప్ ఇన్ యూ ద ప్రజెంట్
1: దానిని ఫ్యూచర్ నువ్వు ఏమాత్రం యోచించకుండా ఉండు.
0: Don't be worried of the future.
1: ఈ ప్రజెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
0: ద ఫ్యూచర్ ఇస్ బౌండ్ టు కమ్ డిపెండింగ్ ఆన్ ద ప్రజెంట్
1: నీకేమాత్రం కూడాను ఫెయిలియర్ కాదు.
0: ఇట్ విల్ నెవర్ లీడ్ టు ఫెయిల్యూర్.
1: సర్వారంభ పరిత్యాగి.
0: సర్వారంభ పరిత్యాగి
1: ఎవడు? ఈ సర్వారంభవాడు.
0: హూ ఇస్ ద టోటల్ రినన్షియంట్?
1: ఎలాంటి కాలంలోందైనా ఎలాంటి పనులు ఎందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
0: ద ట్రూ రినన్షియంట్ ఇస్ వన్ హూ ఇస్
1: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
0: హీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫార్ అగ్రాండైజ్మెంట్ ఆర్ పబ్లిసిటీ షో.
1: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
0: గాడ్ డిస్టెన్సెస్ హిమ్సెల్ఫ్ ఇఫ్ దీస్ పాంప్ అండ్ షో ఆర్ దేర్.
1: సర్వారంభములు కూడా ఆడంబరములు కూడా వదిలిపెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ ఎగ్జిబిషనిజం.
1: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
0: ద పాంప్ ఈజ్ రజస్ ఆర్ ఎమోషనల్ క్వాలిటీ.
1: అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
0: దేర్ కమెన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్.
1: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
0: పబ్లిసిటీ ఈజ్ ద వరల్డ్లీ ట్రెండ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
1: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ ఇది మాత్రమే.
0: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రజెంట్ అలోన్.
1: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ అన్రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
0: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
1: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
0: సచ్ మ్యాన్ ఆఫ్ ఆస్టెరిటీ సింప్లిసిటీ ఈజ్ క్లోజ్ టు మీ.
1: మనం ఈనాడు ప్రతి దానికి కూడా ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
0: టుడే వీ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిబిషనిజం షో.
1: 5 రూపాయలు ఖర్చు పెడితే
0: వెన్ వీ స్పెండ్ 5 రూపీస్
1: 500 రూపాయలు ఇచ్చి పేపర్లో వేయించుకుంటావు.
0: We'll have our name printed on the newspaper spending 500 rupees.
1: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
0: ది ఎక్స్పెండిచర్ ఇస్ 5 రూపీస్.
1: కానీ 500 రూపాయలు వేపించుకుంటే ఎట్ట నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
0: స్పెండింగ్ 500 రూపీస్ ఫర్ పబ్లిసిటీ, ఈజ్ ఇట్ నాట్ పాంప్ అండ్ షో?
1: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
0: ఎ మ్యాన్ ఆఫ్ ట్రూ సర్వీస్ విల్ నెవర్ రన్ ఆఫ్టర్ పబ్లిసిటీ ఆర్ ప్రొపగాండా.
1: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
0: In fact, the one who wants his name to be known, he needs propaganda.
1: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
0: Why these titles given to you? Why?
1: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
0: Never entertain any publicity or pomp.
1: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
0: So long you are after this external show, you will never enjoy the bliss of the self.
1: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్ట లభిస్తుంది?
0: When you do not experience the bliss of the self, how do you earn God's grace?
1: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
0: In fact, you have to wait for God in every aspect.
1: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
0: Then only you can experience bliss in along the spiritual path.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
1: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
0: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
1: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
0: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
1: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
1: ఫలరహితమైన యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్. అండ్ బ్లిస్ ఈస్ ది ట్రూ రివార్డ్.
1: అంతేకాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
0: ఇఫ్ యూ యాక్ట్ అగెన్స్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి కాంట్రరీ. As is the feeling, so is the result.
1: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
0: when you want to,
1: ఆ ప్రేమకు తగినటువంటి యొక్క పరిస్థితిలో మనం జీవించాలి.
0: If you want to be the recipient of God's love, your action should be like that.
1: ఆ ప్రేమని నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
0: In fact, if you are not along this line of earning his grace,
1: you
0: are absolutely free to act in a way. దాని
1: ఆశించినప్పుడు దానికి తగినటువంటి విలువను నీకు అందించాలి.
0: When you have got certain purpose, you should act in that direction
1: only. ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అది కదా అధికారం ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
1: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
0: Among all, unity is most important.
1: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
0: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
1: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
0: యూ వాంటెడ్ ఎ టవల్.
1: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
0: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
1: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
0: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
1: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
0: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
1: కాబట్టి భగవంతుని దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
0: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
1: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
0: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
1: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
1: నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
0: గాడ్ లవ్స్ యూ దెన్.
1: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
0: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
1: ఏ విధమైన నియమములు లేవు.
0: నో స్టిప్యులేషన్స్.
1: ఒక్కటే ఒక్కటే హద్దు.
0: ఓన్లీ వన్
1: బౌండరీ. పుచ్చుకోవటం.
0: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
1: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
0: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
1: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
0: వితౌట్ సర్వింగ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
1: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
1: ఫలరహితంగా ఉండాలి.
0: డిజైర్లెస్.
1: ప్రతి కర్మ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా ఉండాలి.
0: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: నువ్వు ఏ పనిని నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
1: చేసుకో,
0: డూ యువర్ డ్యూటీ.
1: చదువుకోసం నువ్వు చదువుకో.
0: యూ స్టడీ.
1: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
0: హౌ టు స్టడీ?
1: భగవద్ప్రీత్యర్థంగా చదువుతున్నాను.
0: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
1: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
0: యు డూ యువర్ జాబ్.
1: నీ ఉద్యోగం భగవద్ప్రీత్యర్థంగా చేస్తున్నాను.
0: జాబ్ ఈజ్ ఆల్సో డన్
1: ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
0: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
1: అయితే భగవద్ప్రీత్యర్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
0: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ అన్ ఆఫరింగ్ యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
1: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవద్ప్రీత్యర్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
0: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్ డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
1: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి అక్కడ.
0: There should be a stamp or a seal on every action.
1: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
0: Without this stamp, it will not have any value.
1: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
0: God should acknowledge that your action is good.
1: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
0: When once there is postal stamp on envelope, it will go any far.
1: కానీ అడ్రస్ రాశావు.
0: You have written the address.
1: Stamp ledu.
0: There is no stamp.
1: Ee prayojanam.
0: What is the use then?
1: Idi dead letter office lo padestaru.
0: It will go to the dead letter box.
1: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo atikinchukovali.
0: And you should affix the stamp of divine love.
1: Aa prema undinappude nee paina bhagavantudu aneka rakamulaitundi dayanu chuptuntadu.
0: When once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his
1: udasino gatavyataha. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
0: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
1: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
1: తరువ పుట్టు తరువున అనలంబు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్.
1: తరువ పుట్టు దధిని కృతము.
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ చర్న్ ద కర్డ్ యూ విల్ గెట్
1: తరువ పుట్టు తరువున తత్వంబు.
0: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
1: తరకు రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
0: When two pieces of wood are rubbed against each other, you find the fire.
1: లభిస్తుంది.
0: వెన్ వన్స్ ది కర్డ్ ఇస్ చర్న్డ్ వెల్ యూ గెట్ ద బటర్.
1: అదే విధంగానే మన తనువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
0: రిపీటెడ్ ఎంక్వైరీ ఇన్ అవర్ బాడీ విల్ హెల్ప్ అస్ టు నో ద స్పిరిచువల్ క్వాలిటీ.
1: తత్వంబు తత్వం అదే మనకు పుడుతుంది.
0: తత్వం యూ ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
1: యూ ఆర్ దట్
0: తత్వం.
1: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జికి చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
0: వితౌట్ చర్నింగ్ the curd, how do you get the butter?
1: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
0: When two pieces of wood are not rubbed against each other, there is fire inside.
1: కానీ కంటికి కనిపించదు.
0: You don't see that.
1: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
0: When once it is processed properly, you'll get the fire.
1: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
0: if we want to receive God's love,
1: మనం సర్వం భగవద్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవద్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
0: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
1: ఉన్నది ఒక్కటే.
0: In both the receiver and giver, only one aspect exists. Nothing like receiving nor giving.
1: అన్నిటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
0: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
1: దివ్యత్వాన్ని చింతించు.
0: యూ థింక్ ఆఫ్ డివినిటీ.
1: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
0: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
0: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
1: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
1: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
0: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
1: సుఖార్ లభ్యతే సుఖం.
0: Out of happiness,
1: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
0: Out of happiness, you cannot have happiness.
1: మనకు సుఖం చిక్కుతుంది.
0: Out of difficulties only you
1: can have happiness. లేకుండా పోతే సుఖమే మనకు లభ్యం కాదు.
0: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
1: చీకటి ఉంటుంటేనే లైట్ కు విలువ.
0: Light has value because of darkness.
1: ఆకలి ఉంటున్నప్పుడే అన్నానికి విలువ.
0: Food has value because of hunger.
1: లేకపోతే ఫుడ్ కే వాల్యూ లేదు.
0: Or else food loses its value.
1: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
1: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
0: హౌ డు యు నో ద టేస్ట్?
1: నీ ప్రేమను పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
1: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
0: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
1: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైన ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
0: దెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యూ విల్ రిసీవ్ గాడ్స్ లవ్. ఎన్ని తప్పులు చేసినా
1: కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
0: ఎనీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్,
1: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
0: బికాస్ గాడ్ ఫర్గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
1: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
0: అండ్ వీ హావ్ టు సేఫ్ గాడ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
1: కనుకనే
0: సో
1: ఆనాటి గోపికలు కూడాను,
0: గోపికస్ ఇన్ దోస్ డేస్,
1: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర, దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
1: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
0: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
1: వారు జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
0: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్, దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
1: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
0: గోపిక క్యారీయింగ్ ద పార్ట్స్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ మిల్క్
1: బజారులో అమ్ముకుంటూ పోతుండాలి.
0: షీ వాజ్ సెల్లింగ్ దీస్ మిల్క్
1: పెరుగు పాలో నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
0: షీ డిడ్ నాట్ షౌట్ అలాంగ్ ది స్ట్రీట్ సేయింగ్ కర్డ్
1: గోవిందో దామోదర మాధవేతి.
0: ఇన్స్టెడ్ షీ వాజ్ సెల్లింగ్ గోవిందా మాధవ.
1: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
0: షీ వెంట్ ఆన్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్స్.
1: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
0: ఇన్ఫాక్ట్ షీ హాస్ ఫర్గాటన్ సెల్లింగ్ ది థింగ్స్.
1: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
0: దెన్ వన్ గోపిక సెడ్,
1: కృష్ణుడు ప్రత్యక్షం అవుతానే,
0: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
1: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము?
0: హౌ కెన్ ఐ సీ కృష్ణ?
1: ఏ విధంగా తలచగలము?
0: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ?
1: సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్.
1: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు?
0: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
1: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
0: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
1: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
0: దో యు ఆర్ హిడెన్, యట్ వి ఆర్ ఏబుల్ టు
1: బి విజిబుల్. లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
0: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
1: నిన్ను కనుగొనగలమా?
0: కెన్ వి నో యు?
1: కృష్ణ నిన్ను కనుగొన గలమా?
0: కృష్ణ కెన్ వీ సీ యూ? కెన్ వీ ఐడెంటిఫై యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
1: ఘనము కంటే మహా ఘననీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల.
0: In 84 lakhs of beings,
1: ambuna nedabai punduvata.
0: You are always with them.
1: Anurenu trudakashtam modalu akandaru pudavai veliyuduvata. Ninu ganugunna galama.
0: Right from an atom to a macrocosm, you are there.
1: Ninu ganugunna galama.
0: You are in the minutest form, but you are in the largest gigantic form. And we know you.
1: Kaani 84 lakhs jeevarasu ekkada unnaru?
0: You are in 84 lakhs of beings. Where are they?
1: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
0: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
1: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
0: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
1: ఏ నామంతో మనం పిలిచాలి?
0: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
1: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
0: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
1: ఇక్కడ పుష్పం ఉన్నది.
0: హియర్ ఇస్ ద ఫ్లవర్.
1: ఇక్కడ బట్ట ఉన్నది.
0: హియర్ ఇస్ క్లాత్.
1: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
0: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
1: ఈ పుష్పం పుష్పము.
0: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
1: బట్ట బట్ట.
0: సో ఆల్సో ద క్లాత్.
1: ప్యాక్ ప్యాక్.
0: అండ్ ఇస్ ద ప్యాక్.
1: కానీ అన్నింటిలో ఉన్న మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
0: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
1: ఇట్ ఈజ్.
0: ఇట్ ఈజ్.
1: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
0: దేర్ ఈజ్ గాడ్. యు ఆర్
1: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
1: భగవంతుడు ఉన్నాడనే దానికి ఉనికిడి.
0: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఈజ్.
1: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
0: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
1: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్.
1: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
0: How do you have faith in your mother?
1: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
0: Do you ever doubt your mother? No.
1: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
0: What faith you have towards your mother?
1: నా తండ్రో కాదు అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
0: Do you give up her doubting her any time?
1: ప్రాకృతమైనటువంటి వస్తువునంతా నమ్ముతున్నారు.
0: You believe all the worldly objects.
1: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
0: But the spiritual content is not believed or accepted.
1: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
0: The here lies our weakness mistake.
1: ప్రాప్తమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
0: All worldly objects have name and form.
1: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
0: Warden spoke of Ramayana so long.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపాలు ధరించి దశరథుని మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న. They symbolize four Vedas. They represent four Vedas. They were found playing there.
1: Rukveda me Ramudu.
0: Rama stands for Rukveda.
1: Yajurveda me Bharatudu.
0: Bharata is Yajurveda.
1: Samaveda me yokka Lakshmanudu.
0: Samaveda is Lakshmana.
1: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
0: అధర్వణ వేద శత్రుఘ్న.
1: వీరందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజు ఇంట్లో తిరుగుతున్నారు.
0: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్.
1: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
0: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
1: సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
0: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
1: వచ్చాడు దశరథుని ఇంటికి.
0: హీ కేమ్ టు దశరథ.
1: దశరథుడు చాలా ఆనందించాడు.
0: దశరథ వాజ్ వెరీ హ్యాపీ.
1: స్వామి మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
0: హి సెడ్ స్వామి వాట్ బ్రాట్ యు హియర్.
1: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
0: ఆర్ యు గోయింగ్ టు డూ మై
1: టాస్క్. తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్
1: తమరు చేయంగవలి ఈ కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుచున్నది విషయం యగును అని.
0: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you will put to danger. You should discriminate whether it's good or bad before making a promise. Do not promise blindly that you would do it. Dasharatha promised.
1: ఆ యతులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్.
1: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్.
1: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్. సో హీ ప్రామిస్డ్.
1: అప్పుడు చెప్పేటప్పటికి నాయన దశరథ నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
0: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్ దశరథ లెట్ యూ సెండ్ రామా యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ.
1: కూలిపోయాడు దశరథుడు.
0: దశరథ ఫెల్ డౌన్.
1: కుమారుడు లేరని యజ్ఞం చేసి ఇన్ని తపస్సులు చేసి ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్దం చేయడానికని పంపించటమా?
0: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్ ఇంకా బాలుడే.
1: ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
0: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సెండ్ హిమ్ టు ద ఫారెస్ట్.
1: నేను రాక్షసుల ముఖమే చూడలేదు.
0: హీ నెవర్ సా ఎనీ డెమన్.
1: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో.
0: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఇన్ని రకమైనటువంటి భావం పెంచింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
1: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
0: వెన్ హీ వాజ్ డౌటింగ్
1: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
0: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
1: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
1: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
0: యువర్ సన్ ఇస్ గాడ్.
1: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
1: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
1: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
0: గివ్ అప్
1: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
0: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
1: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
1: వశిష్ఠుల వారు కూడా వచ్చి
0: వశిష్ఠ కి
1: అయ్యా దశరథ మహారాజా
0: ఓ దశరథ కింగ్.
1: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను.
0: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
1: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్ యాజ్ ద ప్రీస్ట్? వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
1: రీజన్ బట్టి నేను ఉండలేదు.
0: నాట్ బికాజ్ ఆఫ్
1: శక్తిని బట్టి నేను ఉండలేదు.
0: నాట్ బికాజ్ ఆఫ్ పవర్.
1: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
0: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని చూచి
0: ఐ వాంట్ టు సీ ద బాయ్.
1: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి. నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
0: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ some time with that boy and enjoy a blissful state.
1: And so I'm here.
0: I'm not after money or wealth or
1: affluence.
0: Why do you still doubt?
1: Pump.
0: Oh, send him.
1: కానీ ఇంక బాధ పడలేక బాధతోనే పంపాడు.
0: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
1: విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర
1: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
0: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
1: విశ్వాడు. దేని వల్ల మిత్రుడైనాడు?
0: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
1: గాయత్రి మంత్రం ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
0: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సేక్రెడ్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుక అట్టి విశ్వామిత్రుడు,
0: సచ్ విశ్వామిత్ర,
1: తపస్సును ఆచరించినటువంటి వాడు,
0: డిపెండెంట్,
1: సర్వశక్తిమయుడు అయినటువంటి వాడు, సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
0: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
1: సరయూ తీరమునకు వెళ్లేటప్పటికి,
0: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
1: ఆయన రామలక్ష్మణ,
0: హి సెడ్ మై బాయ్,
1: సంధ్య వార్చుకోండి అన్నాడు.
0: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ,
1: చెప్పి,
0: సేయింగ్ సో,
1: నాయన ఇంకా రాబోతున్నాం.
0: And there lies ahead of you.
1: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
0: We are reaching that place where యజ్ఞ is conducted.
1: రాక్షసులు కనపడతారు.
0: And you certainly come across the demons.
1: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
0: They are so wild.
1: కనుక మీరు భయపడతారు ఏమిటో?
0: You may be afraid of them.
1: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
0: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
1: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
0: టాట్ దెమ్ టూ మంత్రాస్, బల అండ్ అబల.
1: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
0: What a great sage he is.
1: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
1: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
0: బట్ బై ది టైమ్ హీ రీచ్డ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
1: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చాడు.
0: హీ కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
1: ఎట్టి మహర్షులకైనా కూడాను
0: ఎనీ సేజ్
1: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
0: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
1: అది కేవలం వారి భ్రమనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
1: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
0: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
1: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
1: భ్రమ అనగా కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
1: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
0: Whereas Brahma, the divine,
1: Brahmaku,
0: is born
1: Brahmaku, inta vyatyasam untundadi
0: because of the good or virtue of the past action karma.
1: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
0: And Vishwamitra has become a victim to this delusion.
1: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
0: Such happenings also do come in your life.
1: Daivatvanni ye reethiga manam visheshinchali?
0: In what
1: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
0: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
1: Divinity anetundi prema tattvame.
0: Divinity is love.
1: Keva manavattvam anetundi dharmame.
0: Humanity is righteousness.
1: Danavattvam anetundi kevalam kruratvame.
0: And demonic nature is cruel. Cruelty.
1: Daivanni manamu prematone chudali.
0: Therefore you can see God through love.
1: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
1: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
0: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
1: సత్యభామ,
0: సత్యభామ
1: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
0: షీ వాంటెడ్ టు హ్యావ్ కృష్ణ ఆల్ బై హర్సెల్ఫ్.
1: ఇంకెవరింటికి పోకూడదు.
0: హీ నెవర్ వాంటెడ్ కృష్ణ టు గో
1: సత్యభామ గీతలోనే ఉండాలి.
0: అండ్ దట్ హీ షుడ్ బి విత్ హర్.
1: కాబట్టి ఈ విధంగా చేయడానికి ఏ విధంగా వశం అవుతుందని నారదుని పిలిపించింది.
0: హీ ఆస్క్డ్ నారద టు టెల్ హర్ ద డివైస్ హస్ టు పొజెస్ కృష్ణ.
1: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
0: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
1: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: హీ ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
1: అమ్మా సత్యభామ,
0: సత్యభామ
1: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
0: డూ యూ హ్యావ్ ద వెల్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
1: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
0: హి సేస్ ఐ గాట్ శమంతక జమ్ విత్ మీ.
1: ఎంత ధనమైనా నేను చేయొచ్చును.
0: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
1: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
0: నెవర్ డౌట్ వెదర్ అవుట్
1: నేను తప్పక వెయి హిమ్ ఆర్
0: ఐ విల్ డూ ఇట్. షీ సెడ్.
1: అయితే తేవని చెప్పాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ హిమ్ టు బి
1: బ్రాట్.
0: అండ్ కృష్ణ కేమ్.
1: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
0: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
1: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
0: అండ్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
1: కదలలేదు, మెదలలేదు.
0: ఇట్ డిడ్ నాట్ మూవ్.
1: భయం ప్రారంభమైంది.
0: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
1: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
1: శమంతక మణిని కూడా పెట్టింది.
0: ఫైనల్లీ శమంతక జెమ్ వాస్ ఆల్సో కెప్ట్ దేర్.
1: కానీ తూగలేదు.
0: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్ దేర్.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: అండ్ దెన్ షీ ర్యాన్ టు రుక్మిణి.
1: అక్క అక్క అక్క అక్క.
0: షీ స్టార్టెడ్
1: రుక్మిణి అక్క ఈనాడు పుట్టింది పాపం.
0: షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ సిస్టర్ సిస్టర్ విచ్ షీ నెవర్
1: చూచింది కాదు.
0: షీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ టిల్ దెన్.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగ అని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్ డే ఆఫ్ రుక్మిణి.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టు
1: అక్క అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు, ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యూ సాడ్, వాట్ హ్యాపెండ్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద, దిస్ ఈస్ మై ప్లైట్, షీ సెడ్.
1: తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్, షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ లీఫ్ ఇన్ ద స్పాట్.
1: అక్కడే
0: దేర్ వాజ్ నారద.
1: చూస్తూ ఉన్నాడు.
0: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయిపోతాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద,
0: కృష్ణుని
1: ఏ రీతిగా తూర్చగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్
1: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్.
1: సమానమైనటువంటివి.
0: ద బోత్ ఈక్వల్ బ్యాలెన్స్.
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారద విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? అది
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి.
1: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నువ్వేమేస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు చెప్పింది.
0: Then she said,
1: పత్రము
0: a leaf.
1: తుగుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: The moment tulsi leaf is
1: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఎక్కువ పోయింది.
0: And in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: దెన్ నారద సేడ్,
1: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నది.
0: దిస్ తులసి లీఫ్ ఈజ్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఫర్ ది లవ్ దట్ హి బ్యాలెన్స్.
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనా చాలు.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
1: తులసి దళమైనా చాలు.
0: ఈవెన్ ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి జనకనక వస్తువు ఆనాదులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచి దచ్చ ఉదాసీను అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి.
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

ఇచ్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

రాజ్యమెలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు, పెంచగవచ్చు.

తపస్సు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు చంద్రమ.

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించి కూడాను సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ ద టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee visala prapanchamnam sadva vidyalu nerchi motta modata tanantanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రతి.
0: It is the cotton.

0: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రతి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
1: Therefore, the non-dual aspect is this: the cotton first, that becomes thread, and finally becomes a cloth.
0: అదే విధముగానే ప్రతి పదార్థం యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
1: Likewise, in the realm of the matter, then once we go deeper, we will understand the changeless essence at the bottom.
0: Prati, daramu, vastramu, aneetvanti roopanamamulu veru veru ainappatikini, padartham okkate.
1: Cotton, thread and cloth, the name and form vary, but the matter is one and the same.
0: Ikka bhavadvaitam emiti?
1: Then what is non-dualism in the feeling?
0: Inni vela mandi vyaktulu ikkada kucchunnaru.
1: Thousands have congregated here.
0: Okkokkaru roopanamamulu veru veruga untunnayi.
1: Each one has got his own name and form.
0: Veerandaru okkati kaadu.
1: They are not one anyway.
0: Kaani,
1: but
0: nenu veerandaru okkate aneetvanti okka advaitanni nirupistanu.
1: Bhagavan proves the fact that you are all one.
0: Roopanamamulu bhinnamuga unnavu kaani,
1: though the name and form differ,
0: పరిస్థితుల యొక్క ప్రభావం భిన్నముగా ఉన్నది కాని,
1: the circumstances vary,
0: ఆశపాసల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవి కాని,
1: the desire and ambitions differ,
0: కష్ట సుఖములు యందు కాని,
1: in times of pleasure and pain,
0: దుఃఖానందములు యందు కాని,
1: and in times of comfort,
0: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ,
1: though they appear to differ,
0: అందరి యందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే, అదే పంచభూతములు.
1: That which is present, common, uniformly distributed in all are these five elements.
0: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
1: The five elements are uniformly distributed in all.
0: ఇదియే వ్యక్తుల యొక్క అద్వైతము.
1: This is non-dualism at the individual level.
0: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ, భూతము పోయినప్పటికీ మానవుడు కానేరు.
1: With any one of the elements missing, he cannot be a human.
0: కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
1: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
0: ఈ సమావేశమునందు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, జగత్తునందు ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము.
1: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
0: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ దిస్ నాన్-డ్యూయలిజం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్?
0: ఒక స్థితిగతులను పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్,
0: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
1: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్,
0: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
1: ఎస్, సో మెనీ అంబిషన్స్.
0: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
1: బట్ he has got frustrations and disappointments,
0: antuleni aashalato,
1: because of too much of desire,
0: attam kaani aavedanato,
1: and the worry with
0: the rupamaina praptikai,
1: he struggles,
0: raakulaadi kadapku niraashayi nispruhayi nisandeham ga nilchi untadu.
1: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
0: Ye panulu chesinappatikini,
1: whatever work that is done,
0: ఏ చింతలు తలిపినప్పటికీ,
1: వాట్ ఎవర్ థాట్ ఎంటర్టైన్డ్,
0: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
1: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్, ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్, ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్,
0: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
1: When once we have got expectations, there will be appointment and disappointment.
0: ఇది అసంతృప్తిగా రూపొందుతుంది.
1: The satisfaction turns into dissatisfaction.
0: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు, ఏ విచారమునకు, ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
1: When once actions are offered so as to satisfy and please God, there will be no disappointment and frustration.
0: మానవుల యందు నాలుగు విధములైనటువంటి ఒక స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్, హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: మానవుని యందు దేవుడు,
1: గాడ్ ఇన్ మ్యాన్,
0: మానవుని యందు మానవుడు,
1: మ్యాన్ ఇన్ మ్యాన్
0: మానవుని యందు రాక్షసుడు,
1: డెమన్ ఇన్ మ్యాన్
0: మానవుని యందు పశువు,
1: అనిమల్ ఇన్ మ్యాన్.
0: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని యందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ గాడ్ మ్యాన్ డెమన్ అనిమల్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఏ విధంగా ఉంటున్నాయి?
1: హౌ?
0: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని, ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద సర్కమ్స్టాన్సెస్ ద టైమ్ అండ్ ది స్పేస్ ద రీజన్ ద రెస్పాన్సిబిలిటీస్ యాక్షన్స్ అండర్ టేకెన్ దే కమ్ అవుట్ ఎక్స్ప్రెస్ దెమ్ సెల్వ్స్.
0: కనుకనే మానవుని యందు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు?
1: ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్?
0: బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ మానవుని యందు నిరంతరం కూడాను దైవ చింతన సలుపుతూ, ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: మ్యాన్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ. He does all activity in action without expectation of any reward, without any trace of ego, and thinks of the divine.
0: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు.
1: He entertains sacred thoughts.
0: పరోపకార సంబంధమైన ప్రతింటో పనిచేస్తుంటాడు.
1: He renders service to everybody.
0: నిరంతరం కూడాను ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
1: Whatever work he undertakes, he does it to please God.
0: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గాడ్స్ వర్క్.
0: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
1: హి హస్ నో అదర్ థాట్.
0: ఇది కేవలము సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
1: ద ఫీలింగ్ ఈస్ లెట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
0: కనుకనే ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
1: These sacred qualities, virtues present in man, will prove the divinity in him.
0: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించగా నిరంతరము కూడా నువ్వు పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
1: Man doesn't think of himself nor of the world. He thinks of this eternal truth, that is divinity latent in him.
0: ఈ చింతలు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from you get this?
0: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండే వచ్చాయి.
1: They emanate out of the human heart.
0: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: Where from you get this divinity?
0: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
1: It comes out of man only.
0: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
1: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
0: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
1: దో హీస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫార్మ్ బట్ ఆల్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
0: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
1: ఆల్ గుడ్ యాక్షన్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గాడ్ యాక్షన్స్.
0: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
1: లైక్ దిస్ గాడ్ షైన్స్ మేనిఫెస్ట్ ఇన్ మ్యాన్.
0: ఇంకా మానవుని యందు మానవుడు.
1: నెక్స్ట్ ఆస్పెక్ట్ మ్యాన్ ఇన్ మ్యాన్.
0: సత్య ధర్మ రథో మర్త్యః అన్నది వేదము. సత్యధర్మం రథో మర్త్యః. ఈ మర్త్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్,
0: సత్యధర్మమును మాత్రమే వరించి,
1: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్,
0: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి,
1: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ,
0: తన మార్గమును తే మాత్రము విడువక,
1: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్,
0: కర్తవ్య కర్మను విసర్జించకుండా,
1: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్,
0: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు,
1: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్,
0: దాన ధర్మంలో ప్రవేశిస్తుంటాడు,
1: హీ ఎంటర్టైన్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్
0: ఛారిటీ, దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయం,
1: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: మానవుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: మనుషత్వనందరూ కూడా మానవుడు అనగా విశ్వాసం కలవాడు అని.
1: Upanishads define manava human as the one with faith.
0: Andarni visvasistuntadu.
1: He has got full faith in everybody.
0: Itanu bayapattaniki avakasam ledu.
1: He has no fear at all.
0: Bayapatteedi mrugamu, bayapadeedi pashu.
1: It is only the animal that is fully of fear.
0: Pashu bayapadutundi.
1: It is the cow that is afraid of situation.
0: కానీ మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
1: So man is not cow, man is not animal. He need not be afraid of anything.
0: కనుక భయపెట్టేటువంటిది బిగము.
1: సో ఇట్ ఇస్ ఓన్లీ నీవు
0: ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
1: సో డోంట్ మేక్ ఎనీవన్
0: నీవు భయపడనక్కర్లేదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్.
0: నీవు పశువు కాదు.
1: యూఆర్ నాట్ అనిమల్. యూఆర్
0: మనిషి.
1: యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: Therefore, you should be fearless and you should not cause the sense of fear in others.
0: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
1: So man spends his daily routine of activity in this way.
0: Inte kaakunda
1: not only
0: paropakara sambandhamainatvanti oka social works anaga samaja sevalu yendu palgontuntadu.
1: He also renders service, participates in social work.
0: Manava samajam lopala nitya satyamainatvanti keertulu pondutuntadu.
1: He also earns reputation and name and fame in society.
0: Manavata vilavanu thana acharistu aanandistu itarulaku aanandimpajestuntadu.
1: He practices human values and he delights himself and makes others happy.
0: Satyamo anetunte manava dharmamu dharmam paina aadharapadi untadi.
1: The truth depends on righteousness, the dharma.
0: Ee dharmamu anetuntedi shanti paina aadharapadi untundi.
1: Righteousness depends on peace.
0: Shanti anetunte prema paina aadharapadi untundi.
1: Peace depends on
0: love. Ee prema ahimsa paina aadharapadi untundi.
1: Love depends on non violence.
0: Satya dharma shanti prema ahimsa lanni kudunu manavata viluvadu.
1: Therefore the truth, righteousness, peace and love, non violence.
0: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
1: When once there is truth in you, you never resort to violence.
0: నీలో ధర్మం ఉండనా హింసలో నీవు పాల్పడవు.
1: When once there is righteousness, you never be
0: violent. నీలో శాంతి ఉండనా హింసలో పాల్పడవు.
1: When you have peace, you never be violent.
0: నీలో ప్రేమ ఉండనా హింసలో పాల్పడవు.
1: If you have love, you never be violent.
0: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
1: Therefore the one with truth, righteousness and peace and love always spends his time in non violence.
0: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
1: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
0: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
1: Then who is the demon in man?
0: మద్యపానో రథో రాక్షస అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
1: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్, లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈజ్ ద వెరీ డెమన్.
0: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
1: There is no other reason to be demonic.
0: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
1: Alcoholism is the main cause for all this demonic activity.
0: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
1: The one who drinks naturally forgets his human quality.
0: ఏం చేస్తున్నాను, ఏమంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం కూడా తాను మర్చిపోతాడు.
1: He forgets what he speaks and what he does.
0: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
1: At the time there will be no consideration of mother, father, child.
0: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
1: He loses that discrimination whether it is a sin or a virtue.
0: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి
1: so he undertakes to such activity and forgets the human quality.
0: జీవితత్వాన్ని విశ్వసించి
1: and he goes by this transient world.
0: భవిష్యత్తును విస్మరిస్తాడు.
1: He forgets the future.
0: కనుక ఇట్టి రాక్షసత్వం కూడా మానవుని యందే ఉంటున్నది.
1: సచ్ డెమోనిక్ నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండది?
1: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
0: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: ద వన్ వితౌట్ విజ్డమ్ ఇస్ ఈక్వల్ టు అన్ ఎనిమల్.
0: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
1: హి హాస్ నో ట్రేస్ ఆఫ్ విజ్డమ్.
0: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
1: హి హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: కేవలము తన కడుపుకు తాను తినటము.
1: హి ఈట్స్ ఫుల్.
0: నిరంతరము కూడా లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము.
1: హి ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఆహారం నిద్ర భయ మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
1: హి స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్.
0: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
1: దీస్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ అనిమల్.
0: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
1: He will also be violent against those that come in his way.
0: పరుణం దూషించటము.
1: He goes on accusing others.
0: పరుణం హాస్యాస్పదం గావించటము.
1: He will be making fun of others.
0: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
1: These are all the qualities of an animal.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
1: Therefore every man has got these four qualities: animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
0: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
1: Today we study various forms of knowledge.
0: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
1: What is that we are actually losing?
0: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
1: In this world there are many people who have learned many forms of education.
0: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
1: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
0: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కాని నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుడి వల్లే బ్రతుకుతున్నాడా?
1: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question of human or not?
0: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
1: He has got an attire of a human.
0: మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు.
1: He occupies the position.
0: కానీ మానవత్వాన్ని తాను ఏమాత్రం గుర్తించడం లేదు.
1: But he doesn't recognize the human quality.
0: మానవుడు అంటే ఏమి?
1: Who is the human being?
0: కామక్రోధ లోపం మోహమద వచ్చినటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
0: తన హృదయంలో ఉంచుకొని
1: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: Well, what is the fun of reading about these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues.
0: Sadbuddhi.
1: Good intellect.
0: Satyanirati.
1: Adherence to truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiccha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn.
0: ఏమిటి నేర్చుకుంటున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు లెర్న్?
0: ఈ క్రమశిక్షణ ఉంటుందా?
1: డూ యూ హ్యావ్ డిసిప్లిన్?
0: భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ డివోషన్ అండ్ డిసిప్లిన్ వాట్ ఇస్ ది యూజ్?
0: ప్రతి దాని ఎందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
1: We have to see that there will be human values in every aspect of our life.
0: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
1: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం చింతించటం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: When we go on thinking of others, good and bad, those qualities get into you.
0: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
1: You're not thinking of anyone.
0: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటుంది.
1: All the bad you think of will be in you also.
0: కారణం ఏంటి?
1: Why?
0: పరుల చెడ్డని నీవు చింతిస్తున్నావు.
1: Because you constantly think of bad of others.
0: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
1: So never think of bad of others.
0: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
1: If anyone is bad, try to correct, rectify.
0: Ante kaani neevu manchivaadaithe itharu chintanu neevu enduku chintinchali?
1: If you are truly good, why should you think of anybody?
0: Kanuka ee naati manavuni yokka paristhiti ee reethiga unnadante nirantaramu kodanu evardo okarini chintanu cheyatamu, evarno okarini vimarsinchatamu, evarno okarini dooshinchatamu, evarno okarini parihasinchatamu, evarno okarini haasyaspadanga chustamu.
1: What is the trend of modern man? He goes on thinking, accusing, criticizing, making fun of someone or other.
0: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిఫికేషన్.
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆపోజిట్ ది హ్యూమన్ లైఫ్.
0: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
1: ద వన్ హూ హాస్ నోన్ ప్రాక్టీసెస్ హ్యూమన్
0: వాల్యూస్
1: విల్ నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ. హి విల్ నెవర్ డిమీన్ ఎనీబడీ.
0: కనుక ఇతరుని కించిత్ పరిచేటువంటి ఒక తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
1: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడీ ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
0: కేవలం స్వార్థత్వానికి మూల కారణమే.
1: సెల్ఫిష్నెస్ ఈస్ ద రూట్ కాజ్.
0: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
0: ఈ స్వార్థం మితిమీరిపోతుంటాది.
1: This selfishness
0: అత్యంత వరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
1: Until the end approaches, he spends all the time in selfishness.
0: Sari ainatundi sthitini pondedi.
1: When does he reach the correct level?
0: Puttinanduku emi saarthakamu?
1: What is it?
0: Bhoomiki varuvu tindiki chetu.
1: And it is a burden to earth and also waste of food that he partakes.
0: Manam manavuniga puttinanduku 10 mandiki emaina sahayam cheyali.
1: Having been born a human being, we should help
0: అది
1: others.
0: 18 పురాణముల యొక్క సారం.
1: That is the essence of 18 epics.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Help ever, hurt never.
1: It is the essence of 18 epics stated by Vyasa in two sentences. Help ever, hurt never.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: Today there is no help.
0: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
1: Everywhere we find this hurt, hurt.
0: చదువుకున్న వాడి మొదలుకొని
1: చదువులేనటువంటి
0: వాడి వరకు,
1: డౌన్ కోటీశ్వరుని
0: మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
1: Right from the educated to the illiterate, the pauper to the millionaire.
0: బీదవాడు చిన్న అపకారం చేస్తే కోటీశ్వరుడు పెద్ద అపకారం చేస్తున్నాడు.
1: If a poor man harms in a little way a rich man,
0: సహాయమనేటువంటి వాళ్ళ మనసులో ఆవిర్భవించడం లేదు.
1: There is no trace of help in
0: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని యందు ఉండటం లేదు.
1: There are no good feelings of charity.
0: ఈ ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
1: What is the use of this human life and birth?
0: ఈ విధమున సంపాదించి ఏమి ప్రయోజనం?
1: What is the use of earning money?
0: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
1: Therefore all our learning
0: ధన సంపాదన నిమిత్తమై కాలమును కర్మమును కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: We waste our time only to earn money. We waste our
0: money. ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకు పోతున్నామా? లేదు.
1: Do you take money with you at the end? No.
0: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
1: You don't take single
0: ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
1: Not even sand.
0: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
1: That is the teaching of Alexander in this context.
0: భారతదేశం పైన దండెత్తి వచ్చి
1: హ్యావింగ్ అటాక్డ్
0: తిరిగి వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
1: As he was returning, as he was back home, he sustained heart attack.
0: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
1: డాక్టర్స్ హావ్ గివెన్ అప్ హోప్స్.
0: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
1: అలెగ్జాండర్ వాజ్ నాట్ అఫ్రైడ్.
0: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
1: హీ గేవ్ ది ఆన్సర్. హీ టాట్ దెమ్ విత్ ఆల్ ది కరేజ్.
0: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
1: ఐ మే డై ఎనీ మూమెంట్ ఆన్ ది వే.
0: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body is a five of all the senses. When we are going to die, we can't
0: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: 100 years life span though prescribed, you can
0: బాల్యమందు ఏక ప్రాయమందు
1: or youth,
0: ఏక ముదిమియందు ఏక ముసలియందు
1: or old age, advanced age,
0: ఎరుకలేదు.
1: When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలి.
1: If you are intelligent, first know yourself.
0: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
1: While alive, let us know what
0: you గుర్తిస్తావు.
1: What is that you know after death?
0: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
1: Alexander taught this way and said, after I die, take this body back to our country.
0: దేశానికి తీసుకుని పోయారు.
1: The body is taken to
0: Alexander cheppinattuga vaaru natincharu.
1: They acted as per his instructions.
0: Chetulu paiki pettaru.
1: The two hands
0: body
1: are lifted up.
0: Body anta white cloth tho bandhincharu.
1: The body is wrapped by a white cloth.
0: Chetulu paiki petti veedi kudanu Alexander dehanni tipputunnaru.
1: The two hands are lifted up and the whole dead body is taken in a procession. Every
0: deshamlo prati okkaru kudanu prashnistu vacharu.
1: Everyone started questioning.
0: Enduku chetulu paiki pettaru?
1: Why hands are lifted?
0: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
1: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
0: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
1: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
0: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలను పొందాడు.
1: హిస్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
0: అతనికి ధనమునకు తక్కువ లేదు.
1: దేర్స్ నో డర్త్ టు
0: షార్ట్ హిస్ మైండ్. లేదు.
1: హిస్ నాట్ షార్ట్
0: హిస్ స్ట్రెంగ్త్. తక్కువ లేదు.
1: హిస్ వర్చ్యూస్.
0: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
1: హిస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
0: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
1: అరిస్టాటల్ ఇస్ ది డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
0: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
0: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
1: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
0: అందరు కూడా ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
0: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
1: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
0: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
1: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
0: పుట్టే సమయంలో ఇంత బట్టైనా కట్టుకుని రావు.
1: At the time of birth, you don't bring a piece of
0: cloth. పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
1: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
0: పుట్టావు, ఎక్కడ పోతున్నావు?
1: Where are you born and where do you go?
0: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
1: and your mind or
0: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
1: You should declare with all the courage that I will certainly go to heaven having done meritorious activity. For all the sinful acts I did, I am bound to be in heaven. So heaven and hell are the results of your own
0: actions.
1: So everything depends on human thought. Good and bad depend on thoughts.
0: So
1: first develop good thoughts.
0: ప్రవేశించాలి.
1: దేవుడు ఫీలింగ్ ఆఫ్
0: సక్రిఫైస్ మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్
0: సమాజమునందు మంచి కీర్తిని సంపాదించాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: పరమ పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
1: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
0: కనుకని నీవు మంచి పేరును సంపాదించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అది ఏ నీకు ఈ జగత్తులో ఎంట వచ్చేది.
1: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ అట్ ది
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
0: అందరు బంధువులు వస్తారు.
1: ఆల్ రిలేషన్స్
0: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
1: When a rich man dies, hundreds of cars reach the burial ground.
0: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డూ? దే రిటర్న్ ఎంప్టీ.
0: బంధమణితి నిన్ బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: But there is only one God who is with you.
0: జంట ఇంట కంట ఉంటుంది నిన్ను కాపాడుతుండేటువంటి ఒక్క భగవత్ నామమే.
1: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
0: కనుకొ అట్టి దివ్యమైనటువంటి దానిని మరి ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకుని మనం జీవితమంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
1: Therefore we have forgotten this divine eternal truth. But we are carried away by
0: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైనా కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ట్రూత్.
0: అటాచ్మెంట్ అటాచ్మెంట్ అటాచ్మెంట్
1: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్
0: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ అటాచ్మెంట్?
0: కనుకని డిటాచ్మెంట్ కావాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ పెట్టు.
1: పుట్ ది కీ
0: దేర్. టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ అన్లాక్స్ ఓపెన్.
0: టర్న్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: సేమ్ లాక్.
1: సేమ్ లాక్.
0: సేమ్ కీ.
1: సేమ్ కీ.
0: టర్నింగ్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఈస్ లాక్.
0: నీ మనసే కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ గాడ్ సైడ్.
1: టర్న్ గాడ్ సైడ్.
0: డిటాచ్మెంట్ అదే లిబరేషన్.
1: టర్న్ గాడ్ సైడ్. దట్ డిటాచ్మెంట్ లిబరేషన్.
0: టర్న్ వరల్డ్ సైడ్.
1: Turn world side.
0: Attachment.
1: That is attachment.
0: ఈ అటాచ్మెంట్ మహాబాధము.
1: అండ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ బాండేజ్.
0: ఏనాడు నిరంతరం కూడా రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
1: ఇట్ విల్ మేక్ యూ వరీ డే అండ్ నైట్.
0: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ?
0: అన్ని ఉండి కూడా అశాంతికి గురి అయిపోతున్నారు.
1: విత్ ఆల్ దిస్ ఈస్ రెస్ట్లెస్.
0: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ we should know the path to
0: sacrifice. Na karmana na prajaya dhanena tyageneke amrutatva manasu. Manchi karyamulu cheyi.
1: Do good actions.
0: Pavitramainatvanti yokka paralaku danam cheyi.
1: Offer things in charity.
0: Lekapothe education ku danam cheyi.
1: Or donate to
0: health ku danam cheyi. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
1: There are many people who suffer in villages.
0: కనుక మానవునికి హెడ్ హార్ట్.
1: ఫర్ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఇవి రెండు కూడా బాడీలో సంబంధమైనటువంటివి.
1: బోత్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: హార్ట్ ఈజ్ హెల్త్.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్
0: బాడీ. ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్.
1: బాడీ ఈజ్ వాటర్.
0: కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
1: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
0: ఎలాంటి హెల్త్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
0: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
1: నాట్ ఫర్
0: సేవ కోసం హెల్త్ కావాలి.
1: We need health for service.
0: Service chese kosame deham chala aarogyanga undali.
1: We should be healthy to render service.
0: Andukosam mana aarogyanni koralu kani seva cheyinatundi vaadiki aarogyam kuda enduku?
1: We should desire health.
0: Vaadu undina chachina vaadito samaname.
1: Mere health is just equal to a living death.
0: Manaku head undali.
1: We need
0: head. Elanti head undali?
1: What sort of head?
0: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
1: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ బట్ అక్యూజ్
0: చింతించేటువంటి హెడ్ కావాలి.
1: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్.
0: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
1: Therefore, we should know the relationship between these three, food, head and God.
0: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
1: Why do you need food?
0: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
1: To develop my head.
0: నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసం అని.
1: To develop my virtue.
0: ఈ గుణం ఎందుకోసం ఉండాలి?
1: Why do you need this?
0: సమాజ సేవలో పాల్గొనడానికి.
1: To render service.
0: సహాయం చేయడానికి.
1: So help
0: others. సమాజానికి సత్కీర్తి తేవడానికి.
1: To bring a good name to society.
0: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం ఆనందంగా చూసుకోవాలి.
1: Therefore, we should think of the safety and welfare.
0: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
1: We should also make the safety and security
0: in society.
1: For that reason we are born in society.
0: We are
1: born in
0: society. We
1: grow in
0: society. If we don't think
1: of society, there cannot be greater betrayal
0: than that. They
1: are ungrateful rich.
0: కనుకని మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
1: Having been born in society, we should serve society.
0: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
1: If society is good, you will be good.
0: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
1: Or else, how do you expect to be good?
0: కనుకని సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
1: So everyone should participate in social.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
1: One should desire for the welfare of the society.
0: క్షేమమే అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: And your welfare depends on the welfare of the society.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ సమాజ సేవకు మనకు కావాల్సినటువంటి ప్రేమ ఒక్కటే.
1: For the social service, love is essential.
0: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
1: There is no other thing beyond love.
0: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
1: Through love you can get everything.
0: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
1: Without love, what is the use of reading so many books?
0: అంతే కదా bookish knowledge.
1: That's all bookish knowledge.
0: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
1: Therefore the head and the book become one and the same.
0: ఏం ప్రయోజనం?
1: What is the
0: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి?
1: When you don't put into practice, ఆ పుస్తకంతో
0: పాటు ఇతన్ని కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
1: There's no use. You can burn all the
0: books. అంత మనం చదవకూడదు.
1: So we should not read so many.
0: దానివల్ల మన బుర్రం చెడగొడుతుంది.
1: You turn mad.
0: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
1: At least practice one truth that you come to know.
0: కానీ ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: So today what we need is practical knowledge, not bookish knowledge.
0: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికి అందించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should act, we should do and find happiness there. ఏ నిమిషంలో
0: మనం పోయినా తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
1: లెట్ ఇస్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
0: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
1: దట్ ఇస్ రెప్యుటేషన్.
0: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు,
1: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్,
0: కంఠం సత్యస్య భూషణం,
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్,
0: హస్తం త్యాగస్య భూషణం,
1: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్,
0: త్యాగం హస్తస్య భూషణం,
1: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్,
0: శాస్త్రం శ్రోత్రస్య భూషణం,
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్.
0: భూషణ కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
1: వాట్ ఎల్స్ డెకరేషన్?
0: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
1: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
0: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుంది.
1: సాక్రిఫైస్ ఇస్ ద ఆర్నమెంట్.
0: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
0: అలంకారాలు కావాలి.
1: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
0: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
1: If you have got the diamond necks and golden chain and
0: manak
1: gold rings,
0: then
1: it's not that.
0: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
1: It's only love for God is the decoration.
0: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
1: Let us try to have that love. Develop that love and redeem our lives.
0: ప్రేమ ముదిత మనసే కహో

तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे सन्तु निरामया।

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టన్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్ ప్లెంటీ ప్రాస్పెరిటీ బ్లెస్ అండ్ గుడ్ హెల్త్. ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్ పాసింగ్ త్రూ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్ కుడ్ నాట్ రియలైజ్ టిల్ దిస్ డేట్ ద బ్లెస్.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అన్షేకబుల్.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ది హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్, నార్ ది క్రియేషన్ వుడ్ హెల్ప్ ఇట్ టు ఇంక్రీజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు విద్యార్థులు మర్చిపోయి అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి శాంతికి దూరమై ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ. And so they are full of problems and agitations, and hence they have lost peace and the state of bliss.
0: Prachina Bharatiyulu vaari yokka anubhootulanu vaari yokka aanandamunu vaari yokka anubhavagulanu 10 mandiki chaatutu anubhavistu aanandistu vacharu.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing that beautiful state of bliss.
0: Bharatiya sanskruti yokka pavitratanu videshiyulu kudanu satyanni gurtinchi deshanni uddharinche nimittamai kankanam kattu vacharu.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: America deshasthudainatundi chala prasiddhi ganchinatundi vaadu.
1: American by name is highly reputed one.
0: Okanoka samayam lopala talitendrulu chada beedirikanni anubhavistu vacharu.
1: His parents passed through the period of poverty.
0: Alanti paristhitilo talli paata guddalnu kutti anto into dhanamunu sampadistu vachindi.
1: Mother at that time, stricken by poverty, could earn her livelihood by stitching the old worn clothes.
0: Tandri carpenter pan chesi tanu techukuneetuvanti oka solpa dhanamune తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ ఈట్ అవుట్ హిస్ లివింగ్ బై సర్వింగ్ హిస్ కార్పెంటర్ బై ఎర్నింగ్ లిటిల్ మనీ ఎవ్రీడే.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: హీ వాజ్ అటెండింగ్ హిస్ స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రిచ్ పీపుల్.
0: కానీ తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి, కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగిచ్చి పంపిస్తూ ఉండేటువంటిది.
1: ద డ్రెస్ హీ వోర్ వాజ్ స్టిచ్డ్ వన్ ఓల్డ్ క్లాత్, స్పాయిల్డ్ క్లాత్, స్పెషల్లీ స్టిచ్ ఫర్ హిమ్ బై హిస్ మదర్.
0: ఈ లింకన్ చూచి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: The other classmates of Lincoln made fun of him.
0: ఈ పూర్ ఫెలో మా వెంట ఎందుకు రావాలి?
1: How is that this poor fellow is following them to school?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డట్టిగా ఉంటుండదేవు అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: The classmates made fun of him that it's not possible to bear them any longer. Telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln
1: and he is following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: అమ్మ అమ్మ అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: The boy returned shouting mother mother and fell at her feet.
0: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: మదర్ ఎంక్వైర్డ్ వాట్ హ్యాపెండ్ మై సన్, వాట్ ఈస్ ఇట్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో సాడ్.
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ద స్కూల్.
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: ఆల్ మై ఫ్రెండ్స్ లుక్ డౌన్ అపాన్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పూర్, దట్ మై డ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ క్వాలిటీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ మీ.
0: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: The mother said, don't feel sad.
0: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know our position and act accordingly.
0: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులు కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు ఆహనాదు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులు కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటిదారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్ వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్. It's not proper on your part to cry.
0: Manaku mitrula srimantulu kaaru.
1: Our friends need not necessarily
0: mana bandhula srimantulu kaadu.
1: Our relations are not rich either.
0: Manaku taginatunti vare manaku labhicharu.
1: In fact, we have got those whom we
0: deserve. Deeniki neevu baadhapadanakkarledu.
1: Don't feel sad.
0: Manamu okka deeni endu maatrame manam goppa varamu.
1: In fact, we are rich in one consideration.
0: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ట్రూ వెల్త్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: దేర్ కెనాట్ బి ఎనీ రిచర్ మ్యాన్ దెన్ us. Then once we have this
0: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not last.
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము మారినటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములను కూడాను చేకూరుస్తుంది.
1: This will give you all the wealth.
0: యవరే మందనము నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: Let anyone say what they like.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: None can contradict.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: None can criticize that.
0: ఆత్మవిశ్వాసం అందరికి ఉండవలసినటువంటిది.
1: Self confidence is essential to everyone.
0: ఆత్మవిశ్వాసం లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: No one can survive, live without self confidence.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane,
1: the true wealth is
0: na bhagyam atmane,
1: the true wealth is
0: spirit. Atma gauravam kosam nenu bratuktunnanu.
1: With this self confidence and the strength of the self,
0: atma gauravam lenipindi samayamlo nenu bratiki prayojanam emiti?
1: Without self respect, what for should I live?
0: Kanuka na atma gauravame na yokka pradhanamainatuvanti aasti.
1: Therefore
0: self chestunnadu.
1: Self respect is my property, that what he declared.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
0: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికి చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: ఇంటిలో ద్వీపాలు లేవు.
1: In fact, there was no lighting facility at home.
0: తల్లి నెమ్మదిగా పిలిచి,
1: మదర్ కాల్డ్ హిమ్,
0: నాయన 6 గంటలకే నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను అనుకుంటే ఆస్తి చేస్తున్నాడు.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మై ప్రాపర్టీ, దట్ వాట్ హి డిక్లేర్డ్.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ

0: ఫెసిలిటేట్ హోమ్.
1: తల్లి నెమ్మదిగా పిలిచి,
0: మదర్ కాల్డ్ హిమ్,
1: నాయన ఆరు గంటలకే నీకేదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
0: మదర్ సెడ్ బెటర్ యూ హ్యావ్ యువర్ ఫుడ్ బిఫోర్ 6 o'clock ఇన్ ది ఈవెనింగ్.
1: మన ఇంట్లో చీకటిగా ఉండేప్పటికి వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
0: దో ఇట్ ఈస్ క్వైట్ డార్క్ ఎట్ హోమ్, యూ హావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ లైట్.
1: ఆ వీధి జ్యోతి లోపల దగ్గర పోయి నువ్వు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
0: Better you go to the street lights, read there and get through the exam.
1: Thalli aagan sirsa vahinchi Wellington aa veedhi light daggariki velli chadukuntu vachadu.
0: Lincoln followed the command of the mother and studied under the street lights.
1: Ee vidhanga chadivi uttirundayyadu.
0: Having studied like that,
1: kramakramena kudanu unnatamainatvanti okka class ni teeskunnadu
0: and he passed in high grades.
1: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
0: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. హీ కుడ్ హ్యావ్ ఫుడ్ వన్ డే అండ్ హీ హాడ్ టు ఫాస్ట్ ద నెక్స్ట్ డే.
1: ఈ కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
0: హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై ఇట్.
1: కానీ రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
0: వెల్ అట్ నైట్ హీ యూస్ టు డ్రింక్ వాటర్ అండ్ గో టు స్లీప్.
1: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
0: మదర్ షీ వాస్ లిటరల్లీ టచ్ బై ది సీన్ అండ్ సెడ్ ఎవ్రీ బాయ్ షుడ్ హావ్ సమ్ ఫుడ్ బిఫోర్ హీ గోస్ టు బెడ్.
1: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ రిచ్ ఫుడ్ ఎట్ హోమ్
1: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ స్పెండ్ ద హోల్ నైట్ స్టిచింగ్ ద ఓల్డ్ క్లాత్ అండ్ బై సెల్లింగ్ ఇట్ షీ కుడ్ హ్యావ్ 2 రూపీస్.
1: తాను పస్తు ఉండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుని కావిస్తూ వచ్చింది.
0: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
1: కడపటికి తాను గొప్ప క్లాస్ లో పాస్ అయ్యాడు.
0: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
0: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
1: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
0: ఎవ్రీవన్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బికాజ్ సచ్ ఎ పూర్ బాయ్ హౌ ఇస్ దట్ యూ కుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
1: నా ఆత్మగౌరవం నన్ను ఇంత స్థాయికి తెచ్చింది.
0: హి సెడ్ ఇట్స్ ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్.
1: నా ఆత్మవిశ్వాసమే నాకు ప్రధానమైనటువంటి ఆస్తి.
0: అండ్ హి సెడ్ మై మెయిన్ ప్రాపర్టీ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: అని చెప్తూ ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
0: హి నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
1: సత్యమే నా ప్రాణం.
0: హి కన్సిడర్డ్ ట్రూత్ హస్ హిస్ వెరీ బ్రెత్.
1: ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: సత్యం మారుటకు వీలు లేదు.
0: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
0: అండ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
1: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
0: ద ట్రూత్ ఇస్ వెరీ ఇస్ మై గాడ్
1: అని ధైర్యంతో కూడా సాధించు వచ్చాడు.
0: విత్ ఆల్ ద కరేజ్ హీ వాజ్ సక్సెస్ఫుల్.
1: కట్ట కనబడికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
0: అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ స్టడీస్ హీ కుడ్ సర్వ్ ఎస్ ఎ క్లర్క్ ఇన్ సమ్ ఆఫీస్.
1: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
0: యాజ్ క్లర్క్ హీ డిడ్ హిస్ డ్యూటీ సిన్సియర్లీ, డ్యూటిఫుల్లీ.
1: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
0: హ్యాంగ్ బీన్ ప్లీజ్డ్ విత్ హిస్ సర్వీసెస్ హీ వాజ్ ప్రమోటెడ్.
1: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ హీ కుడ్ ఈవెన్ సప్లై ఫుడ్ హిస్ పేరెంట్స్ అండ్ సిన్స్ దెన్ దేర్ వాజ్ నో షార్టేజ్ యాక్చువల్లీ స్పీకింగ్.
1: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
0: అండ్ హి టోల్డ్ హిస్ మదర్, మదర్ ఇట్ ఇస్ ఓన్లీ యువర్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ మెసేజ్ దట్ హస్ స్టూడ్ ఇన్ మై వే.
1: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకు అందరికీ తెలుసు.
0: యు ఆల్ నో ద కైండ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఎ మదర్.
1: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవిస్తూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: Though mother fasts, the parents pass through many difficulties, they don't reveal them to their children and yet bring them well.

0: ఈ లింకన్ యొక్క విషయము అందరికీ తెలిసిపోయింది.
1: The Lincoln's fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గానీ బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he's
0: న్యాయవంతుడు,
1: is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికీ లేదు.
1: None has these two, the truth
0: అని చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name and the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాసు స్నేహితులంతా వచ్చి లింకన్
1: all his old classmates came and said, Lincoln,
0: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
1: Next month we have elections.
0: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయంలో ఈ సత్యం అనేది అత్యంత దూరం అయిపోయింది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: దిస్ కంట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ, దే సెడ్.
0: కానీ మీద మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ ప్రెషరైజ్డ్ హిమ్ అండ్ ఎంకరేజ్డ్ హిమ్ టు కంటెస్ట్.
0: ఆయన చెప్పారు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకుని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something
0: ఇది
1: bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can convince?
0: న్యాయరీతిగా అందరికీ వారికి నచ్చ చెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed.
0: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజమునకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: అండ్ హీ వన్ ట్రయంఫెంట్లీ ఇన్ ది ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: దిస్ న్యూస్ కేమ్ టు హిజ్ మదర్.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ ఎక్స్టసీ.
0: కుమారుడిని పోయి కరుచుకుంది.
1: షీ హగ్డ్ హర్ సన్.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంతటి సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: You had full faith in my word and you could win.
0: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంతటి విజయానికి కారణం చేపిస్తుంది.
1: It is only your self confidence that brought you the victory.
0: ఆత్మవిశ్వాసం ఏ నాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
1: కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ గాన్.
0: ఈనాడు ఇంతటి పరిస్థితి తెచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
1: So what I want you to observe are these two, self-confidence and self-respect. She gave him all the courage.
0: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడ్చిపెట్టిపోయింది.
1: As she was just watching many elders coming close.
0: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికీ గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
1: All were surprised when coming to know this.
0: ఏదో బీద బాలుడు,
1: such a poor boy.
0: ఏ దిక్కులేనటువంటి వాడు.
1: He has none to look after.
0: ఇలాంటి వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం.
1: How could he become president?
0: అని అనుకునేటప్పటికి తల్లి చాలా ఆనందించింది.
1: The mother was extremely happy.
0: నాయన, నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
1: Son, you have dedicated your life to God.
0: భగవంతుడే నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
1: It's God brought you up to this state.
0: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: దిస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: సత్యం యొక్క ప్రభావమే.
1: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇది స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
1: అండ్ షీ వాంటెడ్ హిమ్ టు ప్రే ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ దిస్.
0: రిక్షా లోపల ఆఫీసుకు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: అండ్ హీ ట్రావెల్ ఇన్ రిక్షా అండ్ టుక్ ఛార్జ్.
0: కారు కూడా లేదు.
1: హీ డిడ్ హ్యావ్ కార్.
0: కాదు, మన స్థితికి ఇదే సరే.
1: This is one what I
0: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
1: That was the teaching of his mother.
0: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చేరి అతను బలహీనుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ స్ట్రెంజస్ హార్డ్ వర్క్ దట్ హెస్ పుట్ ఇన్ సర్వింగ్ ఎస్ ఎ కార్పెంటర్ హీ కుడ్ నాట్ సఫర్ ఎనీ లాంగర్ ద ఫాదర్
0: తల్లి కూడా కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడా బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
1: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్
0: కానీ ఇంట్లో ఎవరు సహాయం
1: లేదు. షీ డైడ్ నోబడీ హెల్ప్డ్ హిమ్
0: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
1: And nothing could be done. He got remarried.
0: వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: And the lady is a virtuous one.
0: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: And she looked after Lincoln with all love.
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెండికి నా పెండికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I
0: got married.
1: Your self-confidence brought you up to this
0: state.
1: You have got all the self-respect. What more is to be solicited? She too praised her son. The stepmother served him food
0: వాడి చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: అండ్ షీ ఆల్సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: మరి కొంతకాలమునకు
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: తండ్రి మరణించాడు.
1: ద ఫాదర్ డైడ్.
0: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్.
0: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదు అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
0: కానీ లింకన్ చాలా ఆనందించి ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: లింకన్ సెడ్ ఐ నెవర్ థాట్ దట్
0: ఈ కాలం లోపల మారుతల్లు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
1: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్.
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
1: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్.
0: అన్ని విధాల ఆమెను కొంతవరకును సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: దీనికి తగినటువంటి లింకన్
1: ద లింకన్
0: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడున్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high
0: position. Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: "Nayana, manaku ee prapanchamto undinatundi danakanaka vastu aanadulu kaadu manalu uddarincheetundi."
1: He told his friend, "Neither wealth nor position would come to your rescue. No.
0: Manaku satyame manalu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatmavishwasame manu poshistundi.
1: The self confidence will help your sustenance.
0: ఆత్మపైనే మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: Repose confidence in
0: you. ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
1: With self confidence do your duty.
0: కట్టకడపడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: What was the job that his friend was doing?
0: బూట్లకు పాలిష్ వేయటమే.
1: He was just polishing the shoe.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: He was also selling the newspapers, daily papers.
0: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
1: He was also serving as a caterer, cleaning the cups there the hotel.
0: Inka avi kuda nu pani cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
1: When time was available he used to help other children in writing the addresses on the envelopes.
0: ఈ అడ్రస్ రాసిచ్చినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
1: The children also used to pay him for the service.
0: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
1: His handwriting was perfect, legible.
0: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
1: while he was writing addresses on the
0: envelopes, ఈ లింకన్ చెప్పినటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
1: with all this spirit of self confidence
0: ఆ కవర్ను వారికి తిరిగి అడ్రస్ తో వెనకిచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
1: When he was passing on the envelope back to them he used to say God bless
0: you. ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
1: That was the magnitude of self confidence.
0: God bless you, God bless you.
1: And he always said God bless you.
0: ఆ పిల్లలు కూడాను God bless you, God bless you అని చెప్పేటువంటి.
1: The children also responded likewise telling God bless you.
0: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
1: We cannot say the nature of the heart or the temperament.
0: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
1: ద ఇన్నసెంట్ చిల్డ్రన్
0: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో గ్లాస్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అనేటప్పటికీ ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
1: హోల్ హార్టెడ్లీ దే సెడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ.
0: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
1: దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్.
0: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్ గాడ్ బ్లెస్.
0: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
1: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ.
0: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ది అయిపోతూ వచ్చాడు.
1: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డిమైజ్ ఆఫ్ లింకన్
0: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు
1: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్
0: అతని సుబోధనలంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు
1: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్స్
0: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్.
0: చూచారా బిడ్డలు.
1: See this what had happened.
0: Alanti chinna vayasu lopala
1: at that tender age
0: alanti aatma vishwasam kaligi
1: with that self confidence
0: daiva bhakti cheta
1: with the devotion
0: satyanni aadharam cheskoni
1: basing on the truth
0: kaalanni gadupthu vachinatvanti okka aanati British people entati gatti puttaru chudandi
1: the people who spent lifetime like that to what position they
0: ee deshamani kaani ee kaalamani kaani vyathasam chuchukonakkarledu.
1: You don't need to go by the time or the country.
0: Kaalam veru kavachchu, దేశం వేరు కావచ్చు,
1: కంట్రీస్
0: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును,
1: మేబీ ది,
0: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
1: బి ద ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
0: విశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: అలాంటి విశ్వాసం చేత
1: విత్ దట్ కాన్ఫిడెన్స్
0: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
1: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
1: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
0: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
1: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
1: లేటర్ సీయింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ విధమైన ఆదర్శ పురుషుడు ఒక్కడుంటే కూడా చాలు.
1: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
0: ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతో దీపక రవి. పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
0: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
1: For all the three worlds, the one of righteousness.
0: ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఆ తర్వాత సుపుత్ర
1: దెన్ గుడ్ సన్.
0: ఈ సుపుత్రుడే మన ఇంటి తరమును నిలబెడుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ సన్ ఈస్ ద వెరీ లైట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
1: అండ్ ఇట్స్ ఎ గుడ్ సన్ హూ విల్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
1: You should all be good children, good sons.
0: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
1: You should change the present position and see that it's going to be ideal.
0: మొదలు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
1: First transform your heart.
0: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: That would transform everybody around.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
1: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
0: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
1: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
0: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
1: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్. మీరు
0: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్క.
1: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్
0: కులం. మతముల యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
0: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వాడే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ అని యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
1: ద సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఏకోహం బహుశ్యాం అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మానిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే
1: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్.
0: కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు ప్రేమకు దూరమైపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్సెల్వ్స్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
1: What's our culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: అనగా పవిత్రముగా ఆవింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is made sacred is culture.
0: ఒక ఒడ్లు పండుతాయి మనకు.
1: And here we have paddy.
0: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
1: We don't partake paddy as
0: ఈ ఒడ్డును దంచి
1: and it has to be thrashed.
0: ఒడ్డును వేరు చేసి
1: ask has to be
0: బియ్యాన్ని ఉడికించి
1: and the rice has to be boiled.
0: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
1: So it has to be thrashed, husk has got to be removed.
0: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
1: And this is all due to refinement and polishing.
0: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
1: All the husk is removed.
0: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్
0: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
1: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
0: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
1: దెన్ ఓన్లీ దాట్ వీ ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
1: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
0: పరిశుద్ధాన్ని చేయటము.
1: It will be purified.
0: మనం దీనిని ఆనందంగా ఆరగించటము.
1: Then we partake it happily.
0: ఆరగించినటువంటి మనమే ఆరోగ్యాన్ని పొందుతాము.
1: The food that's partaken will give you strength.
0: ఆరోగ్యమైనటువంటి ఒక దేహం నందే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటాయి.
1: A healthy body will have healthy mind.
0: చాలా మంది మనసు వేరు దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తున్నారు.
1: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
0: కాదు కాదు కాదు.
1: నో దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
1: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: మన మనసు దేహాన్ని ధరించినటువంటిది.
1: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
0: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
1: Without this mind, what for is the body?
0: కనుకనే ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహో అన్నారు.
1: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and the nation as well.
0: మనిషిని ధరించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక వస్త్రము.
1: And it's the mind that's most important one possessed by every living creature.
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: The mind should entertain sacred thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనసు ఈ రెండు కూడా ఒకదానికోటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీబాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
0: మనసును ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనసు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ ఆస్ ద వెస్చర్.
0: మనసు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ ఎ లెవెల్.
0: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
1: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్ టుడే.
0: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
1: వీ హావ్ వెరీ హై డిగ్రీస్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్?
0: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
1: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఫుడ్
1: ద ఫుడ్
0: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
1: ద ఫుడ్ సప్లై టు యూ
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
0: ధనము
1: ద మనీ
0: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
1: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
0: ఆనందాన్ని పంచడం లేదు.
1: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
0: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: దేహము మనసు.
1: What most important two are here.
0: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
1: How to maintain the body.
0: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
1: How to purify the mind.
0: ఈ రెండింటి విషయాల్లో విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: Students will have to clearly understand these two aspects.
0: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
1: We have to purify the mind.
0: దేహాన్ని తగినట్టుగా పోషించుకోవటం.
1: And see that the body is healthy.
0: ఈ రెండు బాగా ఉండినప్పుడు
1: మీరు
0: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
1: You become a total man.
0: దేహం ఆరోగ్యంగా ఉండి
1: the body is healthy.
0: మనసు సరిలేకపోతే
1: when the mind is not proper,
0: half man.
1: You are only half man.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: With these two, body and the mind.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
1: The modern education does not shape you as a true man.
0: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
1: In fact, you should be a total man, true man.
0: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనసు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
1: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
1: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
0: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
1: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
0: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
1: యూ కెన్ నెవర్ బి హెల్దీ విత్ ద మైండ్.
0: గుణము చేతనే మనకు కావాలి.
1: ఇట్స్ ఓన్లీ వర్చ్యూ దట్స్ నెసెసరీ.
0: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
1: ఎవ్రీ స్టూడెంట్ టుడే
0: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
1: దీస్ త్రీ వీ హ్యావ్ బట్ వీ డోంట్ హ్యావ్ క్యారెక్టర్.
0: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫర్? గుణము
0: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఇస్ ద ఫ్రెండ్షిప్?
0: హలో హలో అంటే వెళ్ళిపోతున్నాడు.
1: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
0: కనుకని ఈ కలిమి బలిమి చెలిమి మూడింటిపైన ఆధారపడకూడదు, గుణము పైన ఆధారపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్ బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
0: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
1: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్.
0: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
1: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఇస్ అన్ ఐడియల్ వన్.
0: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
0: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
1: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
0: తల్లిదండ్రులను పోషించి
1: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్,
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి
1: డెమాన్స్ట్రేటింగ్ అన్ ఐడియల్ లైఫ్,
0: వారిని సంతృప్తిపరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
1: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
1: సంస్కృతి. కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్జింగ్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
1: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
0: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
1: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి,
0: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు బ్యాడ్
0: థాట్స్. చెడ్డ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
1: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
0: అది ఏ మన సంస్కృతి.
1: దట్స్ అవర్ కల్చర్.
0: కనుకని సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
1: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
0: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
1: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
0: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వరే మనం జీవించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్స్ నో
0: స్టేజ్ కింద టచ్మే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
1: ఆన్ ద స్టేజ్ వీ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్
0: కానీ సిస్టర్స్ వరే బ్రదర్స్ వరే మనం పాటిస్తున్నామా?
1: బట్ డు వీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వీ సే?
0: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
0: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
1: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్ యు ఆర్ ట్రూ
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
1: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
0: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటుంటే ఎంత గొప్పది.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
1: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: సద్గుణాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
1: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
1: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
0: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
0: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
1: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ద ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
0: idi modati dinamu.
1: This is the first day.
0: Motta motta manamu shariramunu manasunu taginatvanti parishuddhamu gavinchukoni
1: we should purify, cleanse our body and the mind.
0: Mana prachinu cheppinatvanti oka matalanu aachanalo petti
1: and we should practice the old dicta, the teachings of
0: the ancients. Nirantaram kodunu smaristhu raavali.
1: We should think of the teachings of the old.
0: Ee intan talli cheppinatvanti okate okati pedda bodha.
1: The biggest teaching of the mother of Lincoln is only one.
0: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
1: She said self confidence is our property.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
1: Without this self confidence you are a pauper, a beggar.
0: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the worldly property?
0: కనుకనే ఆత్మవిశ్వాసం కావాలి.
1: So self confidence is needed.
0: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
0: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
1: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
0: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
1: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్
0: ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్
0: ఇన్ సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్ సైడ్.
0: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్
0: హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి మార్నింగ్
1: వీ సే గుడ్ మార్నింగ్ వాట్ ఈస్ దాట్
0: గుడ్ అంటే ఏమిటి మార్నింగ్ అంటే ఏమిటి
1: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్
0: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు ఈవినింగ్ ఏ లేదు
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్
0: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నావు సూర్యాస్తం అయితే ఈవినింగ్ అంటున్నావు
1: అండ్ యు సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్
0: సూర్యుడు ఉదయించడము లేదు సూర్యుడు అస్తమించడము లేదు
1: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్
0: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత
1: Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night. And the moon and sun are steady there. At one time, Sita,
0: Ramulu marriage chesukune munduga,
1: before she got married to Rama,
0: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
1: Rama came there to lift up this bow.
0: వచ్చాడు శివధనస్సు ఎత్తాడు.
1: He came and lifted that శివధనుస్.
0: కానీ
1: but
0: ఆమె చాలా బాధపడుతూ ఉండాలి.
1: She was feeling sad.
0: చంద్రమా మనసోజాత నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
1: And my mind is the moon.
0: అసంతృప్తిగా ఉన్నాడు.
1: He is dissatisfied.
0: ఆ చంద్రుని తృప్తిపరచాలి.
1: And I should satisfy this moon, the
0: ఆ
1: mind.
0: చంద్రుని తృప్తిపరిచినప్పుడే నాకు శాంతి కలుగుతుంది.
1: I'll be peaceful if only the mind, the moon is satisfied.
0: అని ఆమె చాలా ప్రార్థిస్తూ వచ్చింది.
1: She went on praying.
0: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
1: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
1: She was sharing the same with Rama.
0: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
1: ఐ ప్రే టు
0: చంద్రుని యొక్క నిరాశను చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
1: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
0: అప్పుడు చెప్పాడు రావుడు.
1: అండ్ దెన్ రామా సాడ్
0: ఈ అవతారం లోపల
1: ఇన్ దిస్ ఇన్కార్నేషన్
0: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
1: ద చంద్ర మూన్ నేమ్ ఈజ్ అటాచ్ టు మీ.
0: రామా చంద్ర రామచంద్ర
1: దాట్స్ ద హోల్ నేమ్ రామా చంద్ర.
0: ఇంతేకాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: వచ్చే జన్మం లోపల
1: ద నెక్స్ట్ లైఫ్
0: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
1: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్ విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్.
0: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు
1: అర్ధరాత్రి
0: సమయం లోపల
1: మిడ్ నైట్
0: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
1: వెన్ నంద వాస్ క్యారింగ్ ఆన్ ద హెడ్ the child Krishna, it was moon who could have the vision of the manifestation.
0: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
1: సో రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
0: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
1: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ సీక్రెట్ స్టోరీస్ సీక్రెట్ ఐడియల్.
0: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద
0: స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏది మనకు లేకపోయినప్పటికీ
1: వీ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఆత్మను గౌరవించండి.
1: హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఏ ప్రతి వాడిని కూడా వ్యక్తిని కూడా మనం గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎవ్రీబాడీ.
0: హలో బ్రదర్ బ్రదర్
1: అడ్రస్ ఎవ్రీవన్ ఇస్ బ్రదర్.
0: హృదయపూర్వకంగా చెప్పండి
1: హోల్ హార్టెడ్లీ.
0: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
1: పెద్దలు
0: వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
1: డూ నమస్కార్ హోల్ హార్టెడ్.
0: ఏమిటి ఈ నమస్కారం యొక్క అంతరాత్మ?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
1: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ టెన్ టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్
0: నమస్కారం చెప్పాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
0: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున. ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం? నమస్కారం రెండు కూడా చేతి కూడా చేయదు. నమస్కారం అండి, గొడ్డలతో కొట్టినట్టుగా వచ్చింటుంటుంది నమస్కారం.
1: They do namaskar as if they are applying acts on the body. It's not so.
0: Namaskaramu.
1: Namaskaram.
0: ఈ రెండు కూడా నూరెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధార లాగో భంగమయ్యే ఎరుకు విరివిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసేంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
1: The thumb is very important, both.
0: ఇదే దైవంతో సమానము.
1: That's divine.
0: ఈ వేద కుటీ లేకపోతే ఎన్ని వేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
1: Without the thumb, the four fingers are useless.
0: ఈ దశేంద్రియములు కలిపి
1: with all the ten senses
0: ఈ రెండు తమ్ములు హృదయానికి పెట్టుకుని
1: and joining
0: ఇది నమస్కారం అని చెప్పాలి.
1: And then do namaskara.
0: హృదయం నుంచి వచ్చేటువంటి నమస్కారం.
1: And it should come out of the heart.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: ప్రాచీన
0: పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancient sages led an ideal life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆనాడు
1: those days
0: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
1: in the wild forest
0: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం
1: there are wild animals around
0: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు
1: the place inhabited by demons
0: ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు
1: the saints and sages moved fearlessly
0: వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది
1: how could they have courage
0: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి
1: lions were just passing
0: కానీ వాళ్ళకి భయం లేదు
1: they were fearless
0: వాళ్ళకి దేహాభిమానం లేదు
1: they didn't have body attachment
0: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
1: They have got attachment to the self or the spirit and not to the
0: body. Astram yeviti.
1: What was their weapon?
0: ఆత్మవిశ్వాసమే ఆస్త్రము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ దేర్.
0: ఆత్మవిశ్వాసమనే అస్త్రం చేత ఆ అరణ్యములో సంచరిస్తూ వచ్చారు.
1: విత్ ది వెపన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కుడ్ మూవ్ అబౌట్ ఫియర్లెస్లీ ఇన్ ద ఫారెస్ట్.
0: అందువల్లనే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
1: సో దే కుడ్ ప్లే విత్ లయన్.
0: పులులతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
1: దే కుడ్ ప్లే విత్ టైగర్.
0: భయమే లేదు.
1: దే హాడ్ నో ఫియర్.
0: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
1: దే వర్ కరేజియస్ సో దే కుడ్.
0: ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
1: వన్ కుడ్ బి కరేజియస్ ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్.
0: ఈనాడు మనకు ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
1: వీ సే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ అట్ ఆల్.
0: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఆఫ్టర్ ఆల్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దాన్ని మనం సాధించాలి.
1: వీ షుడ్ అచీవ్ దిస్.
0: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు
1: టుడే స్టూడెంట్స్
0: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహం ఇక్కడుందా అక్కడుందా అక్కడుందా ఎక్కడుంది అని అడుగుతారు.
1: దే వాంట్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ వేర్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
0: సర్వభూతానాం
1: It is present in all beings.
0: Sarvata paadipadam.
1: It is spread all over.
0: Sarvata uchi siromukham.
1: It is spread everywhere.
0: Sarvata stutimalloki.
1: It is present everywhere.
0: Sarvam utishtati. Ekkada chuchina unnatundi aatma okkate.
1: It is a self or spirit or atma that is present everywhere.
0: Pillalandaru chakkaga vicharana cheyochu.
1: Students can inquire.
0: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
1: The air that you breathe, where is it?
0: ఎక్కడ చూసినా ఉంది.
1: ఇట్స్ ఎవ్రీవేర్.
0: కానీ కంటికి కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ.
0: చేతికి చిక్కదు.
1: యు కాంట్ క్యాచ్.
0: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ దిస్ ఎయిర్ యు కెనాట్ లివ్.
0: అలాంటిదే ఆత్మ.
1: సిమిలర్ ఇస్ ఎయిర్.
0: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో
1: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్
0: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
1: సో ఆల్సో ది స్పిరిట్
0: ఆత్మ అనగా
1: ఆత్మ
0: ప్రాణ సంబంధమైనటువంటిది
1: ఈజ్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు. ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
1: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: మన ప్రాణమే ఆత్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్
0: నీ ప్రాణమే లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
1: Without this life, how do you
0: find the air?
1: How are you able to breathe?
0: కనుకనే పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
1: All five elements are basically divine.
0: గాలి
1: The air,
0: నీరు
1: వాటర్
0: శబ్దము
1: ద సౌండ్
0: ఈ యొక్క స్పర్శ
1: ద టచ్
0: అంతా కూడా రూపము అంతా భగవత్ స్వరూపమే.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్
0: స్పర్శ రూప రసగంధాదులు
1: ద సెన్స్ ఆఫ్ టచ్ ద సెన్స్ ఆఫ్ విజన్ ద సెన్స్ ఆఫ్ ఆడిషన్ దేర్ ఆల్ డివైన్.
0: బుద్ధుడు బోధించినటువంటిది
1: దట్ వాజ్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
1: హీ హర్డ్ ఆల్ దట్.
0: ఎంతమంది పెద్దల్లో దర్శించాడు.
1: హీ విజిటెడ్ మెనీ నోబుల్
0: పీపుల్. ఎంతమంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలు చదివారు.
1: హీ హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
0: ఏమీ అర్థం కాలేదు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: కట్టగడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
1: హీ హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
0: ఇవన్నీ మనకేం బోధిస్తున్నాయి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
0: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
1: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
0: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
1: దే ఓన్లీ టీచ్ 2 ఇంటూ
0: 3 4. రెండు నాలుగు అంటే చెప్తున్నావు గానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
1: బట్ హౌ కెన్ యూ డిసైడ్ 2 ఇంటూ 2 ఇస్ 4?
0: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
1: వెన్ యూ యాడ్ దిస్ 2 అండ్ దట్ 2 దెన్ ఇట్స్ 4.
0: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ 5.
0: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
1: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్.
0: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
1: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
0: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
1: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
0: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
1: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: కాదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ అందులో లేదు.
1: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
0: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
1: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
0: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
0: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
1: అండ్ ఆనంద్ ఐ వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్. ఆనంద్
0: ఆ బుద్ధుని యొక్క చిన్న చిన్న తల్లి కొడుకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద్ ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: స్టెప్ బ్రదర్
1: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తల్లి కాచారు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ.
0: బుద్ధ నోటీస్డ్ ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
1: అండ్ ఇస్ వై డు యు హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్?
0: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
1: బాడీ ఇస్ నెగటివ్.
0: నేను పాజిటివ్.
1: ఐఎమ్ ద
0: నెగటివ్. ను త్యజించక తప్పదు.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
0: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకోకపోవటం చేతనే,
1: యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్.
0: దేహాభిమానం పెంచుకోవటం చేతనే
1: యువర్ బాడీ అటాచ్మెంట్
0: ఆత్మాభిమానం క్షీణించిపోతున్నాయి.
1: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
1: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
0: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
1: యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
0: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
1: యు హ్యావ్ టు డు యువర్ డ్యూటీ.
0: దేహాన్ని పోషించవలసింది.
1: యు హ్యావ్ టు మెయింటైన్.
0: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
1: బట్ యెట్ వి షుడ్ నాట్ కన్సిడర్ దేహం
0: పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహం కూడక తప్పదు. ఎప్పుడు
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నియామియుండు.
1: గణతింపక
0: దేహికి చావు పుట్టుకలు మోగ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: గుణతింపగా ఆత్మరూపుడై.
1: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్.
0: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
1: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
0: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
1: హౌఎవర్ హట్ మెయింటైన్.
0: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
1: టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
0: కానీ కాలమంతా దేహం పైనే మనం ఆధారపడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ ద బాడీ.
0: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
1: వితౌట్ దిస్ సెల్ఫ్ వాట్ ఈస్ దట్ యు డూ విత్ ద బాడీ?
0: ఆధారమైనటువంటి ఆత్మ.
1: ద ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్.
0: అదే ఫండమెంటల్.
1: దాట్ ఈస్ ఫండమెంటల్.
0: సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా
1: without faith on this fundamental
0: truth మనం విశ్వాసం చేసుకుని
1: we have got faith in all the negative of the body
0: ఇన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
1: And we think of the body only.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చాలా తప్పు.
1: It's a very big mistake.
0: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
1: And in fact we have to take care of these senses attached to our body.
0: పోషించడం చేత
1: with this
0: ఎందుకోసం పోషించాలి?
1: Why?
0: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
1: Because to see that it will be strong enough.
0: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
1: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
0: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
1: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
0: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
1: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
0: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
1: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
0: ఎంత వయసు వచ్చినప్పటికి
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజింగ్
0: లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే
1: when once you maintain
0: ఎప్పుడు యవనుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎటర్నల్లీ
0: ఎప్పుడు ఆనందమయుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్లెస్డ్.
0: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
0: అది ఏ సత్యం శివం సుందరం.
1: దట్ ఈస్ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
1: భగవాన్ ఈ 77
0: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
1: దట్స్ లావణ్య ఇస్ బ్యూటీ.
0: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
1: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
0: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
1: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి హ్యాండ్సమ్.
0: రాములు ఎక్కడే గానీ ముస్లిం అయినటువంటి రాములు కనపడటం లేదు.
1: యూ మైట్ నాట్ హ్యావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
0: ఏజ్. రాముడు యవ్వనుడే.
1: రామా ఇస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
1: కృష్ణ నెవర్ ఏజ్డ్.
0: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
1: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్.
0: అనగా యువకుడే.
1: ఎవర్ గ్రీన్.
0: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
1: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్
0: ఈనాటి పిల్లలు చూస్తామంటే
1: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్
0: 16-17 సంవత్సరాల పిల్లలే
1: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 విల్ ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
1: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
0: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
1: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
0: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
1: యూ షుడ్ బి ఎవర్ యంగ్.
0: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
1: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
0: ఏ ఇంద్రియముకు ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
1: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
0: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
1: అండ్ ద నోస్, ద మౌత్, ఇయర్ హస్ గాట్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
0: దేహంగా రూపొందుతుంది.
1: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని పోంచుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
1: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
0: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్
0: నవ్వటం కాదు,
1: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
0: మనం ఎప్పుడు ప్రహసన్, హసన్, చిరునవ్వు నవ్వు ఉండాలి.
1: స్మైల్ నాట్ లాఫ్టర్.
0: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
1: If any one cries,
0: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: ఏడ్చకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: ఎందుకు ఏడ్చాలి?
1: వై షుడ్ యూ క్రై?
0: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇంటర్నల్ ఇస్ పీస్ఫుల్.
0: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
1: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో
0: స్ట్రాంగ్. కాబట్టి ఏడ్చనేకూడదు.
1: నెవర్ క్రై.
0: కాబట్టి నిరంతరం కూడాను అసందుగా ఉంటుండాలి.
1: సో స్మైల్ అండ్ స్మైల్.
0: కనుక మానవుడు, పిల్లలైనటువంటి మీరు,
1: యంగ్స్టర్స్,
0: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి,
1: యూ షుడ్ గ్రో,
0: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది,
1: యూ షుడ్ బి ఐడియల్.
0: దేశము లోపల అనాథులను, రోగులను, బీదలను, కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
1: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి మొదటి దినము,
1: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
0: ఈ సమ్మర్ క్లాసులు అంతా పెట్టుకోవటము,
1: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్,
0: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో,
1: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: ఈ 2 నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
1: 2 మంత్స్ వెకేషన్
0: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
0: ద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
1: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్,
0: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
1: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని,
1: to make best use of this time, you can develop ideals, good character, and you can be strong enough, and you can be satisfied. With the satisfaction and health, you can have truthful bliss. The truthful bliss, its supreme bliss, and is one of wisdom, non-dual, ethereal, and that's what the aim of other
0: nityam, vimalam, achalam, sarvadi sakshibhutam, bhavatitam, trigunarahitam, adi ye nee yokka aanandamu.
1: It's pure, it's unsullied, crystal clear, immortal, nectarine, eternal.
0: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
1: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: ఎప్పుడు సదానందులై ఉంటారు?
1: వెన్ ఇస్ పాసిబుల్.
0: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
1: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ, యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
1: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కాలం అంతా దీనికే పెట్టకూడదు.
1: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం ఫర్ ఇట్.
0: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంకుకు వేయకూడదు.
1: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీలింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
0: హితమైన ఆహారము,
1: హితమైన ఆహారము, దట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్.
0: ఈనాడు చెప్తున్నాను పిల్లలకు,
1: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
0: నేను
1: భగవాన్,
0: చాలా మంది నాతో భోంచేస్తుంటారు.
1: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్.
0: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడా అన్నం కూడా మానేసేసాను.
1: ఫర్ ద పాస్ట్ 1 మంత్ భగవాన్ ఇస్ నాట్ టేకింగ్ ఫుడ్.
0: సంకట తినేటువంటి వాడిని.
1: యూస్ టేక్ దిస్.
0: ఇప్పుడు సంకట కూడా మానేసేసినా.
1: ఇస్ నాట్ ఈవెన్ టేకింగ్.
0: తెల్లవారి కూడా ఒక రొట్టె.
1: ఈస్ నాట్ టేకింగ్ ఈవెన్ దట్ రాగి మాల్ట్.
0: ఏమి పూజించడం లేదు.
1: ఈస్ నాట్ ఎట్ ఆల్.
0: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
1: యట్ హీ ఇస్ బ్లిస్ఫుల్.
0: మీరు అనుకోవచ్చు స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లాంటిది? తద్భావం తద్భవతి.
1: You may think Swami is weak. That's your feeling after all.
0: No weakness. Sir.
1: No weakness.
0: I am very strong.
1: Bhagavan is very strong.
0: He
1: is ready to walk to any long distance. You don't know.
0: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాడు.
1: Oh, Bhagavan is prepared to run even.
0: కనుక దీనికి మూల కారణము
1: వాట్స్ ద రీజన్
0: నా లావణ్యమే
1: దాట్స్ ద బ్యూటీ ది లావణ్య
0: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది
1: లావణ్య ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్
0: చాలా మంది చూస్తుంటారు
1: యు నో మెనీ
0: స్వామి చాలా అందంగా ఉన్నాడే
1: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ
0: అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా
1: హి విల్ నెవర్ బి ఏ పేషెంట్ నో
0: నాకు ఎట్టి విచారము లేదు
1: ఐ
0: ఆల్వేస్ బ్యూటీ
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్
0: కనుక నేనెప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారానికి పోను
1: హి హస్ నో వరీస్ వాట్స్ ఎవర్
0: కనుక మీరు కూడా ఫాలో మీ
1: యు ఆల్ ఫాలో భగవాన్
0: అందరు కూడా చెప్తుంటాను నేను
1: భగవాన్ టెల్స్
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్
1: భగవాన్ టెల్స్ ఎవ్రీబడి మై
0: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి
1: టేక్ భగవాన్స్ లైఫ్
0: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పులుగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు
1: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్
0: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి
1: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ
0: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి
1: యు ఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్
0: కనుక మీరందరూ సేవకులే
1: యువర్ ఆల్ సర్వెంట్స్
0: సేవకులు అంటే ఏమి పని చేసేటువంటి వాళ్ళు
1: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్
0: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి
1: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియుగారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసులు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలంని వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఉన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: పెద్దలు బోధించినటువంటి మంచి విషయాలను,
1: all the things that have been told to you,
0: చేస్తూ
1: better you recapitulate and see that they are imprinted in your heart.
0: అదే మీరు ఈ పది దినాలు చేయవలసినటువంటి పని.
1: That's what you are supposed to do during these 10 days.
0: ఆ ప్రింట్ అయిపోవటం చేత అంతా మీకు ఎక్కడ పోయినప్పటికీ అదే మీ దృశ్యంలో కనిపిస్తుంది.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: గోపికలు చెప్పే,
1: they will be indelible.
0: గోపికలు చెప్పేటువంటి వారు.
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ కేమ్,
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: ఈ సార్ యూ ఫాలో మీ, లిసన్,
0: ఏమిటి మాకు మెసేజ్,
1: వాట్ ఇస్ మెసేజ్,
0: కృష్ణుడే మాకు కావాలి కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వీ వాంట్ కృష్ణ నాట్ ద మెసేజ్,
0: వద్దు,
1: నో వీ డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్ యూ నీడ్.
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ఫాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprinted
0: on our heart. Ni krishnundi veru cheyadaniki evariki taram kaadu.
1: And Krishna in our heart cannot be separated.
0: Aa ekamainatundi danini meem ee reethiga veegar cheyagam.
1: That which is one cannot be.
0: Evaru cheyaleru.
1: None can do it.
0: Kabatti I and God are one.
1: So I and God are one.
0: Aa ekatvaniki manam penchukoni raavali.
1: We should develop this oneness.
0: Kanuka kaalamunu vyartham cheyakunda.
1: Don't waste your time.
0: Oka దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా జైలిపోయిన మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి,
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్,
0: టాక్ లెస్ మోర్ వర్క్,
1: టాక్ లెస్
0: మోర్ స్టడీ,
1: మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: యు ఆర్ లిస్నింగ్ టు అవర్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality.

0: కూర్చు విధము నేర్చి విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సజీవం అధికములు ఐకమత్యము సహజీవనాధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ peace in this universe and dispels all narrow mindedness, that which develops unity and the spirit of coexistence, and it is only that education which is the true education that confers all this.
0: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
1: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
0: పుస్తకమును చదివినంత మాత్రమే లభించే ఫలితం ఏమీ ఉండదు.
1: Absolutely, by going through a book thoroughly, there will be no result at all.
0: నీవు ఒక బుక్ అవుతావు.
1: You become a book.
0: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
1: ఇట్ షుడ్ టీచ్ యూ ద వే హౌ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ విశ్వ ఇన్ దిస్ యూనివర్స్.
0: ఐకమత్యము సహజీవనాధికములు.
1: ఇట్ ఈస్ యూనిటీ ఐకమత్య సహజీవనాది కోఎగ్జిస్టెన్స్.
0: శాంతితో సహజీవనం చేయాలి.
1: వన్ హ్యాస్ టు లివ్ టుగెదర్ ఇన్ పీస్.
0: అది ఏ సరస విద్య.
1: దట్ ఈస్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే కేవలము పత్రికలు చదవటము, కేవలము గ్రంథములు చదవటము, చిన్న చిన్న బుక్కులంతా కూడా చదివి పారవేయటము, ఇవంతా చేయటం మాత్రం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ going through periodicals, reading texts, big books and so on.
0: Idi laukika vidya.
1: This is world education, secular education.
0: Chaala mandi ee naadu jagatnandu ittine chadutunnaru.
1: This is the worldly education that one acquires today.
0: Kaani దానిని విద్య అని చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఉందిగా, ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ మీనింగ్ ఎడ్యుకేషన్.
0: అది కేవలం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ హ్యాస్ టు ఒరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్.
0: అది ఎడ్యుకేర్.
1: Then it is called educare.
0: Baita vachetundi shabdamu education.
1: All that we get from the exterior outside is education.
0: Educare kunu education kunu chaala vyathyasam undi.
1: There is wide difference between education and educare.
0: Educare anetvatidi chaala foundation.
1: Educare is the foundation.
0: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: ఈ పైన పరి

0: ఎడ్యుకేషన్ యొక్క విద్యను తెలుగు కేవలము అది ఎడ్యుకేషన్.
1: All that rests above this foundation educare is the education that you see outside.
0: అది ఆధారము, ఇది ఆధేయము.
1: One is the foundation, the other one that rests on this foundation.
0: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషనే.
1: All the books that we go through, they give us only education.
0: కానీ మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
1: Therefore, along with education, we should also acquire educare.
0: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కళాత్మక 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
1: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
0: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
1: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
0: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనన్నను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
1: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
1: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
0: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింటింగ్ ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానులు.
1: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
0: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
1: Therefore, speaking about God is different from speaking about a devotee.
0: Experience tho kuda chesi bhagavantuni yokka anugrahaniki paathrudai danni anubhavinchinatundi vaade rasinatundi nijamainatundi grandhamu.
1: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
0: Kanuka manamu నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: Therefore, it's most essential to know the value and the spirit of educare and conduct ourselves accordingly.
0: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
1: When Sita was there in the forest, God himself appeared as guru and taught her.
0: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
1: హి కెప్ట్ హర్ ఇన్ మైండ్ అండ్ నెవర్ రివీల్ టు ఎనీబడి.
0: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
1: హి హస్ పుట్ ఇట్ ఆల్ ద టీచింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ కుడ్ అటైన్.
0: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయం కూడా భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
1: దేర్ఫోర్ డివోటీస్ హ్యావ్ ప్రాక్టీస్డ్ what all that God said, what all that God taught.
0: Okanaadu ontriga kurchoni raatri kala vachindi tama guru vachi cheppadu.
1: One day she was sitting all alone and guru came and said,
0: Valmiki naaku swapnamlo kanipinchadu.
1: Valmiki appeared in my dream.
0: Kaani swapname kaadu,
1: it is not a dream.
0: Kaani adi పగలంటే అది కాదు.
1: నార్ ఈజ్ ఇట్ ది డే? నో, సర్టన్లీ నాట్.
0: డే నైట్ రెండు కాదు అది.
1: ఇట్ ఈజ్ నైదర్ ది డే నార్ ద నైట్.
0: కాబట్టి స్వప్నం ఏ రీతిగా చెప్పగలరు?
1: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఏ డ్రీమ్?
0: కన్నులు మూసుకుని
1: హి క్లోజ్డ్ హర్ ఐస్.
0: యోచన చేస్తూ
1: హి వెంట్ ఆన్ థింకింగ్
0: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది.
1: And this is the situation, the difficulty faced by my son.
0: రామలక్ష్మణులతో ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటివాడు, నా కుమారుడు ఎంతటివాడు.
1: వాట్ ఎ మైటీ మ్యాన్ ఇస్ రామ, వాట్ అబౌట్ మై సన్స్.
0: వీరంతా కూడా కేవలం ఏమీ తెలియనటువంటి పిల్లలు.
1: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్.
0: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాముడితో యుద్ధం చేయటమా, ఇది చాలా అవమానకరం.
1: What a shame it is for such innocent children to fight with Rama, who is so great and mighty.
0: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
1: She was feeling very sad within.
0: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
1: Rama will ask the children, come close to him and he will caress them. But he will not be prepared to fight with them.
0: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని రాణించటము, వారిని తగినటువంటి గుణపాఠములు నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
1: Therefore, usually the father caresses and fondles the son and teaches all important lessons to the son.
0: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
1: In the meantime, Lavakusha arrived at the ashram.
0: అప్పుడు ఈమె తుడుచుకుంటుండది కట్టినీరు.
1: She was wiping out her tears.
0: చూచారు రాముడు.
1: And Lava noticed this.
0: అమ్మా, నీవెందుకు కట్టిదారులు కాస్తున్నావు?
1: Mother, why do you shed tears?
0: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నులు కట్ట మంత జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి.
1: She said, I am not crying. Because of the intense heat, there's some burning sensation in my eye. Therefore, the just dripping water is dripping.
0: అప్పుడు సీత చెప్పింది.
1: Then Sita said,
0: నాయనా, నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
1: I don't cry just like that.
0: నా కుమారుడు ఈ వయసునందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయంలో చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
1: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగేన్స్ట్ దెమ్, ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
0: అప్పుడు చెప్తాడు లవుడు.
1: దెన్ లవా స్టార్ట్స్ టెల్లింగ్,
0: అమ్మా, ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు?
1: మదర్, వై డు యూ షెడ్ టియర్స్ లైక్ దాట్?
0: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
1: యు గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
0: అతను గొప్పవాడు కావచ్చు.
1: సర్టన్లీ హీ మే బి గ్రేట్.
0: కానీ గొప్పవాడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయడు.
1: సచ్ ఎ గ్రేట్ మ్యాన్ వుడ్ నాట్ డూ దీస్ థింగ్స్.
0: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారం మేమిద్దరు.
1: వీ టూ ఆర్ గ్రేటర్ దాన్ హిమ్.
0: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారులు పెట్టడం?
1: వెన్ యూ హ్యావ్ సచ్ సన్స్ హూ ఆర్ గ్రేటర్ దాన్ రామా, వై డు యూ షెడ్ టియర్స్?
0: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా, నువ్వు ఇంకా మాట్లాడద్దు.
1: అండ్ దెన్ వాల్మీకి సెడ్, డోంట్ స్పీక్ ఫర్దర్.
0: పిల్లలు సామాన్యులు కాదు.
1: బాయ్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
0: వాళ్ళు చదవటమే కాదు,
1: దే ఆర్ నాట్ ఓన్లీ
0: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
1: దే ఆర్ నాట్ ఓన్లీ లెర్నెడ్, దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: అప్పుడు ఆమె కూడా తెలిపింది, అవును ఆయన, అవును.
1: హి ఆల్సో సెడ్, ఎస్ ఇట్ ఈస్ ట్రూ.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీథింగ్.
0: అట్టి అమాయకులైనటువంటి యొక్క బొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి,
1: సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆర్ బ్రాట్ హియర్,
0: నీకు అప్పచెప్పాను.
1: అండ్ ఐ హావ్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు యూ.
0: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
1: ద బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్, నో,
0: చాలా వివేకం కలిగినటువంటి వారు.
1: దే హావ్ గాట్ డిస్క్రిమినేషన్,
0: చాలా విచక్షణతో నడిపేవారు.
1: దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ అండ్ జడ్జ్మెంట్
0: అని చెప్పి వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ హీ లెఫ్ట్.
0: తరువాత
1: లేటర్
0: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రామును, రాముడు ఇలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ ఎగ్జామ్లకు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ అశ్రాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా వింటే మంచిది కాదు.
1: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. They were prepared to fight.
0: Bharata Shatrughna iddaru kuda vacharu.
1: Bharata Shatrughna also arrived.
0: Vaariddaru vachi meeru chaala balulu.
1: You are boys.
0: ఎట్టి కష్టములు కానీ ఎరిగినటువంటి వారు.
1: యు డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
1: యు హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
0: మీరు యుద్ధం మానండి.
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
0: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
1: ఇఫ్ యు స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్, వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
0: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
1: అండ్ బాయ్ సెడ్ ఎస్ యూ బి రెడీ.
0: దేనికి పిల్లలు భయపడలేదు.
1: ద బాయ్స్ వర్ నాట్ ఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: యుద్ధం చేశారు.
1: దే ఫాట్.
0: దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడు అయినటువంటి వాడు
1: శత్రుఘ్న ద బ్రదర్
0: అతను ఒక అంబు వేశాడు.
1: అండ్ హీ షాట్ ఎన్ యారో.
0: అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది.
1: ఇట్ హ్యాడ్ హిట్ ది బ్రదర్.
0: అప్పుడు తమ్ముడు మూర్చిపోయాడు.
1: అండ్ ద బ్రదర్ ఫెయింటెడ్.
0: అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము.
1: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ యారో.
0: చెరని మా జానకి దేవి సాధ్య ఏని.
1: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్.
0: ఇతను ఈ అస్త్రములను ముచ్చే ముందు కాక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
1: Praising the chastity of their mother, they shot an arrow and that made him fall down on the ground.
0: అప్పుడు కుశుడు కూడా పడిపోయాడు.
1: And then Kusha also fell down.
0: అప్పుడు భరత శత్రుఘ్న యుద్ధిని పంపించాడు రాముడు.
1: And Rama sent భరత శత్రుఘ్న.
0: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
1: And he has convinced them by using appropriate words.
0: ఈ లోపల సీత పరిగెత్తింది.
1: ఇన్ ద మీన్ టైమ్ సీత ర్యాన్.
0: అయ్యో ఈ పిల్లలు తెలియనటువంటి వారు, తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
1: దీస్ ఆర్ యంగ్ బాయ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
0: ఈనాడు కసియంతరమైనటువంటి పిల్లలు తండ్రులు కూడా వంచడానికి ప్రయత్నిస్తారు.
1: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్.
0: మీరు చదివేటువంటి చదువంతా కూడాను కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
1: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్.
0: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికి అప్పటికి ఆంజనేయుడు వచ్చాడు.
1: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్డ్.
0: ఆంజనేయుడు వచ్చేటప్పటికి ఈ పిల్లలు రామ చింతించి వచ్చారు.
1: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ, ద రామచరిత దే వర్ సింగింగ్.
0: ఆ రామనామం చెప్పేటప్పటికి హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
1: When once they were repeating Rama's name, singing the glory, Hanuman himself submitted to
0: them. తో పాటు హనుమంతు గురువులను రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
1: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
0: అప్పుడు సీతమ్మ చెప్పింది.
1: దెన్ సీత సెడ్.
0: అప్పుడు ఈ కోతిని పెట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
1: అండ్ ఏ ప్రామిస్ వాజ్ మేడ్ దట్ ఐ విల్ సర్టన్లీ బైండ్ హిమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ టు యూ.
0: అయ్యో నాయన, హనుమంతు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్.
0: గొప్పవాడు.
1: ఈజ్ గ్రేట్ వన్.
0: హనుమంతుడు ఏదో శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు ఉన్నాడు.
1: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ, హీ స్టాండ్స్ ఫర్ పీస్ శాంత, అండ్ హీ స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల.
0: బలవంతం ఉండేటువంటి వాడు.
1: అండ్ ఈజ్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
1: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
0: అప్పుడు హనుమంతుడు వెళ్లి
1: దెన్ హనుమాన్ వెంట్.
0: వెళ్లేటప్పటికి సీత చూసింది.
1: సీత సా హిమ్.
0: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్లి, సీతమ్మ నాయన, ఈ పిల్లలు నా పిల్లలే.
1: అండ్ షీ వెంట్ హనుమాన్ అండ్ సెడ్ దీస్ ఆర్ మై బాయ్స్ మై చిల్డ్రన్.
0: రాముని బిడ్డలే.
1: దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ రామ.
0: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
1: They have come to know the suffering I have undergone at the hands of Rama.
0: Tanu santosha pettutukai Ramunu sichinchalanipothunaru.
1: To make me happy, the children are prepared to fight with Rama.
0: నాయన ఇది మంచిది కాదు. అతను శిక్షించినా రక్షించినా సర్వము అతనే చేయాలి, ఇంకెవరు ఇది చేయలేరు.
1: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you, only he can do, no one else.
0: రాముడు ముందుగానే చెప్పాడు.
1: Rama said in the beginning itself,
0: నేను బ్రహ్మతత్వము.
1: I represent the cosmic principle Brahmatattva.
0: నేను జయించకపోయేటువంటి ఒక రాజ్యములో సామాన్య మానవులుగా ఉన్నారు.
1: And the one whom I am going to fight appears to be an ordinary one.
0: వారందరూ కూడా జీవతత్వంతో కూడినటువంటి వారు.
1: And they represent the individual self, జీవతత్వ.
0: ఇది బ్రహ్మతత్వము.
1: బ్రహ్మతత్వ, ది డివినిటీ.
0: అది జీవతత్వము.
1: ది ఇండివిజువల్ సెల్ఫ్, జీవతత్వం.
0: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
1: And I will take it along with me.
0: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాముడు అయోధ్యకు బయలుదేరాడు.
1: Therefore, he called this individual spirit, the soul, Jivatattva, come close to him. Accompanied by Jivatattva, he went to Ayodhya.
0: Tanu yuddham chestunte,
1: while he was fighting,
0: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
1: All of them were repeating God's name, Rama Rama Ram.
0: Rama Rama Rama ani varu dani vallistu vachitappudiki ramaru kudanu chaala చాలా మనసు మారింది.
1: అండ్ వెన్ ఆల్ వర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ రామ రామ భరత శత్రుఘ్న, దే వర్ వెరీ వెరీ హ్యాపీ.
0: భరత శత్రుఘ్నుడు ఈ పిల్లలను చూసి ఇవి ఇలాంటి వారు పుట్టారే రామునకు అని తాను చింత చేస్తున్నారు.
1: భరత శత్రుఘ్న వర్ థింకింగ్ టైమ్ అండ్ అగైన్ హౌ ఇస్ దట్ రామ హ్యాడ్ సచ్ బాయ్స్
0: చెప్పి అప్పుడు హనుమంతుడు కూడాను లవకుశులకు మంచి బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: హనుమాన్ ఆల్సో టాట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
0: అయోధ్య వాసులు అందరూ కూడాను ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఆ యొక్క తల్లి యొక్క అవడబిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నోట్ దీస్ బాయ్స్ హౌ వెల్ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ having brought up by the mother.
0: అప్పుడు
1: then
0: తల్లి వచ్చి,
1: the mother came,
0: నాయన ఇది మీకు మంచిది కాదు,
1: boys is not proper on your part.
0: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
1: It is worst of the sins to fight with father.
0: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది.
1: You should please, you should worship, you should respect, please him and be blessed, and it's your ignorance if you want to fight with
0: him. Neevu etti paristhiti endu undinappudikini,
1: you may be in any circumstances,
0: tandri eraatiki tandri,
1: father is a father,
0: kalu atti father nu neevu vasam cheskovatam ee cheta kaadu.
1: It is impossible for you to fight with your father.
0: Paridderni kuda nu asramaniki tisukellindi,
1: and both of them are taken away by Sita.
0: Appudu Sita వారి ముగ్గురిని ఒక రూమ్ లో పెట్టి బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ షీ కెప్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ఎ రూమ్ అండ్ షీ టాట్ దెమ్.
0: నా వ్రాతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
1: బికాస్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఐ మే బి సఫరింగ్.
0: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
1: ఆల్ దిస్ హెడ్ హ్యాపెండ్ ఫర్ మై ఓన్ గుడ్, నథింగ్ టు డూ విత్ యూ.
0: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారం పవిత్రమే అవుతుంది, కానీ బలి గలీజు కాదు.
1: ద మోర్ యూ హీట్ ఇట్, ది మోర్ యూ బర్న్ ఇట్, ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
0: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
1: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
0: అదేవిధంగానే జీవశక్తిని కూడా నువ్వు రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
1: యాజ్ రామా ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ, ది ఇండివిజువల్ సెల్ఫ్, ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి,
1: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్,
0: అన్ని అప్పటికప్పటికే సృష్టించి,
1: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
1: అండ్ రామ వాజ్ విక్టోరియస్, హి వన్ ద బ్యాటిల్.
0: ఈ విధమైన దృశ్యములు కుమారులు చూచారు.
1: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
0: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
1: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
0: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
0: సీత గొప్ప గుణవంతురాలు.
1: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
0: ఆమె యొక్క గుణము ఎవరికి లేదు.
1: ఆర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
0: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
0: నాయన పిల్లలు మీకు విద్య తెలుసు అని చెప్పి దీంతో ఏమైనా చేయవలసిన ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
1: She told them, boys, because you know archery, you are under the impression that you can win over everybody and therefore you are prepared to fight with your father. It is ignorance. Distance yourself from this ignorance.
0: Rama chala mahatmulu.
1: Rama is noblest.
0: Rama kevalam sachchat akarakudu.
1: Rama is verily the manifestation of God.
0: అతడు కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు.
1: అండ్ హీస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ద హోలీయెస్ట్.
0: అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు.
1: దెన్ వాల్మీకి రామ రీచ్ ద హెర్మిటేజ్.
0: రాములు వస్తున్నాడు తెలిసి
1: ద మూమెంట్ ద న్యూస్ ఈజ్ సెంట్ దట్ రామ ఈజ్ అరైవింగ్
0: పిల్లలు చాలా భయపడిపోయారు.
1: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
1: Rama himself is coming here.
0: అని చెప్పి వాడు చాలా భయంతో ఉండేవారు.
1: They were totally fear-stricken.
0: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే,
1: on coming to know that Rama is present at a closer distance,
0: పరిగెత్తి వచ్చి రాముడి పాదాల పైన పడ్డారు.
1: Running they fell at the feet of Rama.
0: Rama, నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
1: Rama, we do not know your abilities and capacities and expertise.
0: కాని మా తల్లి చెప్పటం చేత మేము అన్ని కూడా గుర్తించాము.
1: Because our mother told us what you are and that we could recognize it.
0: కనుకనే అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama said,
0: మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. మాతాపితృలు నిజమైనటువంటి యొక్క గురువులు.
1: You have a guru, a preceptor. It is said that mother is the guru. Father is the guru and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
0: Anduvalla aanatam chudunu maatru devini nirantaram smarinchutunnatuvaru.
1: Since that day mother was highly respected in all esteem.
0: Respect cheyatame kaakunda kodanu aamenu poojichu.
1: She was not merely respected, she was also worshipped.
0: Kaduka లవకుశను కూడాను గుర్తించారు.
1: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
0: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
1: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
0: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
1: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుక తల్లిదండ్రుల పైన ఏమాత్రము మనం ద్వేషం చేయకూడదు.
1: Therefore, we should never develop hatred towards parents.
0: అందులో ఈ కలి యుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
1: In this Kali age, there is more of hatred towards the mother.
0: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి,
1: then Sita called.
0: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
1: What a transformation is there among children.
0: ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి లీలే.
1: This is all the play, the leela, the will of Rama only.
0: అని చెప్పి పిల్లల్ని లోపలికిచ్చి,
1: and then she called them in.
0: నాయనా మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
1: You should not be so harsh and be prepared to fight.
0: వారు పరమాత్మ స్వరూపులు.
1: And he is God himself.
0: అతనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
1: If you are prepared to fight with him, I can not.
0: మీరు ఎవరైనా అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పేటప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు.
1: I really feel ashamed of you if anyone says that you are my sons.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
1: And she prevented them from their attempt to fight and she told them in every possible way and brought in transformation.
0: ఇదానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
1: Slowly as time went on, Rama could know that they are his sons. And now it's not the time to drive her out. This is not the time for him to meet her, because the whole plan would be diverted. And then he returned from their battlefield back to Ayodhya. The whole Ayodhya has been totally changed. People were speaking that boys won over the father in battle. And he was very much surprised to hear this. And it was Lakshmana, he said, no, he won over them and returned.
0: Appudu Sita ee vidhanga iddaru biddalu kannadeni telusukoni appudu aamenu teesukoni raavadaniki Bharatashatrughnulu iddaru vacharu.
1: And then having come to know that these boys are the children, Bharatashatrughna went there to bring them here.
0: Valmiki aashramamulaku taginatuvanti gauravanni andinchi,
1: as per the respect and the status of Valmiki Ashram,
0: he had Valmiki Ashramlo chaala goppa tharam untundadani thanu varninchi,
1: and the greatness of the hermitage of Valmiki was fully narrated.
0: Ayodhya kochi cheraru,
1: and they reached Ayodhya.
0: Appati lopala,
1: in the meantime,
0: Ramulu anni kulunu gurtinchi,
1: Rama has noticed all.
0: Idantha kuda nenu chesina tappe ani అని ఒప్పుకున్నాడు.
1: హీ హాస్ యాక్సెప్టెడ్ దట్ వాట్ ఆల్ హీ హాస్ డన్ ఈజ్ రాంగ్.
0: అది నా తప్పుని మన్నించి,
1: అండ్ హీ వాంటెడ్ దట్ దిస్ మిస్టేక్ ఈజ్ టు బి ఫర్ గివెన్.
0: ఈ పిల్లలు తనపై ద్వేషం మానవని చెప్పాడు.
1: అండ్ హీ వాంటెడ్ ద చిల్డ్రన్ టు గివ్ అప్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: వాళ్ళిద్దరిని చేతులు పెట్టుకుని,
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ బోత్ ది బాయ్స్,
0: ఆశ్రమంలో ప్రవేశించి,
1: అండ్ హీ స్టెప్డ్ బ్యాక్ ఇన్ టు ది హెర్మిటేజ్.
0: అక్కడి నుంచి కూడా విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు.
1: And then they travelled by flight and reached Ayodhya.
0: Prasitam varu prati okka vishayam kodanu chaala suspashtanga cheptu vachindi.
1: All these things are explained in every minute detail by Mother Sita.
0: Cheppetappudiki pillalandaru gurtincharu.
1: Boys have understood.
0: Tama yokka vakyamulandu ee Valmiki rasinatuvanti vishayamulandu chaala namakam erpadipoyindi.
1: They had full faith in the writings of Valmiki.
0: వాల్మీకి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
1: వాల్మీకి హ్యాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ లెటర్.
0: కవులు కల్పితాలు చేసేటట్టు వారు కాదు.
1: ద పోయట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
0: సత్యాన్ని పలికేటట్టు వారు.
1: దే జస్ట్ షేర్ ది ట్రూత్ ఓన్లీ.
0: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
1: దేర్ నథింగ్ ఆర్టిఫిషియల్, నో ఫాల్స్ హుడ్ దేర్.
0: అప్పుడు చెప్పేటప్పటికి,
1: when it is said so,
0: అందరూ గుర్తించారు.
1: All have noticed.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి మానవత్వం కూడా సహాయం చేస్తుంది.
1: To notice the divinity, the humanity, the humanness also helps.
0: హెల్ప్ చేసేసి కళాదుడికి వాళ్ళందరూ సీతారామరాజులు అందరూ క్షేమంగా ఉన్నారు.
1: And having recognized, experienced the divinity, Sita, Rama, Lakshmana, all are happy.
0: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
1: ద రామాయణ ఇస్ కంప్లీటెడ్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
1: దట్ ఫర్ వాట్ ఎవర్ వీ సే స్పీక్ అబౌట్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్.
0: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
1: ద టూ బాయ్స్ రిప్రజెంట్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: తిరిగి లోపల వెళ్లి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
1: అండ్ రామ రిపీటెడ్ వన్స్ అగైన్, స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
0: కానీ మాట్లాడమని చెప్పాడు, కానీ సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
1: హీ సెడ్ స్పీక్ ట్రూత్, హీ హాస్ నాట్ సెడ్ టు ఆస్క్ దెమ్ టు యాక్ట్ ట్రూత్.
0: ధర్మం చర, ధర్మమును ఆచరించు కానీ ధర్మమును ఉచ్చరించవద్దు.
1: వన్ హ్యాస్ టు ఫాలో ధర్మ, నాట్ మియర్లీ స్పీక్ అబౌట్ ధర్మ.
0: కనుక అప్పటి నుంచి కూడాను ఈ రామాయణం పారాయణం చేసుకుంటూ వచ్చాను.
1: అండ్ సిన్స్ దట్ డే రామాయణ ఈజ్ రెడ్ అవుట్ ఎవ్రీడే.
0: ఇప్పుడు మన యొక్క ఆశ్రమం లోపల
1: హియర్ ఇన్ అవర్ ఆశ్రమ్
0: రామాయణ పారాయణము,
1: వి హావ్ రామాయణ పారాయణ,
0: భాగవత పారాయణము,
1: భాగవత పారాయణ,
0: సప్తశతి పారాయణము, సప్తశతి,
1: సప్తశతి పారాయణ,
0: ఇవన్నీ కూడా ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
1: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీడే హియర్ ఇన్ దిస్ ఆశ్రమ్.
0: ఇవన్నీ చేసి కట్టేటప్పటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికంతా చాటుతూ వచ్చారు.
1: After doing all these things, they could know that Rama is God, and this was publicized to everybody in this world.
0: పిచ్చి రాముల పైన తన కుమారుడికి ద్వేషం వచ్చింది ఏంటంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
1: It is the sign of weakness in the human life to develop a kind of hatred towards God, which had happened to Lava and Kusha.
0: దైవం పైన faith రావాలి కాని,
1: one should develop faith in God.
0: Doubt వచ్చేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
1: When once you start doubting God, you lose your faith.
0: కనుక మానవుడి యందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
1: Therefore, faith is most essential for all human beings.
0: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
1: What is the meaning of this మానవా?
0: నమ్మకం గలవాడు అని అర్థం.
1: The one with faith is మానవా.
0: కనుక మానవుడు నమ్మకం గలవాడు.
1: So man has faith.
0: కానీ ఈనాడు అతి నమ్మకం పోయింది కాని,
1: టుడే దట్ ఫెయిత్ ఈజ్ లాస్ట్.
0: మొదటి నుంచి కూడాను మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
0: కనుకనే మానవులను ఆధారంగా తీసుకుని దైవం కూడాను ముందు ముందు పోతూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ మ్యాన్ గాడ్ హ్యాస్ బీన్ బెస్టోయింగ్ ఆల్ దట్ హీ డిజర్వ్స్.
0: కనుక భగవంతుడు నిరంతరం కూడాను సత్యాన్ని చూసేటువంటి వాడు, ధర్మాన్ని నచ్చేటువంటి వాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: కనుకనే మన యొక్క భారత భాగవత రామాయణం నందు ఈ రెండు వాక్యములు ముఖ్యంగా రాస్తుంటారు.
1: దేర్ఫోర్ ఇన్ భారత భాగవత రామాయణ దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్.
0: సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: సత్యం వద స్పీక్ ట్రూత్ ధర్మం చెర ఫాలో ధర్మ.
0: కానీ సత్యం వద,
1: బట్ టుడే సత్యం వధ ద ట్రూత్ ఈస్ కిల్.
0: కానీ సత్యాన్ని పోషించే చుట్టువాడు కాని భగవంతుడు, తను రచించే చుట్టువాడు కాని భగవంతుడు, కానీ శిక్షించే చుట్టువాడు కాదు.
1: గాడ్ సస్టైన్స్ ప్రొటెక్ట్స్ అప్హోల్డ్స్ ట్రూత్, హీ విల్ నెవర్ కిల్ ఇట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కాదు, ఎవరిని కూడా శిక్షించలేదు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ విల్ నెవర్ పనిష్ ఎనీబడి.
0: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక,
1: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు.
1: బట్ పీపుల్ behave themselves in the worldly way like other worldly people.
0: Kalka worldly people chese chuti tappulu chaala mandiki panchukovalasundi.
1: Therefore when we go in the worldly ways, we have to follow many of the mistakes of the world.
0: Kani bhagavantudu eppudu kudanu ee okka daane kudanu manchi daani chesedi.
1: But God speaks of that which is correct, which is good only.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్, హీ రికగ్నైజెస్ ట్రూత్.
0: కానీ చాలా మంది మానవులు భగవంతుని కూడా గుర్తించుకోలేకుండా కేవలము ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
1: మెనీ పీపుల్ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ నాట్ నోన్ ద ట్రూత్, దట్ ఈస్ పనిషింగ్ మెనీ ఇన్నోసెంట్ పీపుల్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
1: టుడే వీ హ్యావ్ మెనీ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్.
0: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
1: బట్ నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ రామాయణ. దోస్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ వెంట్ ఆన్ ఆర్గ్యూయింగ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదించుకుని వచ్చారు.
1: ఈవెన్ రష్యన్స్ ఆల్సో డెల్ట్ ఇన్ డెప్త్ దిస్ రామాయణ.
0: ఇప్పుడు ఆ రామాయణం ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకొని ఆనందంగా వింటుంటారు.
1: అండ్ టుడే వెన్ వన్స్ రామాయణ goes on being rendered, they listen to it with closed eyes. And all of them are ardent devotees today.
0: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి వేరేంటి.
1: దేర్ఫోర్ రామాయణ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ విధమైనటువంటి ఒక సత్య ధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు.
1: రామ రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ ది టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఇలాంటి సత్య ధర్మాన్ని ఆధారం చేసుకుని పూజ చేసేటువంటి వాడు రాముడు ఒక్కడే.
1: ఇట్స్ ఓన్లీ రామ, ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: వర్షిప్ చేయటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
0: ఏ చిన్న బాధలు కలిగినప్పుడు రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
1: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ, దే వర్షిప్.
0: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
1: That intense devotion is noticed among the communists who are so strong, so harsh.
0: కానీ మన భారతీయులకి కానీ కుదరదు లేదు.
1: But Bharatiyas know it pretty well, the sanctity of Ramayana.
0: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి,
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్,
0: దైవమును ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ హేటింగ్ గాడ్.
0: దేశం చేసేటువంటి వాడు కాదు రాముడు.
1: బట్ రామ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
1: హీ సెడ్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ అండ్ ఐ ఆర్ వన్ అండ్ హీ మూవ్డ్ విత్ దిస్ థాట్.
0: ఇటువంటి రామాయణమును ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు?
1: రామాయణ ఇన్ వాట్ ఫార్మ్ ఇట్ ఈస్ వర్షిప్ బై పీపుల్?
0: రామాయణం అంటే ఎంత గొప్ప జీవిత రామాయణం.
1: రామాయణ ఇస్ ది లైఫ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ లైఫ్,
0: జీవుని,
1: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
1: సో రామాయణ ఇస్ ద స్టోరీ, ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువే.
1: దెర్ఫోర్ రామాయణ షుడ్ బి gone through, should be read out by everybody.
0: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు.
1: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి.
0: ద్వేషం అనేది అతనికి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ హేట్రెడ్ ఈజ్.
0: ద్వేషము, క్రోధము, హింస ఇవన్నీ కూడా అతనికి తెలియనేటువంటి పదములు.
1: గాడ్ డస్ నాట్ నో ద వర్డ్స్ లైక్ యాంగర్, హేట్రెడ్.
0: ఇటువంటి దేవుణ్ణి చాలా అనేక రకములను విమర్శిస్తూ వచ్చున్నారు.
1: బట్ రామ ఇస్ క్రిటిసైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై పీపుల్.
0: లవకుశ ఎంతటిగా గొప్పవారు.
1: లవకుశ రియలీ గ్రేట్.
0: కానీ
1: బట్
0: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికీ వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
1: దెన్ వన్స్ రామ స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ లవ అండ్ కుశ, దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్.
0: ఇట్టి బుద్ధులు మార్చేటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ చేంజెస్ ది మైండ్, గాడ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఈవెన్ నౌ ఫ్రమ్ టుడే, గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి.
0: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
1: వన్ పాయింట్ యూ షుడ్ రికగ్నైజ్.
0: కొంతకాలం లోపల,
1: ఫర్ సమ్ టైమ్,
0: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు,
1: నాట్ వెరీ లాంగ్ టు కమ్,
0: చాలా తక్కువ కాలం లోపలనే,
1: విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్,
0: ప్రపంచం అంతా కూడాను,
1: ద హోల్ వరల్డ్,
0: ఒక్క భావం చేరిపోతుంది.
1: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
0: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏంటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గానికి రాగలం.
1: అండ్ ఆల్ పీపుల్ విల్ జాయిన్ ద సేమ్ పాత్, as when they start declaring that we should grow together, we should mingle together, we should live together and share all the knowledge among ourselves that we have acquired.
0: Adi at shikra kaalam nande siddhisthundi naku.
1: It is going to happen very soon.
0: Vyaktigatamainatuvanti bhedamulu,
1: differences,
0: vyaktigatamainatuvanti deshamulu,
1: individual differences and hatred,
0: okkati kuda ee bharatadeshamlo undavu,
1: will not be here in Bharat.
0: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నారు కానీ
1: యు ఫైండ్ దర్ ప్రెజెన్స్ రైట్ నౌ,
0: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
1: ఇన్ ఫ్యూచర్ దెల్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమ తిట్టిది ఎత్తిదని ఎవరు చెప్పలేరు.
1: Divine love, nobody can say, nobody can comment about it.
0: కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది ఏమిటి? మనకు ద్వేషమే వస్తుంది.
1: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్, వాట్ విల్ హ్యాపన్? యూ విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
0: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
1: దేర్ ఫోర్ బి లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
0: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
0: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండినప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
0: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
1: దేర్ ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
0: రామ రామ రామ సీత రామ.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇఫ్ ద పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండిన సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించాడు.
1: ఇట్ వాస్ త్యాగరాజు సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్.

0: సంతోషమున కంటే మరొక సుఖం లేదు.
1: There's nothing comparable to that of happiness.
0: మానవుని సుఖములు కోరుతుంటాడు.
1: Man wants to be happy.
0: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.
1: He wants various forms of pleasure.
0: కానీ శాంతికి మించిన సుఖం మరొకటి లేదు.
1: But yet there's no other happiness other than peace.
0: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: That's what is said by Chagaraja, that there cannot be happiness without
0: ఈ సంతోషమునకంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There's no other happiness other than your own pleasure.
0: సంతోషమునకన్న స్వర్గమేది?
1: Can there be heaven more than one's own happiness?
0: నతృష్ఠాయ పరం వ్యాధి. ఈనాటి మానవుని ఆశలు పట్టి పీడిస్తున్నాయి.
1: Man is bound by so many of desires today.
0: ఈ ఆశలే మానవునకు అనేక విధములైనటువంటి రోగములు కల్పించుచున్నది.
1: These over ambitions are responsible for sickness.
0: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: Desire should be under certain limit.
0: ఈనాటి వాంఛలు మితిమీరిపోవుచున్నవి.
1: Desires are excessive today.
0: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి.
1: For that reason, the diseases are also ever on the rise.
0: మానవునికి కోరికల వలనే అనేక విధమైనటువంటి మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుతున్నవి.
1: Because of so many of the desires, there are so many of mental agitations that lead to physical ailments.
0: కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an effort to put a ceiling on our desire.

0: నచ ధర్మం. ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో ద రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ హావ్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్.
0: ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం.
1: This is thing to be known by everyone.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: Every letter is mantra.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: Every tree is of medicinal value.
0: ప్రతి మానవుడు కొడును అవసరం వచ్చేటువంటి వాడి.
1: Every human has got his own value.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: He is only true individual if he recognizes this fact.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను, కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Today man has forgotten his value and also value of time.

0: You spend all the time in this hard work. Do you think is that all life?
1: మూడు పూటల మీరు బాగుగా పూజించి ఇది జీవితమని ఎంచినారా?
0: Eating full all the three times a day, do you think that's all the life?
1: హాయిగా పవళించి ఆనందముందుటే ఇది జీవితమని ఎంచినారా?
0: Do you think that the life is centered around a comfortable, happy, sound sleep?

0: ఇకనైన మసలరయ్య.
1: అట్లీస్ట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ నౌ.
0: ఈ ప్రపంచమంతేను భగవంతుని యొక్క సృష్టియే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ గాడ్స్ క్రియేషన్.
0: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.

0: క్రియేషన్. ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
0: ఇది ఒక సమయమునందు కాని ఒక ప్రదేశమునందు కాని వ్యక్తమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎట్ ఎ ప్లేస్ ఎయిదర్.
0: ఈ శక్తి సర్వత్రా ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దోస్ సచ్ పవర్ ఇస్ లేటెంట్ ఆల్ ఓవర్ బట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
1: As he could not recognize, he denies the presence of power.
0: విద్యుత్ శక్తి తీగలి యందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఎలక్ట్రిసిటీ రన్స్ త్రూ ది వైర్స్.
0: కానీ ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరమవుతుంటుంది.
1: బట్ యు డ్రా ద లైట్ వేర్ యు ఫిక్స్ ద బల్బ్ టు ద హోల్డర్.
0: ఈ కరెంటు సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురు అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వలిల్లుతుంటుంది.
1: దో ద కరెంట్ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ యట్ యు గెట్ ద లైట్ వేర్ యు ఫిక్స్ ద బల్బ్.
0: అటుననే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకొనునో అట్టివారుల యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటాది.
1: Likewise, God is present everywhere. But you will find his manifestation in the heart of a person which is full of love.
0: కానీ ఈనాటి మానవుడు జీవితం అంటే ఏమిటి, దీని యొక్క గమ్యం అంటే ఏమిటి, దీని లక్ష్యం అంటే ఏమిటి, దీని కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి దానిని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But man today is not able to know what is life, what is the purpose, what is the goal, what is the aim.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదులుతున్నది.
1: టైమ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్డ్ విండ్.
0: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మోమెంట్ టు మోమెంట్.
0: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
0: ఏమిటి ఈ కర్తవ్యం?
1: What is his duty?
0: ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
1: Every individual has certain aspirations.
0: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
1: Certain goals.
0: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
1: There are certain sacred paths.
0: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
1: But man is not struggling in this direction.
0: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
1: What is the purpose of life?
0: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
1: What is his duty in life?
0: తన యొక్క జన్మ యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్
0: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడా తన యందు కానీ లేక వెలుపల కానీ ప్రశ్నించుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ టు హిమ్సెల్ఫ్ సచ్ క్వశ్చన్స్ నాట్ సిక్స్ ఆన్సర్స్ ఫ్రమ్ అదర్స్ ఐదర్.
0: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: Therefore, man has limited his life to drink and food.
0: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
1: He has limited his life to properties and pleasure.
0: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the purpose of
0: man. ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
1: It's not the duty of mankind.
0: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
1: It's not the goal of life.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక విధ దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Every individual should demonstrate the divine ideal.
0: ఈ ఆదర్శమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
1: Therefore, man should never change his ideal. He should keep on working for that ideal throughout.
0: కానీ ఈనాటి మానవుడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశించడం లేదు.
1: But man is not treading along that sacred path.
0: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పమునందునే ఇమిడి ఉంటున్నది.
1: Everything lies in the thought of man.
0: ఈ సంకల్పమునందు ఉండినటువంటి యొక్క ప్రతి పదము కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవిస్తున్నది.
1: All thoughts reflect externally.
0: Reflection of the inner being.
1: It's a reflection of the inner being.
0: కనుకనే ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని యందుకును చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చును.
1: All these thoughts you can understand through an example.
0: మనం ఒక గృహము నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు సాధ్యం.

0: వేసుకుని తదుపరి కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
1: బిఫోర్ యూ అండర్ టేక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ యూ డిసైడ్ వేర్ డిఫరెంట్ రూమ్స్ హ్యావ్ గాట్ టు బి, ద వరండా, అండ్ దెన్ యూ పుట్ ఆన్ పేపర్ ది ఎంటైర్ హౌస్ ప్లాన్.
0: తన యందు పూర్వం నిర్మింపబడి తదుపరి ఆ యొక్క నిర్మింపబడినటువంటి భావమే రూపంను ధరిస్తూ ఉంటాది.
1: సో ది హౌస్ ఈజ్ ఆల్రెడీ హ్యాస్ ఎ షేప్ ఇన్ మెంటలీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫిజికలీ.
0: మరికొన్ని చిన్న ఉదాహరణలు
1: అండ్ అదర్ ఎగ్జాంపుల్స్.
0: మీరు ఎవరికైనా ఒక జాబ్ను రాయాలనుకున్నప్పుడు
1: ఇఫ్ యూ వాంట్ రైట్ లెటర్,
0: ఏమి రాయాలి, ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకుని తదుపరి ఈ జాబులు ఎందు రాయగలుగుతున్నారు.
1: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
0: కనుక మొదలు సంకల్పము,
1: ఫస్ట్ థాట్.
0: రెండవది ఆచరణము,
1: ద సెకండ్ యాక్షన్.
0: సంకల్పం ఉండటం చేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
1: ద థాట్ లీడ్స్ టు యాక్షన్.
0: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Without thought you cannot act.
0: కనుకనే సంకల్పం, పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should entertain sacred thought.
0: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తికుడిని గుర్తించడం అత్యవసరం.
1: It's most essential for every individual to recognize, for all the misery, for all the lapses, sufferings, troubles and turmoils, his thoughts are responsible.
0: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
1: We consider someone is responsible for our misery.
0: తమ దుఃఖములకు, నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
1: He thinks that someone is responsible for all his lapses and losses.
0: కానే కాదు.
1: No one is responsible.
0: నీ మంచి చెడ్డలకు నీవే కారణం, కానీ మరొకరు కాదు.
1: You are responsible for good and bad. No one else.
0: నీ బలహీనత చేత ఇతరులపై ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
1: In because of your weakness you blame others, you want to harm them, you want to hurt them.
0: Kanuka mana manchi chedalaku maname kaaranam anetunte satyanni prati vyakti prapradhamalo gurtinchali.
1: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
0: Bhavam tad bhavati,
1: as is the feeling so is the experience.
0: Deenine upanishattiyalu kudanu keno upanishattiyandu chaala vivarinchi bodhisthu vachindi.
1: Kenopanishad explains it very clearly.
0: Brahmavit brahmaiva bhavati,
1: the knower of Brahman becomes Brahman.
0: Anaga denini neevu visheshistunnavo, denini neevu aashistunnavo, denini neevu chintistunnavo, aa roopam ne neevu pondutunnavo.
1: It only means that what you think of, that what you aspire for, that what you want to be, you will be that.
0: Valmiki Ramayana raigori prapradhamamlo రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి చిత్రించుకుని తదుపరి రామాయణము రాయగలిగించాడు.
1: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామ భావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామ ఇన్ హిమ్.
0: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైన తేజస్సు ప్రకాశించటము ఇది రామచిత్రం యొక్క విచిత్రమే.
1: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
0: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటారు.
1: As you think about the brilliance, a spark will enter into you.
0: ప్రహ్లాదుడు,
1: ప్రహ్లాద
0: సర్వకాల సర్వావస్థలయందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
1: At all times and all conditions he thought of Hari only.
0: హరిని ప్రేమిస్తూ వచ్చాడు.
1: He loved Hari continuously.
0: హరితో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: He developed intimate relationship with Hari.
0: హరి తప్ప అన్యము లేదని చెప్పి విశ్వసిస్తూ వచ్చాడు.
1: Yet full faith that there no one else other than Hari.
0: కనుకనే ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, బాధలకైనా ఏమాత్రము తాను వెరువక.
1: Therefore he had no fear whatsoever for all the difficulties and problems.
0: దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, నవ్యమైనటువంటి పవిత్ర ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: బట్ ఈవెన్ థాన్ ఎక్స్పీరియన్సింగ్ ది డివైన్ నావెల్ ఎవర్ గ్రీన్ ఎవర్ ఫ్రెష్ డివినిటీ.
0: ఆకలి దప్పులు లేవు.
1: యెడ్ నో థర్స్ట్
0: అలసట అన్నది లేదు.
1: నో మిస్టేక్
0: బాధ అన్నది అసలే లేదు.
1: నో సఫరింగ్
0: కనుకనే చెండా అమార్కులు కూడా నువ్వు వచ్చి ఈ రాక్షస రాజునకు చెప్తున్నారు,
1: Therefore, Chanda Amarka came to the demon

0: కన్నుల నీరు తేడు, భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarkha teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating Lord's name, God's name, praising him. He didn't shed a tear. Kalukane
0: Vishnu yokka tejasu aa Prahladuni yokka mukham lopala tandav maartu vachindi.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: Dinni yat bhavam tad bhavati.
1: This is the one which
0: Brahma
1: says that
0: Brahmaiva bhavati.
1: నోర్ ద బ్రహ్మ.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్ క్లోజ్ అండ్
0: మానవుడు ఎవరి అంశం?
1: మ్యాన్ టుడే హూస్ పార్క్ ఈస్ హి?
0: మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన.
1: హీ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్ ది ఎటర్నల్.
0: ఓ పిచ్చి మానవుడా, నీవు పంచభూతముల అంశము కాదు, నీవే మానవ అంశము కాదు, నీవు నాయంశమే.
1: ఓ మ్యాడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ మ్యాన్, యు ఆర్ మై స్పార్క్.
0: కొమ్ము చెట్టుకు అంశం,
1: బ్రాంచ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ ది ట్రీ.
0: బిడ్డ తల్లికి అంశము,
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: బట్ టుడే హి సర్వైవ్.
0: ఎట్లా బ్రతుకుతున్నాడు?
1: హౌ ఈజ్ హి లివింగ్?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: ఈజ్ హి లివింగ్ లైక్ ఏ హ్యూమన్?
0: లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: నో, ఇట్స్ అనిమల్ లైఫ్ హి ఇస్ లీడింగ్.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: ఇఫ్ యువర్ స్పార్క్ ఆఫ్ డివైన్, వై డు యూ వరీ?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్?
0: భగవంతుని కష్టములున్నవా?
1: డస్ గాడ్ ఫేస్ ఎనీ?
0: భగవంతునికి విచారములున్నవా?
1: డస్ హి ఎవర్ హావ్ ఎనీ? నో.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: హి ఇస్ ఇన్ ఎటర్నల్ బ్లెస్ అండ్ దట్స్ ఆల్.
0: ఆ అంశమే నీవైనప్పుడు నీవెందుకు ఈ బాధలకు గురి అవుతున్నావు?
1: వెన్ యు ఆర్ స్పార్క్ ఆఫ్ ది డివైన్, వై డు యూ సఫర్ లైక్?
0: నీవు చక్కగా నీవు విచారించుకున్నప్పుడు నేను దైవాంశంగా బ్రతకటం లేదే, ఏమి నా కర్మ, నేను దైవాంశంగా బ్రతకాలని ఒక ప్రతిజ్ఞను నీవు పూనాలి.
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దట్, యూ విల్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ లీవింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్ బికాస్ వీఆర్ సఫరింగ్.
0: ఇంకా విదేశీయుల యొక్క తత్వం లోపల కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద టెండెన్సీ టెంపరమెంట్ ఆఫ్ ఫారినర్స్.
0: బైబుల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసము వాళ్ళ యందు కూడా ఉంటున్నది.
1: ద బైబుల్ క్లియర్లీ సేస్ ద గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఎవ్రీవేర్.
0: నిరంతరం కూడా భగవచ్చింతన చేస్తూ, దైవాన్ని స్మరిస్తూ, దైవానికి అంకితమైనటువంటి ఒక మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్ అంతా ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ అండ్ చాంటింగ్ హిస్ నేమ్ ద మోజెస్ హ్యాడ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
0: జీసస్ కూడాను అంతే.
1: సో ఆల్సో జీసస్
0: నిరంతరం కూడాను ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి భావం చేతనే నిరంతరము చింతిస్తూ వచ్చాడు.
1: జీసస్ వెంట్ హోమ్ థింకింగ్ దిస్ వే, ఐ అండ్ యూ ఆర్ వన్, ఐడెంటిటీ విత్ డివినిటీ.
0: లోకములో గొప్ప మహాశాస్త్రజ్ఞుడు,
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ సైంటిస్ట్,
0: పవిత్ర హృదయుడు,
1: సెక్రెడ్ హార్ట్,
0: ప్రవర్తన ఉత్తమమైనటువంటిది,
1: బిహేవియర్ విచ్ ఇస్ నోబుల్,
0: సత్యాన్వేషణలో తాను నిరంతరము కొను నిమగ్నుడైనటువంటి వాడు.
1: హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి ఒక శాస్త్రజ్ఞుడు,
1: వన్ సైంటిస్ట్ ఆఫ్ దట్ సార్ట్,
0: నిరంతరం కూడా నువ్వు దైవ చింతన చేయటం చేత అతని యొక్క ముఖంలో దైవ తేజస్సు ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ హీ కుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ బ్రిలియన్స్ ఆన్ హిస్ ఫేస్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ డివైన్.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ కుడ్ హావ్ దట్ స్ట్రెంగ్త్?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలము లోపల నిరంతరం కొడును అనుసరిస్తూ వచ్చాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ హిస్ గురు ప్రిసెప్టర్ త్రూ ది పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ.
0: హెన్స్ లో అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: హీ ఫాలోడ్ హిస్ గురు హెన్స్ లో.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్ లో గానే మారిపోయాడు.
1: యాజ్ హీ ఫాలోడ్ హిమ్ హీ బికేమ్ హెన్స్ లో.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: ఈనాడు
0: మనం భావములు క్షణక్షణములకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాం.
1: Today, moment to moment, we think of different people. So we lead life as a human without mind.
0: It's
1: not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Anthony అని ఇటలీ దేశంలో ఉండేటువంటి వాడు.
1: Anthony is an Italian.
0: అతని వయలిన్లు చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి.
1: He is an expert in violin.
0: Anthony violin అంటే చాలా విలువైనటువంటి.
1: Anthony's violin has of wide reputation.
0: దీనికోసం.
1: What for?
0: ఒక్కొక్క వయలిన్ను దాన్ని సరిచేయడానికి దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ దట్ వయలిన్.
0: అతని మిత్రుడు వచ్చి ఆంటోనీ ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది.
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్ ఆంటోనీ ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ లాంగ్ టు మేక్ ఎ వయలిన్
0: ఈ భౌతిక జీవితం ఈ ప్రాకృత జీవితము జరగాలి కదా.
1: యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్ రైట్.
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకేమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్
0: చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: హి సెడ్ బ్రదర్ గాడ్ ఇస్ ఆల్ ఫుల్నెస్.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలిన్ చేయాలి.
1: యాజ్ ఈజ్ ఆల్ టోటాలిటీ ఐ షుడ్ మేక్ దిస్ టోటల్.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వైరాన్ని చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: ఇఫ్ ఐ డోంట్ బ్రింగ్ దట్ ఆల్ ఫుల్నెస్ అండ్ టోటాలిటీ ఐ విల్ బి ట్రైటర్ అన్ టు గాడ్.
0: అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: ద హార్ట్ ఆఫ్ ద గాడ్ ఇస్
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: హిస్ ఆల్ ఫుల్నెస్.
0: కనుకనే అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు చేసే పనులు పలికే పలుకులు అన్ని కూడా పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ గాడ్ అవర్ థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఫుల్ అండ్ టోటల్.
0: కనుకనే పూర్ణమిదం అది పూర్ణమే ఇది పూర్ణం కావాలి.
1: Therefore that is full and this is full. Therefore both have got to be full.
0: అప్పుడే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే రెండు పూర్ణమైపోతాయి.
1: Then both become full.
0: కనుక ఈ రెంటి భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైన భావములు అభివృద్ధి గావించుకుని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఆ కాలంలో
1: ఇన్ దోస్ టైమ్స్ ఫారినర్స్ హ్యావ్ హ్యాడ్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కనుకనే భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈస్ పర్ఫెక్ట్.
0: పరిపూర్ణుడైనటువంటి యొక్క భగవంతుని మనం మెప్పించాలంటే మనము 1/4 లేకపోతే 3/4 లేకపోతే హాఫ్ మనం కాకూడదు.
1: వెన్ గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్ వీ కెనాట్ బి 1/4
0: పరిపూర్ణుడే కావాలి.
1: యూ షుడ్ బి ఫుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: బికాస్ యూ హర్ దిస్ పార్క్.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: దిస్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: కానీ నీ ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చు సముద్రం వాటర్.
1: యూ కెన్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ హ్యాండ్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్సే కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్ బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమనే మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీస్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈస్ ప్రెసెంట్ విత్ఇన్ అస్.
0: అందువల్లనే బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు. అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, కృష్ణార్పణగా విస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ బట్ ఇట్ ఈస్ ఫర్ కృష్ణ దట్ ఈస్
0: కాదు కాదు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
1: We tell one thing but we act different.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: Therefore we are not away from this
0: suffering. అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: We are not experiencing the bliss.
0: గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: We are not reaching goal.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: We are not understanding the truth we are supposed to know.
0: ఇంతే.
1: This will be the position.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: The day when man realizes this totality, then his life would be redeemed.
0: ఆనాటి గోపికలకును ఇదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Gopikas also proceed in the same path.
0: పరిపూర్ణ హృదయం వారు.
1: They have got fullness there.
0: ఏ ఒక్కదానిని కూడా వారు చింతించేటువంటి వారు.
1: They are not bothered of anything.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: They have not accepted the message brought by Uddhava.
0: మా కన్నుల నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తుంటుండాలి.
1: Uddhava, we visualize Krishna with our eyes in full.
0: మా నాలుక నిండు కూడా కృష్ణ నామం నాట్యమాడుతుండాలి.
1: We also sing the glory of the Lord with our tongues.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: Our mind experiences the divine bliss of Krishna.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా గ్రోలుతున్నాం.
1: We listen to the celestial song of the flute and we listen to
0: ఈ పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
1: Why do we need your mad message? We don't want.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హ్యాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: అంతేకాదు ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరముల పిల్లవాడు.
1: కృష్ణ వాజ్ 6 ఇయర్స్ యంగ్.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: వైల్ హి వాస్ ప్లేయింగ్ విత్ గోపికస్,
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శీలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 6 సంవత్సరముల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెళ్ళు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: కృష్ణ ఏజ్డ్ 5. When he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: మార్గం ఏమిటి? మనుషులను మార్చలేదు, మనసులను మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏం ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: కనుకనే నీవు మనిషి మారనక్కర్లేదు, మనసు మారాలి.
1: Man need not change, his mind should change.
0: మనిషి అంటే మనసే.
1: Man means the mind.
0: మనసు అంటే సంకల్పములే.
1: Mind is thought.
0: కనుకనే మొట్టమొదట సంకల్పాలు నీవు పవిత్రమైన సంకల్పాలుగా నీవు అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore we should develop sacred thought.
0: ఈనాటి సంకల్పములు స్వార్థము సప్రయోజనంతో నిండి నిమిడీకృతమై ఉంటున్నాయి.
1: Today all our thoughts are full of selfishness and self interest.
0: కృష్ణుడు కనిపించిన సమయం లోపల,
1: at a time when Krishna
0: వృందావనంలో ప్రవేశించి,
1: when he was in Vrindavan,
0: గోపికలు అన్నింటిని కూడా కృష్ణ రూపకంగానే భావించేటువంటి వారు.
1: గోపికస్ వ్యూడ్ కృష్ణ ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: ఇది పుష్పమే, ఇది లతలే, దీనికి పేరుండదా, లేక నాలుకుందా, కన్నులుందా, ఇవి చూడగలవా అనేటువంటి విచారణే వారికి లేదు.
1: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
0: అన్ని భగవంతుని యొక్క సృష్టిలోటివే.
1: They are all the creation of the Lord.
0: చెట్టు కూడాను చూడగలవు.
1: Trees also can see.
0: చెట్టు కూడాను వినగలవు.
1: Trees can listen.
0: పుష్పములను కూడాను వినగలవు.
1: Even flowers.
0: పుష్పములను కూడాను మాట్లాడగలవు.
1: They can talk.
0: అనేటువంటి విశ్వాసం వారికి.
1: That faith they had.
0: ఎందుకనగా సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: అందువల్లనే ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: Because they could not bear the pangs of separation, Gopika stepped into Vrindavan.
0: Adugutunnaru pushpalanu.
1: They were asking the flowers.
0: Nallani vaadu padmanayanambulavaadu kruparasambu pai challedivaadu.

0: ఉల్లము దోచుకోవచ్చే ఓ మలియలారా, మీ పొదల చాటున లేడుగదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకోవచ్చే మీ పొదల చాటున లేడుగదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: గోపిక స్వెంట్ ఆన్ క్వశ్చనింగ్ దీస్ హర్బ్స్ ఆల్ అరౌండ్ ది డార్క్ వన్ ద ఐస్ విదౌట్ ఆఫ్ లోటస్.
0: మనకు అనేక రూపములు, అనేక నామములు, అనేక భావములు.
1: ఇట్ హస్ సో మెనీ ఫార్మ్స్ అండ్ సో మెనీ నేమ్స్.
0: గోపికలకు ఏ భావము, ఏ రూపము, ఏది? ఒకే కృష్ణ రూపమే, ఒకే కృష్ణ భావమే, ఒకే కృష్ణ దృష్టియే.
1: బట్ గోపికాస్ హ్యాడ్ ఓన్లీ వన్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్ అండ్ కృష్ణ విజన్, కృష్ణ థాట్.
0: కనుకనే మనము ఈ డార్విన్ వలె మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ వాజ్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హీ ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ద సేక్రెడ్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంతకాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin ఎవరు, హెన్స్లో ఎవరు అని గుర్తించుకోవడానికి వీలు కాకపోయింది.
1: It was not possible for them to decide who is Darwin and who is Henslow.
0: ఈ విధంగా ఫామ్ మారిపోయింది.
1: Their form had changed.
0: ఇది కేవలం ఒక నాస్తికులైనటువంటి వారు కానీ, విశ్వాసరహితులైనటువంటి వారు కానీ దీనిని గుర్తించలేరు.
1: This cannot be recognized by agnostics and atheists.
0: ఎట్లా గుర్తించగలరు?
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బుర్ర మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ద గటర్ బట్ నాట్ ది.
0: ఈ భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్ స్పాట్.
0: ప్రవేశించాడు లంకనంతా కూడా నిప్పు పెట్టి జగజ్జీవన్ గా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్ట పగులుగా కనిపిస్తుంటుంది.
1: ఇట్ వాస్ లైక్ బ్రాడ్ డే లైట్.
0: కానీ లంక పట్ట పగులుగా అయిపోయింది. కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుంది.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డే లైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము, ఈ ప్రభావము, ఈ ప్రకాంతి రెండు కూడా విరజిల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ద్వారోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter into
0: argumentation. ఈ వాదన చేత వాదే వాదే వజ్జితే వైరం, వైరం పెరిగిపోతుంటాడు.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore గోపికలు
0: అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమట్లేదు కానీ వైరం కాదు.
1: దో దే వర్ హార్ష్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణ అవతారం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ దట్ హస్ స్ప్రెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: ప్రేమ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: It will not change.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: It shall not
0: move. మనసుకు కరిగేటువంటిది కాదు.
1: And it doesn't melt.
0: ఎప్పుడు కూడా నువ్వు నిత్య సత్యమై నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ద హ్యూమన్ నెస్ టుడే ఈజ్ ఈక్వల్ టు అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్.
0: ఇది మట్టి పాత్ర.
1: దిస్ అర్థన్ పాట్.
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్రను ఆశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దేర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెసెంట్.
0: పాత్ర బంగారే కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ ద కంటైనర్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ బట్ పాయిజన్ ఇస్.
0: కానీ ఇది మృణ్మయమైనటువంటి యొక్క ఈ దేహము.
1: బట్ ద బాడీ ఇస్ అర్థన్ పాట్.
0: ఈ మృణ్మయమైనటువంటి దేహంలో చిన్మయమైనటువంటిది చిరంతరము ఉంటుండాలి.
1: ఇన్ దిస్ అర్థన్ పాట్ దిస్ ప్రెసెంట్ డివినిటీ ది ఎటర్నల్ ట్రూత్.
0: కనుక మనం ఈ మానవ దేహాన్ని మనం కోరాలి.
1: Therefore we should
0: మానవ దేహముతోనే మాధవత్వాన్ని మనం పొందాలి.
1: Only with this human body can reach divinity.
0: కనుక మానవత్వం అనగా ఏదో ఒక తుచ్చమైనటువంటి జీవితంగా భావించరాదు.
1: So human life is not
0: మానవ జీవితము జీవించదగినటువంటిది.
1: Human life
0: ప్రేమించదగినటువంటిది.
1: We have to love it.
0: విలువైనటువంటిది.
1: It's valuable.
0: విశిష్టమైనటువంటిది.
1: It's special.
0: విశ్వసించదగినటువంటిది.
1: Yes, we have to believe.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము మట్టిపాలు చేస్తున్నాం.
1: The life of faith is just brought down.
0: మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాం.
1: The life which is so precious and golden is sold out like gold.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an every attempt to know the
0: human life. మన లక్ష్యం ఏమిటి?
1: What's our goal?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: Our goal lies in going back to the place of origin.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: What's our duty?
0: తిరిగి ఆ మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: Have to go back to that original place.
0: వచ్చారు అందరు ఇక్కడ ఉంటున్నారు.
1: Here all are present.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మెడ్రాస్ నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారు అందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: ఆల్ ఆర్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ బొంబాయి ఇటలీ అమెరికా.
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: యు కెన్ బి హియర్ ఫర్
0: తిరిగి మీ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్య లోకము అంటారు.
1: This life sojourn is also one of mithya.
0: ఇక్కడికి యాత్రీకులుగా వచ్చారు.
1: You have come here as pilgrims.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: But you must definitely go back to your place.
0: ఏమిటా స్వస్థానము?
1: What is your native place?
0: ఎచ్చట నుండి వచ్చితే ఓ నచ్చటకేగుట ప్రాణికి జీవకోటికి.
1: The living being should go back to the places of their origin.
0: అది ఏ మన యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be shown?
0: వచ్చిన మార్గాన్ని పట్టుకొని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడ నుంచి పుట్టావో అక్కడికి నీ వెళ్ళు.
1: You go back to the place of
0: origin. కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వీ హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్
0: బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు
0: బికమ్ బ్రహ్మ. అది మన లక్ష్యము.
1: దట్స్ అవర్ గోల్.
0: ఈ మధ్య మార్గంలో అనేక రకములైనటువంటి ఉడుకు దుడుకులు వస్తుంటాయి.
1: దేర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి కా మాత్రమే కాదు, ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్.
0: భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: డివోషన్ మీన్స్ సరెండరింగ్ ద హార్ట్ ఫుల్ ఆఫ్.
0: ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తూనే వచ్చావు.
1: బికాస్ వై టేకింగ్ బర్త్ హియర్ యూ కేమ్ విత్ దట్ లవ్.
0: దానినే నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: తాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents property or grandparents.
0: ప్రేమ స్వరూపుని యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own
0: attachment. ఆ మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దర్ ఇస్ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: సమస్త విచారములకును సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: ఫర్ ఆల్ యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్, అటాచ్మెంట్, పొజెసివ్నెస్,
0: మమకారం ఉండవలసినదే.
1: కెన్ హ్యావ్ అటాచ్మెంట్,
0: అభిమానం ఉండవలసినదే.
1: పొజెసివ్నెస్
0: ఎంతవరకు? కొంత పరిమితంలో ఉండాలి.
1: టు వాట్ ఎక్స్టెంట్? అండర్ సర్టన్ లిమిట్.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: యు ఆర్ థర్స్టీ, యు నీడ్ వాటర్.
0: కానీ ఒక టంబ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: ఇఫ్ యు జస్ట్ డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఈ దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలం అంతా కావాలని ఎందుకు కోరటం?
1: వెన్ వన్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్ ఫర్ యు, వాట్ కెన్ యు ఆస్క్? దిస్ ఎక్సెసివ్ డిజైర్.
0: పట్టిన అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: దిస్ మార్సల్ ఆఫ్ ఫుడ్ ఇస్ ఎనఫ్.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 దినం మూట్లు తినేంత వరకు నీవు బ్రతకగలవా?
1: బట్ వై డు యు నీడ్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్? ఆర్ యు గోయింగ్ టు లివ్ టిల్ దెన్?
0: కనుక ఎంతవరకు అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ సర్టన్ లిమిట్.
0: ఈ ఆశలను మితిమీరిపోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ లిమిట్లెస్ డిజైర్స్ వి ఆర్ రెస్ట్లెస్.
0: కనుకనే గోపికలు కానీ గోపాలులు కానీ వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: గోపికస్ అండ్ కౌహర్డ్ బాయ్స్ led the life of contentment.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: They had no desire.
0: వాంఛ ఒక్కటే,
1: only one desire.
0: దైవం కావాలి.
1: They want God.
0: నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో బ్యాక్ టు మై నేటివ్ ప్లేస్.
0: ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: ఐ షుడ్ రీచ్ హిమ్ హూ ఇస్ మై వెరీ లైఫ్.
0: అదే నా యొక్క జీవిత గమ్యము.
1: దట్ ఇస్ మై లైఫ్ గోల్.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: దే ఆర్ కన్సిడరింగ్.
0: వారికి బోధించినది కూడా నువ్వు ఇలాంటి బోధనే.
1: దిస్ సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు దెం దెన్.
0: అందువల్లనే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: ఎట్ టైమ్స్ యు ఆర్ డెల్యూటెడ్.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి. తగిలించుకోవటం కానీ విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful, when once you are caught in it, it's difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు. కానీ వీరేపల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ ద ఇన్హాబిటెంట్స్
0: దే ప్రార్థించారు.
1: దే ప్రేయ్డ్.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: బట్ కృష్ణ లిఫ్టెడ్ ద మౌంటైన్.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: బట్ గోపికస్ వర్ డెల్యూటెడ్.
0: బాలుండీ తడు

0: சந்தேகம் வச்சு.
1: They doubted. He is a boy, tiny thought. But he is a mountain. It is so big.
0: சின்ன பிள்ளவாடு పర్వతం చూస్తే చాలా పెద్దది, దీన్ని తాను మోయగలడా, తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని
1: పరిగెత్తిపోయారట.
0: యుగ యుగం నుంచి కూడా వస్తున్నారు ఈ థామస్.
1: This kind, this sort of doubting Thomases have been there all over the ages.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: We should now give scope.
0: ఒక్కసారి నమ్మితమా, చచ్చేంత వరకు నమ్మాలి.
1: Then once your faith, continue it till death.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: You can live or die.
0: ఎప్పుడు చూసినా బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్. ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: If you spend your life time all through bumps and jumps,
0: భగవత్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాస పెట్టిదో అట్ట ఉంటుండాలి.
1: The faith in God should be like your life breath.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: That's true life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: వి సెలబ్రేట్ ద బర్త్డేస్ ఆఫ్ గాడ్.
0: ఈ జన్మోత్సవాల యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సెలబ్రేషన్?
0: ఏ యొక్క ఆదర్శాన్ని, ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి?
1: వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎవ్రీ ఇన్కార్నేషన్? ద ఐడియల్ అండ్ ఆల్ ది గాడ్.
0: ఈ అవతారం కొడను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
1: From age to age, God incarnates for the establishment of
0: dharma. Dharma ante emiti?
1: What is dharma?
0: Edo grihasthudu grihastha dharmamu, vanaprasthudu vanaprastha dharmamu, sanyasudu sanyasudu dharmamu, brahmacharidu brahmachari charanam. Idantha dharmamlu anukuntunnam. Idi dharmamle kaadu.
1: We think dharma is associated with a particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
0: Ashrama dharmamle kaani, idi nijamaina dharmamle kaadu.
1: They relate to your life stage, but they are not
0: ashrama veru dharmam veru.
1: The dharma is
0: dharayati iti dharmaha annaru. మనను ధరించినటువంటిదే ధర్మము.
1: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్
0: ఏమిటి? మనను ధరించినటువంటిది.
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: మూడే.
1: త్రీ.
0: శరీరము, మనసు, వాక్.
1: త్రీ. ద బాడీ, ద మైండ్ అండ్ స్పీచ్.
0: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
1: ద బాడీ ఇస్ ద హ్యాండ్.
0: మనస్సుకు సంకల్పం అన్నారు.
1: మైండ్ ఇస్ ద థాట్.
0: వాకుకు నాలుక అన్నారు.
1: ద స్పీచ్ ఇస్ రిప్రజెంట్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
1: యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ధర్మ.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: This is what he said, the proper study of mankind is
0: thoughts, words, action. Moodu okati kavali.
1: There should be unity of thoughts, words and
0: deeds. Deeniki ye desham yokka bhedam kaani, ye matham yokka bhedam kaani, ye prantham yokka bhedam kaani, ye yokka vamsham yokka bhedam kaani, ye maatramu ledu.
1: This main principle has nothing to do with the regional
0: anni
1: deshamulo varu
0: anni kalamulo varu andaru kuda deenni anusarinchavalsindi.
1: People of all countries of all times should follow this principle.
0: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
1: దోస్ దట్ ఫాలో దిస్ పాత్,
0: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
1: ద వన్ హూ ఎర్న్స్
0: అదే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఫాలోస్ ధర్మ,
0: ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటి రెప్పలై కాపాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ధర్మ విల్ హ్యావ్ గాడ్ ఫాలోయింగ్ త్రూ అవుట్ కంటిన్యూస్లీ.
0: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సచ్ ధర్మ.
0: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉన్నటువంటి పలుకు వేరు, క్రీతో ఆచరించేది మరొకటి.
1: But today we think something, say something.
0: ఈనాడు శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
1: And more body attachment today.
0: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
1: There are number of differences.
0: ఈ ఉపాధి భేదము చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: Because of body feeling we have forgotten.
0: పరధర్మాన్ని భ్రమిస్తున్నాము.
1: We are deluded.
0: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మము స్వధర్మము అని.
1: భగవద్గీత రిఫర్ టు దీస్ టు, పరధర్మ అండ్ స్వధర్మ.
0: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
1: వాట్ ఈస్ పరధర్మ?
0: స్వధర్మం, ఆత్మధర్మం.
1: స్వధర్మ, ద ధర్మ.
0: పర అనగా దేహధర్మం.
1: పర మీన్స్ ద బాడీ.
0: ఎంత కాలమైనా ఇంకా మనం దేహధర్మాన్ని అనుసరిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని ఎప్పుడు అనుసరిస్తున్నాం?
1: వీ ఓన్లీ ఫాలో ది ధర్మ ఆఫ్ ద బాడీ, బట్ వీ డోంట్ ఫాలో ధర్మ ఆఫ్ ఆత్మ, ద స్పిరిట్.
0: ఇదే మహాభారత యుద్ధంలో కూడా.
1: This is what said in Mahabharata war.
0: Yuddhamu cheyalani aashisthunnadu Arjunudu.
1: Arjuna is waiting to fight.
0: Krishnuni rayabaram pampesamulo kuda rayabarame akkarledannadu.
1: When Krishna is sent an emissary, he said not necessary.
0: Kani Krishnudu prakruti reetiga irunni samanam cheyali.
1: But from worldly point,
0: yuddham anedi sambhavinchinappudu aneka vidhamaina nashtamulu sambhavistuntayi.
1: During war, we are bound to suffer.
0: Ee manchiti kaadu yuddhamunu niraminchali ani.
1: Better you drop this proposal.
0: కనుకొని పంపించే సమయం లోపల ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
1: Don't delay, better you proceed.
0: తిరిగి రాయబారం చేస్తాడని పోతుండేప్పుడు తిరిగి కాళ్లు పట్టుకున్నాడు అర్జునుడు.
1: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
0: Krishna, ఎందుకు ఈ రాయబారం?
1: Krishna, what for all this?
0: ఇది ప్రయోజనం లేదు.
1: There's no use.
0: చాలిక.
1: Enough.
0: ఉత్తర దక్షిణ ద్రోములు కలిగి ఉన్నా
1: ఈస్ట్ అండ్ వెస్ట్ షల్ నెవర్ మీట్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణం ఎందుకు ఏలా?
1: వై డోంట్ యు సే వి ఆర్ రెడీ టు ఫైట్? వై డు యు వేస్ట్ టైం?
0: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
1: కృష్ణ, వై డు యు వేస్ట్ టైం?
0: కురచ బుద్ధుల కౌరవుల అరబల తగ్గ మన పొత్తు కొత్తురా.
1: దోస్ నారో మైండెడ్ పీపుల్ ద కౌరవ్స్ విల్ నెవర్ కమ్ ఇన్ టు బార్గైన్ ఆర్ సెటిల్మెంట్.
0: రానే రారు.
1: దే విల్ నెవర్ కమ్.
0: కాబట్టి యుద్ధము సిద్ధము.
1: సో బి రెడీ ఫర్ వార్.
0: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు
1: బట్ హి వెంట్ దేర్
0: మధ్యలో నిలిచాడు.
1: దేర్ హీ స్టూడ్ అట్
0: ది సెంటర్. చిన్నానలు, వీరు బిడ్డలు, వీరు గురువులు, వీరు మామలు, అభిమానం బయలుదేరింది.
1: దేర్ హీ డెవలప్డ్ ది ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్ బికాస్ దే ఆర్ ఆల్ హిస్ నియర్ ఇండియా.
0: తక్షణమే గాంధీవం వదిలిపెట్టాడు.
1: హీ డ్రాప్డ్ హిస్ గాంధీవ ద వెపన్.
0: కృష్ణ, చాలిక ఈ యుద్ధము.
1: కృష్ణ, ఎనఫ్.
0: ఈ బంధుమిత్రులను చంపి నేను భుజించేది ఏమిటి?
1: What is that I am going to enjoy by killing these people?
0: నాకు ఏమీ ఇంకా వద్దు.
1: I don't want any.
0: నేను ఇంకా ఇంటికి వెళ్తాను అన్నాడు.
1: I'll return.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: Because of this timidity, this is out of
0: ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: It is because of this bondage of the body.
0: కనుక ఈ బంధములకంత శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: But the bondage of the body is responsible.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: What is the different, but ఆత్మ is one.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: టు నో సచ్ ఫీలింగ్ ఈస్ ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మము అన్నారు.
1: టు ఫాలో ద ధర్మ ద బాడీ ఈస్ పరధర్మ.
0: కనుక ఏ అవతారము ఎందుకు కానీ దేహాన్ని కొంతవరకును తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సిందే.
1: ఎనీ ఇన్కార్నేట్ ఫర్ దట్ మ్యాటర్ ద బాడీ హాస్ గాట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టూ మచ్.
0: దైవార్పితమైన భావంతో ఉండాలి.
1: యూ షుడ్ ఆఫర్ ఇట్ టు
0: గాడ్. మదీయ ధనధారాది సర్వపార సమర్పితం ఆత్మానం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్ ద ఫ్యామిలీ ద బాడీ ద మైండ్ అండ్ ద ప్రాపర్టీ.
0: శరణాగతి, నీవే నేను, నేనే నీవు.
1: దిస్ నాట్ సరెండర్. ఐఎమ్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
1: యూఆర్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ఇన్ యూ.
0: ప్రత్యేకము, దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ యశోద కూడాను కోరింది.
1: యశోద ఆల్సో.
0: ఏమిటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడైనప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
1: దో కృష్ణ ఇస్ హర్ సన్, బట్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నా 14 లోకాలు నోటిలో చూచింది.
1: She has seen all the 14 worlds.
0: Aneka mahatyamulanta kuda nu dinadinamu chustune untundali.
1: Every day she has been watching.
0: Ainappudiki ni aa maya vadalledu.
1: Yet she is not free from delusion.
0: Deha abhimaname moola karanamu.
1: The body attachment is responsible.
0: Krishna.
1: Krishna.
0: Pettinadi tinavu.
1: You don't eat what is served.
0: Nee pettinadi tinavu.
1: You don't eat what is served.
0: Kollala puttalakun poi venna patteluga lo guttuna tinedavu neeto puttenu rattella Krishna.
1: But you visit the neighboring houses and you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
0: Gorantalevu bala.
1: You're so small.
0: Urantayu agadambu okate raddul.
1: Full of mischief all over the village.
0: ఏమిటి, నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నావు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెడుతున్నావు.
1: బట్ యూఆర్ డూయింగ్ మిస్చీఫ్ ఆల్ ఓవర్ ది హోల్ విలేజ్
0: అని చెట్టు కట్టి వేసిందట.
1: అండ్ హీ టైడ్ హిమ్ టు ఎ పోస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్కవన్నీ కూడాను భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కానీ మరొకటి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు సెట్ an ideal of the divine power.
0: మానవాతీతమైనటువంటి తత్వం సర్వుడు ఎందు ఉంటుండది.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడా ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ దిస్ డివినిటీ.
0: అయితే ఆ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంటాడు.
1: బట్ ఇట్ లైస్ ఇన్ యువర్ కెపాసిటీ.
0: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని బట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటాయి.
1: ద డివినిటీ మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్.
0: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
1: If you want the fullness of all brilliance and the light, only love is the way.
0: Kanuka prema chetane paramaatmani vasamu gaavinchukovali.
1: Therefore you can have God with love only.
0: Desham chetakani అసూయ చేత కాని అహంకారం చేత కాని భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
1: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
0: ఇలాంటి దుర్గుణములు దుర్భావములు దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ధ్రువుణ్ణి చూడండి.
1: యు సీ ధ్రువ ప్రహ్లాద.
0: నారదుల్ని చూడండి.
1: నారద.
0: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్.
0: నిజముగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్. యు షుడ్ నెవర్ సఫర్ నౌ వరీ.
0: అది వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
1: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
0: ఎప్పుడు కూడాను ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
1: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
0: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దాట్?
0: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
1: వెన్ యూ లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెన్ యూ విల్ హ్యావ్ దిస్ లైట్.
0: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
0: ఆనందము అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్
0: దివ్యత్వము లీనం కావాలి.
1: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ఇదే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: దిస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దిస్ డ్యూటీ
0: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
1: వీ అండర్టేక్ సర్టన్ యాక్షన్స్.
0: ఏమిటి కర్మలు? ఇవన్నీ
1: వాట్ యాక్ట్స్ ఆర్ దే?
0: పొట్టకూటి కోసం చేసే కర్మలే.
1: దే ఆర్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్.
0: అది కావాల్సిందే.
1: దే ఆర్ ఆల్సో నెసెసరీ.
0: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్ట అనే ఉంటుండకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ లివింగ్ కంటిన్యూస్లీ.
0: నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దు.

0: పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఫ్రమ్ డాన్ టు డస్క్ యు స్పెండ్ యువర్ లైఫ్ ఓన్లీ టు క్యారీ యువర్ లివింగ్ యు జస్ట్ లెర్న్ స్టడీ ఓన్లీ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్
0: గొప్ప విద్యావంతుణ్ణి
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
0: పుస్తకముల్ పఠించి తిని
1: I have gone through the books well.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు
1: I studied all texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
1: Why do you pride yourself because your scholarship?
0: నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని మొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకముల్ కదా మానవా.
1: Oh man, when you don't join both of your hands and offer respects, salutations, obeisance to God, all your scholarship is waste. What is it that you get out of it?
0: Oh, panditudu kavachu.
1: You may be a scholar.
0: Bahumanalu pondavachu.
1: You may have gifts.
0: Vidyalu kattavachu.
1: You may have belts.
0: Nagalu dharinchavachu.
1: You may have jewelry.
0: Enta varaku?
1: How long?
0: Batikinanta varaki.
1: To the extent you live.
0: Tadupari anni vadale petti povasindi.
1: Later you have to give up.
0: Adiye Shankarulu kodanu bodhinchindi.
1: That's taught by Shankara.
0: Bhajai.

0: काले नहि नहि नहि रक्षति डुक्रूं करणे भज गोविंदम भज गोविंदम. ఏవరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాల్లో చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణిని గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకు అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవాల్సిందే.
1: Oh, Madcap, you are learning all this grammar composed by Pani and mathematics towards the end.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి జీవితానికి మాత్రమే అవసరము.
1: They are all related to this ephemeral world.
0: మనకు కావాల్సిందే.
1: They are also necessary.
0: కానీ
1: but
0: అంత్యములో చేయవలసినటువంటి దీన్ని మర్చిపోతున్నావు.
1: బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వాట్ యు హావ్ టు రిమెంబర్.
0: అంత్యము తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ది ఎండ్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో స్టిపులేటెడ్ పీరియడ్ 100 ఇయర్స్ డోంట్ గో బై దట్.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
1: ఎయిదర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్.
0: ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎరుకలేదు. మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ సో లాంగ్ యు ఆర్ అలైవ్ ఇన్ లైఫ్ ఇట్సెల్ఫ్ యు షుడ్
0: ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సిందే నిజమే.
1: Yes, you have to live.
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: But you should never give up truth.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఎనీ డే.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: యు హావ్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్సెల్ఫ్.
0: సత్యాన్ని ఉద్ధవుని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: ద ట్రూత్ ఇస్ కన్వేడ్ త్రూ ఉద్ధవ టు గోపికాస్.
0: గోపికలారా, దేహములు దేహములు అశాశ్వతములు.
1: గోపికాస్, బాడీస్ ఆర్ టెంపరరీ.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: మరణపు కొంప.
1: That's full of death.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: పిరినేష్.
0: భవసాగర మీది గలేని కంప.
1: It cannot cross. అంబుల
0: మదనపు మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: మే నిశ్చలమని నమ్మబోకు. ఓ మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: Oh mind, never think this permanent. Surrender to the feet of God.
0: ఏమిటిది? దేవుడు అనేటువంటి శ్వాస ఇక్కడ ఉండేంత వరకే ఇది మంచి కళలతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది, కిలకల నవ్వుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ విత్ఇన్ యూ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
0: ఆ శ్వాస పోతానే ఎవ్వరూ అక్కడ చూడలేరు.
1: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడీ విల్ లుక్ ఎట్ యూ.
0: దుర్గంధం ప్రారంభమవుతుంది.
1: దేర్ బి ఫౌల్ స్మెల్.
0: తక్షణమే ఇంకా తీసుకుని వెళ్తాం.
1: ద మూమెంట్ బాడీ హస్ టు బి రిమూవ్డ్.
0: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ?
0: శ్వాసం అనే స్వస్వరూపమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్.
0: అది ఏ దైవత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ దివ్యత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ ఆత్మతత్వము. అదే చైతన్యం.
1: దట్ ఈస్ అవేర్నెస్.
0: ఆ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఈస్ ఆల్ ఓవర్.
0: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు, వంగకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ట్రబుల్.
0: ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
1: వీ షుడ్ ఫేస్ ఛాలెంజ్ ఆఫ్ లైఫ్.
0: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము కట్టుకోకూడదు.
1: వీ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: ఎక్కడే చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బేర్ మైండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది నిజమైనటువంటి మానవత్వం.
1: That is true human quality.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is humanness?
0: ఎంత విశాలమైనటువంటి శక్తి.
1: It is highly powerful.
0: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రవాహం.
1: Well, it is bound to be on the rise.
0: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting the
0: effect. ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
1: We have forgotten its nature.
0: ఇది మర్చకూడదు.
1: We should never forget.
0: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
1: In spite of all your education, exalted positions and the money you may amass,
0: అది ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
1: At any time you have to remember your position and your thought and your property.
0: ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం.
1: But you have forgotten
0: our destiny. మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our position.
0: మన గతిని మనం మర్చిపోతున్నాం. మన సంపత్తిని మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our potential.
0: ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం?
1: What is that we remember?
0: స్వార్థానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు.
1: It's not the selfishness that matters.
0: స్వ అర్థం ఇది స్వార్థం.
1: స్వ అర్థ ఇది స్వార్థ.
0: స్వ అనే దానికి అర్థమే ఇది స్వార్థం. ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది స్వ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ స్వార్థ.
0: అనగా ఆత్మతత్వమే మన స్వార్థము.
1: ద నేచర్ ఆఫ్ ఆత్మ ఇస్ స్వ అర్థ.
0: దేహతత్వం కాదు మన స్వార్థము.
1: ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత.
1: ఇస్ భగవద్గీత ద టీచింగ్ ఆఫ్ భగవద్గీత పాస్డ్ ఆన్ టు మల్టిట్యూడ్స్.
0: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ రిలేటెడ్ టు
0: యావత్ ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ రిలేషన్షిప్ విత్ ది ఎంటైర్ వరల్డ్.
0: పురాణం అనుశాసితుడు తానే. కవిం పురాణం అనుశాస్త్రుడు తానే.
1: హి ఇస్ ద పోయెట్, హి ఇస్ ద కంపోజర్, ద వన్ ఎటర్నల్ అండ్ ద కమాండర్.
0: పాత్రధారి తానే, సూత్రధారి తానే.
1: హి ఇస్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్.
0: కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
1: Therefore, the intimate relationship between the two is delusion.
0: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That director is this very actor is the director, and that is full and equally full.
0: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చేయాలి.
1: Whatever we may do, we have to understand the principle of the divinity.
0: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
1: We should do everything to please God.
0: ఎట్లా ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
1: We should do it with all
0: the ఏదో ఒక ఫోర్సో సోర్సో కాదు.
1: It's not out of force or source.
0: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
1: We should do it with all understanding.
0: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
1: It's not out of force or compulsion.
0: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
1: You should experience selflessly.
0: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్ వరల్డ్ ఇస్
0: అనిత్యం అసుఖం లోకం
1: అండ్ ఇట్ ఇస్ టెంపరీ, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, మిజరీ
0: స్వమాం అన్నాడు. దాని వల్లనే నీవు భగవంతుని భజించాలి.
1: ఫర్ దాట్ రీజన్
0: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
1: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
1: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యూ షుడ్ థింక్
0: ప్రేమ అక్కడ ఉంటుండాలి. దాని యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఇదంతా.
1: యూ షుడ్ హావ్ కాన్సంట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యూ ఫైండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: అది లేకపోతే ఏదీ లేదు.
1: Without that, nothing exists.
0: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: That we should keep in view.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to have that principle of love.
0: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: Everything is present, but only the bad really spoils all the good.
0: అందువల్లనే మూర్ఖుడైపోయి, బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుడిని లేపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna wants Arjuna to get up, who was weak at the time.
0: లేము ధనుంజయ,
1: గెట్ అప్ అర్జున.
0: విధి బలీయము,
1: జస్టిస్ సో స్ట్రాంగ్.
0: న్యాయము గెలుచు,
1: జస్టిస్ విల్
0: నశించు. స్వార్థము,
1: సెల్ఫిష్నెస్,
0: సదా యుగధర్మం ఇదే కదో, సదా యుగధర్మం ఇదే కదో.
1: దిస్ ఇస్ ది లా ఆఫ్ ఇన్ ఆల్ ఏజెస్.
0: కనుగొమ్మిక,
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
1: ఫాదర్ హస్
0: అండర్స్టాండ్, నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడుగు దిక్కు గలగరకట ప్రారంభం అదేమిటో.
1: ధృతరాష్ట్ర హస్ 100 సన్స్, హి విల్ నాట్ బి లెఫ్ట్ ఈవెన్ వన్ టు డు
0: రాబోయేటువంటి ఫ్యూచర్ ను చక్కగా గుర్తిస్తూ జాతకాన్ని చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము,
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మీ,
0: నేను చూసుకుంటాను,
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవా.
1: దెన్ హి సెడ్, ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: నీ యొక్క వచనములు నేను అనుసరిస్తాను అన్నాడు.
1: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు,
1: విత్ ఆల్ హ్యాపీనెస్,
0: మన్మనా భవ మద్ భక్తో మధ్యాజి మాం నమస్కరి మామే వైశిషి సత్యం తే ప్రతి జానే ప్రియోజిమే. ఇప్పుడు నీవు నా భక్తుడు అన్నాడు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: ఇంతకు పూర్వము
1: ప్రయర్ టు దట్
0: బంధుమిత్రులపై ఉంటున్నావు.
1: యు థింక్ ఆఫ్ యువర్ రిలేషన్.
0: అనుబంధమే కానీ భక్తి లేదు.
1: ఇట్ ఓన్లీ అటాచ్మెంట్, నో డివోషన్.
0: భక్తే గాని భక్తి కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ లివింగ్ బట్ నాట్ డివోషన్.
0: ఈ విధంగా బోధిస్తూ,
1: teaching like that,
0: పచ్చని రాజవంశమును పాడురింపచెనించినారు.
1: A beautiful shining clan is bound to be ruined.
0: ఎవరు? కౌరవులు.
1: కౌరవస్
0: పచ్చని రాజవంశమును పాడొరింపజనించినారు.
1: ఎ బ్రిలియంట్ ప్రోగ్రెసింగ్ క్లాస్.
0: కార్చిచ్చైనేడు సూత సుతనే, స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
1: కర్ణ ఆల్సో జాయిన్ ద కంపెనీ.
0: దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు.
1: ద శకుని ఇస్ దేర్ హూ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ ద కాన్ఫ్లిక్ట్.
0: రగులు కొనే మంట ఇంట ఇవ్వచ్చుని ఇంట.
1: నౌ యు ఫైండ్ ద బాన్ ఫైర్ ఆల్ ఓవర్.
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతికి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది రెయిన్ ఆఫ్ ఆరోస్ దట్ ఇస్ ద సొల్యూషన్.
0: యుద్ధం కూడా విశ్వశాంతికే.
1: ద వార్ ఇస్ ఆల్సో ఫర్ వరల్డ్ పీస్.
0: ఎలాంటి వర్షము?
1: వాట్ టైప్ ఆఫ్ రెయిన్?
0: అంబుల వర్షం కురిపించాలి.
1: ఇట్స్ ద రెయిన్ ఆఫ్ ఆరోస్.
0: నెమ్ము ధనుంజయ,
1: గెట్ అప్ అర్జున.
0: నెమ్ము ధనుంజయ,
1: గెట్ అప్
0: ధనుంజయ,
1: గెట్ అప్ ఇస్.
0: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ వేదాంత. అరైజ్, అవేక్.
0: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
1: డోంట్ బీ ఇన్ స్లంబర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
1: డోంట్ స్టే బ్యాక్ ఇన్ ది ఫ్రాయిడ్.
0: నాదే అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
1: డోంట్ హావ్ అటాచ్మెంట్.
0: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
1: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్ అండ్ స్లంబర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధత.
1: బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్.
0: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
1: ఈజ్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి
1: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు
0: అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి
1: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్
0: ఉపకారం చేయండి
1: హెల్ప్ ఎవ్రీబడి
0: ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెచ్చుకోండి
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యు ఆర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించండి
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్
0: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో మీరు మీతో దైవము ఉంటుంటాడు
1: వెన్ యు డూ లైక్ దాట్ గాడ్ విల్ బి విత్ యూ
0: దైవం నీతో ఉన్నాడు
1: గాడ్ ఈజ్ విత్ యు
0: నీవు దైవంలో ఉంటున్నావు
1: యు ఆర్ ఇన్ గాడ్
0: నీకు దైవంకు భిన్నం లేదు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది
0: ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము
1: దిస్ వన్నెస్ ఇస్ ది ట్రూ నేచర్
0: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి
1: యూనిఫై యువర్ మైండ్ నౌ
0: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది
1: ఇట్స్ ఓన్లీ డివైన్ థాట్ దట్ యునైట్స్
0: అన్య భావములు దీన్ని చేయలేవు
1: బట్ నాట్ డిఫరెన్సెస్
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెచ్చుకోండి
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యు ఆర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించండి
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్

0: ఏకం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ థాట్ దట్ యునైట్.
0: అన్య భావములు దీన్ని చేయలేవు.
1: బట్ నాట్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి.
1: చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సర్వ్ ఎవ్రీబడి డోంట్ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గోన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషెస్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచేటి దృష్టి ముక్తి కనుగున
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ఇక మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: Tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa tarai tragi tanamelu marchina tanmayatnamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: Bharya pai alagi pastu parundina adi goppa upasamaguna.
1: Because of the simple reason he had some kind of fight with the wife and chose not to eat food that night, you can't call it fasting.
0: Ityadi తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యూ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమునిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం ఖర్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఈస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్, అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ దిస్ బాడీ షుడ్ బి యూజ్డ్ అండ్ కన్సిడర్డ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగడపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out a living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God. The body emits foul smell. It is not anyway aromatic or fragrant. You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: ద బాడీ దస్ నేచురల్ యాజ్ డేస్ పాస్ బై ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ అండ్ వీ అప్లై సెన్స్ టు మేక్ ఇట్ ఫ్రాగ్రెంట్.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద పర్ఫ్యూమ్ ఈస్ ద డివైన్ థాట్ దట్ వీ ఎంటర్టైన్.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: వీ షుడ్ ప్యూరిఫై అవర్ హార్ట్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఎవ్రీ డే.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: వీ మే ట్రై టు ఎంజాయ్ విత్ దిస్ బాడీ ఇన్ ఎనీ పాసిబుల్ వే దట్ వీ వాంట్ టు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ రియాలిటీ.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందున్నటువంటి ఇంద్రియములను పవిత్రమైనటువంటి పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరమంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: ది ఐస్ షుడ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: ది ఐస్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ కంపాషనేట్ లుక్స్.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: ద వర్డ్ షుడ్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కంపాషనేట్ లుక్స్ టువర్డ్స్ అదర్స్.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ బై సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ విత్ దిస్ టంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళందు నేను నాలుగు పర్యాయములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్ బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ది క్లీన్ టంగ్ ఎన్షోర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. Instead of 10, he'll spend 20 minutes of time with him.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజన్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల నాలుక పైన, నాలుక క్రింద, నాలుక ఇరుప్రక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక నాలుక చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: This is how Bhagavan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: after perfect cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: as a time, by the time Swami comes out,
0: maaku vanta chese pillavadu,
1: the cook, the boy over there,
0: ragi ganji teeskonu vastadu.
1: He is ready with a ragi malt.
0: Ganji malt ante mudda,
1: starch. Yes, ganji starch. Malt is marshal. I'm sorry, it is starch.
0: Aa ragi ganji chakkaga nenu ragi ento aanandistuntuntanu.
1: And Swami partakes it and feels extremely happy.
0: Tellavarlesthane keemi nenu puchukonu.
1: And Bhagavan does not take anything more than this.
0: Tiffin ani inkokatani inkokatani ivi evi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa ganji taagi tirigi velutaru 6 gantalaku lopra bathroom leki.
1: And then after that then again he goes to the bathroom.
0: Ganji taagali kada ani aa tongue cleaner tho tirigi nalukuni gosukuntanu.
1: Again he will clean his tongue with the help of the tongue cleaner.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకొని,
1: and then he'll clean the tongue,
0: మంచినీళ్లు త్రాగి,
1: then he'll drink water,
0: కిందికి వస్తారు.
1: Then Bhagavan will get down.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: We may be wondering what tiffin that Bhagavan accepts or
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను, కిందికి వస్తారు.
1: హీ ప్రిఫర్స్ టు డ్రింక్ కోల్డ్ వాటర్ అండ్ కమ్.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: అండ్ భగవాన్ కన్వర్సెస్ డిలైట్ఫుల్లీ.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: లేటర్ భగవాన్ విల్ క్లైంబ్ అప్ ది స్టేర్స్.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైనటువంటి దేహంతో పవిత్రమైన మాటలు, పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ, విత్ దిస్ సీక్రెట్ బాడీ, భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని,
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్,
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్,
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను.
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes.
0: నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయటకు పోమంటున్నాను.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana na bharta, ayana bayata pampisthe nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
0: what
1: am I to do? Bharta
0: gani putrudu gani evaraina sare durgandham ani pettukoni naa room leki raakoddu.
1: Be that son or husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri noru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: And then they will go, wash their mouth, rinse well.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపల చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలుగా పరిశుద్ధమైనటువంటి గాను, నేను పవిత్రమైన రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిన కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. అది
1: there is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: Parvati did penance to marry Lord Shiva.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: She had all the perfumes in the sense all.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: And she had beautiful dress too.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
1: The dress and the perfume failed to attract the attention of Shiva.
0: తదుపరి ఇంకా భరించుకోలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And I could not bear the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: And Manmatha leaves her immediately.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: Parvati was present there in a natural form.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: Parvati sat there meditating on Lord Shiva with the pure, unsullied, eternal, pure, nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: It is only then Ishwara looked at her.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: And he says, now you are in your natural form.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాల.
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకును.
1: The spray and perfume needed to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యలేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్
0: ఫామ్. అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidandulku dini telipi
1: and the matter was informed to the parents of Parvati.
0: Varinandarni pilipinchi
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatundi okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanam chaala aanandanga jarapapovatam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: నా దేహం సహజమైనటువంటి దేహము.
1: The reason is the mind is a natural form.
0: మురికిని చేర్చకుండా.
1: There is no dirt within me.
0: పవిత్రమైనటువంటి భావం చేత.
1: With a sacred thought.
0: నా థాట్స్ మంచి శుద్ధమైనటువంటిగా వస్తుంటాయి.
1: And the thoughts are pure.
0: మురికి దేహంగా ఉండినప్పుడు మన థాట్స్ మురికిగానే వస్తుంటాయి.
1: When the body is dirty, there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ది డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదా ప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagwan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చు.
1: They may find it inconvenient.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాని నిద్ర వస్తుండాలి నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: But they will never feel sad to get up, thinking that they
0: just were sleeping. The
1: boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience. Therefore, to begin with, we should keep our body sacred. And this is the triune.
0: త్రినేత్రము అన్నారు
1: అండ్ త్రీ ఐస్
0: త్రిదేహము అన్నారు
1: అండ్ ది త్రీ ఫార్మ్
0: త్రిగుణములు అన్నారు
1: అండ్ త్రీ అట్రిబ్యూట్స్
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఏ సేక్రెడ్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్
0: శుద్ధమైనటువంటి భావాలు
1: ద ప్యూర్ థాట్స్
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్ దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంత దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్ ఫుల్లీ
0: ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్ నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: And then Lord starts protecting the pious people.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: In our life pilgrimage sojourn we should have the people associates who are clean and safe.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
1: How is it that
0: Bola Shankarudu unnaru?
1: Shankara is called Bola Shankara. He is being carried away.
0: Tanu etti alankaramlo chesukonakunda.
1: Ishwara has no decorations.
0: Tana rasam matram tanu vesukoni.
1: He has got the minimum dress.
0: Dehamlandunnatvanti okka angamulu parishuddha parchukoni.
1: And he keeps his the body very clean.
0: Pavitramaina bhaktulu daggariki poyinappude aa bhaktulu varini chusi aanandistaru.
1: And as he approaches the devotees, the very sacredness of the divinity attracts them.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూక్
0: మార్కండేయులకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర్ డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయుడికి అది తెలియదు.
1: Markandeya is not aware of this.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వారే బాలుల వారే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాలు కూడా దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారి గారుస్తుంటారు.
1: On coming to know that he will be completing 60 years, the next day he noticed the parents shedding tears.
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మ ఎందుకు మీరు కంటిదారలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: Running all along he came to his mother and said, mother, why do you cry?
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర విడుచుకుని నాయనా,
1: without hiding anything the mother started saying,
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: And the mother said, there is no more of relationship between your body and our body.
0: Emiti idi intikalam lekunda ippudu maatrame enduku cheptunnavu ani kumarudu chaala kashtapadtadu.
1: And the son, feeling very sad, he started questioning, why should it happen?
0: Tellavaru lopalane nee dehamu eppudu pothundo eppudu bhagavantudu teesukoni pothadu cheppadaniki veellu ledu nayana antundi.
1: The mother said, by the time next morning the sunrise, when you are going to leave this body, we do not
0: ఇంకా కొంత టైం ఉంటుండాలి కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: తెల్లవారి సూర్యోదయం అవుతుంది అనగా,
1: as it is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుండారు.
1: The boy is feeling very sad and his parents also are very much worried.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: He said, Parvati, look here, I am only one till now.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంత పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ సేక్రెడ్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దళాక్షిని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: O man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andre tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And they had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati.
1: Where did she make him sit?
0: Parvati agna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhisthundi aneetvanti indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchuna tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendri ayushyevendri pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతని నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could
0: earn the blessings. ఏది కూడా నీ ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Shouldn't be so. They have got to be clean and
0: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: And in fact mother also comes closer to us because of
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: Our good actions will protect us. Our good actions will make us recipients of God's grace.
0: నిద్ర నుండి లేచి,
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగనే,
1: the moment the crow crows in the morning early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోముకొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth,
0: జలగమాడి ధరించి చలిది భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్లు ఇవంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టారు.
1: And the rice, remaining rice mixed with the curd and he partake.
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగాడు.
1: And the rice is mixed with water and some salt is added and he partake.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: చలిని భుజించి,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వి స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: Some people start throwing books hither and thither there on the table.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ది ఎగ్జామినేషన్ కేమ్
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వారు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు
0: పిలిచి

0: నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యూర్ టీత్, బి క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించాను.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను, మూడవ తరగతి నాలుగవ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: థర్డ్ క్లాస్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి
1: ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనేదే?
1: అండ్ హర్జన్ బాయ్ సైడ్, రాజు
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు,
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది ఆయన.
1: భగవాన్ సైడ్, ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెస్ట్ పుస్తకాలంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: The total cost of the textbooks is over ₹12.
0: అప్పుడు అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: He said, I can pay to the extent possible, not the total cost.
0: నాయనా, నాకు ఇప్పుడు కావాల్సినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్, ఐ నీడ్ ఓన్లీ ₹5, నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్స్లు ఇవన్నీ ఉండాలి.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డింట్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని,
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ₹5 తెచ్చిచ్చాడు.
1: ది హరిజన్ బాయ్ కలెక్టెడ్ ది బుక్స్ అండ్ పెయిడ్ ₹5.
0: ఆనాడు ₹5 అంటే ఏమి రూపాయి నోట్ల కాదు కాదు, అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్, ₹5 కరెన్సీ నోట్స్.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: ఆల్ చేంజ్.
0: వాడు రెండు జోబులు నిండుకు పోసుకొని నా దగ్గరకు వచ్చాడు.
1: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
0: అంత దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: హి మేడ్ ఇట్ హి బండిల్డ్ అప్.
0: ఆ మూట నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి కట్టి కట్టాడు.
1: And he made all the coins into a bundle in an old cloth, wrapped.
0: He gattiga moota kattedappatiki chirigipoyindi.
1: And the old cloth tore it off, that being old.
0: Chirigipoyi room anta egirnai gal gal gal gal ani.
1: And all coins are well spread all over the room.
0: Aa inti yajman ralu lopa nunchi vachindi.
1: And the housewife came from
0: ekkadi chikkindra ee dabbulu tha neeku naa petta nunchi teesavu ani rendu vesindi.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ అర్జున్ బాయ్ సెడ్, నో నో, ఐ ఓన్లీ గేవ్ మనీ. బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఏ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఏ లై.
0: సత్యమే చెప్తాడు.
1: హి స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బు అంతా కూడాను నువ్విచ్చింది.
1: And it's all the money given by
0: kaani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep this money?
0: Aa dabbu anta taan teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: Ekkadiki velutunnaru?
1: Where were they proceeding?
0: Kadapa daggariki velutunnaru.
1: They were going to
0: Kamalapuram lo unna nenu appudu.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే ఆర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్
0: ఫేర్. అంతా ఇసుకనే అక్కడ అంత పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫేర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్.
0: ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంత ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: Cheppina maata tappakoodu.
1: And he will never break his promise.
0: Ellavagam kanna lechanu mettaga nadchukuntu nadchukuntu nadchukuntu 5 miles akkada poi cheraanu.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: Akkada poyetappudike andaru tiffin teesukuntaru poyaru.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin. He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాం లేని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way, not noticed by his classmates.
0: Classmates అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: Classmates were in search of Raju.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anybody.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face, he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows are.
0: ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం అనుకుని దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of BDs and also one an acorn.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యే లేదు.
1: Bhagavan doesn't want to look at the BDs.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అణ తీసుకున్నాను.
1: And picked up that one
0: and చిల్లర మార్చుకున్నాను.
1: And he made it
0: నాలుగు బొట్లు వచ్చినాయి.
1: And he got four bottles.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: Four bottles make one anna.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కడదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
0: దట్. కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యూ. నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దట్.
0: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి అంటాయి, దానికంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: And he decided to play
0: until he gets 16 minutes.
1: And I should not continue to play in anticipation of more money. He got up. All other classmates, they went on forcing. Raju, continue to play, continue to play. And Swami said,
0: you know,
1: contentment is very important to
0: me. దీంతో నేను తీసుకుంటాను, వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు మూడు దోశలు.
1: విత్ వన్ బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ and did all that is expected.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యు స్పెండింగ్ టైం లైక్ దట్.
0: రాత్రికి 2 దమ్మిడీలు ఇచ్చేసి 2 దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైం హి పేడ్ 2 దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేస్
0: 2 దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఎ కాయిన్ స్మాల్ కాయిన్ పైసా
0: పైసా
1: పైసా
0: తిన్నాను. పోయిన తిరిగి ఎట్లోనే పండుకున్నాను.
1: అండ్ హి వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: And still more, he is left with 4 rupees.
0: తన చిల్లంతా వచ్చింది కదా, నుంచి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండల్, కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: As he went there, walking all along, he felt very much tired.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head, just passed on to the
0: next side. And
1: he has forgotten himself because of tiresomeness.
0: ఎవరు చూచారు నా తల కొంచెం పక్కకు పడుతుంది, దాన్ని తోడుకున్నారు తీసుకుని పోయారు.
1: Noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins.
0: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అణ కూడా లేదు.
1: Next morning he didn't have any money. It was all stolen.
0: అనుకొని నేను నా బాటికి నేను పోతున్నాను.
1: But yet he kept quiet and he was carrying on the day's
0: work. కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలు పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: But the classmates went on crying. They did not leave Raju.
0: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
1: They forced Raju to eat at least 1 దోశ.
0: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: And Bhagavan said, I have taken those as, you feel that my stomach is
0: not
1: full of those. I don't want anybody's money.
0: అని మైపోయాను.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలి.
1: హీ సర్వ్డ్ దేర్ యాజ్ ఎ వాలంటీర్ ఫర్ 5 డేస్.
0: 5 దినములు కూడాను 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
1: ఆల్ ది 5 డేస్ ఈ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 నయా పైసా.
0: ఈ విధంగా కాలం గడిపి
1: హావింగ్ స్పెంట్ టైమ్ లైక్ దాట్
0: ఇంటికి వచ్చేసాను.
1: హీ రిటర్న్ హోమ్.
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు.
1: అండ్ భగవాన్ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
0: బస్ కండక్టర్ కూడా ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, ra, ra, annu pilchadu.
1: He asked Raju, come along, he said.
0: Pilchi, nee ticket idigo teeskunnanu. Ani cheppi nannu naaku ticket ichi kurchovani cheppadu bus lo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
0: Aa vidhanga tirigi chesukoni intiki vacche samayam lopala naaku chaala manasu kashtam vesindi.
1: As he was returning like that, he was feeling very bad.
0: Sesham Raju bharya garbhavati.
1: And the wife of Seshamaraju, she was in the family
0: village.
1: The next day there was a celebration to mark the occasion.
0: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
1: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
0: ఒక దమ్మిడి ఇస్తే 2 అరటిపండ్లు వచ్చాయి.
1: With 1 paisa. He could purchase 2 plantain fruits.
0: ఆ 2 అరటిపండ్లు ఆమెకి ఇచ్చేసేసాను.
1: He gave those 2 fruits, plantains.
0: అప్పటికి ఆయన కొడుకు సెలవులు.
1: And that day happened to be holiday for him.
0: ఆయన టీచర్ ఎగ్జామినేషన్ కట్టుకున్నాడు.
1: And he was to appear for teacher's examination.
0: ఆయన ఉరవకొండ నుంచి అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: To appear for the examination from Uravakonda, he came to Anantapur.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: From Anantapur, he reached కమలాపురం.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్కు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నేను ఎవరు పోమని చెప్పారు అక్కడికి.
1: హూ ఆస్ యూ టు గో.
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టెల్
0: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
1: హస్ గాన్ ఇన్.
0: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను. తన్ని నేను చుట్టుకున్నాను.
1: అండ్ హీ ర్యాప్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
0: చనిపోయినాడని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
1: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
0: అక్కడికి వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడు పోయినాడని.
1: They were feeling very sad because of the demise of the little boy.
0: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
1: స్వామి ఆల్సో హ్యాస్ టు ఎన్
0: అక్కడ అన్ని నటనలే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్ సో ఫార్ ఎస్ గాడ్ ఈస్ కన్సర్న్.
0: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
1: దెన్ హీ నోటీస్
0: ఏం చేకట్టుకున్నావు అన్నారు.
1: వాట్ ఈస్ ద క్లాత్ దట్ యూ హావ్ రాప్డ్ అరౌండ్ యువర్ పామ్.
0: లేదు నాన్న, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాను.
1: హీ సెడ్ బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్ దేర్ ఫోర్ ఐ హావ్ గాట్ దిస్ బ్యాండేజ్.
0: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
1: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
0: ఏం వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి. ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
1: దట్ లేడీ వెంట ఆన్ రిపోర్టింగ్, వాట్ ఈస్ ఇట్ వెంకరాజు, డోంట్ యూ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు టేక్ కేర్ ఆఫ్ ద బాయ్, హౌ ఇస్ దట్ యూ లెఫ్ట్ హిమ్.
0: త్రాగే నీళ్లు కావాలంటే కడపకు దగ్గరికి పోవాలి, అక్కడ కాలువ ఉంటుండాలి, కృష్ణా కాలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ రివర్ ఓవర్ దేర్ వెరీ క్లోజ్ టు కడప.
0: అక్కడ నుంచి తీసుకుని రావాలి.
1: And water has to be fetched all along.
0: నేను వచ్చేటప్పటికి భుజం పైన పెట్టుకుని ఆ దుత్తను మోసుకుని వస్తున్నా.
1: ద వాటర్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ దట్ రివర్.
0: నన్ను అక్కడ దింపేశాడు. ఆ మూటంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
0: నాయన నువ్వు బయలుదేరు.
1: యూ గెట్ అప్ నౌ.
0: యూ ఫాలో
1: మీ నౌ.
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
0: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళు.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటా ఇరగొట్టలేదు.
1: ఎవర్ సిన్స్ యువర్ బర్త్ ఐ హావ్ నెవర్
0: బీన్ బాధలు పెడుతున్నారట నిన్ను.
1: పీపుల్ మేక్ యూ సఫర్ లైక్ దిస్.
0: అది ఒట్టి అబద్ధం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్ నో నో నో నో బడీ పుట్స్ మీ టు సఫరింగ్. నో.
0: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
1: బట్ యెట్ ద ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ యూ షుడ్ లీవ్.
0: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
1: అట్ దిస్ మూమెంట్ ఇఫ్ ఐఎమ్ టు లీవ్ దేర్ విల్ బి నో బడీ టు వర్క్ అట్ హోమ్.
0: ఈ సమయాన్ని తీసుకుని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
1: ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్
0: యూ. నన్ను ప్రేమించేవాళ్ళే.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటా ఇరగొట్టలేదు.
1: ఎవర్ సిన్స్ యువర్ బర్త్ ఐ హావ్

0: నీవు అటు తీసుకుని పోవటము నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ టు గో నార్ ఫర్ మీ టు ఫాలో యూ.
0: నీవు పో, నేను వస్తానన్నాను.
1: యూ గో, ఐ విల్ కమ్ లేటర్, సెట్ స్వామి.
0: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
1: బట్ దెర్ ఇస్ నో మనీ విత్ హిమ్.
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
1: ఇన్ ద సేమ్ విలేజ్ దెర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న.
0: కొట్టే సుబ్బన్న,
1: కొట్టే సుబ్బన్న.
0: ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు, మందు.
1: ఎస్, హీ పర్చేస్డ్ ఎ మెడిసిన్.
0: సప్లై చేశారు అతనికి.
1: ఎ మెడిసిన్ వాస్ సప్లై టు హిమ్.
0: అతను దాన్ని అంతా అమ్మాల.
1: అండ్ దాట్ మెడిసిన్ వాస్ టు బి సోల్డ్.
0: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
0: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
1: Without knowing the effects and the purpose of the medicine, how do you expect people to buy that?
0: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
1: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
1: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళని వెనకట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
1: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
0: పాట పాడుకుంటూ పోతున్నాము.
1: దే ఆర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సాంగ్?
0: బాల భాస్కర అని దాని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
0: బాల భాస్కర,
1: బాల భాస్కర.
0: అప్పుడు నేను పాట కట్టాను.
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను.
1: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
1: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాలభాస్కర.
0: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృపిల్ల వ్యాధుల నుండి అజీర్ణ వీరేచనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులార రండి బాలకులార.
1: బాలభాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్, ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్.
0: ఆయన ఇచ్చేటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
1: అండ్ కొట్టే సుబ్బన్న వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్.
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
1: ఇఫ్ యూ ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్.
0: అందరికీ తెలిసినదేనన్నా.
1: దట్ షాప్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి.
0: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి అందే
1: వేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న వేర్ దిస్ బాలభాస్కర మెడిసిన్ ఇస్ అవైలబుల్
0: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
1: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
0: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే ఆయన అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
1: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అన్.
0: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగన్ ఎంత బాగా ఖర్చు అయిపోయింది.
1: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
0: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన.
0: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
1: విత్ వన్ ఎన్ హీ ఏట్ టూ దోశ.
0: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
0: ఆయన కూడా భుజించాడు.
1: అండ్ హీ టు ఎయిట్
0: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: స్వామి డిడ్ ఫాలో హిమ్.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
0: ఆయన కూడా ఆనాడు కంటిన్యూ కాచాడు.
1: He was also shedding tear.
0: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny child, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణం నాయన నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
0: ఆ మంచితనం నిన్ను కాపాడుతుంది.
1: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
0: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
1: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
0: తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
1: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే.

0: స్టార్ట్ ఇమీడియట్లీ.
1: పక్కన ఆ దోసలేమో అన్ని ఏమేమో చెప్పింది.
0: బికాస్ ద లేడీ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: అతని మనసులో చేరుకుని చాలా బాధపడుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద కంప్లైంట్స్ మేడ్ టు ద ఫాదర్ హీ కెప్ట్ దెమ్ ఇన్ దేర్ ఇన్ హిస్ మైండ్.
1: సార్ నేను బాగున్నాను బాగున్నాను అని వాళ్ళకి చెప్పాను.
0: అండ్ స్వామి ఆల్సో రిప్లై ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్.
1: ఈ లోపల రెండు మూడు దినాలు అయిపోయింది అందరూ చల్లబడ్డారు.
0: టూ డేస్ పాస్ట్ అండ్ ఆల్ ఆర్ పాసిఫైడ్ కామ్.
1: నాకు కూడా పరీక్షలు వచ్చినాయి.
0: అండ్ ఇట్ ఇస్ ఎగ్జామినేషన్ టైం.
1: నేను ఆ పరీక్ష టైంలో వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ అప్రోచింగ్ ఎగ్జామ్.
1: నాకు ఆ పరీక్ష సమయంలో కూడా ఎలాంటి వారు నా స్నేహితులు.
0: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ హ్యాడ్.
1: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
0: బాయ్స్ యు నో దట్ యు షుడ్ హావ్ గుడ్ ఫ్రెండ్స్.
1: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాడు మేము.
0: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్ టూ ఫ్రెండ్స్.
1: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో.
0: రమేష్ ఆన్ వన్ సైడ్ పరేష్ ఆన్ ద అదర్ సైడ్ స్వామి.
1: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్ దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
1: అవన్నీ వాళ్ళకి చెప్పారు మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను పిల్లలుకోండి.
0: ఆమె సార్ డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్ డూ నాట్ వరీ.
1: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
0: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
1: వాడి నంబర్ ఒకటి నా నంబర్ ఒకటి ఇంకో వాడి నంబర్ ఒకటి.
0: ద నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్ అవుట్.
1: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ నంబర్ అండ్ అనదర్.
1: నేను ఈ కోసంలో కూర్చుంటే వాడు ఆ కోసంలో కూర్చునేవాడు.
0: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
1: సరే ఇంకేం నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కడం లేదే అని బాధపడిపోతూ కూర్చున్నారు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
1: అప్పుడు నేను ఒక పని చేశాను చేయరాని పని చేశాను.
0: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
1: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
0: స్వామి ఆన్సర్ ది హోల్ పేపర్
1: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
0: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
1: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
0: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్
1: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
0: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్ వాడి
1: పేరు హ్యాండ్ రైటింగ్ మూడు పేపర్లు కొనిపోయి ఆ టేబుల్ పైన పెట్టాను.
0: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: మీరంతా రాని ఇంకా నా వెంట ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
0: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
1: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
0: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
1: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వాడు కాదు.
0: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
1: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
0: రిజల్ట్స్ ఫర్ పబ్లిష్డ్
1: రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
0: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
1: నేను రమేష్ పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
0: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్
1: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
0: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
1: నమ్మడానికి వీలు లేదు.
0: ఇస్ నాట్ పాసిబుల్.
1: హ్యాండ్ రైటింగ్ వాడి
0: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
1: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
0: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108,
1: నాకు ఆరు అని ఒక నంబర్ వచ్చేసి.
0: స్వామిజీ నంబర్ ఇస్ ఓన్లీ 6.
1: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
0: అండ్ దట్ ఈస్ ది
1: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు.
0: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్.
1: ఎవరు చెప్పడానికి.
0: నోబడి కెన్ సే.
1: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్కు బాగా తెలుసు.
0: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
1: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
0: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే అందరూ ఏడ్చటము.
0: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ అండ్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
0: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
1: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
0: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడా మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది.
0: The boys also thought that what is that we are supposed
1: Raju,
0: to
1: do? Memo ostam. Okay, ventavaddaru.
0: Both the boys said, we'll follow you. What is that we do leaving you here?
1: Sare vachina naku dimpi me ravandi.
0: Thomas, you follow me. You drop me there and back, be back to your place.
1: Ee vidhanga kaalamnanta vidyarthi samayalopala enta pavitramainatuga chesedi.
0: That's how Bhagwan spent his student days, highly sacred way.
1: Chetulu kuda okka tappu kuda cheppaledu.
0: There was no mistake at all at that.
1: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
0: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ వెన్ ఎవర్ దే కమిటెడ్.
1: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
0: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
1: ఎవరికి వినిపించలేదు.
0: అండ్ నోబడి కుడ్ హియర్.
1: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
0: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
1: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
0: హావింగ్ రీచ్డ్ దేర్
1: నాకంతా జబ్బు వచ్చింది.
0: And Swami fell sick.
1: ఏమి జబ్బు?
0: What sickness?
1: అనగా చెడిపోయింది అని అందరు కూడా అనుకున్నారు.
0: People thought that he turned mad.
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: People thought Raju turned mad.
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: Swami also acted that way.
1: అంత యువతను చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చదువుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
0: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
0: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
1: ఎక్కడెక్కడికి వెళ్ళారు?
0: They went on searching.
1: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: They went to a good doctor.
1: శస్త్రవైద్య ఆయన దగ్గర పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: అండ్ విత్ ఎ నైఫ్ ఎ షేవ్ ఇన్ హిస్ హెడ్
1: చేసి ఇంటు మాదిరి గీశాడు.
0: అండ్ హి హస్ పుట్ ఇంటు మార్క్ ఆన్ ద హెడ్ విత్ ఎ నైఫ్.
1: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపు ఆ చర్మాన్ని బట్టి లాగాడు.
0: అండ్ హి హస్ టేకెన్ అవుట్ ది పీలింగ్ అవుట్ ఆఫ్ ది మార్క్స్ ఆన్ ద హెడ్.
1: రక్తం కారుతుండాలి.
0: అండ్ ది హెవీ బ్లీడింగ్ ఇన్ దట్.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: అండ్ హి అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
1: అన్ని పూసేటప్పటికి మంట.
0: అండ్ ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేను.
0: అండ్ స్వామి వాజ్ నాట్ వరీడ్ అబౌట్.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: హి వాజ్ స్టిల్ స్మైలింగ్.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్.
1: సో దే పెట్టాడు
0: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్.
1: హింసలో పెట్టాడు.
0: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
1: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవరు స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: The parents said not to follow.
1: సత్యం దగ్గరే ఉండాలా.
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపం నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లు చేస్తున్నది.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒక్కటి చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ ద ఫాదర్ నో మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్. ద బాయ్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ టెరిఫిక్ పెయిన్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ దాట్.
1: తీసుకుని వచ్చారు.
0: And he was brought back.
1: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
0: అండ్ దేర్ ఆఫ్టర్ ద రెగ్యులర్ రొటీన్
1: పడిపోవటము, తర్చే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ వస్తూ ఆన్సర్స్ అంత వేయటము, ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
0: అండ్ దేర్ స్టార్టెడ్ దీస్ థింగ్స్ ఆన్ థర్స్డే. హీ యూజ్ టు ట్రావెల్ బియాండ్ ద బాడీ లాఫ్ అండ్ ట్రైంగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్.
1: కొరిగినటువంటి తల కొరగటం, మరి తరువాత నేటి వరకు ఒక కత్తిని కానీ కత్తి కానీ తల పైన పెట్టలేదు.
0: It was only on that day. With a shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
1: Evi cut cheyaledu.
0: No cut whatever.
1: Evi shave cheyaledu.
0: And it is not never shaved.
1: Andaru evana cut chestunnaremo ani anukuntaru.
0: People may think you may have hair cuts.
1: Eppudu ledu.
0: No, anytime.
1: Atane penchukuntu vastunnaru.
0: While he was having the mop of hair.
1: ఆ విధంగా చేసుకుని
0: సో డూయింగ్
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
1: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
0: ది కమింగ్ బర్త్డే భగవాన్ ఈస్ గోయింగ్ టు 79.
1: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి, 80 అవుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
1: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
0: And then you'll also see Swami's 90th birthday.
1: ఇప్పటి వరకు కూడా నువ్వు పళ్ళు గాని కళ్ళు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
1: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
0: In those days when Swami used to walk, boys used to run after him.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: Even now Swami can walk.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటివి ఇది నాకు నియమం.
0: But doctors insisted that he should not walk.
1: Endukante ikkada operation chesaru padinappudu.
0: Because as the leg was operated.
1: Daniki taginatvanti naram ekkada chikkaledu.
0: As they could not get the proper nerve in
1: this. Adi avasaramu.
0: And so it's necessary.
1: Kabatti edi cheyalani akkada oka inapa rod petti అని కుట్టేసేసారు.
0: సమ్ రాడ్ వాస్ కెప్ట్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది సర్జరీ.
1: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
0: బికాస్ ఆఫ్ ద రాడ్ పుట్ ఓవర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హీ కెనాట్ వాక్ ఫ్రీలీ.
1: అయితే నా కార్యపరంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: యట్ ద డైలీ రొటీన్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: నథింగ్ ఈజ్ గివెన్ అప్. Nothing stood in his way.
1: వచ్చిన వారికి అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను.
0: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్
1: పీపుల్ అండ్ ఇవ్వాల్సిన ఇస్ చేస్తున్నాను.
0: అండ్ భగవాన్ అడ్వైజెస్
1: తిరగాల్సినంత తిరుగుతూనే ఉన్నాను.
0: స్వామి ఇస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
1: ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
0: నో ఆబ్స్టకల్, నథింగ్ హాస్ కమ్ ఇన్ ది వే.
1: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
1: కనుక
0: దేర్ఫోర్
1: ఈనాడంతా నా చరిత్ర అష్టమి దినము.
0: టుడే ఈజ్ అష్టమి.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏమి అంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
1: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
0: I'm a young boy. I don't need anybody to give me a bath.
1: Yavvathuna ne snanam cheyinchukunnadu.
0: I don't need any helper to take a bath.
1: Kabatti na snanam nenu chestuntanu.
0: Swami takes his own bath without anybody.
1: Pallanni nenu chestuntanu.
0: He attends to his own work.
1: Ee vidhamainatundi dinkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
0: Swami also teaches the same lesson.
1: Kaani oddanna kuda nu vaaru nilavari paapam.
0: Though Swami says no, they don't keep quiet.
1: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేల్కోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్, హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
1: ఇంకా రేపు పురోహితుల దగ్గరికి పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసినంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
1: నేను చెప్పాను కదా, నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
0: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
0: If students are happy, Bhagavan is happy.
1: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
0: Never, never give up singing the glory of God, Namasmar.
1: భజన బినాశిత శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ, మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెరిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకును ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నో పెరిగినాయి.
1: యు హ్యావ్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ స్కూల్ అండ్ యు ఆర్ కంప్లీటింగ్ ది 12th క్లాస్. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ యు గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ హై మార్క్స్. బట్ యు హ్యావ్ హ్యాడ్ ఆల్ ది స్కిల్, ద టాలెంట్ అండ్ ఎనర్జీస్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, that mutual association, cooperation, integration while you were there in the primary school.
0: Enta anyonyamuga anantammura vale kalasimesi undi paatalu paatalu maatadu anni madhuramaina kudiya undetundi.
1: You lived in all brotherhood so intimately, singing together, playing together, enjoying the mutual company.
0: Kani higher secondary school ki chenapudi mee maatalu mee aatalu mee paatalu mee chestalu chaala neechanga maaripothu vastunnayi.
1: But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean.
0: Bhakti chuste chaala pavitranga maatalato andarini aanandaparustunnaru.
1: But your words are full of devotion and make everybody happy.
0: Kaani andaru attu kaadu.
1: But all are not of that type.
0: Kaani indulo kontha mandi konni pedamargamu batti aneka rakamulainatundi మార్గమును చెడి మనసును కూడా మరణము చేసుకుంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ హూ ఆర్ పర్వర్టెడ్, హూ ఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్ విత్ దేర్ మైండ్స్ దట్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
0: మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరే యోచించుకోండి.
1: థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ యువర్ మైండ్స్ ఆర్.
0: మనిషి అంటే 5 రకములైనటువంటిది, మనో, బుద్ధి, చిత్తము, ఆనందము ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ, ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో, ద బాడీ అండ్ ద సెన్సెస్.
0: మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందుకోవాలంటే దీనికి ఈ 5 మూల కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ముక్తి ఆర్ లిబరేషన్ దీస్ 5 ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ నీడెడ్.
0: మనస్సును మలినం లేకుండా పరిశుద్ధంగా పెంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
1: ద ఫస్ట్ పాత్ ఈజ్ టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్, దట్ మైండ్ ఈజ్ నాట్ డర్టీ, దట్ ఇట్ షుడ్ బి సేక్రెడ్.
0: అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎక్స్పెక్టింగ్ దట్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు యూ ఇన్ రియాలిటీ.
0: ఇది నాదా పరదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదట వేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ మైన్ ఆర్ దైన్.
0: అప్పుడు ఇతరుదే అనుకున్నప్పుడు మనం ఎంతనో జాగ్రత్తగా ఉండాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో దట్ ఇట్ బిలాంగ్స్ టు అదర్స్, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషస్.
0: దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
1: We should not get into any kind of conflict, difference of opinion or infighting whatsoever.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలగటం లేదు.
1: At this age, you are not having that sort of wisdom or the knowledge.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: You are spoiling your life because whatsoever you come across, encounter, you want to own it, you want to possess it.
0: ఏది చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థం భగవత్ ప్రీత్యార్థం అని అన్నింటి ఎందుకు కూడాను భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీలో ఉద్భవించాలి.
1: దేర్ షుడ్ బి ఎ సీక్రెట్ ఫీలింగ్ విత్ ఇన్ యూ దట్ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్ ఈస్ టు ప్లీజ్ గాడ్ ఇట్ టు సాటిస్ఫై హిమ్ అండ్ వీ షుడ్ సే విత్ ఆల్ ద నీడెడ్ ప్రేయర్.
0: ఇది నాది కాదు నేను ఎవరు.
1: దిస్ ఇస్ నాట్ మైన్ హూ యామ్ ఐ.
0: దీన్ని ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణు మాత్రం ఘనం వరకు కూడాను దైవత్వమే.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ క్వశ్చన్ ఇన్వెస్టిగేట్ అండ్ యుల్ కమ్ టు నో రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం ఇట్ ఈస్ ఫుల్లీ డివైన్.
0: ఇసుక మొదలు చక్కెర వరకు ఏనుగు మొదలు దోమ వరకు సర్వము కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ డివైన్ బేసికలీ. Be that sand to sugar, from elephant to a mosquito.
0: Drama lo vesinattuga veshalu vestundachu gani bhagavantudu kaanidi lokamlo okkati ledu.
1: We may find the roles and the characters change, the attire, dresses in a drama. There is nothing in this world that is not divine.
0: Sarvamo bhagavatmayame.
1: Everything is full of divinity.
0: Srishti antai kudiyo bhagavat yokka srishtiye.
1: The entire creation is the manifestation of God.
0: Anni veshamulu taane.
1: He plays all the roles.
0: అన్ని ఆటలు తనవే.
1: All the games belong to him.
0: అన్ని మాటలు తనవే.
1: All words are his.
0: అన్ని పాటలు తనవే.
1: All songs are his.
0: అయినప్పటికీ వేషములు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
1: But yet we may find in attire or dresses there is variation.
0: కనుకని మనం ఏది చేసినప్పటికీ ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ ఇది భగవంతుని యొక్క వాక్కే అనేటువంటి సత్యమును మీరు గుర్తించాలి.
1: Therefore, you should understand the basic truth that whatever that is said, whatever that is seen, whatever that is thought over is divine.
0: Kani, konni mandi, dugunamula cheta, duracharamula cheta, dushiktula cheta, dushti cheta, chala marpu chendutunnaru.
1: People are changing because of their wicked thoughts, bad practices and bad vision or bad looks.
0: మనం చూచటము ఎటువంటి చూడటం భగవత్ సృష్టిగా చూడాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ లుక్ యూ షుడ్ హ్యావ్ ద డివైన్ సైడ్.
0: ఎవరిని చూసినా కూడాను మీరు భగవత్ స్వరూపులే.
1: హూసోఎవర్ యు సీ యూ షుడ్ నో దట్ ఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: ఏ మాటలు చెప్పినప్పటికీ ఇది భగవత్ మాటలే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ డివైన్ ద హిమ్ ఆఫ్ గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మనం మెరిగినప్పుడు దీన్నే ముక్తి అంటారు.
1: When we have such sacred feeling within us, this is called mukti or liberation.
0: Panchabhutamunu pavitram cheyali.
1: We have to sanctify all the five elements.
0: Matalanu pavitram cheyali.
1: Words have got to be sacred.
0: Paralanu nappinchukunda.
1: We should not hurt anybody.
0: Kaalu nappipadakunda.
1: One should not hurt one's own self.
0: Parva vastuvulanu aashinchukunda.
1: We should not expect others.
0: Parva vastuvulanu manam apaharinchukunda.
1: We should not steal anyone.
0: Anta manade.
1: Everything belongs to us.
0: కనుక ఆ విధమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం వహించాలి.
1: That feeling of oneness, unity one should have and entertain.
0: కానీ పిచ్చి పిల్లలు కొంతమంది ఆ విధంగా భావించటం లేదు.
1: But there are few madcaps who don't think in this direction.
0: వాడు పరాయి వాడు నేను సొంతం వాడిని అనేటువంటి భేదములు ఇక్కడ చాలా మార్పు చెందుతున్నాయి.
1: There are people with some differences. With the feeling such as mine and thine.
0: కాని ఇవన్నీ కూడా అనేక చరిత్రములుగా కూడాను మనకు ప్రపంచములు బోధిస్తూ వచ్చాయి.
1: And this has been very much demonstrated to the whole world through the history.
0: పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసును.
1: You know the history of Pandavas.
0: ఒక తండ్రి కుమారుడు.
1: And his son of a mother.
0: ఒకరు కౌరవులు ఒకరు పాండవులు.
1: We have got on one side Kauravas, the other side Pandavas.
0: కాని వీరిరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: There is war between the two.
0: కాని ఎవరి తప్పు?
1: Whose mistake is this?
0: ఇద్దరిది ఒకే రాజ్యమే.
1: In fact, the kingdom belongs to
0: both. ఒకే తండ్రి బిడ్డలే.
1: In fact, they are the children of the same father.
0: కాని భావములు వేరు వేరైనప్పుడు బాహ్యములు వేరు వేరైనవి.
1: When once the feelings are different, the expression also differs.
0: వీరే ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: They started fighting with each other and killing each other.
0: రాజవంశం చేత అనేక రకమైనటువంటి చెడు భావములు వీళ్ళు అభివృద్ధి అయిపోయినవి.
1: Because of hunger, power and to own the kingdom, they had all wicked thoughts.
0: Vali Sugriva evaru?
1: Who are Vali Sugriva?
0: Vari iruvuru kuda oka tandri kumaruli.
1: In fact, their sons, their brothers, born to same mother.
0: Kani konni swarthaparamainatuvanti oka vishayam chetha vari iruvurike kuda yuddham jarigi.
1: Because of selfishness, they fought with each other.
0: Okaru adavi lopala, okaru konda lopala, okaru gramam lopala nivasistu vachchu.
1: One spent the time in the forest, one spent the time along the mountain range.
0: ఈ విధంగా ఉండి కూడాను కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు.
1: They could not realize the truth ultimately.
0: వాడు ఎంత రామును సేవించినప్పటికి, ఎంత రామును ప్రేమించినప్పటికి, ఎంతటి రాముని ఇష్టపడినప్పటికి వాడు మోక్షమే మాత్రం కలగలేదు.
1: Though they loved Rama, they served him intensely. They loved him very much. They could not attain liberation.
0: Pandavaru nirantaram kudinu paadaseva chesukuntunnaru.
1: Pandavas served the Lord throughout.
0: Inni vidhamulaga premaga undinappatikini pandavaru kudanu rakshinchaledu.
1: With all that, the Pandavas were not saved and rescued.
0: Kaaranam emiti?
1: What is the reason?
0: Veru veru bhavamulu unnai.
1: Because their thoughts, the feelings differed.
0: Veeru na modati tammudu, rendava tammudu, moodava tammudu, naalugava tammudu, ఐదో తమ్ముడు అనుకుని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెదలుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ద బ్రదర్స్, ది ఎల్డెస్ట్ ద నెక్స్ట్ ది యంగెస్ట్ లైక్ దాట్.
0: కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో. తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది కానీ ఇది తపస్సుగా మారదు.
1: You may undertake penance, you may worship day and night, undertake tapas or penance, but all with the differences, it turns into tamas,
0: inyo tamas, inyo samacharulanta kudanu japam chesanu, kani naaku bhagavantudu kanipinchaledu.
1: I have been repeating God's name japa for long period, but yet I could not be liberated.
0: Kani ee vidhanga vichipothunnaru chaala mandi.
1: In fact, one has to conclude and drop in the middle.
0: Deni mattu ekam cheyali. మనస్సు ఏకం చేయాలి.
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ యూనిఫై టు బిగిన్ విత్?
0: మనస్సు ఇది భగవంతుని యొక్క స్వరూపము.
1: ద మైండ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ద రిఫార్మ్ ఆఫ్ గాడ్.
0: గాడ్ అంటే గాడ్ అంటే వేర్ ఇస్ గాడ్?
1: వీ సే గాడ్ వేర్ ఇస్
0: హూ ఇస్ గాడ్?
1: హూ ఇస్ గాడ్?
0: యువర్ మైండ్ ఇస్ గాడ్.
1: యువర్ మైండ్ ఇస్ గాడ్.
0: ఈ మైండ్ తోనే మరి ఏ మనిషియానం కారణం బంధమోక్షో. బంధమోక్షము రెండు కూడా ఈ మనస్సు ద్వారానే కలుగుతుండే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్.
0: కనుక మనస్సే దైవం.
1: సో మైండ్ ఈజ్ గాడ్.
0: రెండవది బుద్ధి.
1: దెన్ కమ్స్ బుద్ధి ఇంటలెక్ట్.
0: ఈ ఇంటెలిజెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇంటలెక్ట్?
0: హూ ఇస్ ద ఇంటెలెక్ట్ బాయ్?
1: హూ ఇస్ ద ఇంటెలిజెంట్ బాయ్?
0: ఇస్ గాడ్.
1: అండ్ ది మోస్ట్ ఇంటెలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటెలెక్చువల్ గాడ్ ఒకడే.
1: ది హైయెస్ట్ ఇంటెలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటెలెక్చువల్ వేరు వేరు వేరు ఉండవచ్చు.
1: పీపుల్ మే బి డిఫరెంట్.
0: కానీ ఇంటెలెక్చువల్ బాయ్ ఒక్కడే ఒకడు.
1: బట్ ది గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: అతనే దేవుడు.
1: అండ్ ఈస్ గాడ్.
0: బుద్ధి, మనసు, చిత్తము.
1: దెన్ కమ్స్ చిత్త.
0: చిత్తం అనగా కేవలం ఏదో మనం చెల్లించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు.
1: వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ విత్ వేవరింగ్ మైండ్, ఇట్ ఈస్ నాట్ చిత్త.
0: ఆ చిత్తం అనేటువంటిది అదే దైవము.
1: This chitta is God himself.
0: కనుకనే చిత్త శుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని. ఓ భగవంతుడా, ఈ చిత్త శుద్ధిగా నిన్ను నేను పూజ చేస్తాను.
1: Therefore the devotee prays that I pray to you, O God, with all chitta shuddhi.
0: ఆ చిత్తము దైవమే.
1: And that very chitta is God himself verily.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు.
2: మనస్సు బుద్ధి చిత్త అండ్ దెన్ కమ్స్ ఇంద్రియ ది సెన్సెస్
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు
2: దీస్ ఆర్ ఆల్ ఫైవ్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద సెన్స్ ఆఫ్ స్మెల్
0: అన్ని కూడా దైవ స్వరూపాలే
2: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్
0: కామం ఒక ఆశ కలిగింది
2: యు హ్యావ్ ఎ డిజైర్
0: అది నేను భగవంతుని ఆశిస్తున్నాను
2: ఐ డిజైర్ గాడ్ ఓన్లీ
0: భగవంతునే ప్రేమిస్తున్నాను
2: ఐ లవ్ గాడ్
0: అని అది కామం
2: అండ్ దట్ ఇస్ కామ ఆర్ ద
0: అంతేగాని ప్రపంచకంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క రూపనామము చూచి వారిని ప్రేమించటము వస్తువులను ప్రేమించటము ఇది కాదు ప్రేమ
2: ట్రూ లవ్ ఈజ్ నాట్ టు డిజైర్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ద పీపుల్ విత్ నేమ్ అండ్ ఫామ్
0: ఇది కాదు కామం
2: అండ్ దిస్ ఈజ్ నాట్ ద డిజైర్
0: కామం అనగా దైవమే ఒక కామం
2: ద ఓన్లీ కామ ది డిజైర్ ఈజ్ టు డిజైర్ గాడ్
0: భగవంతుని ప్రేమిస్తే సర్వము మీకు లభ్యం అవుతుంది
2: అండ్ వన్స్ యూ లవ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ
0: కనుకనే కామము కామం అనగా ఏమి ఆశలు ఆశ అన్ని కూడాను భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి
2: సో ద హోల్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ కామ ది డిజైర్ అంబిషన్ ఆస్పిరేషన్ షుడ్ బి టు లవ్ గాడ్ టు బి విత్ హిమ్
0: నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు
2: యు మే లవ్ ఎన్ ఇండివిజువల్
0: కానీ వ్యక్తిగా నీవు చూడవద్దు
2: బట్ యూ షుడ్ నాట్ లుక్
0: ఎట్ అతనిలో ఉన్నటువంటి భగవత్తత్వాన్ని నీవు చూడాలి
2: వాచ్ వాచ్ఫుల్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్
0: క్రోధము
2: దెన్ కమ్స్ క్రోధ యాంగర్
0: క్రోధం ఎవరిపై కోరం
2: ఆన్ హోమ్ షుడ్ యూ బి యాంగ్రీ
0: తనపైనే తనకు కోరం
2: యూ షుడ్ బి యాంగ్రీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్
0: బయట ఇంకొక వ్యక్తి లేడు
2: దేర్ ఇస్ నో అదర్ పర్సన్
0: ఈ ప్రపంచంలో ఐదు వస్తువులు తప్ప ఆరో వస్తువు ఒక్కొక్కటి లేనే లేదు
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఓన్లీ ఫైవ్ సెన్సెస్ నథింగ్ లైక్ సిక్స్త్ వన్
0: ఇంకొకటి ఉన్నది అంటే అది అబద్ధం
2: ఇఫ్ ఎనీవన్ సేస్ దేర్ సిక్స్త్ సెన్స్ ఎగ్జిస్టింగ్ ఇట్ ఇస్ నాన్ సెన్స్
0: ఈ సిక్స్త్ సెన్సెస్ కాకుండా ఇంకొక శక్తి ఉన్నది ఉంటుంటే అది చాలా అబద్ధము
2: ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై టు సే దట్ దేర్ సిక్స్త్ సెన్స్ దేర్ ఓన్లీ ఫైవ్ సెన్సెస్
0: ఎవరు కూడా సిక్స్త్ సెన్స్ చూసిన వాడు లేడు
2: దేర్ నన్ హూ హావ్ కమ్ అక్రాస్ ద సిక్స్త్
0: సెన్స్ అసలు దైవం నందే లేదు
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సిక్స్త్ సెన్స్ ఈవెన్ ఇన్ గాడ్
0: ఈ ఐదు తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను ఏమి చూసినను ఏమి శోధించినను ఒక్కటి లేదు
2: యు మే సెర్చ్ యు మే ఇన్వెస్టిగేట్ all over the world you find only these five senses
0: aidu kuda cherinatvante nijamainatvante hastamu
2: therefore the true hand represents the combination of all the five
0: in one hand
2: of a hand
0: ee aidu tappa aidu vela tappa aro vela emundi unda
2: only five fingers do we find sixth finger
0: ademaina puttina danni metta doctor daggara teeskelu kattestaru
2: if there is a sixth finger you just get it cut off
0: అది ఉండకూడదు చిన్నదైనా ఉండకూడదు
2: ఇట్ మే బి స్మాల్ బట్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్
0: ఈ ఐదు సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి
2: ద ట్రూ లిబరేషన్ లైస్ ఇన్ విన్నింగ్ ఓవర్ కాంకరింగ్ ద ఫైవ్ సెన్సెస్
0: ఈ ఫైవ్ సెన్సెస్ సాధించకుండా ఇంకోటి ఆ రోజు ఏదో ఉన్నది దేవుడు వేరే ఉన్నాడు కృష్ణుడు వేరే ఉన్నాడు రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ
2: Without controlling the five senses, to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness.
0: Nijamga idi foolishness.
2: It is really foolishness.
0: Emi telinatundi murkhatvam adi.
2: It is utter ignorance, murkhatva.
0: Mukhyanga daivam evaru untante aide manaku.
2: If you say, who is God? The five senses.
0: Ave manamu ishtamu, kashtamu, anni kuda chestundi.
2: And the five senses confer us. The pleasure or the pain, the misery or happiness.
0: కనుక మనం మొట్టమొదట ఈ ఐదు సెన్సెస్ మనం కంట్రోల్ చేసుకోవాలి.
2: Therefore, to begin with, we should control all the five senses.
0: స్వామి ఇది మాకు సాధ్యం కాదని మీరు అనుకుంటారు.
2: You may say, Swami, it is impossible for us to do so.
0: మీకు సాధ్యం కానటువంటిది ఏమిటి?
2: What is that you cannot achieve?
0: మీరు పట్టుదల పట్టితే దేన్నైనా సాధించవచ్చు.
2: If you determine, you can accomplish anything.
0: దైవాన్ని సాధించేటువంటి శక్తి కలిగినటువంటి మీకు ఈ ఫైవ్ సెన్సెస్ ఎక్కడవి?
2: When you can achieve God, realize the divinity, after all, what about the five senses?
0: ఈ ఫైవ్ సెన్సెస్ కూడా ఉఫ్ అంటే ఊగిపోతున్నాయి.
2: Within just a spark of the moment, you can they just go.
0: చాలా అల్పమైనటువంటివి.
2: They are so low and simple.
0: తుచ్చమైనటువంటివి.
2: They are so mean.
0: లోభమైనటువంటివి.
2: And they are defective.
0: ఇలాంటి ఇంద్రియములను మనం సాధించుకోకుండా ఉండిపోతే మనం ఇంకా మనుషులు మెట్టైనాం.
2: If you cannot control your senses which are defective.
0: నీవు మనిషి కాదు.
2: How can you be manishi the man?
0: జంతునాం నర్జన దుర్లభం.
2: The human life is rarest.
0: వాడు చాలా దుర్లభమైనటువంటి వాడన్నందుకు మనం దీన్ని సాధించాలి.
2: Having been given this rare life of a human being, if you just submit yourself, become a victim to one of the five, you have come down, you have lost your stature. God comes in human form.
0: అటువంటి మనుష్యత్వం పొందినప్పటికీ మీరు ఈ ఐదింటిని మేము సాధించలేమంటే ఇది ఎంత వేరితనం.
2: Is it not foolishness? Is it not against the humanness if you cannot conquer the five senses?
0: దీన్ని సాధించేటువంటి వాడు కేవలం ఒక రాక్షసుడే.
2: The one who cannot conquer, win over the five senses is rakshasa demon.
0: రాక్షసుడు కంటే హీనము.
2: Much worse than demon rakshasa.
0: కనుక మనము ఉత్తములైనటువంటి వాళ్ళుగా కాబట్టి మనము మనుష్యులము అన్నాను.
2: We are human beings, manishi, because we are noble.
0: ఇకుండొచ్చు భార్య పిల్లలు అందరితోనే ఇష్టం ఉండొచ్చు.
2: You may have your own family, the wife and children.
0: కానీ ఇష్టం ఉండొచ్చు.
2: You may love them.
0: కామం ఉండొచ్చు.
2: You may have desire.
0: కానీ వారిని భార్య మీరు బిడ్డలు అనేటువంటి ఈ భేదం ఉండకూడదు.
2: But you should not have kind of differences among them.
0: వీరు కూడా దైవ స్వరూపులే.
2: You are also God.
0: దైవం నుంచి దైవం పుట్టాడు.
2: Is only the divine comes out of the divine.
0: తల్లి నుంచి బిడ్డ పుట్టింది.
2: The child is born to a mother.
0: నుంచి మరొక బిడ్డ పుట్టింది.
2: And that the progeny continues.
0: ఆ విధంగా ఒకరికొకరు సంబంధము ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం.
2: Like begets the other one, the same relationship exists.
0: లోకములో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే.
2: Any object in this world, you should know it is divine.
0: ఇది దైవార్పితమైనటువంటి వస్తువే.
2: That it should be offered to God.
0: నాది కాదు నీది కాదు.
2: It doesn't belong to me nor to you either.
0: వస్తువు కాదు లేక ఒక ప్రాణి కాదు.
2: And either be that be an object or a living.
0: ప్రతి వస్తువునందును ప్రతి మనిషి ఎందును ప్రతి గ్రామమునందును ప్రతి ఇసుక ఎందును ప్రతి చక్కెర ఎందుకును దైవత్వం ఉంటుండాలి.
2: Therefore, in every creature, in every object, in every village, the sand and the sugar, there is divinity.
0: విశ్వమంత కూడాను విశ్వస్వరూపమే.
2: Therefore, whole విశ్వ, the universe, is divine.
0: ఈ యూనివర్స్ అనేటువంటిది ఏమిటి? ఇదే విశ్వభాంధిత్వము.
2: And this is universal relationship, the cosmos.
0: కనుక మన యందు విశ్వప్రేమ ఉండాలి.
2: Therefore, we should have this cosmic love.
0: ఆ ఆత్మిక లవ్ ఉండేటప్పుడే మనము మనుషులం అయిపోతాం.
2: With this atmic love, universal love, we will be true human beings.
0: అప్పుడే నీవు ఆత్మను చూడగలవు.
2: Then only you can visualize ఆత్మ.
0: అప్పుడే నీవు దేవుడు కావగలవు.
2: Then only you can become God.
0: అప్పుడే నీవు నీ అంత దైవత్వం ఆవిర్భవించును.
2: Then only you will find the divinity emerging.
0: అలాంటిది లేకుండా భేదములు పెట్టుకుని క్రోధములు పెట్టుకుని ద్వేషములు పెట్టుకుని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువులు కట్టే హీనము.
2: On the other hand, if you have got all the traits like anger, the hatred, you will be much worse than animals.
0: పశువులు కూడా పోట్లాడుతుంటాయి.
2: You find that animals fight with each other.
0: మృగములు కూడా పోట్లాడుతుంటాయి.
2: They fight with each other.
0: అట్లే మనము కూడా పోట్లాడతామా?
2: Should a man fight like that?
0: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
2: Should we have that anger and hatred?
0: మన యందు ఆ విధమైనటువంటి ద్వేషమే ఉండకూడదు.
2: There should not be any hatred among us.
0: ద్వేషం ఎక్కడ ఉండేనో?
2: Where there is hatred.
0: భేదం ఎక్కడ ఉండేనో?
2: Where there are differences.
0: అది డిఫరెన్స్.
2: That's దైవం altogether different.
0: దైవం కంటే వేరు.
2: It is different from God.
0: ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గోల్డ్.
0: ఈశ్వరుని హిరణ్య గర్భాయ నమః.
2: Therefore God is called this way, హిరణ్య గర్భాయ నమః.
0: అనగా ఏమి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే లోకంలో అంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హీ కంటైన్స్ గోల్డ్ విద్ ఇన్.
0: అంత గోల్డే.
2: దేర్ ఇస్ గోల్డ్ ఆల్ ఓవర్.
0: గోల్డ్ అంటే ఏమి? ఎక్కడ వేసినప్పటికీ చెడని.
2: అండ్ గోల్డ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్.
0: ఎట్టి మట్టిలో వేసినా కూడా అది మట్టి కాదు, చెడిపోదు.
2: ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద మడ్ ఇట్ డజంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్.
0: తిరిగి పరిశుద్ధం చేస్తే బంగారం అయిపోతుంది.
2: యూ కెన్ క్లీన్ ఇట్, ప్రాసెస్ ఇట్ అండ్ మేక్ ఇట్ పర్ షైనింగ్.
0: అట్లనే మీరందరూ కూడా బంగారు పిల్లలు అయినప్పటికీ మట్టిలో చేరిపోతున్నారు.
2: యాక్చువల్లీ యూఆర్ గోల్డ్ గోల్డెన్ బట్ యూ హావ్ జాయిన్ ద డస్ట్.
0: మిమ్మల్ని పరిశుద్ధం చేయడం కోసమని అప్పుడప్పుడు మహనీయులు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మర్మాలు తెలుపుతూ రావాలి.
2: టు ప్యూరిఫై యూ, టు క్లెన్స్ యూ, ద నోబుల్ పీపుల్ షుడ్ కమ్ టు యూ అండ్ టీచ్ యూ.
0: కానీ ఎవరైనా పెద్దలు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మార్గం చెప్తే వారంత పిచ్చి ఏది మట్టి బంగారు అవుతుందా, ఇసుక చక్కెర అవుతుందా అని అనుకుంటుంటారు.
2: When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the man is the
0: gold? Doubts.
2: Man is full of doubts today, more of doubts and doubts.
0: Doubts anta raavatam deni kosam?
2: What is the origin of doubts?
0: Nenu veru, paraya veru. అనేటువంటి భావన ఉండినప్పుడే ఆ డౌట్స్ రావటం.
2: That the origin of the doubt is this, that you have got a feeling of separation.
0: Full tin ayipothe thorakadu.
2: When the tin is full, well, it doesn't spill.
0: Adi eppudiki ninduga untuntadi.
2: It will be full and steady.
0: Eenatikaina ganu aneka mandiki aneka anubhavulu untuntadi.
2: Even today that many many experiences.
0: Modala pillavadu. Hey.
2: The first boy.
0: First boy.
2: First boy, get up.
0: వీళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసిన ఎక్కడ ఉండినా ఎవరు ఉండినా ఏ విన్నా ఏ కులమైనా ఏ గ్రామమైనా ఏ సర్వము నాకు తెలుసు.
2: భగవాన్ నోస్ ఎవ్రీబడి వేర్ ఎవర్ యు ఆర్ వాట్ యువర్ విలేజ్ వాట్ యువర్ కమ్యూనిటీ బిలాంగ్ టు
0: మాకు స్వామికి తెలియదు అని వాళ్ళు అనుకుంటారు.
2: యు మే బిగిన్ టు డౌట్ స్వామి నోస్ ఆర్ నాట్
0: కానీ నాకు తెలియదు లేదు.
2: నథింగ్ దట్ స్వామి డస్ నాట్ నో
0: తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను.
2: Though he knows very well, he talks as if he doesn't know.
0: ఈ పిల్లవాడు వచ్చినప్పుడు వీళ్ళు తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు.
2: His boy's parents, mother and father, came here.
0: అంత నలుగురు బిడ్డలు కూడా వచ్చారు.
2: All the four children came to this place.
0: వాళ్ళందరినీ లోపల పిలిచాను నేను.
2: Swami called them in.
0: నాయన మీ తల్లి ఉండదు, మీ ఎవరు యోచించేయకండి, ఈ బాధ్యత అంతా నేను వహిస్తాను అని నేను ప్రామిస్ చేశాను వాడు నాన్నకు.
2: భగవాన్ మేడ్ ప్రామిస్ టు హిస్ ఫాదర్, డోంట్ వరీ, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఆమె త్వరలో పోతుండాలి.
2: అండ్ షీల్ బి లీవింగ్ క్వైట్ సూన్.
0: పిల్లలంతా ఏడ్చారు.
2: ద చిల్డ్రన్ క్రైన్.
0: ఏడవకూడదు.
2: ఐ సెడ్ నో, డోంట్ క్రై.
0: వైఫ్ హియర్ వెన్ ఐ ఆమ్ హియర్.
2: భగవాన్ సెడ్ వైఫ్ హియర్ వెన్ ఐఎమ్ హియర్.
0: నేను చూసుకుంటాను.
2: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: చెప్పి అప్పటి నుంచి కూడాను బిడ్డలు ఆడబిడ్డలు ఉంటుంటే వాళ్ళకి పెన్నెండు అయిపోయింది, చక్కగా అంతా చేశాము, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్ గా ఉన్నాడు.
2: సిన్స్ దట్ టైం భగవాన్ హ్యాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఆల్ ది డాటర్స్ గాట్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్డ్.
0: మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ ఉన్నాడు.
2: ఇన్ అవర్ బ్యాండ్ గ్రూప్ దేర్ ఇస్ వన్ బాయ్.
0: ఆ అబ్బాయి కడావాడు.
2: అండ్ దట్ బాయ్ ఇన్ ద బ్యాండ్ గ్రూప్ ఇస్
0: చిన్న పిల్లవాడు.
2: సో యంగ్ అట్ దట్ టైం వెన్ హి కేమ్.
0: నేను పిలిచి నాయన నువ్వే విధంగా యోచన చేసుకోదు, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే నేను చూసుకుంటానని ప్రతి నిమిషం కూడా నువ్వు వచ్చినప్పుడంతా కూడా పిలిపించి మాట్లాడి మరి ధైర్యం ఇచ్చారు.
2: స్వామి కాల్ హిమ్ ఇన్ అండ్ సెడ్ డోంట్ వరీ, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐఎమ్ యువర్ మదర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ ఆనందంగా ఉన్నారు.
2: దే ఆర్ ఆల్ హ్యాపీ ఇవెన్ దిస్ డే.
0: అప్పుడు చిన్న పిల్లవాడు
2: సో యంగ్ అట్ దట్ టైం
0: చక్కగా తిన్నపోతాయినాడు.
2: నౌ హి హస్ గ్రోన్ అప్ హీ బఫలో.
0: ఇట్లా అన్ని విధాలు కూడాను ప్రతి ఒక్కరి చూడని వాడిని చూసిన వాడిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను.
2: భగవాన్ లవ్స్ ఎవ్రీబడి, దోస్ హు ఆర్ ఫిజికల్లీ సీన్ హిమ్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హియర్.
0: ప్రాపర్టీ లవ్ లవ్ లవ్.
2: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్ లవ్ లవ్.
0: ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపై కూడా కోపం రాలేదు.
2: స్వామి ఇస్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి.
0: కోపం వచ్చినా కోపం వల్లే నటిస్తాను కానీ కోపం లోపల లేదు.
2: హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ బట్ దేర్ ఇస్ నో యాంగర్ విత్ హిమ్.
0: ఎందుకు ఉన్నది ప్రేమనే.
2: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ టు ద బ్రిమ్.
0: ఈ ప్రేమ చేత అందరినీ చూస్తున్నప్పుడు ఇది ఈశ్వర సర్వభూతానాం.
2: విత్ దిస్ లవ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విచ్ ఇస్ ది క్వింటిసెన్స్ ఆఫ్ ది డిక్టమ్ ఈశ్వర సర్వభూతానాం.
0: ఈశ్వరుడనిగా ఎవరు?
2: హూ ఇస్ ఈశ్వర?
0: ఏమో తనకు పాము కట్టుకుని రుద్రాక్షం వేసుకుని ఉన్నటువంటి వాడు కాదు ఈశ్వరుడు.
2: డూ యు థింక్ ఈశ్వర ఇస్ ద వన్ విత్ ఫోర్ లాక్స్?
0: అది ప్రపంచానికి దృశ్యం కోసమని ఈశ్వరుడు పార్వతి లక్ష్మి విష్ణువు అని ఈ రూపాలంతా పెట్టి వారిని ఏదో ఒక రూపంగా వారిని ప్రార్థించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క వేషాలు వేశారు.
2: టు ఫెసిలిటేట్ ది డివోటీ టు ప్రే గాడ్ అండ్ టు వర్షిప్ హిమ్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ గివెన్.
0: ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వరూపం.
2: ఎవ్రీ వన్ ఇస్ ఈశ్వర డివైన్.
0: ఈశ్వరుడు కానటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు, మట్టి కూడా లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ ఈవెన్ ద శాండ్.
0: కర్చీఫ్ ఈశ్వరే.
2: ఇది కర్చీఫ్ ఇస్ డివైన్.
0: ఈ ఈశ్వరత్వం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ డివినిటీ?
0: కాటన్ నుంచి వచ్చింది.
2: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాటన్.
0: ఈ కాటన్ నుంచి ఏమొచ్చింది?
2: అవుట్ ఆఫ్ కాటన్ వాట్ యూ గెట్?
0: థ్రెడ్ వచ్చింది.
2: యూ హ్యావ్ థ్రెడ్స్.
0: ఆ థ్రెడ్ ఏమైంది?
2: వాట్ హ్యాపెన్ టు థ్రెడ్?
0: అదే క్లాత్ అయింది.
2: అండ్ దాట్ హ్యాస్ బికమ్ ద క్లాత్.
0: కాటన్ లేకుండా థ్రెడ్ రాలేదు.
2: అండ్ వితౌట్ దిస్ కాటన్ యూ హ్యావ్ నో థ్రెడ్స్.
0: థ్రెడ్ లేకుండా బట్ట కాలేదు.
2: అండ్ వితౌట్ థ్రెడ్స్ యూ కెన్.
0: అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరత్వం నుంచి కూడాను రూపములు ధరించుకుంటూ వచ్చి.
2: దెర్ఫోర్ ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివినిటీ ఓన్లీ.
0: ప్రపంచంలో ఎవరు కూడా దైవత్వాన్ని గాంచలేరు.
2: దెర్ఫోర్ దిస్ వరల్డ్ నో వన్ హాస్ గాట్ ద విజన్ ఆఫ్ డివినిటీ.
0: ఎవరంటే పంచభూతములు జయించిన వాడి దైవత్వాన్ని గాంచుతాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ సీ గాడ్ ఇఫ్ వన్ కాంకర్స్ ద ఫైవ్ సెన్సెస్.
0: దైవత్వం ఏ రూపంలో కూడా కనిపించదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఫైండ్ డివినిటీ ఇన్ ఎ స్పెసిఫిక్.
0: ఇదో రామకృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు అంటారు, కానీ వాడి ఇమాజినేషన్.
2: యూ సే ఐ హావ్ సీన్ రామ, ఐ హావ్ సీన్ కృష్ణ, దట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: కానీ ఈశ్వరత్వం ఒక్కటే.
2: బట్ డివైన్ ఇస్ వన్.
0: డివైన్ దానికి ఈశ్వరత్వం అని పేరు పెట్టారు.
2: అండ్ ద డివైన్ ఇస్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: డివినిటీ, ఆ డివినిటీని ఎవరు గుర్తించుకోలేకుండా అనేక రూపనామములు కల్పించి దాన్ని అనేక మాయలుగా చేస్తున్నారు.
2: ద డివినిటీ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ డెప్త్, బట్ ఇట్ ఇస్ వర్షిప్డ్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: భక్తులే భగవంతుని మారుస్తున్నారు, కానీ భగవంతుడు భక్తులు మార్చడం లేదు.
2: ఇట్ ఇస్ ద డివోటీ హూ ఈజ్ చేంజింగ్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్, హీఈ్ చేంజ్ లెస్.
0: గాడ్ ఈజ్ వన్.
2: గాడ్ ఈజ్ వన్.
0: ఈజ్ పర్మనెంట్.
2: ఈజ్ పర్మనెంట్.
0: ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి వాడు.
2: గాడ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్.
0: ఆ పంచభూతములు ఎవరు ఎందుంటున్నావో వారు ఎందంతా కూడా భగవంతుడున్నాడు.
2: Therefore, the one with all the five elements within is divine.
0: ముఖ్యంగా ఆ పంచభూతములు సాధించడానికి తగినటువంటి సాధన చేయాలి. కానీ
2: therefore you should take to spiritual practice as to control the five senses. ఏదో
0: జపం చేసుకుంటూ పోతూ దైవత్వం కనిపించడు.
2: And if you just repeat God's name in the name of japa,
0: ధ్యానం చేస్తుంటే భగవంతుడు కనిపించడు.
2: If you just meditate, you don't see God.
0: అది మంకీ మైండ్. అటు ఇటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
2: The mind is wavering, a monkey mind.
0: అది ఎట్లా సాధిస్తుంది?
2: How do you expect such a mind to change?
0: గుణములు కలిగించేది ఆ మనసే.
2: And it is the mind that makes everything shake.
0: అది ఏ విధంగా సాధిస్తుంది?
2: How can it achieve?
0: తనంతా సాధించుకోలేదు.
2: It cannot see its own.
0: కనుక ప్రపంచములో ఈనాడు సత్యాన్ని గురించి ఇదంతా కూడా దైవత్వం అంటే పంచభూతముల యొక్క తత్వమే దైవత్వం.
2: Therefore the truth is to be known today in this world, the divinity meaning the five elements.
0: ఆ డివినిటీ తప్ప అన్యము ప్రపంచంలో లేనే లేదు.
2: Accepting this divinity, there is nothing else in this world.
0: ఏది చూసినప్పటికీ దైవత్వమే.
2: Whatever you see, that is.
0: ఏది విన్నప్పటికీ దైవత్వమే.
2: All that is heard is divine.
0: పాండవులు ఎన్ని విధములుగాను పోయినారు, కానీ పాండవులు పొడిగినప్పటికీ కౌరవులు క్రోధం చేశారు.
2: The Pandavas are then devotees.
0: ఎవరికి ఇవ్వాలి అప్పుడు? అందరికీ సాధ్యం కాలేదు. ఎవరు చెప్పారు? ఏ పండితుడు చెప్పాలి?
2: No one could decide. Which scholar should decide upon this issue?
0: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
2: Do you deserve worship for the simple reason you caught hold of all the robes of Gopikas?
0: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
2: You have stolen all the robes of those people who were taking a bath at that time.
0: ఇలాంటి చీ అని అనిపించుకునేటట్టుగా పాండవులకు చాలా అవమానమైపోయింది.
2: పాండవస్ ఫెల్ట్ అషేమ్డ్ టు హియర్ ఆల్ దిస్.
0: అప్పుడు కృష్ణుడు వచ్చి, నాయన వారిని పొరపాటు.
2: దెన్ కృష్ణ కేమ్ అండ్ సెడ్,
0: అది కూడా తప్పు కాదు,
2: ఇస్ నాట్ ఎ మిస్టేక్ ఐదర్.
0: వారు తెలియకుండా ఈ విధంగా పలికారు.
2: దిస్ దే హావ్ స్పోకెన్ లైక్ దట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ నేనే సాక్షి.
2: ఐఎమ్ ద విట్నెస్ ఫర్ ఆల్.
0: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
2: Therefore, don't accuse anybody.
0: ఎవరిని ఏ విధంగా ఎక్కువగా ప్రేమించకూడదు.
2: And don't have too much of love towards anyone.
0: ఎవరిని ఏ విధంగా కూడా పిల్లలాడకూడదు.
2: Don't drop anybody for any reason.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీకు నేను వెంటా జంటా ఇంటా ఉంటాను.
2: If you behave like this, I'll be with you always, around you, in you.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు.
2: The divinity, godliness, will never entertain differences.
0: ఒక్క ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటే ఒక్కట ఈ విధంగా పలికారు.
2: దేస్ దే హావ్ స్పోకెన్ లైక్ దట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ నేనే సాక్షి.
2: ఐఎమ్ ద విట్నెస్ ఫర్ ఆల్.
0: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
2: దేర్ ఫార్

0: విల్ నెవర్ ఎంటర్టైన్ డిఫరెన్సెస్.
1: ఒక్క ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక ప్రేమ.
0: లవ్ ఈజ్ వన్, లవ్ ఈజ్ వన్.
1: ఇంతమంది ఉండినప్పటికీ ఇందరి ఎందుకు ఒకే ప్రేమని.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హియర్ ఓన్లీ వన్ లవ్.
1: కానీ వస్తువుల యొక్క ప్రేమ వేరే ఉండొచ్చు, వస్తువుల యొక్క ప్రేమ వేరే,
0: లవ్ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్స్.
1: కానీ వ్యక్తుల యొక్క సంబంధం బాంధవ్యంలో కొంచెం భేదములు రావచ్చు.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ అమంగ్ పీపుల్.
1: కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యూ విల్ నో ద గాడ్ ఈజ్ వన్.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికొకరు అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి.
0: దేర్ఫోర్ విత్ ఆల్ లవ్ యూ షుడ్ మింగిల్ విత్ ఈచ్ అదర్ యాజ్ బ్రదర్స్.
1: కో ఎడ్యుకేషన్ అంటారు.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ కో ఎడ్యుకేషన్.
1: కో ఎడ్యుకేషన్ అనగా ఆడ మగ ఇద్దరు చేరి చదవటం.
0: కో ఎడ్యుకేషన్ యాజ్ యూ నో బాయ్స్ అండ్ గర్ల్స్ స్టడీ.
1: ఆమె నా సిస్టర్, ఈమె నా తమ్ముడు అని ఈ విధమైనటువంటి ప్రేమతో వారు ఒకరికొకరి అన్యోన్యమైనటువంటి యొక్క సమత్వం బోధించాలి. కానీ ఈ విడివిడివిడిగా వారు స్త్రీలు వీరు పురుషుడు అనేటువంటి భేదం రాకూడదు.
0: దే షుడ్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. దే షుడ్ నాట్ గో బై ద జెండర్.
1: కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడా అందరూ సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అని మనం భావించాలి.
0: So we should consider all as sisters and sisters only.
1: Evvaru pena kuda bedhavam raakoddu.
0: You should not have any different opinion altogether.
1: Endukante ee higher secondary school ku vachin tarvata pillal lopala ee vidhamaina bhavalu ekkuva perugutu vachu.
0: Because by the time you come to higher secondary school such thoughts naturally rise.
1: Kabatti ee naati nunchi kuda ee primary school higher secondary school pillalu chaala maarchukovali.
0: So from this day onwards, the higher secondary school children should be highly cautious. If there is any trace of such difference, he is bound to fail. Not from the worldly sense, in respect of love. From the worldly sense, what is there that lies? All pass in the examination, the worldly point of view.
1: Worldly point lo pass chesthe prayojanam emti?
0: What is the use in securing a pass in the world?
1: Divyamaina lo pass cheyali.
0: You should pass in the realms of love in the heart.
1: Aa divyamainatundi oka tejasulo pass chesinatundi vaade nijamainatundi pass.
0: If you pass in the realm, in the level of the divine effulgence, that's the true pass.
1: Bhagavantuni oka biddale.
0: All are God's children.
1: Andaru kuda anyoyanga anuraganga anatamulu vale akkachellendru vale ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం.
0: Therefore, if we start loving each other, mingle with each other with all intimacy, love, cooperate, then you are bound to be ideals to the rest of the community.
1: కానీ మనం ఈనాడు అట్లు భావించలేదు. నేను వేరు, వాడు వేరు, వేరు వేరు, వారు వేరు.
0: But today we are not having such feelings. We have got differences among us.
1: ఎటువంటి సమయం నందు కూడాను,
0: at any point of time,
1: ద్వేషం రాకూడదు.
0: There should not be any hatred.
1: క్రోధం వచ్చినా కూడాను దాన్ని అనగ దొక్కుకోవాలి.
0: Even if there is anger, it should be checked, controlled.
1: Control చేయాలి.
0: It should be controlled.
1: ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి సేవకుడు.
0: And therefore, the one who controls one's own anger will prosper.
1: ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటది.
0: అండ్ వెన్ దేర్ ఇస్ నో కంట్రోల్ నాచురల్ వైన్ డ్రాప్స్.
1: అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు.
0: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది కంట్రోల్.
1: తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది.
0: బికాస్ యూ హావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ దిస్ కంట్రోల్ ప్రాపర్లీ, థింగ్స్ హావ్ గాన్ రాంగ్.
1: ఈ దేహంలో ఉన్నటువంటి ఒక సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఎందే ఉంటుండదు.
0: Therefore, all capacities, all the feelings, the thoughts are should be under control.
1: మనిషి స్వాధీనం అయిపోతాడు.
0: And when once you control your mind, naturally you can control the whole thing.
1: Kanuka andarkunu bangar swarupam.
0: So therefore, all of you,
1: meerandaru bangar biddale,
0: you are all golden, essentially gold.
1: Matlu chuste madhuranga untunnayi.
0: Your words are so sweet,
1: but nadathalu chuste chaala bitter ga untundali.
0: But the behavior is bitter.
1: Kanuka manam bitter kaakunda sweet ga undali.
0: So we should not be bitter, we should be so sweet.
1: Ekkada poyinappudiki Sathya Sai College అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ యూ గో, వెన్ వన్స్ దే సే యువర్ చిల్డ్రన్ సత్య సాయి, యూ షుడ్ ఫుల్ ఆఫ్ ఆనంద ద బ్లెస్, యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఐడియలిజం ది ఆదర్శ.
1: కనుక మీరు టెరెడర్స్ వేసుకుని పోయినంత మాత్రం ఇది సత్యసాయి పిల్లలు అనుకోకూడదు.

0: clear attire, uniform, white dress doesn't identify
1: white yourself. White dress is unapuru, white mind, white heart, white thoughts.
0: And once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so white, the pure. Then only you will become ideal
1: student.
0: Bhagavan is always with such ideal students, always with them, in them, around them. Bhagavan is prepared to give whatever they want.
1: My life kavasine istanu.
0: Bhagavan is ready to sacrifice his life. Bhagavan has been protecting many people
1: in the world.
0: No one is able to understand till this
1: day. Therefore,
0: you should decide that the very Atma is God and that God is Ishwaratva, the divinity. God is present in all beings.
1: Every bhavam nendu kudanu. When there
0: is no divinity in your thoughts, how can you call yourself as human being?
1: And
0: this is essentially your being, your life principle.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: Love is God.
0: Love should not center around any individual.
1: When
0: once you strengthen this
1: thought,
0: you can be true leaders.
1: You
0: can demonstrate to the society what ideals
1: are. Yes.
0: When a question is put to them, do you have full faith in it? The response in unison was, yes, yes, yes. All these yes that we said, they are false. The yes should be imprinted in our heart. This yes should come out of our heart. We go on saying sorry whenever we commit a mistake. But the sorry becomes the sari later. That's not important.
1: Truth.
0: Truth is most important.
1: Truth is God. Don't tell untruth.
0: And you should never utter a lie or untruth.
1: Satyambulu vimamalu.
0: And you should always speak truth.
1: Satyambulu meeku cheyu sarvastamuru.
0: And out of this truth, everything will be added unto you.
1: Satyambulu sarvakadarcha.
0: And the truth will protect you.
1: Satyambulu meeku aalu anda.
0: And this truth will support you.
1: Kaluka, ee satyamu ane anda danda undetundi yokka satyanni manam vadalipetti asatyanni manam palukutunte.
0: Truth is your support. Truth is your anchor. We have given up the truth and we follow the falsehood or lies.
1: Elanti paristhitile endey kodu asatyam palaku.
0: At any point of time we should never give up ideas.
1: Sarvamulakulu nayakudu Bhagavantudu okkade.
0: God is the only leader.
1: Only leader.
0: God is the only leader.
1: He is leader and pleader.
0: And he is the leader and pleader.
1: He
0: judges just what is justice, what is injustice.
1: Kanuka atuvanti devanni matram anukunda parulu veerulu anetunte oka pedavavalu pettukokunda ee sandarbha samatvanga aanandanga harisi merisi pass ayipoyi manchi keerthi devali.
0: Therefore, you should never forget God. You should remember Him. You should not have any kind of differences. You should mingle intimately with all the spirit of love. Get a good name. Secure. Pass in the examinations. You should earn God's grace, God, divine protection like this. God's grace is green.
1: Green and empty. Chemamoy.
0: Green means security, auspiciousness.
1: Atuvanti chemanni, atuvanti premanu, atuvanti bhaktini, atuvanti daiva anugrahanni meeru penchukovalani aashistunnanu.
0: Bhagavan wants us to cultivate that green which symbolizes the devotion, the loyalty, the discipline, the faith.
1: Ee durgunamunu dooram chesira ippudu swami samipam.
0: When once you distance yourself from all the bad qualities, స్వామి విల్ ఆల్వేస్ బి నియర్ యూ.
2: మీరు పరిహారం చేసుకోండి.
0: అండ్ యూ కంట్రోల్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రంతోనే మనకు లభించదు.
0: మియర్ ప్రేయర్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు అటైన్ డివినిటీ.
1: ఆయన తగినటువంటి యొక్క హృదయాన్ని కూడా పంచాలి.
0: ది హార్ట్ ఆల్సో షుడ్ బి సో ట్రాన్స్ఫార్మ్డ్.
1: మీ మనసును భగవంతునితో చేర్చండి.
0: See that mind unifies with God.
1: ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
0: And God becomes your mind.
1: మీ చిత్తమును భగవంతునితో చేర్చండి.
0: And add everything to God.
1: భగవంతుడు చిత్తం అవుతాడు.
0: And God becomes your chitta, the feeling.
1: భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి.
0: And make God as your intellect.
1: భగవంతుడే బుద్ధి అవుతాడు.
0: And naturally you'll be an intellect. అంటే
1: five senses తానే అయినప్పుడు తాను వేరే ఎక్కడున్నాడు?
0: When he is all the five senses, five elements, where is he? He is not separate from these.
1: ఈ సపరేట్ గా తాను ఉండడానికి వీలే లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ సపరేషన్.
1: ఆరో సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు.
0: వేర్ ఎవర్ యూ సర్చ్ యూ డోంట్ కమ్ అక్రాస్ సిక్స్త్ సెన్స్.
1: అది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాత్రం భావించుకుని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవమే దైవార్పితమైన భావంతో అర్పితం చేయండి.
0: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఫీల్ దట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బిలాంగ్ టు హిమ్. That God is everything. Offer everything to Him, to please unto Him.
1: ఈ విధమైన మార్గాన్ని, సులభమైన మార్గాన్ని మీరు అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the simple easy path, you can attain that gigantic
1: moksha
0: liberation.
1: మోక్షము అనగా ఏమిటి?
0: What is moksha liberation?
1: మోహక్షయమే మోక్షము.
0: మోహ, the attachment, క్షయ, the absence of it is liberation.
1: అది మోక్షం.
0: దట్ ఈస్ మోక్ష.
1: అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అది రమాకపోతుంది.
0: విత్ ఆల్ దిస్ మోహ అటాచ్మెంట్ ఈవెన్ ఇఫ్ రిపీట్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మీరు నిరంతరం కూడా ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరూ కూడా దైవస్వరూపులే అని మీరు భావించుకోండి.
0: సో యూ మే డూ ఎనీథింగ్, యూ మే హ్యావ్ any object or any person in front of you, consider them that they are divine.
1: ఎవరైనా ఒక ముసలి వారు వచ్చి మీ పిచ్చగాడు వచ్చి మా బిచ్చం అంటాడు.
0: When there is very elderly age old man as a beggar approaches you that I want food,
1: beg.
0: When he comes to beg you,
1: oh, ఈ బెగ్ కూడా నా యొక్క మిత్రుడి, నా యొక్క దైవమే అని అనుకోండి.
0: Consider that this beggar is also God. There's God in this beggar.
1: దేహంతో బెగ్గర్ అయినాడు కానీ వస్తువు కాదు.
0: ఈజ్ ఎ బెగర్ ఫ్రమ్ ద ఫిజికల్ సెన్స్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ. బట్
1: మహారాజు చక్రవర్తి అయినప్పుడు, మహారాజు అయినప్పటికీ, బెగర్ అయినప్పటికీ అందరూ కూడా ఒక వ్యక్తులే.
0: వన్ మే బి ఎంపరర్, వన్ మే బి బెగర్, దే ఆర్ జస్ట్ ఇండివిజువల్స్.
1: దైవ ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: డిజర్వ్ గాడ్స్ గ్రేస్, డివైన్ లవ్.
1: దైవ ప్రేమకు అర్పితం కాండి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు డివైన్ లవ్.
1: అంత దైవార్పితమైన భావంతో మీరు పనిచేయండి.
0: డూ ఎవ్రీథింగ్ ఆఫరింగ్ టు గాడ్.
1: దైవప్రమైన భావంతో మీరు చదవండి.
0: యూ స్టడీ వెల్ విత్ ద ఫీలింగ్ దట్ ఇస్ అన్ ఆఫరింగ్.
1: మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు.
0: యూఆర్ బౌండ్ టు సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఇన్ ద ఎగ్జామినేషన్.
1: చాలా సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మీరు ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చినట్టుగా ది హైయర్ సెకండ్ స్కూల్లో కూడా మీరు వెలగాలి.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ యూ బిహేవ్డ్ వైల్ యూ ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్.
1: ప్రైమరీ స్కూల్ లోపల మగ టీచర్స్ ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నో మెన్ ఇన్ ది ప్రైమరీ స్కూల్.
1: అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వారికి చెప్పలేరు.
0: దేర్ఫోర్ దే డిడ్ంట్ టెల్ యూ హౌ టు కంట్రోల్ దిస్ ఫీచర్ విచ్ ఆర్ క్వైట్ నార్మల్ టు మెన్.
1: కనుక హైయర్ సెకండ్ స్కూల్ లోపల అందరూ మగవారే ఉన్నారు.
0: ఇన్ హైయర్ సెకండ్ స్కూల్ వీ హావ్ ఆల్ మెన్.
1: వాళ్ళంతా కూడా కొట్టి తిట్టి తిట్టి అన్ని విధాలుగా శిక్షించి మీకు బుద్ధిని నేర్పవచ్చు.
0: దే కెన్ టీచ్ యూ, ఈవెన్ పనిషింగ్ యూ, even accusing you, they can make you rally round.
1: ఆ విధంగా కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా, ఆ విధంగా శిక్షించుకోకుండా మిమ్మల్ని పెంచితే ఆ గురువులు కూడా గుడ్డి గురువులే గాని మంచి గురువులు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఏ టీచర్ డజన్ పనిష్ యూ అండ్ టీచ్ యూ ప్రాపర్లీ, హీ ఈజ్ నాట్ ఏ టీచర్ ఎట్ ఆల్.
1: దీనికంతా హెడ్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్.
0: అండ్ హెడ్ మాస్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దమ్ ఆల్.
1: హెడ్ మాస్టర్,
0: హెడ్ ఇస్ ద మాస్టర్ హెడ్ మాస్టర్
1: హెడ్ లోపల మాస్టర్ పని లేకుండా పోతే హెడ్ మాస్టర్ ఎట్ అవుతాడు
0: అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో హెడ్ ఇన్ ద మాస్టర్
1: ఏ టీచర్స్ చేసినా కానీ హెడ్ మాస్టర్ దాంట్లో ప్రవేశించాలి
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది టీచర్స్ ది హెడ్ మాస్టర్ షుడ్ ఇన్వాల్వ్ హింసెల్ఫ్
1: చిన్న చిన్న చిన్న తప్పులు కూడా క్షమించుకుంటూ వాళ్ళని పోవాలి
0: అండ్ దేర్ఫోర్ దే షుడ్ కరెక్ట్ ఈవెన్ సమ్ ఆఫ్ ది స్మాల్ మిస్టేక్స్ కమిటెడ్ బై పీపుల్
1: చదువు అంటే కేవలం పుస్తకాలు బట్టి చదవడం కాదు
0: స్టడీ డజన్ మీన్ గోయింగ్ త్రూ ద బుక్స్ అలోన్
1: ఏదో డిగ్రీ తీసుకుంటే పెద్దగా గొప్పవారం కాదు
0: యూ కెనాట్ బి గ్రేట్ బై అక్వైరింగ్ డిగ్రీస్
1: ఎందుకు డిగ్రీలు
0: వాట్ ఫార్ ది డిగ్రీస్
1: అంత కూడా పిచ్చివి
0: ఇట్స్ ఆల్ మ్యాగ్నెస్
1: ఊరికే ఒక మ్యాగ్నెట్
0: ఇట్ ఈస్ సింప్లీ పేపర్ ఆన్ విచ్ ది డిగ్రీ ఇస్ గివెన్
1: మన డిగ్రీ మనకు పెద్దది కాదు
0: సో ఇట్స్ నాట్ ది డిగ్రీ దట్స్ ఇంపార్టెంట్
1: డివైన్ మనకు పెద్దది
0: డివైన్ ఇస్ గ్రేటర్ స్టిల్ హైయర్
1: దాన్ని మీరు సంపాదించండి
0: దట్ యూ షుడ్ అచీవ్
1: అప్పుడే మీరు ధన్యుడవుతారు
0: దెన్ ఓన్లీ యూఆర్ రిడీమ్
1: అప్పుడే మీరు చదివినందుకు సార్థకం అవుతుంది
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్
1: తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు
0: అండ్ పీపుల్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్
1: నాట్ పీపుల్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు
0: పేరెంట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ది ఫాదర్
1: పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు
0: అండ్ పేరెంట్స్ హావ్ సెంట్ యూ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్
1: ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతారు
0: ఇఫ్ యూ రిటర్న్ టోటల్ డిసప్పాయింటెడ్ యువర్ పేరెంట్స్ విల్ బి
1: వాళ్ళని సార్థకం చేస్తుంటే
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ
1: తల్లి తండ్రి గురువు దైవము నలుగురిని కూడా మీరు తెప్పించిన వారు అవుతారు
0: అండ్ నాచురలీ యూ కెన్ ప్లీజ్ యువర్ మదర్ ఫాదర్ ద టీచర్
1: కనుక మీరందరూ మంచి భావం కలిగి సద్బుద్ధుల చేత ఈ సదాచారం చేత ఈ సద్గుణం చేత ఈ సార్థకత పొందండి
0: Therefore, always have good thoughts, the good behavior, the good conduct, the virtues, and the noble qualities.
1: Bhajana bina sur chanti nahi,
3: bhajana bina sukh saath nahi,
1: hari bhajana bina sukh chanti nahi.

कोई अपना नहीं। भजवाओ बिना कोई अपना नहीं।

0: Birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantidi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడా నువ్వు ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: Leka adhyapakulu cheta vineetvantidi kaadu.
0: It's not the one that could be listened to from your teachers.
1: Idi nitya jeevithamlo sahajamuga tana yokka nitya kartavyamlo ee yokka kramashikshana alavarchukovali.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: Idi anni velalu yendu తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం.
0: ది డిసిప్లిన్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ గ్రూప్, ఫర్ ఎవ్రీ సొసైటీ, ఇన్ ఆల్ ఏరియాస్ లైక్ పాలిటిక్స్.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
0: Without discipline you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు.
0: Is no politics at all bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు.
0: Is no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్. త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do భజన.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During భజన, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: On the other hand, if we sing in our own way, you don't feel like listening.
1: కనుకని పాటలు యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: Therefore, in chorus, you should observe discipline.
1: ఇంకా ఆటలు యందు.
0: Then sports.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద రూల్స్ లేడ్ బై ది క్యాప్టెన్.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందంతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కాని మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారమును చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: either in business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాత కోతల యందు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ye vrata ye bhavishyattulo ye vidhamainatundi muppunu teppistundo kanukane motta motta yochinchukoni ee vratanu manam prayogichali.
0: You are writing today, what harm it would put to in future, you should view that point now.
1: Adhikaramunu ye vidhanga manam kaapadukovalante kramashikshana vallane manam kaapadukovali.
0: You can keep up your position by observing discipline.
1: Kramashikshana sariga untunnappudu inkoka rakshana manaku avasaram ledu, mana kramashikshane manalni kaapadutundi.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: Nadaka yendu kani, kuchotam yendu kani, navatam nandu kani, oka vidhamainatundi kramashikshana undali.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: Ippudu kontha mandi nadustu untaru.
0: Some walk.
1: 40 adugulu velapaga undinatundi roadu kuda nadachadaniki chotu undadu. Atu itu ishtam vachinattuga nadustuntaru.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk zigzagly.
1: కానీ ట్రాఫిక్ ఏమీ లేకుండా అభ్యంతరం లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడు కలిగినటువంటి వారం అవుతాము.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే start early, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
0: నాట్ ఓన్లీ యంగ్
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: Many children sit.
1: ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు.
0: They sit in the form of an arrow.
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: They should not sit like that.
1: చక్కగా కూర్చోవాలి.
0: You should sit straight.
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach
1: అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
0: It's quite easy to attain concentration.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
0: You have the spinal
1: column. స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: There are 33 rings in the spinal column.
1: ఇందులో between 9 to 12 ఈ రెండింటి మధ్యలో సుషుమ్నానాడి అని.
0: Between 9 to 12 is present the Sushumna Nadi.
1: అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రార పద్మమునకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది.
0: When you sit straight, the Kundalini will ascend and reach Sahasrara straight away.
1: ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి?
0: What is this Kundalini power?
1: అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణ అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: Those that follow the yogic practice, they say that this kundalini, which is located in the primal base, the mooladhara, will proceed in the upward direction and reach sahasrara.
1: ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
0: It remains there at the basis, at the bottom, mooladhara.
1: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఫాలో దిస్.
1: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ లైక్ టు విత్హోల్డ్ ద ఎయిర్.
1: ఈ గాలి నిలిచిపోవడం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవడం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
0: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
1: ఇది ఒక సర్పము కాదు.
0: It's not serpent.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక విండ్ గాలి.
0: It is not serpent, it is a sort of wind.
1: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
0: It moves, it ascends, passing through these 33 rings.
1: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
0: In order to see that the kundalini will ascend upward, you should sit straight.
1: అందుకోసమే యోగాభ్యాసం చేసేటువంటి స్ట్రైట్ గా కూర్చుంటారు.
0: Therefore, those take to yogic practice will sit straight.
1: అది చాలా మంచిది.
0: It's very good.
1: మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది.
0: It also gives you memory.
1: జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది.
0: You will have memory.
1: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
0: It's quite easy to attain concentration.
1: కనుక మనం కూర్చోవడం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
0: Therefore, sitting also needs discipline.
1: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
0: in order to have this discipline properly,
1: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
0: There are certain observances of purity.
1: మొట్టమొదట
0: first,
1: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should keep our body pure and clean.
1: ఏమిటి ఈ పరిశుద్ధము?
0: What is this cleanliness?
1: నీటితో సోపుతో ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం.
0: యూ కెనాట్ క్లీన్ మియర్లీ విత్ వాటర్ అండ్ సోప్.
1: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ కీప్ ద బాడీ ప్యూర్ యూ షుడ్ టేక్ అండర్
1: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది.
0: త్రూ గుడ్ యాక్టివిటీ ఓన్లీ ది బాడీ ఇస్ ప్యూరిఫైడ్.
1: కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్
1: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
0: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
1: ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
0: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
1: కనుక ఇక్కడ దేహంలో ఉండేటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ టు ది బాడీ?
1: అహం అహం అహం నేను నేను అనేటువంటిది.
0: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
1: ఈ అహం అనేటువంటి ఒక నేను ఎక్కడ పుట్టింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
0: దిస్ ఐ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
0: అండ్ ఇస్ ద మైండ్ ఒరిజినేటెడ్ దేర్ ఆఫ్టర్.
1: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ ద స్పీచ్ ఒరిజినేటెడ్.
1: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore, this I is the son of the spirit, Atma.
1: ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, Atma.
1: Mind నుంచి పుట్టినటువంటిది వాక్కు.
0: And speech is born to this mind.
1: వాక్కు ఆత్మకు great grandson.
0: Therefore, the speech faculty is the great grandson of the spirit.
1: Great grandson for Atma.
0: Therefore, the speech is the great grandson of Atma, the spirit.
1: Atma. Inka mind anetundi grandson.
0: Mind is the grandson.
1: Inka aham anetundi son.
0: Aham is the son.
1: Kabatti great grandson, son, vinantakunu Atma yokka sambandham anetundi kutumbame.
0: Therefore, the great grandson, the grandson and the son belong to the family of the spirit.
1: Atma, mind, aham, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
0: అండ్ దేర్ఫోర్ ది స్పిరిట్ ది ఐ ద మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ.
1: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
0: దేర్ఫోర్ ది స్పిరిట్ ఇస్ ప్యూర్ అండ్ ది మైండ్ హస్ గాట్ టు బి ప్యూర్ దేర్.
1: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
0: అండ్ ది మైండ్ ఇస్ ప్యూర్ నేచురల్లీ ది బాడీ హస్ గాట్ టు బి ప్యూర్.
1: కనుక ఈ మైండ్ కు అహం కు వాక్ కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
0: అండ్ దేర్ఫోర్ బిట్వీన్ దీస్ త్రీ ద ఐ అండ్ అహం ది గో ఇన్ ది మైండ్
1: సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్
1: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
0: At times we go back the promise we made.
1: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
0: There is no other sin greater than this breaking promise.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: Emperor Bali said.
1: పలికి బొంకుట కంటే పాపము పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
0: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
1: కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
0: Therefore, we should keep our words sacred.
1: షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు.
0: Many used to visit Shirdi.
1: అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు.
0: There is one సిరిస్దార్.
1: అతనికి భార్య కుమారుడు 16 సంవత్సరాల కుమారుడు.
0: And he has a wife and 16-year-old son.
1: Bharya kumaruniki baba ante chala vishwasam.
0: Son and the wife, they have full faith in baba.
1: Kaluku variki ee vidhamaitundi addu cheppetundi vaadu kaadu Tarkad.
0: Therefore he never objected his wife or son any time.
1: Oka dinamu mem Shirdi ki vellali annaru bharya kumarudu.
0: The son and wife wanted to go to Shirdi one day.
1: Tappaka velli raandi annaru.
0: He said certainly go.
1: Itanu kevalamu brahma samajamu.
0: He belongs to Brahma Samaj.
1: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
0: As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center.
1: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
0: In spite of fervent prayer by his wife, he never visited Shirdi.
1: అది కూడాను ఒక వీక్నెస్.
0: That is also a sort of weakness.
1: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్ వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రబలిస్తుంటారు.
0: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
0: తార్కాడ్ ద ఫాలో ఆఫ్ బ్రహ్మ సమాజ్ సర్ ఐ డోంట్ కమ్.
1: 16 సంవత్సరంలో కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
0: The 16-year-old son said, Father, I don't go.
1: ఎందుకోసం వెళ్ళకూడదు?
0: Why not? Why don't you go?
1: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
0: I observe all the discipline during worshipping Lord.
1: నేను నైవేద్యం కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
0: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
1: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యాక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
1: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: కనుక నేను షిర్డీకి వెళ్ళను అన్నాడు.
0: సో ఐ డోంట్ గో టు షిర్డి.
1: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
0: ఫాదర్ హాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
1: అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీ వెళ్ళు అన్నాడు.
0: ఫాదర్ సెడ్, సన్, ఐల్ సర్టన్లీ డూ యువర్ జాబ్, బెటర్ యు గో.
1: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
0: అండ్ ది సన్ ఆస్క్డ్, విల్ యు డూ ఇట్, విల్ యు డూ ఇట్ ఆర్ నాట్?
1: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా?
0: Will you worship Baba as I do?
1: బాబాకు నైవేద్యం పెడతావా?
0: Would you offer?
1: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా?
0: Will you receive the offer?
1: మాటి, నేను పోతాను షిరిడికి, లేకపోతే నేను పోను అన్నాడు.
0: Give the promise, then I'll go to Shirdi, not otherwise.
1: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనసు కరిగింది.
0: Watching the determination of the son, the heart of the father melted.
1: ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
0: The father appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
1: కుమారునికి మాట ఇచ్చాడు నేను చేస్తాను.
0: He promised his son.
1: ఇచ్చాడు, కుమారుడు తల్లి వెళ్ళినారు.
0: The son and the wife.
1: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము రెండు దినములు మూడు దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
0: The father worshipped as per the promise given to his son for
1: 2 to 3 days.
0: He was also offering candy every day.
1: తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము.
0: Before he dined,
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: The procedure is followed for a couple of days.
1: మూడవ దినము గురువారం వచ్చింది.
0: The third day, Thursday.
1: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
0: He has got an important work there in the court.
1: తిరిగి స్నానం చేశాడు.
0: He had his bath.
1: పూజ చేశాడు.
0: He worshipped.
1: ఇంత టిఫిన్ తిన్నాడు.
0: He had tiffin.
1: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు.
0: He has put on his dress and went to his office.
1: తిరిగి భోజనానికి వచ్చాడు.
0: He returned for lunch.
1: భోజనానికి కూర్చున్న తర్వాత
0: as he sat there,
1: వంట వాడిని అడిగాడు.
0: He asked the cook.
1: Hey, ఆ ప్రసాదం తీసుకుంరా పెట్టు అన్నాడు.
0: He asked the cook, bring the prasad here.
1: వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు నాడు అన్నారు.
0: Cook said, sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship.
1: చాలా బాధపడ్డాడు.
0: He felt very sad.
1: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
0: That he could not keep up
1: this promise. బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ.
0: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
1: రెండవ దినము షిరిడి లోపల తార్కర్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు.
0: On the following day, the Thargat's son and wife came to do namaskar to Baba.
1: నేను నిన్నంతా నేను బాగ్రాకు పోయి వచ్చాను.
0: He said, I went to Banga yesterday.
1: కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు.
0: Nobody served me their food.
1: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు.
0: The candy that you offer every day is not
1: enough. చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
0: I returned very hungry.
1: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
0: Baba asked that young boy, would you give me anything now to eat?
1: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
0: Boy was shocked.
1: విడిది ఇంటికి వెళ్ళాడు.
0: He went home.
1: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
0: He sat on the lap of the mother, went on crying.
1: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
0: Father made me the promise.
1: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
0: But he didn't make an offer.
1: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
0: So Baba returned disappointed at
1: home. అమ్మా నేను ఇంక ఇక్కడనే ఉండను.
0: Mother, I won't stay here.
1: నా క్రమశిక్షణ నేను తప్పను.
0: I will certainly follow my discipline.
1: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
0: He said, I will return home Bangra.
1: అనేటప్పటికి బాబా చెప్పి పంపించాడు.
0: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ టు గో.
1: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
0: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
1: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
0: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
1: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
0: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
1: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
0: Your father has gone back the promise, but not you.
1: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది.
0: You will certainly see my grace.
1: బాబు నీకు ఎంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు.
0: You stay here so long you wish to stay.
1: కానీ అంతకాలం కూడా నువ్వు కొంచెం నిరాశగాని అసంతృప్తిగాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
0: But he spent all the time in Shirdi, totally depressed and frustrated.
1: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
0: After 10 days he returned.
1: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు.
0: ద మూమెంట్ సన్ కేమ్, ద ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఎక్స్క్యూజ్ మీ.
1: నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు.
0: యు ఆర్ యంగ్,
1: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
0: బట్ ఐ సీక్ యువర్ పార్డన్.
1: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు,
0: క్షమాపణ
1: నాకు కాదు బాబాకు చెప్పు అన్నా.
0: యూ షుడ్ సీక్ ద పార్డన్ ఫ్రమ్ బాబా, నాట్ ఫ్రమ్ మీ.
1: ఏ సమాజంలో ఉండినప్పటికీ
0: యు మే బి ఇన్ సమాజ్,
1: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ,
0: యు మే ఫాలో ఎనీ కల్చర్,
1: మాట మాత్రం ఒక్కటే,
0: ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ సే,
1: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
0: ఇట్ మే బ్రహ్మ సమాజ్,
1: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును,
0: ఇట్ మే బి ఆర్య సమాజ్,
1: నాది దైవ సమాజం కావచ్చు,
0: ఆర్ దైవ డివైన్ సొసైటీ,
1: కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే,
0: వాట్ ఎవర్ సమాజ్ మే బి బట్ ఓన్ ప్రామిస్,
1: సత్యం ఒక్కటే,
0: ట్రూత్ ఈజ్ వన్,
1: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము,
0: యూ షుడ్ ఫాలో ట్రూత్, ఇట్స్ ఎసెన్షియల్,
1: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు,
0: యు ఆర్గ్యూ దేర్ ఇన్ ద కోర్ట్ ఫర్
1: జస్టిస్, సత్యమే లేకపోతే ఎన్ని జీవులు, ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి,
0: ఇఫ్ యు డోంట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ మెనీ ఫ్యామిలీస్ విల్ బి రూయిన్డ్, కనుక తండ్రి
1: నీవు లా చదివావు,
0: యు స్టడీడ్ లా,
1: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు,
0: మను టాట్ ధర్మ ఇన్ వెరీ వేస్,
1: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు,
0: వెన్ యు డోంట్ ఫాలో ట్రూత్ ఆల్ యువర్ లా వుడ్ బి లాలెస్,
1: అనే ఆ పిల్లవాడు చెప్పాడు,
0: సో ద బాయ్ సెడ్
1: తండ్రి నీవు లాయర్ కా లాయర్ కావద్దు అన్నాడు,
0: ద బాయ్ సెడ్ ఫాదర్ యు షుడ్ బి ఎ లాయర్ బట్ నాట్ ఎ లాయర్,
1: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది,
0: దేర్ఫోర్ వెన్ యు ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యు విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ,
1: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి,
0: దేర్ఫోర్ వి షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ బై గుడ్ యాక్టివిటీ,
1: మొట్టమొదటి డిసిప్లైన్,
0: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్,
1: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండునంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి,
0: దేర్ఫోర్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఇన్ ఫాలోయింగ్ డైలీ రొటీన్ వీ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.

0: ప్రీతిగ యోచన చేయు మానవ, నీవే పెద్ద సుఖంబు పొందితివో, ప్రీతిగా యోచన చేయు మానవ. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living there should be
0: discipline. ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach will accommodate.
0: అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess it leads to indigestion.
0: కానీ ఒక్కొక్క తూరి మనము దానిని పాటించడం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and

0: ఏం చెప్తున్నావు? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from inside. Therefore, you eat to the extent needed.
0: ఎక్కువ బాగా రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం.
1: Because it's tasteful, you eat more.
0: అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు. బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు.
1: వైశ్వానర విల్ కాషన్ యూ, డోంట్ ఈట్ ఎనీ మోర్, డోంట్ ఈట్ ఎనీ మోర్.
0: కానీ దీని మాటలు ఏమాత్రం వినడు.
1: బట్ హీ వోంట్ పే హీట్ టు ది ఇన్స్ట్రక్షన్.
0: చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు.
1: బట్ హీ గోస్ ఆన్ లోడింగ్ విత్ ఆల్ ది రైస్ పుడింగ్ ది పాయసం.
0: కానీ కడపటికి తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై
0: ఈటింగ్. ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో డిసిప్లిన్ యూ విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దిస్ సిక్నెస్ దట్ విల్ పుట్ యూ ఇన్ సో మెనీ అదర్ డిసీజెస్.
0: సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము.
1: ఇట్ ఇస్ ద సెంటర్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్.
0: స్టమక్ లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగంలో బయలుదేరుతుంది.
1: వెన్ ద స్టమక్ ఇస్ అప్సెట్ ఇట్ విల్ గివ్ వే ఫర్ ఎనీ కంప్లైంట్.
0: కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుమని, ఒక భాగం ఖాళీగా వదిలిపెట్టాలి.
1: సో వన్ పార్ట్ ఇన్ ద స్టమక్ షుడ్ బి కెప్ట్ ఎంప్టీ.
0: ఈ విధమైనటువంటి జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: వెన్ ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ అండర్ డిసిప్లిన్.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: ఎవ్రీ డే వీ షుడ్ అబ్జర్వ్ దిస్ డిసిప్లిన్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి.
1: ఆల్ దట్ వీ డూ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ది ఈవినింగ్ వీ షుడ్
0: ఫాలో. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ డిసిప్లిన్.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉండాలి.
1: దెన్ ది లైఫ్ విల్ బి డిసిప్లిన్.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే సుర్మక కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: దిస్ కర్మ యోగ విల్ గివ్ యూ ఆల్ ద స్కిల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: మానవుడు కర్మాధికారి.
1: సో మ్యాన్ హస్ గాట్ అథారిటీ ఆన్ హిస్ యాక్షన్.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవ అధికారశ్చ అని.
1: అవర్ ప్రెసిడెంట్ ఆల్సో కోట్స్ దిస్ శ్లోక.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: యూ షుడ్ ఎక్సర్సైజ్.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుంది.
1: Should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనం ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: Pustakamul patinchitini.
1: I have gone through the
0: books. Purtiga chuchiti.

0: With folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: సో షుడ్ ఫోల్డ్ అవర్ హ్యాండ్.
1: ఇది అజ్ఞని అచ్చితినంచును గర్వమేల.
0: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది స్కాలర్షిప్ యు హావ్?
1: ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడ.

0: ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
1: This is the first step in spiritual path.
0: ఏమిటి ఈ అస్తికం మార్చడం?
1: What is this folding of the hand?
0: నమస్కారము.
1: We say నమస్కార.
0: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of నమస్కారం?
0: ఐదు కర్మేంద్రియములు.
1: ఐదు
0: జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్స్ ఆఫ్
0: దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము.
1: We unify all the 10 senses here
0: in
1: folding of hands.
0: Unity in diversity.
1: Unity in diversity. That's namaskara.
0: కనుకనే unity in diversity. అన్నిటినీ ఏకంగా చేయటమే నమస్కారం.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్
0: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
1: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుకనే ఆధ్యాత్మికంలో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
1: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
0: నా మమ నేను కాదు.
1: నా మమ ఐఎమ్ నాట్.
0: నమస్కారం అంటే నేను కాదు.
1: నమస్కారం
0: అహంకారం నిర్మూలమే.
1: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
0: మమ అంటే అంతా నాదే.
1: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైండ్.
0: నమమ అంటే ఏది నాది కాదు.
1: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
0: కనుకని అంతా నీదే స్వామి.
1: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ
0: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
1: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
0: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
1: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
0: కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
1: But in the present day, no one knows what discipline is.
0: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
1: They have no knowledge of sense control either.
0: ఈ senses control చేయాలి.
1: One has to
0: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
1: Eyes see somewhere.
0: కాని కన్నులకు బుద్ధి చెప్పాలి.
1: But you should teach your eyes.
0: ఓ నేత్రమా.
1: ఓ ఐ.
0: నీవు దేనిని చూస్తున్నావు?
1: What is that you see?
0: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
1: You should not have bad looks.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what
0: is
1: good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక నీవు మంచిని చేయి.
1: So do good.
0: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
1: Therefore see good, do good and be good.
0: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
1: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
0: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
1: Others may talk to you again and again, but you should have control over your talk.
0: Vidyarthulara,
1: students,
0: ee naadu
1: today
0: mrugamulu pachulu kudanu konni kramashikshanu paatisthunnayi.
1: Today animals and birds follow discipline.
0: Kaani inta chadavulu chadivi inta medha shakti undi inta telivitetalu undi kudanu మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
0: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
1: యూ వాచ్ వెరీ క్లియర్.
0: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి.
1: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
0: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
1: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్.
0: దినమునకు 1 అవర్
1: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే.
0: సైలెంట్ మౌనం.
1: అబ్జర్వ్ సైలెన్స్.
0: పక్షులు కూడా అంతే.
1: బర్డ్స్ ఆల్సో సో.
0: ఒక గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది.
1: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్.
0: కానీ
1: బట్
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాప
1: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
0: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు.
1: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
0: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
1: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
0: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
1: If anyone observes silence, we make fun of them.
0: Recha atana silence ni follow chestunnadu manamu follow chestam ani enta utsahanga munduku ravali.
1: We should come forward with all the enthusiasm watching that man who observes
0: Brahman
1: silence.
0: Ante evaru nishabdam brahma.
1: Who is brahma?
0: Silence is the god.
1: Silence is god.
0: Adi nishabdamuloni shabdame brahma.
1: There is sound in silence, that is brahman.
0: Chusara anta goppatanam untundadi ee yokka matala yokka adupu lopala.
1: Therefore, when you control your talk, there's mighty things that
0: talk,
1: you can achieve.
0: Talk, not talk.
1: In talk, there's mighty things that you can achieve.
0: కనుక టాక్ ని కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది.
1: సో వెన్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్ యూ కెన్.
0: ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు?
1: వై సచ్ పవర్ ఇస్ గిఫ్టెడ్ దేర్.
0: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండదు, రెండో పవర్ లేదు.
1: Eyes have got the power to see, not the
0: second. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండదు, ఇంకొక పవర్ లేదు.
1: Ears can only hear, no other.
0: ముక్కుకు వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు.
1: Nose can only smell, nothing else.
0: కానీ టంగ్కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్.

0: But the tongue has got two powers, double power.
1: ఒకటి టెస్ట్ చేస్తుంది.
0: One it tastes.
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది.
0: Second it can talk.
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి.
0: As the tongue is so powerful, it must be put under control.
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి.
0: As the tongue is more powerful, it should be kept under check.
1: చాలా మందికి తెలుసు, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కార్ లోపల నాలుగు టైర్స్ ఉంటాయి.
0: Car has four tyres.
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది.
0: The front tyres will have more of air.
1: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది.
0: The tyres behind will have less
1: of air. అది తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు.
0: A person who doesn't know will pump air equally among all the four tyres.
1: అది మంచిది కాదు.
0: It's not good.
1: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి.
0: If it is in excess, you should.
1: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి.
0: If it is less, you should increase.
1: ఇది ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్.
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ అట్ దట్ టైం.
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు.
0: హీ హాస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్.
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు.
0: హీ హాస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ.
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు.
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్ ఫిష్.
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు.
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్.
1: వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కలుచుకుంటాయి చేపలు, అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు.
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్, దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్.
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హెస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్.
1: చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు.
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్.
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము.
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమ్రా చిన్న వయసులో ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో.
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పుడు నుంచి నీకు ఎందుకు ఈ భక్తి,
0: why devotion at this age?
1: యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్ చిల్డ్రన్.
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు.
0: యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ.
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ.
0: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్.
1: పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఏమి, సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి.
0: హస్ సెట్ ఎ టైం టేబుల్, ఎవ్రీ వన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ.
1: ఒకనాడు బ్రహ్మానందము
0: వన్ డే
1: వెళ్ళాడు బోట్ లో.
0: ఇట్ వాజ్ ది టర్న్ ఆఫ్ బ్రహ్మానంద. హి వెంట్ ఆన్ హిస్ బోట్.
1: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు.
0: ద బోట్మెన్ సా దిస్ ఆకర్ రోబ్డ్ బ్రహ్మానంద.
1: ఇంకా మొదలు పెట్టారు దూషణ.
0: దే స్టార్టెడ్ క్రిటిసిజం.
1: ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకొని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను, దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు.
0: ద బోట్మెన్ వెంట్ ఆన్ అక్యూజింగ్ రామకృష్ణ. హియర్ ఇస్ అ మ్యాడ్ క్యాబ్, హియర్ ఆర్ మ్యాడ్ క్యాబ్, ది చిల్డ్రన్ హియర్.
1: పిచ్చివాడిగా చూచేటువంటి వారు.
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్.
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు
0: బ్రహ్మానంద. కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్.
1: కానీ ఏం చేయగలడు, మెత్తనివాడు, నోరు మూసుకున్నాడు, వెళ్ళాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి పడవలేక రావాలంటే మరి భయం.
0: He's a very soft man. He could not give reply. He came home with the fear.
1: తిరిగి ఏమి విమర్శిస్తారు ఏమిటో అని భయం.
0: As he returned, he was fear stricken because anything may happen on the way.
1: తిరిగి వచ్చాడు.
0: He returned.
1: బ్రహ్మానంద రామన్నాడు.
0: పరమహంస కాల్డ్ బ్రహ్మానంద. కమ్
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు ఏడ్చుకుంటూ.
0: యు ఆర్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
1: ఎందుకోసం ఏడుస్తున్నావు?
0: దెన్ వై డు యు క్రై?
1: స్వామి,
0: స్వామి,
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు.
0: People are using very harsh words which they are not
1: చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు.
0: దే ఆర్ క్రిటిసైజింగ్ యూ ఇన్ స్ట్రాంగ్ వర్డ్స్.
1: మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్.
1: మిమ్మల్ని విమర్శించుతున్నారు, నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
0: I am very sad because they were criticizing you.
1: కోపం వచ్చింది రామకృష్ణకు.
0: రామకృష్ణ
1: చీచి, గురు దూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీవు, ఒక శిష్యుడా నీవు, ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు.
0: రామకృష్ణ సార్, బ్రహ్మానంద, యు ఆర్ ఎ డిసైపుల్, కెన్ యూ హియర్ ఆల్ ది అక్యూజేషన్ చార్జెస్ మేడ్ అగెన్స్ యువర్ టీచర్? గెట్ అవుట్, యూ హావ్ నో ప్లేస్ హియర్.
1: ఎట్లా నువ్వు వింటూ వచ్చావు?
0: హౌ కుడ్ యు లిసన్?
1: గురు దూషణ వినటం నీకు పాపం కాదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎ సిన్ టు లిసన్?
1: దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అని ఉన్నాడు.
0: దే కమిటెడ్ ఎ సిన్ ఇన్ అక్యూజింగ్ మీ అండ్ యూ కమిటెడ్ ఎ సిన్ ఇన్ లిసనింగ్ టు దట్.
1: కానీ ఏం చేయగలడు?
0: వాట్ ఈస్ దట్ యు కుడ్?
1: తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు.
0: హి క్రైడ్ ఫర్ ద సెకండ్
1: టైం. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది.
0: సెకండ్ డే వాస్ ది ఛాన్స్ ఆఫ్ నరేన్.
1: ఇది వివేకానంద.
0: వివేకానంద
1: ఇతను పోతూ పోయాడు.
0: ఈవెంట్
1: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
0: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
1: అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
0: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
1: పడవ ఎక్కాడు.
0: హి గాట్ ఇంటు ద బోట్.
1: టికెట్ తీసుకున్నాడు.
0: హి పర్చేస్ టికెట్.
1: హే నోర్ మూయ్.
0: అరే షట్ అప్ హి సెడ్.
1: ఎవరు తిట్టున్నారు వారు నోరు మూయ్ అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ టు షట్ అప్
1: ఫస్ట్. కానీ వాడు ఇంకా తిట్టు వచ్చాడు.
0: షల్ హి వెంట్ ఆన్.
1: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
0: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్
1: చీక్స్. ఒక ఎత్తుకున్నాడు. ఈ గంగల వేసేస్తానని.
0: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గ్యాంజెస్.
1: భయపడిపోయారు.
0: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
1: ఎవ్వరూ ఇంకా తిరిగి నోరెత్తలేదు.
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
1: తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం.
0: హి వెంట్ దేర్, బ్రాట్ ద ఫిష్ అండ్ వాస్ రిటర్న్.
1: ఎవ్వరు మాట్లాడలేదు.
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్ నరేన్ కమ్ హియర్.
1: ఏం జరిగింది?
0: వాట్ హ్యాపెండ్?
1: నిన్న బ్రహ్మానందం జరిగిందే జరిగింది అన్నాడు.
0: సేమ్ థింగ్. వాట్ హ్యాపెండ్ యెస్టర్డే టు బ్రహ్మానందం?
1: ఏం చేశావన్నాను.
0: వాట్ డిడ్ యు డు?
1: నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగల వేయడానికి ప్రయత్నించానన్నాడు.
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ ది క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
1: రామకృష్ణ
0: వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గ్యాంజెస్.
1: చీ చీ చీ చీ చీ. వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నీ నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
0: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
0: Then Narendra said,
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
0: He is also a member of Brahma Samaj.
1: స్వామి,
0: స్వామి,
1: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Tire lopala gaar ekkuga unnadani teeseyala, takkuga unnadani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to push
1: gaar takkuga untundali kanukane nen baagu udanu.
0: The tire of Brahmananda, there is less of air, therefore
1: temper chala short temper, dinu tagginchali.
0: నరేన్ ఈ షార్ట్ టెంపర్డ్, దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి కట్.
1: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధలు జరపాలి.
0: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
1: కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు.
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
1: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఎంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు.
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
1: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్.
1: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకొని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
0: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్ దట్
1: యు ఫెచ్. అందరికి సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను,
0: సో ది స్పిరిచువల్ ఫార్మ్,
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణ అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
0: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, గాడ్ విల్ గివ్ దెమ్ ది కెపాసిటీ, ది అబిలిటీ.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో.
1: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
0: Without discipline, you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా, ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
0: If we are in one way on one day, in a different way on another day, a small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉండినప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
0: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
0: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
1: స్థలము మారినప్పటికీ
0: ప్లేస్ మే చేంజ్.
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలు 6 గంటలే.
0: ద టైమ్ మే బి మే చేంజ్.
1: 6 గంటల టైంలో నీవు బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నువ్వు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
0: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
1: you will be here.
0: Place will come to you. You need not come to the place.
1: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: So you should certainly follow the discipline.
1: క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తొస్తాయి.
0: If you follow the time and the discipline, the place will follow you.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యంన కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: It is the time that swallows this body, life.
1: కానీ కాలుడు కాలాన్ని కూడా మింగేటువంటి వాడు.
0: అండ్ ది కాల్ ఆల్సో స్వాలోస్ ది టైమ్. ఉంది
1: కనుకనే కాలుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: అతనే దైవము.
0: కాలుడు ఇస్ గాడ్.
1: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
0: కాలుడు ఇస్ నాట్ యమ.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే, అతనే కాలుడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
1: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: సన్ హ్యాజ్ ఎ సన్.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: యమ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: నాచురల్లీ స్టూడెంట్స్,
1: సూర్యుడికి, సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: స్టూడెంట్స్ విల్ నాచురల్లీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హ్యాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ.
1: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
1: ఎత్తనగా
0: హౌ,
1: కాలుడనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైమ్.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: The time is there because of sunrise and sunset.
1: కనుకని సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటిది కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When once the sunrise, we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 6కు 12 గంటలు జరిగిపోయింది.
0: So sunrise and sunset.
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 hours. Who is responsible?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: It's born out of whom?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: It's because of sun.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say, naturally we say that he belongs to the sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్స సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్
1: డౌట్ వాట్సెవర్. మన పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్,
1: ఇవన్నింటినీ కూడా మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: Because we take it in the worldly way, we don't believe them.
1: Chaala porapaatu.
0: It's a mistake.
1: Ee opika pettukoni dani chakkaga inquire chey.
0: Be patient and inquire clearly.
1: Appude neeku sariyainatuvanti hrudayam tikkutundi.
0: Then you will have the proper answer.
1: Ippudu Vishnu unnadu, Lakshmi undi, Saraswati undi, veerandariki edo kamalamulu ani petti aa kamalamulu nunchi vaaru udbhavinchinattiga pettunnaru.
0: We have the Vishnu and Lakshmi. We say that they're born out of the lotus flower.
1: Adiye hrudayamu, hruday kamalamu.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచే పుట్టేటువంటి సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: గుడ్ అండ్ బ్యాడ్ అరైజ్ అవుట్ ఆఫ్ యూ.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక
0: సో
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
0: బికాస్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, యూ కెనాట్ డిస్మిస్
1: ఇట్. కొంచెం డౌట్స్ అంతా నిర్మూలన చేసుకో.
0: గెట్ ఆల్ యువర్ డౌట్స్
1: క్లారిఫైడ్. నిశ్చింతగా ఉంటుంది.
0: అండ్ బీ పీస్ఫుల్.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: హూ కంపోజ్ దెమ్?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు, మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: ది పురాణాస్ ఆర్ కంపోజ్డ్ బై గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస.
1: గొప్ప విద్యావంతులు,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: సచ్ నోబుల్ పీపుల్.
1: అంత విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
1: కవులు కాదు.
0: దే ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
1: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు, మహర్షులు, మహర్షులు.
0: దే సేజెస్, గ్రేట్ సేజెస్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దే.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
1: నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: avanni
0: true.
1: Avanni goppa aadarshale.
0: They are all great ideals.
1: Ante gaani tappu margam em raayaledi.
0: They will never take you to the
1: wrong. Avanni em chedapaledi.
0: They never spoil.
1: Avanni em peda margam pattinchaledi.
0: Nobody is directed in the wrong way.
1: Kanni satya margani nirupistu vastunnayi.
0: It proves the truth, path of truth.
1: Aadarsha grandhalu anni kudanu.
0: They are all ideals. Ideals.
1: Aadarsha grandhalaku aadarsha jeevitham kuda kavali.
0: We need ideal life to follow the ideal text.
1: Ideal life kavalanukunte matalu tagginchali.
0: In order to lead an ideal life,
1: దైవాజ్ఞలు శిరసావహించాలి.
0: We should follow God's command.
1: డిసిప్లిన్ మనం పాటించాలి.
0: We should observe discipline.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు మన డిసిప్లిన్ వదలకూడదు.
0: Under any circumstances, we should never give up discipline.
1: చారా తర్కాడే సన్ 16 సంవత్సరం యొక్క పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
0: You see, the son of Tharkad, though age is 16, he took promise from his father.
1: కట్టగడబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కూడా కోరుకున్నాడు.
0: Ultimately, it led to a situation that the father had to seek pardon.
1: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
0: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
0: But the same Atma, the Spirit is present in
1: సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: ఇది పెద్దవారు సత్యం, ఇది చిన్నవారు సత్యం అని లేదు.
0: There is nothing like the truth of youngster
1: and truth of elder.
0: It cannot be Brahmin truth and the truth of Shudra.
1: అందరికి సత్యం సత్యం ఒక్కటే.
0: The truth is one to all.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ, నాన్ జ్యువల్.
1: ఏకం ఏవ
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్. ఓన్లీ వన్.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
0: We should observe the truth and
1: ఇలాంటి సంస్కృతినంతా కూడా భారతదేశం నందు అనేకంగా కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టీచర్స్ ఇన్
1: సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధమైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
0: The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world.
1: Culture lo etti doshamu ledu.
0: There's no mistake in our culture.
1: Alanti pavitramainatundi divyamainatundi navyamainatundi bhavyamainatundi ee bharatiya yokka sanskrutini manam viduvaraadu maruvaraadu.
0: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat.
1: Buddhi poyinattuga pokoodu.
0: We should not act according to our mind.
1: Daani patti deni venku teppinchali.
0: You should have control over
1: culture ni follow cheyamani cheppina daniki sareyinatundi oka shasanam cheyali.
0: And you should command your mind to follow the culture clearly.
1: Ee manasu ishtam vachinattu povachunu.
0: The mind may go in a wayward way.
1: Kaani nee vadalakoodu.
0: But don't never give
1: mind
0: it up.
1: Mind is your servant.
0: Mind is your servant.
1: You are not a mind servant.
0: You are not the servant of the mind.
1: మైండ్ నీ సర్వెంట్.
0: మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ మేక్ యూస్ ద మైండ్ యాజ్ యువర్
1: బానిస్ కాకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ బి ది సర్వెంట్.
1: కానీ బానిస్ కావాలి ఎవరికి? బాధ కావాలి దైవానికి బానిస్.
0: యూ షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramana said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheya valara.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడనే.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడా నువ్వు దాసుడనే.
0: ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్.
1: చక్కగా ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్స్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడ అరుకులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కాని ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కాని ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఈజ్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హీ టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ బ్రాడ్ బై కుచేల.
1: ఆ బట్టలో
0: సమ్ రిమైన్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుంది.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నది అని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఈజ్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హీ వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ హిస్ కంటెయిన్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: హృదయం కృష్ణునికి తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణికి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఇస్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుక కుచేలుని తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: You are the servant of Kuchela.
1: మీ దాసురాలు నేను.
0: I am your servant.
1: కాబట్టి దాసురాలకు కూడా ఒక భాగం ఉంది కదా.
0: So as your servant I too have some due share.
1: కాబట్టి మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది.
0: So I must have my own care. She started.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: All the spiritual topics are so broad minded.
1: థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: The divine will and divine thoughts are so majestic.
1: కానీ మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: We don't understand them and take them for granted in easy way.
1: కనుక
0: సో
1: భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు.
0: గాడ్ ఈస్ బ్రాడ్ మైండెడ్.
1: కేవలం నేరో మైండ్ కాదు.
0: నెవర్ నేరో మైండ్.
1: ఆ హృదయం మరొకరికి లేనే లేదు.
0: నో వన్ హాస్ గాట్ సచ్ కైండ్ ఆఫ్ హృదయం.
1: ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు.
0: ఇస్ ఓన్లీ గాడ్ కెన్ పొసెస్, నో వన్ ఎల్స్.
1: ఎన్ని విధములు మీరు కంపేర్ చేసినా కానీ గాడ్ కి తప్ప మరొకరికి రాదు అది.
0: ఓన్లీ గాడ్ కెన్ అటైన్, గాడ్ కెన్ హ్యావ్.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: దెన్ కుచేల అండర్స్టూడ్.
1: ఇంటికి పోయి చూచాడు.
0: హి రిటర్న్ హోమ్ అండ్ సో
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: హి సో మ్యాన్షన్స్ అరౌండ్.
1: తన పిల్లలు, తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: హి సో ద చిల్డ్రన్, ద వైఫ్ ఇన్ ఫ్లూయెన్స్.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: ద వైఫ్ కేమ్ అండ్ ఫెల్ట్ హిస్ ఫీట్.
1: నాథ,
0: హస్బెండ్,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: God is broad minded, what a vast heart has he.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: No one has got that kind of majesty. కానీ
1: నిన్ను చూచావా, అతను నీతో మాట్లాడాడా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say?
1: దేవి
0: said, wife,

0: గేట్ ఇమిడియట్లీ సెంట్ ఎ మెసేజ్.
1: నన్ను చూచినంతనే దిక్కున గద్దె దిగి నగుమోముతోడ నన్ను అండజేర్చే.
0: ద మూమెంట్ హీ సా మీ విత్ ఆల్ ద స్మైల్స్ హీ హగ్డ్ మీ.
1: మొరరించి మోము వాచినట్టు ఎగా దిగా చూచి కౌగిటం బిగుసుకునియే.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: ఏ మందు ఆతని దీన పరత.
0: What can I say about his compassion?
1: పేద కుచేలుని అటుకులు పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరా.
0: Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of bitter rice?
1: ప్రేమయే తాను తానే ప్రేమయవును.
0: హీజ్ లవ్. లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్.
1: తానే ప్రేమ, ప్రేమే తాను.
0: హీజ్ లవ్. లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్.
1: ఇంకొకటి ఏ మాత్రం వర్ణించడానికి వీలు కాదన్న.
0: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఇన్ ఫోర్.
1: చూచావా అంత విశాలమైనటువంటి యొక్క భావము ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్స్ లవ్ ఇస్ వన్ ఆఫ్ ఎక్స్పాన్షన్.
1: కానీ భక్తులదంత కంట్రాక్షన్ లవ్.
0: బట్ దట్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ కంట్రాక్షన్. నారో మైండెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రూమ్ లోపల
0: దేర్ ఇన్ ద రూమ్
1: మన హాస్టల్ వార్డెన్,
0: ది హాస్టల్ వార్డెన్,
1: స్టూడెంట్, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు.
0: స్టూడెంట్ దే వర్ ఆల్ దేర్ ఇన్ ద రూమ్.
1: నిన్నటి దినము
0: యెస్టర్డే
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు.
0: ఆల్ టీచర్స్ స్టేయింగ్ దేర్ ఇన్ ద హాస్టల్ గాట్ దిస్ చైర్ స్పెషల్లీ మేడ్.
1: అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు బి రెడీ ఫర్ 70th బర్త్డే.
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇట్ రెడీ.
1: నిన్నటి దినం వచ్చింది.
0: ఇట్ కేమ్ యెస్టర్డే.
1: వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: దే ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి. దే సెడ్ స్వామి,
1: బాబు నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ సెడ్ ఐ ఆల్వేస్ గివ్ బట్ ఐ విల్ నెవర్ రిసీవ్.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్
1: ఇదిగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ యాక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు, ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీల్లేదు స్వామి, మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు.
0: స్వామి వి కాంట్ కీప్ ఇట్, యు మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వి బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్, మంచి పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్, నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్.
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్ బిట్వీన్
1: ఎయిర్ పాకెట్స్,
0: సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవే కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంది.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సెడ్,
1: వార్డెన్,
0: వార్డెన్,
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం,
1: బియ్యం, రైస్.
0: ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నారు.
0: యు టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యము,
0: బాస్మతి రైస్,
1: బాస్మతి రైస్,
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడింటికులను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school and that of the
1: Warden
0: institute.
1: Warden cheppadu, Swami, pillai dabbanta untundadi, daniki ippudu bayata tetti chuste 1,000, 1,100 itlanta untundi, dabbu isthamu annaru.
0: The warden said, people charge outside, we'll certainly pay.
1: Are pichivada inta kaalam aipoyi nannu ideena telusukotam.
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 bags nenu teesukoni pomani enta premato nenu pedda hrudayamto nestunte chinna hrudayamto meeru dabbu ani cheppini paartistunnara, idi enta tappu annanu.
0: With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga,
0: why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ది మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను నీకు 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: ఫాదర్ టెల్స్ సన్ ఐ యామ్ హియర్ న్యూ పేర్ పే మనీ.
1: తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? స్వామిది ఇంత పెద్ద హృదయం కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం.
1: మీ హృదయానికి
0: you should have broad mindedness.
1: మీరు నావాలనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: When once we say swami we believe
1: మా స్వామి మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి.
0: You have got every right to say మా స్వామి మా స్వామి.
1: రైట్కి తగినటువంటి ఒక శక్తిని మీరు సంపాదించుకోండి.
0: Have that right, earn it.
1: అదే నాకు చాలు.
0: That is enough for Bhagavan.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటము చదువుకోవటం పోవటము ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: Otherwise if you come here study and go what for is that?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: All this study is useless.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: It's not that you should learn.
1: హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: You should expand.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: Whatever Swami says you should follow.
1: అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: Then only you will attain the state of bliss.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: You cannot have total bliss.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్
1: బ్లిస్ ఆఫ్ భగవాన్. నేను రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్ రెడీ.
1: అయితే ఒక్కటి మీరు చూడండి.
0: బట్ యూ టేక్ వన్ పాయింట్.
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫర్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాం.
0: యూ గో ఆన్ మూవింగ్
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బీ రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది.
0: వెన్ వన్స్ ఫోటోగ్రాఫర్ సేస్ రెడీ ఇఫ్ యు ఆర్ స్టడీ యూ విల్ హావ్ ద ఫోటోగ్రాఫ్.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు. అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కానీ భగవంతుడనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer God when he will ask you to be ready you
1: కాబట్టి ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో.
0: When he clicks the camera we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో పోయి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్.
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుండాలి.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: బి ఆల్వేస్ రెడీ.
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరైనటువంటి యొక్క తత్వం.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: when there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema Swaruplaina Vidyarthulara.
0: Students, embodiments of love.
1: Manavatvam ento pavitramainadi ainappatikini tanu sahavasamunu puraskarinchukoni tana yokka manchi cheddalu marutu untayi.
0: Human life is no doubt sacred, but however, good and bad interchange depending on the company.
1: Inumu mattilo vesinappudu ఇది తుప్పుబడుతుంది.
0: When once iron is in the company of mud, it gets rusted.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
1: Dust galito cherite gaganam varaku egurutundi.
0: The dust in the company of air will go up to the sky.
1: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: Paiki egurutaku rekkalu levu dust ku.
0: The dust has no wings to fly high.
1: Krindiki digutaku kaalu levu.
0: Nor has it the legs to go down.
1: Sahavasa prabhavam chetane paiki eguratam krindiki digatam rendu kudunu jarugutu untadi.
0: It's only the effect of company that makes it go up or go down.
1: Kanuka sahavasa dosham anetundidi sahavasa mel anetundidi manam chesetundi vari manchi cheddalapaine aadharapadi untuntadi.
0: The company depends on the good and bad qualities of the people around you.
1: Kanukane sat sangattam nissangattam nissangattam nirmoolattam nirmoolatve nischalatattam nischalatattve jeevanmu. Sat sangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andistundi.
0: When we are in good company, naturally we entertain sacred ideas and attain divinity.
1: Dusangamto cherinappudu manaku durbhavamulu duralochanalu duschintalu manasulo praveshinchi aneka vidhamainatundi duskaryamullo purikolputundi.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: Kanuka మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: Kanuka pasuttamu manavurkante kinda sthayilo unnatundi.
0: Animal is below the level of man.
1: Daivasthanamu manavuniki pai sthanamlo undetundi.
0: Divine is above man.
1: Kanukane manavudu madhya lokamlo untunnadu anaga madhyalo untunnadu.
0: Man is in between the two.
1: Itti madhyalo undinatundi manavatvanni manamu ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అధో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమో ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్, బట్ యెట్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీ విల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిసార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్.
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దిస్ డస్ట్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగములతో ఏర్పడుతుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు. కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్ ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఈయన స్థితికి వచ్చినప్పుడు తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు దుఃఖ సమయం నందు విచార సమయం నందు అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: Who is the true friend? The one who is after you, who follows you like a shadow, in times of difficulties, in times of anxieties, troubles and problems.
1: చెరువునందు నీరు నిండినప్పుడు వేలకొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టముల యందు సుఖముల యందు నష్టముల యందు ఆదాయముల యందు అన్నింటి యందు కూడాను మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ టైమ్ రికగ్నైజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అండ్ మూవ్ విత్ హిమ్.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్ గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డీప్ డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హిస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్ హిస్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హి సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కాని ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనే చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో వీడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా
0: అటువంటి
1: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national
1: character? కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: Anaga manasu chelinchani manasunu bhramichani drishtini manam abhivruddhi parchukovali.
0: Therefore, unwavering mind, the steady look are absolutely important.
1: Tatti daniki kudunu gadiyaram pendulu vale atu itu kadulutunte alanti vaani mukhame chudakoo.
0: If everything oscillates like the pendulum, you should
1: not
0: look at his face.
1: What a very bad boy.
0: He is a very bad boy.
1: Alanti boys tho manam ye maatram kudunu friendship chesukoku.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహా గట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటారు,
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
1: it shines.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన చుట్టూ దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made
1: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్
1: అండ్ ద యాంగ్జైటీ. దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: when the dirt is free,
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
0: we eat rice,
1: వేడలు తింటున్నాము,
0: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of material.
1: పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We should be refined.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము గుణ.

0: ఈ గడ్డిని మనం వదల వేరు చేయాలి.
1: వి రిమూవ్ ది గ్రాస్,
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొత్తును మనం వేరు చేయాలి.
1: అండ్ వి రిమూవ్ ది హస్క్ అవుట్ ఆఫ్ ది గ్రెయిన్,
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
0: విల్ బి రెడీ, ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింపు చేసుకోవాలి.
1: అండ్ ది రైస్ మస్ట్ బి బాయిల్డ్,
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యు కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
0: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాది.
1: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్,
0: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
1: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్,
0: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకును పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్, ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
0: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
1: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇది బట్టగా ఉంది,
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: And you have to extract the thread out of it.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడు ఇది వస్త్రంగా తయారైంది.
1: The threads must be interwoven so as to shape.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యు స్టడీ హియర్ ఈస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఈస్ ఆల్సో నీడెడ్.
0: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
1: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్, యు కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈనుని గుణంబు మానలేడు.
1: One may have very high education, but a mean man will never give up his quality.

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: life. ఆదర్శవంతమైనటువంటి ఒక దీనిని మనం అందరికి అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు కూడా ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హింసెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు

0: ఈ మానవుడు ఏమాత్రం కూడాను ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీ ఇస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
1: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ అట్ హోమ్.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
0: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we have to safeguard and uphold the culture of Bharat.
0: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ టు కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: యూ షుడ్ చూస్ ఎ కరెక్ట్ పర్సన్.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండు లేకుండా పోవటం మంచిది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
0: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
1: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింక్స్ ఇన్ వన్ వే. దీనిని
0: వేదాంత పరిభాషలో మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్, యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
0: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నాడు.
1: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది త్రీ.
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
1: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
0: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
0: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: ఎ డాగ్ ఈస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet distance.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: ఇట్ విల్ నో యువర్ థాట్.
0: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెలింగ్ ఒక్కటే.
1: స్పెలింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
0: అది ఏ సాధనకంత మూల కారణము.
1: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన అంటే
1: వాట్ ఈస్ సాధన?
0: తపం చేయటము, జపములు చేయటం కాదు సాధన.
1: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ నో ది ట్రూత్.
0: నట

0: సజ్జనులు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావు అంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత, సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: Therefore, with proper feelings, you should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హు హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, అందరికి నమస్కరించు తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది, ఇతరులు కూడా మనం తిరస్కరించు.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
1: So long you are a student.
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: Don't bother about other matters.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: Here we find students, boys and girls.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: Boys should remain as boys.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: If boys have got any sort of connection
0: with girls,
1: student గా
0: ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటుంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ ఆఫ్
0: తల్లిదండ్రులు కూడా
1: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యు డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్,
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: ఇఫ్ యు డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్
0: దయలు సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్
0: కలుగ నేటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు ఫర్ ద మదర్ టు సఫర్? What for?
0: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్ లో ఉంటుందని మట్టి అంతా.
1: బట్ మడ్ ఈజ్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గునా.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty? Kaka ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundadi.
1: In this tumbler there is water.
0: Intlo manam paalu poyalante etla postavu?
1: If you want to pour milk, water
0: lo paalu poyali.
1: You have to remove water.
0: Tirigi paalu poyali.
1: And then fill it up with
0: ante milk. Ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: Kanukani mana hrudayam lopala pavitramainatuvanti bhavamulu, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యూర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చ పెట్టచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూస్?
0: కనుకనే మొట్టమొదట గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ ది వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ
0: దిస్. మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్దారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ది కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగా అయిపోతే చెట్టంతా చొక్కటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసీ.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసీ ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసీ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: కొలాప్స్
1: విల్ కొలాప్స్.
0: నిలువునా కూలిపోతాయి.
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్ స్ట్రాంగ్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణముల యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: Should be pure.
0: కనుక మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: So fill your hearts with love for God.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్,
1: ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఈవెన్ ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మన హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్
0: నిన్న
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paadam astakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ను చూస్తున్నారు, హార్ట్ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటివి ఆర్ట్ అంతా.
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: ఆర్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarva karmalu kuda chitta suddhiki sambandhinchinavi cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundalu varu undetunte vaadu
1: Tamilnadu var in Tamil Nadu.
0: Ayan cheppetunte vaadu.
1: He used to say
0: chitta suddhi odu unnai pooja seidane chikkirame vandarame rama rama ani padi vaadu. Chitta suddhi odu unnai pooja seidane na chitta suddhito ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not so ordinary.
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇదే మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు ముత్తడితేని కైనడువ

0: నీ కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ ఇస్ ప్రెషస్.
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియలే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్ వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాము ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ విల్ నెవర్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డై యాజ్ ఎ హ్యూమన్.
0: పశువుగా చావకూడదు.
1: హీ షుడ్ నాట్ డై యాజ్ ఎన్ అనిమల్.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: హ్యూమన్ బీయింగ్ నీడ్ నాట్ బి డివైన్.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ వీ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్స్.
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ మిస్టేక్.
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: ദൈവാദീനം ജഗത്സർവം സത്യാദീനം ചു ദേവതം തത് സത്യം ഉത്തമാദീനം ഉത്തമോ പരദേവത ദൈവാദീനം ജഗത്സർവം ദൈവാദീനം ജഗത്സർവം സത്യാദീനം ചു ദേവതം തത് സത്യം ഉത്തമാദീനം ഉത്തമോ പരദേവത വിശ്വമന്തയുന്നു ദൈവം ചേ ആവരിമ്പപ്പെടുന്നിട്ട്
1: The whole universe originated out of the divine.
0: Atti vishwamunu satyamu adhinam cheskunnadi.
1: Such universe is under the total control of truth.
0: Satyamu daivatattvanni vasaparchukunnadi.
1: It is the truth that would help anyone to experience the divine principle.
0: Atti satyadhinamainatvanti manavude uttama purushudu.
1: He is truly a noble soul who follows this path of truth.
0: Atti uttama purushulanu chere nimittamai aneka mandi aneka vidhamulainatvanti sadhanu salputu vacharu.
1: Many adopt varied procedures to be noble souls.
0: Elanti krududainappatikini peddala yokka aashirvadam chetanu peddala yokka samparkam chetanu vaaru durgunamulanu duracharamulanu dooram gaavinchukoni sanmargulai pravartistu vacharu.
1: One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts.
0: Denikainanu okati aadharam undali.
1: Anything requires a basis.
0: Manam oka chinna jaapu raayali anukunte దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబు రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచరిషుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని సప్తరిషుల ద్వారా సత్యంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: సచ్ ఎ వికెట్ పర్సన్ లైక్ రత్నకార కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటు ఎ పయస్ నోబుల్ ఐడియల్ సోల్ అండ్ అల్టిమేట్లీ బికేమ్ ద కంపోజర్ ఆఫ్ ది ఎపిక్ రామాయణ.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ అటైన్డ్ డివినిటీ.
0: కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుడిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు.
1: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
0: Vidheshi yudanipti Darwin chala goppa sadakudu athani vale thana shishyudainatundi Helen thana kudunu sadhana chesi aa yokka guruvagya tejasunu pondadaniki prayatninchadu.
1: Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple, the hen.
0: Intiye kaadu.
1: Not only this.
0: Aneka vidhamainatvanti yokka maharishulu aagnanu puraskarinchukoni tama yokka aagnanu prasadanga teesukoni palinchukuntu raavatam cheta paramaatma tejasu sarvulu endukudanu తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: లైక్వైజ్ ఇట్స్ సిమిలర్లీ హ్యాపెండ్ విత్ మెనీ ఆఫ్ ద ఎస్పిరెంట్స్ అండ్ ద సీకర్స్ హూ ఫాలోడ్ ద పాత్ గివెన్ టు దెమ్ బై సేజెస్ అండ్ దే కుడ్ రేడియేట్ దట్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
0: ఇది భగవద్గీత ఎందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అర్జున నా తేజస్సే సర్వులు ఎందు కూడా ఉంటుండాయి.
1: That's what is declared.
0: ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే మరొకరిది కాదు.
1: That's what is stated in this sacred text Bhagavad Gita, where God declared, the light is in you is the very light which is very personification of my divinity.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: God is everywhere.
0: సర్వభూతములు యందు కూడాను సర్వజీవులు యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: హ్యావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వీ సఫర్?
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలం ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్ వీఆర్ వీ పాస్ త్రూ ఎంగ్జైటీ వరీ అండ్ మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: నీ ఎందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవి, ఎట్టి దుఃఖములు లేవి, ఎట్టి బాధలు లేవి. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
1: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యువర్ మిజరబుల్ అండ్ ఫీల్ సాడ్ హ్యావింగ్ గాడ్ రిసైడింగ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ హూ ఇస్ బియాండ్ మిజరీ సడ్నెస్ అండ్ డిఫికల్టీ.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన నేను మీ అంశమునందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది.
1: Here God says, you are just my spark. The divinity is in you. I am in you.
0: Alanti daivathvamainatundi yokka amshamu dukkhamulaku guri kaade.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: Vicharamulaku guri kaade.
1: Can never be worried at any point of time.
0: Yetti dukkhamulaku kudunu thanu guri kaadu.
1: Can never feel sad nor suffer.
0: Alanti dukkharahitudu విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ ఎంత ఉంచుకుని నీవు ఎట్ట విచారం చేస్తున్నావు?
1: గాడ్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్ రిసైడ్స్ ఇన్ యూ. then why do you still feel worried?
0: దీనిని పురస్కరించుకొని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి.
1: When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond
0: anxiety. ఈ అంశం అంతా కూడా ఏ రాక్షస అంశము, ఏ దుర్మార్గం యొక్క అంశము, ఏ దివ్యమైనటువంటి యొక్క అంశము, అలాంటి అంశములు నీ ఎందు ఎంచుకొని మమ్మై వాంశం అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Then there is no scope to declare that you are the spark of the divinity, feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఇలాంటి దైవాంశం అనేటువంటిది ఉండిందిగా.
1: When God
0: లేదు అని కేవలము దుఃఖముల గురి అవుతున్నానని ఏదో నీ పిచాచిక చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: God resides in you, but you behave as if you are under the control of a demon.
0: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
1: You are not in the hands of any evil spirit.
0: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
1: There are no demons or evil spirits
0: around. నీ హృదయం ఒకే సీటే.
1: In fact, your heart gives seat only for one.
0: కనుకనే మమ్మై వాంశం అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తాను కేవలం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: దో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ హార్ట్, వీ ఫీల్ దట్ వీఆర్ లెఫ్ట్ టు అవర్ సెల్స్ ఫోర్ లాన్, దట్ వీఆర్ వికెడ్ అండ్ బ్యాడ్.
0: కాదు కాదు,
1: నో,
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈస్ డివైన్, ద నోబుల్ అండ్ ఎవర్ ఫ్రెష్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: హృదయ ఇస్ కంపాషనేట్.
0: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: దిస్ కంపాషనేట్ హార్ట్, హౌ ఇస్ దట్ ఇట్ టర్న్ ఇన్ టు సో హార్ష్ అండ్ హార్డ్?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: samsanga untuntadi,
1: you are not the spark of the divine.
0: Vija samsanga untuntadi,
1: you must be of the devil, of the evil spirit.
0: Kani niu manavudu kaadu,
1: you are not a human being.
0: Niu rakshasadeve,
1: you are the demon.
0: Alanti hrudayamunandu mamai vamsa ani cheptamlo e maatram artham ledu.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: Prati manavuni yokka hrudayamu దైవాంశంతో కూడినటువంటిది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ హస్ గాట్ ది స్పార్క్ ఆఫ్ ద డివినిటీ.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: మిస్టేకింగ్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఈజ్ యువర్ ఓన్ ఇల్యూషన్ ఆర్ డిస్టార్షన్.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: ఆల్ దీస్ ఇమాజినేషన్స్ షుడ్ బి గివెన్ అప్ ఇమ్మీడియట్లీ.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ అ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియల్లీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావములే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఓన్లీ యువర్ డెల్యూజన్, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము యొక్క స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: Sarvata paanipadam ta sarvata vachi siromukam sarvata srutimalloki sarvabhavrutishtati sarvatra unnatvanti yokka daivattamu oka hrudayamunandu maatrame kaadu.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: Atti prakashavantamainatvanti yokka aatma tattvanni mamai vamso annadu krishnudu.
1: Krishna described this effulgent principle of the self.
0: అది నా అంశమే,
1: ఇట్ ఇస్ మై స్పార్క్ హి సెడ్
0: నా అంశము లోపల ఎట్టి దోషములు కూడా ఉండవు
1: దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫిషియన్సీ
0: ఒకవేళ దోషములు ఉన్నదని భావించుకుంటున్నావా అది నీ భ్రమ దోషములే కాని నా దోషములు కాదు
1: ఎనీ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ దట్ యు విజువలైజ్ రిలేట్స్ టు యు నథింగ్ టు డూ విత్ ద డివైన్
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: So every man must practice virtues.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path. And adopt the good procedure. First, we should immediately discontinue the bad practice.
0: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
1: We have to follow the good conduct.
0: అప్పుడే నీవు మానవుడవని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: Then we'll have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి
1: ఉపనిషత్ కన్సిడర్డ్ ద హ్యూమన్ లైఫ్ వెరీలీ డివైన్
0: ఇలాంటి కులరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం
1: హౌ ఇస్ దట్ వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ సో లో అండ్ సో సింపుల్ యాజ్ హ్యూమన్ ఫర్గెటింగ్ ది అట్రిబ్యూట్లెస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ లేటెంట్
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము
1: ద ఓన్లీ రీజన్ ఈస్ ద ఈవిల్ యాక్షన్స్ ద బ్యాడ్ బిహేవియర్ అండ్ ద మిస్ కాండక్ట్
0: ఎలాంటి సంఘములు మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి
1: యాజ్ ఈస్ ద కంపెనీ సో విల్ బి యువర్ థాట్ ప్రాసెస్
0: కనుకనే మమై వాంసో అన్నాడు మొట్టమొదటనే
1: In the first instance, God said, "You are my spark."
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said, "Tell me your company, I shall tell you what you are."
0: You ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంఘముతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తోలనాటము చాలా మంచిది కాదు.
1: Constantly mingling with bad company, entertaining evil thoughts, you have distanced yourself from good company and noble thoughts.
0: కనుకనే రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడాను సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: That's the reason why Ratnakara, later Valmiki, always desired good company.
0: Rakshasudu kumarudu.
1: And Prahlada is son of a demon king.
0: Ainappatikini satsangamunu praveshinchadu.
1: Yet he was always in good company.
0: Satsangamato thana jeevithanni gadupthu vachadu.
1: He led his life in good company.
0: Satsangatte nissangattam, nissangatte nirmohattam, nirmohatte nischaratattam, nischaratatve jeevanmukti.
1: It is good company that makes you away from attachment that helps us to develop this steady mindedness thereafter liberation
0: devi navaratri anaga emtindi artham
1: what is the inner significance of devi navaratri
0: durga lakshmi saraswati
1: the triune god durga lakshmi saraswati
0: durga anaga emiti
1: what's the meaning of durga
0: aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatundi yokka power.
1: Durga means highly powerful energy.
0: Saraswati anaga kevalamu akshrabhyasam cheskovatame kaadu.
1: Saraswati is not merely starting learning alphabet.
0: Bhasha swarupini.
1: She is the very embodiment of wisdom.
0: కనుకని మన యొక్క భాషలను మన వాగ్దేవతను రచించేటువంటిదంత సరస్వతియే
1: సరస్వతి ఈజ్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ విజ్డమ్
0: కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్వః అన్నారు
1: ఇన్ గాయత్రి వి రిసైట్ ఓం భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః
0: భూర్ అనగా మెటీరియలైజేషన్
1: భూర్ మీన్స్ మెటీరియలైజేషన్
0: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్
0: ఇవంతా మార్పు చెందేటువంటిది
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ
0: రెండవది వైబ్రేషన్
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్
0: అది ఏ సావిత్రి
1: దట్ ఈస్ సావిత్రి
0: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: సావిత్రి విత్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేషన్ కుడ్ హ్యావ్ హర్ హస్బెండ్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ డెత్.
0: కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు.
1: దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్, సావిత్రి ద వైబ్రేషన్.
0: మూడవది,
1: ద థర్డ్,
0: ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞాన దేవత.
1: ద థర్డ్ వన్ ఇస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్.
0: ఆ దైవతనే వేదమునందు కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
1: వేద కాల్స్ ఇట్ ఎస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
1: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
0: అది ఎప్పుడు కూడాను మార్పు చెందినటువంటి జ్ఞానము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్, ఇట్ ఈస్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: రాదర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు.
1: This is the very embodiment of wisdom.
0: Gayatri ki moodu peru untunnayi.
1: Gayatri has three names.
0: Gayatri, Savitri, Gnana Devata, Saraswati.
1: Gayatri, Savitri, Saraswati are the three names.
0: Gayatri anaga gayate trayadhedi gayatri. Indriyamulnu adupulo pettukuneetundi.
1: Gayatri helps us to master our senses.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
1: with such divinity being within us,
0: manam itti shaktivantamainatundi devatanu ye maatramu gurtinchukolekapothunnaru.
1: We are not able to recognize and experience the presence of powerful deity within us.
0: Durgunamulato duracharamulu cheta manam thulutugutunnamu.
1: We have drowned ourselves in wicked habits and evil
0: karanamu manlo unnatundi sadbhavamunnanta kudanu manam durmargamuga praveshapettam.
1: The only reason is all our good habits have been turned into bad habits.
0: Mana habits e inta durmargamunaku moola karanamu.
1: Our habits are responsible for our wickedness.
0: Mana yokka habits motta motta mana marchukovali.
1: First we should have a check and transform our habits.
0: Savitri tana patini patikinchukovataniki karanam emiti?
1: What is the reason behind the resurrection of the husband of Savitri?
0: Tana vibration divine vibration ga marchukundi.
1: The reason being divine vibration.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: She went on thinking of God incessantly.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ కుడ్ బ్రింగ్ అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్.
0: అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
1: దట్ లెడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒకటి కూడా లేవు ఈ జగత్తులో.
1: దేర్ నథింగ్ దట్ యు కెనాట్ అకంప్లిష్ with this divine thoughts and prompting. Yentati
0: shaktivantamainatundi daaina kollu manu sadhinchavachunu.
1: Any greatest most difficult task can be accomplished.
0: Deenikantanu pavitramaina premane moolakaranamu.
1: For all this sacred love is essential.
0: Ee prema moolakanga divyamainatundi shaktini manlo praveshimpa chestundi.
1: Through this love you can certainly acquire the divine power.
0: ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ నథింగ్ దట్ ది లవ్ కెనాట్ కాంకర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేసుకుంటారు.
1: యు నో మెనీ పీపుల్ అండర్ టేకింగ్ పెనెన్స్ ఇన్ ఫారెస్ట్.
0: చాలా క్రూర మృగములు సంచరించేటువంటి ఫారెస్ట్ లో
1: యు ఫైండ్ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అరౌండ్.
0: కానీ వారి దగ్గర ఏ తుపాకులో ఏ పిస్తోల్లో ఏ విధమైన ఆయుధంలో ఏమాత్రము లేవు.
1: They don't have any pistols or guns to protect themselves.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
1: It's only their intense love towards God that protected them.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
1: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
0: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: And in fact all the wild animals have become so soft and pious.
0: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
1: Their wicked character also got transformed.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
1: Therefore our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
0: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధినే వస్తుంటాయి.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ యు విల్ నెసెసరీ విల్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు విల్ హావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్ యు స్పీక్.
0: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
1: As is the utterance, so is the conduct.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచివారమైపోతున్నాము.
1: And you become good depending upon your conduct. అప్పుడే
0: నీవు మానవుడనే సార్థక నామాన్ని సాధిస్తున్నావు.
1: Then only we deserve this befitting title of a human.
0: మానవుడు మానవుడు మానవుడనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: Manava, the human, does not necessarily mean just the senses and the different
0: sadachara sambandhai sarvulakunu haani cheyakunda prema cheta vaarni abhivruddhi gaavinchukuneetundi vaadu.
1: A true human being is the one who will not hurt anybody, who will not harm anybody.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: దెన్ ఓన్లీ హీ బిలాంగ్స్ టు వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్.
0: ఎవడు మానవుడు?
1: హూ ఇస్ ఎ హ్యూమన్? మానవ
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: Not merely by form.
0: ఆచార మానవుడు కావాలి.
1: By practice he should be a human.
0: సద్గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: He should have noble character.
0: సదాచార సంపన్నుడు కావాలి.
1: He should have good conduct and behavior.
0: సత్వంతో మెలగాలి.
1: He should have good
0: సద్వాక్యములు పలకాలి.
1: He should speak good.
0: సరైనటువంటి నడతలు నడచాలి.
1: And he should have proper behavior in life.
0: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది.
1: Our attitude and behavior proper, we can experience divinity.
0: దైవత్వం ఎక్కడనో లేదు.
1: God is not separate from you.
0: వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి పోషించుకుంటూ వచ్చారు.
1: Then only he belongs to vast community of humanity.
0: ఎవడు మానవుడు?
1: Who is a human? మానవ
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: Not merely

0: వస్తుంటారు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, సేఫ్ గార్డింగ్ యూ, ప్రొటెక్టింగ్ యూ.
0: కనుక దైవత్వం నువ్వేదో దూరంగా భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ.
0: దైవత్వం అనగా నీవే దైవత్వం.
1: యూఆర్ గాడ్
0: నీ అందే ఇచ్చి ఉంటున్నటువంటిది దివ్యత్వమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము, దివ్యమైనటువంటి భావము, దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి.
1: యూ షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ within and experience the divinity within you.
0: మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది.
1: హ్యూమన్ బాడీ కెన్ బి కంపేర్ టు వీణ.
0: దీనిని సరైనటువంటి స్థితిగా నువ్వు పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ట్యూన్డ్.
0: దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివైన్ ఇన్స్ట్రుమెంట్.
0: పవిత్రమైనటువంటి భావములైనటువంటి శృతిని నువ్వు పెట్టుకున్నప్పుడే,
1: అండ్ విన్ కరెక్ట్లీ ట్యూన్ విత్ గుడ్ డివైన్ థాట్,
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి.
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు.
1: దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డివైన్ ఇన్స్ట్రుమెంట్ వీణా, యు లిసన్ టు ద మెలడీ, ద సాంగ్ సెలెస్టియల్.
0: కనుకనే మనము సుస్వరం పెట్టుకోవాలి కానీ దుస్వరం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ట్యూన్స్, వీ షుడ్ నెవర్ మిస్ ద బీట్ ఆర్ ద ట్యూన్.
0: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి.
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి, బాధించేటువంటివి, అపగించేటువంటివి చేయకూడదు.
1: We should never take to resort to evil behavior and evil thoughts.
0: దీని వలనే వేదమునందు కూడా చెప్తూ వచ్చింది, help ever hurt never.
1: Veda says help ever hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదము ఎన్ని విధమైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది.
1: వేద వెంట్ ఆన్ ఎంఫసైజింగ్ రిపీటింగ్ సీక్రెట్ థాట్స్.
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన ఎందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం.
1: ఆల్ ద సాంక్టిటీ విత్ ఇన్ అస్ ఈజ్ ఫర్గాటన్.
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి.
1: అండ్ యూ ట్రై టు కల్టివేట్ అండ్ డెవలప్ దిస్ డివైన్ మెలడీ.
0: నీ ఎందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే.
1: All that which is present within you is divine energy.
0: ఇదియే నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
1: This divine energy is Saraswati.
0: ఈ సరస్వతియే కాదు లక్ష్మి.
1: It's also affluence, Lakshmi.
0: అనగా ఈమె goddess of Lakshmi.
1: Goddess of Lakshmi, plenty and prosperity.
0: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును.
1: విత్ లక్ష్మి ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక మనం బీదవారం కాదు.
1: వీఆర్ నెవర్ పోర్.
0: దీనులము కాదు.
1: We are not so low.
0: ఇక్కులేని వారం కాదు.
1: You are not left all alone.
0: మన అన్ని విధములందు కూడాను ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు.
1: You got all capacities and abilities to experience all forms of joy.
0: కనుకనే ఇన్ని శక్తులంతా మన యందు ఉంటుండి కూడాను,
1: with all the powers latent,
0: అన్నింటి యందు కూడాను బలహీనులైపోతున్నాం.
1: It's so sorry state of affairs to consider that we are weak. Why?
0: వాక్యమైనటువంటి దుస్సంగము చేతనే.
1: Because of our external bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావాలంతా వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హావ్ బ్యాడ్ థాట్స్.
0: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
1: వీ అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: ఇంతే కాదు, మీరు వేరుగా భావించకూడదు.
1: డోంట్ మిస్టేక్ ఇట్ ఇట్ ఇస్ సెడ్.
0: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువుల దానివల్ల చాలా చెడిపోతున్నారు.
1: Many people have spoiled themselves because of this modern education learning English.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
0: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్.
0: అన్ని విధాల అహంకారము,
1: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీవే.
0: ఈ క్రోధము,
1: యాంగ్రీ,
0: కామము
1: అండ్ డిజైర్
0: ఇత్యాది దుర్గుణములు ఇంతకుముందు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
1: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్.
0: ఏ చదువులైనటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము, ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది ఇల్లిటరేట్ పీపుల్, అన్లిటరేట్ పీపుల్, దే హావ్ గాట్ సో మచ్ ఒబీడియన్స్, సో మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్
0: వినయ విధేయతలు ఉండినటువంటి వారి అందే నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యు హావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమిలిటీ.
0: కనుక వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడాను వాడు కేవలము చెవిటి వాడే.
1: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
0: Useless. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is if you are educated?
0: చదువులు చదివి చదివినందు చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal.

0: కనుకనే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు.
1: దిస్ లో టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి
0: సత్యము, ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫస్ట్ గ్రేట్ వాల్యూస్ లైక్ ట్రూత్, ధర్మ, రైట్నెస్,
0: మానవతా విలువలు.
1: We should develop the human values.
0: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: Where are they, human values today?
0: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
1: If you have no value, how can you call yourself a human being?
0: దుర్మార్గములో ప్రవేశించటము.
1: And we get into wicked means.
0: దుష్ప్రవర్తనలో చెలిపోవటము.
1: Our life is full of bad conduct.
0: దురభ్యాసములు చేసుకోవటము.
1: We have bad habits.
0: ఇలాంటివంతా ఉన్నప్పుడు సత్సంగంలో ఎట్ట చేరుకుంటాడు?
1: It gives us no chance to be in good company.
0: కనుకనే మొట్టమొదట ఈ దుర్మార్గమును దూరం చేస్తూ రావాలి.
1: Therefore we should give up immediately the bad.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: We should respect elders.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: We should love our parents.
0: ఇంకా స్నేహితుడు, స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
1: We say friends, who is the friend?
0: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం లేదు.
1: We don't have a good friend today.
0: అంత దుర్మార్గమైన స్నేహాలే.
1: We find all bad friendships everywhere.
0: దుష్టమైనటువంటి భావాలే.
1: All bad thoughts.
0: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
1: Because we are in bad company, we turn bad finally.
0: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
1: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
0: త్వర నిత్యం అనిశ్చితం.
1: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
0: ఇలాంటిది మనం చేయాలి.
1: This is thing you are supposed to do.
0: నీ దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
1: If you come across any person who is bad, run away from him.
0: తేజ దుర్జన సంసర్గం.
1: You should run away from the bad company.
0: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
1: Then there will be quite possibility to entertain sacred thoughts.
0: కానీ ఈనాడు,
1: but today,
0: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
1: People appear very nice externally.
0: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
1: Within we find polluted mind.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
1: The words are so sweet.
0: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
1: Mind is full of anger and fury.
0: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు.
1: We should never be in the company of furious minded people.
0: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
1: The community, the society has turned like this as we find today.
0: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: What for all this modern education?
0: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతడు.
1: One may be highly intelligent, having acquired the modern knowledge without awareness of the self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడు కూడా అమ్మ మానలేడు.
1: A mean man would never give up his mean behavior in spite of his high knowledge.
0: చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేట్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్, బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
0: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
1: దిస్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
1: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: విధేయతతో కూడినటువంటి చర్యలు.
1: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
0: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్వ్స్ హ్యూమన్.
0: అట్టివాడే మానవుడు.
1: ట్రూలీ హీ ఈజ్ ఎ హ్యూమన్.
0: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
1: ప్రహ్లాద ఇస్ సో యంగ్, బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
0: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
1: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
0: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
1: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
0: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
0: ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
1: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
0: నాయనా నీవు చదువుకున్నావా?
1: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
0: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
1: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
0: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
1: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
0: హరి అను రెండు అక్షరములు.
1: ఇస్ ఎ టూ లెటర్స్ హరి.
0: హరించును పాతకములు.
1: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
0: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులేందుకు?
1: ఇఫ్ వీ డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్, వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్?
0: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
1: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
0: చదివించిన నన్ను గురువులు.
1: టీచర్స్ టాట్ మీ.
0: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
1: ఐ హావ్ లెర్న్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: మోక్షం దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి రేగిపోయేది.
1: And when he came to the state of liberation and father felt the reeling
0: sensation.
1: And without this liberation moksha, what for the rest of the
0: dharma artha kamamulu.
1: Dharma artha kama.
0: Ee moodu maatrame untundi manishini munchi vestuntundadi.
1: If you just go by these three, you will have your life totally. So father, I have learned the secrets of educate through education.
0: Edi oka maata cheppannadu.
1: Father said, say one or two words.
0: Namo Narayanaya annadu.
1: He said, namo Narayanaya.
0: Okka thuru athani netti vesadu.
1: Parashan sent him, driven him out.
0: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
1: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
0: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
1: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూ టు
0: ఏనుగులు చేతి ఎత్తి తొక్కించినాడు.
1: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
0: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
1: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
0: విషసర్పములు తెచ్చి కరిపించాడు.
1: పాయిజనస్ స్నేక్స్
0: విషమంతా కూడా అమృతంగా మారిపోయింది.
1: అండ్ ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇంటూ నెక్టర్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ద సాంక్చిటీ, ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది, కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
1: దో దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
0: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
1: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది?
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
0: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
1: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
0: ఒరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
1: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్, వేర్ ఇస్ హి?
0: ఎందుకన్నాడు అందులేదు సందేహం వలదు తండ్రి.
1: ద బాయ్ సెడ్, యుడ్ నెవర్ సే దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: ఈజ్ హి దేర్? ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: ఎస్,
0: నా నమ్మకం అంత గొప్పది.
1: హి హస్ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is truth.
1: Where there is love, there is truth.
0: Where there is truth, there is peace.
1: Where there is truth, there is peace.
0: Where there is peace, there is bliss.
1: Where there is peace, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
1: Without this faith to begin with, how can you experience God?
0: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
1: Out of anger, the father had it. And hit that pillar.
0: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుని ఉద్భవించాడు.
1: There out of that pillar we find Narasimha.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance?
0: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని రద్దలు చేశాడు.
1: It only means the body, the pillar is totally broken.
0: దేహాభిమానం చంపివేశాడు.
1: The body attachment is totally.
0: దేహాభిమానం చంపివేస్తే ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
1: When once the body attachment is killed, you will get attached to the self.
0: కనుకనే దేహాభిమానం చంపాలి.
1: సో kill this body attachment.
0: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
1: And be attached to the self.
0: ఆత్మాభిమానమే సర్వవిధాల సంరక్షిస్తుంది.
1: It is only attachment to the self, ఆత్మాభిమాన, will protect you.
0: ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
1: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
0: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
1: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
0: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా.
1: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్.
0: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
1: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
0: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడా నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్
0: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
1: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్
0: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది కాదు.
1: ఇట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, నాట్ రీజనల్ లాంగ్వేజెస్.
0: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యూ షుడ్ నో.
0: ఇది సంబంధమైనటువంటి లాంగ్వేజ్.
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
1: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్.
0: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
0: లేక నీ టీచర్స్ నీకు నేర్పారా?
1: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యూ?
0: లేదు లేదు.
1: నో నో.
0: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
1: అండ్ ద టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్, హూ ఆర్ దే?
0: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
1: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
0: అలాంటి టీచర్స్ ఇంత ఉండటం చేతనే,
1: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
0: అలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి
1: We have got these children today who are noble
0: and virtuous.
1: And these people only protected this country in every
0: way.
1: Students.
0: నిజముగా మీకు కావలసినటువంటి ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యు నీడ్ టుడే ఈస్ గాడ్ హూ విల్ సర్టన్లీ గివ్ యూ ఆల్ కన్వీనియన్స్.
0: దైవ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వవిధములుగా మీరు సంరక్షింపబడతారు.
1: విత్ దిస్ ఫెయిత్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ in every way from all directions.
0: Kanuka meeru daiva vishwasamnu maatramu e maatramu maanukokandi.
1: Never lose faith in God.
0: Elanti kashta samayalundayi kodanu daivathvame manaku aadharam.
1: At any point of time, under all circumstances, your faith in God will help you.
0: Vishwasu ya dammamu okaru pai okaru deshalu pettukotam ee manchi manchidi kaadu.
1: It's not proper on your part to cultivate the anger, jealousy, greed and hatred.
0: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసుడి వాడు.
1: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
0: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడి తల ఇంకా కాలిపోదు.
1: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
0: కనుక మనకు ఈ రావణు నుండి ఈ క్రోధం మనం చంపాలి.
1: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
0: కామము
1: దెన్ డిజైర్
0: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
1: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
0: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
1: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్.
0: అందువల్లే మన జీవితం నాశనం అయిపోతున్నాయి.
1: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్
0: చూపించి మోసాల్లో ముంచిపోతుండాలి.
1: అండ్ ద టేక్స్ అస్ టు డిసీట్.
0: ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
1: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
0: మీ హృదయం నందు పుట్టేటంత కూడా ప్రేమ తణుకులే రావాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
1: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్ యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love. This is the way to God.
0: కనుకనే ఇట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: This spirit of love has got to be cultivated.
0: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
1: With the love on hand, you can have all the possible armaments.
0: armaments with you. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
1: యూ గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
0: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంత సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు?
1: వాట్ ఈస్ ద వెపన్ దట్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియన్స్?
0: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు, ఇవి కాదు.
1: నాట్ దీస్ బాంబ్స్, ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
0: ఈ బాంబులు అంతా,
1: దీస్ బాంబ్స్ ఆర్ ఆఫ్
0: పూర్వం అంతా ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబ్.
1: ఎర్లియర్ దేర్ ఇస్ బాంబ్ ఆఫ్ లవ్.
0: ప్రేమతో పలికేటువంటి పలుకులు,
1: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్,
0: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
1: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి
0: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
1: వీ షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్.
0: మన ప్రేమాస్త్రం సంపాదించుకోండి.
1: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ.
0: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
1: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి, దుర్గా, ఈ యొక్క సరస్వతి, దుర్గా, లక్ష్మి, ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
1: వీ లవ్ ది త్రీ డైటీస్ దుర్గా, లక్ష్మి, సరస్వతి ఫర్ దిస్ రీజన్.
0: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా,
0: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని,
1: మీనింగ్ వీ హావ్ టు గివ్ అప్,
0: నాశనం చేసేసింది.
1: అండ్ ఇట్ హోల్ వికెడ్నెస్
0: అదే ఆయుధ పూజ అంటారు.
1: దట్ డే వీ వర్షిప్ ఆల్ ఆయుధ మెషినరీ.
0: ఇంకా ఆయుధంతో ఏమాత్రం పని లేదు.
1: And thereafter you don't need them anymore.
0: ఆ యొక్క దేవత ఏమాత్రం పని చేయలేదు.
1: And thereafter you will not be
0: with him. కూడా సహాయంగా ఉంటుంటది.
1: And the deity will help you in all ways.
0: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, కాపాడుతుంది.
1: Durga the presiding deity will help you.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
0: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
1: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్.
0: కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
1: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
0: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం అనే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
1: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ హృదయాన్ని చల్లబరచుకోండి.
1: Pacify your emotions.
0: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
1: Develop more of love.
0: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
1: Do not entertain wicked thoughts.
0: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
1: You cannot expect bliss anywhere other than the company of God.
0: అందరినీ ప్రేమిస్తురా.
1: You love everybody.
0: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
1: Then everyone will love you.
0: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
1: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
0: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది?
1: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యూ.
0: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా?
1: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్, డోంట్ యు హావ్ దట్?
0: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
1: అండ్ యూ కాల్ ఎనీ అనిమల్ ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యూ.
0: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
1: యూ ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్.
0: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
1: వెన్ యూ లవ్ దెమ్ అండ్ దే లవ్ యూ.
0: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
1: ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్ యూ విల్ నాట్ రిసీవ్ లవ్. భావం
0: తద్భవతి.
1: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే నీ యొక్క చెడ్డ భావమే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఇది ఏమాత్రమో జీవుల్లో చెడ్డ గుణములు కాదు.
1: Never give any scope for such things.
0: నీ ఉన్నటువంటి చెడ్డ గుణములే.
1: In fact, all qualities are in you.
0: కేవలం నీ యొక్క జీవులపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
1: You attribute these things to other beings and blame them.
0: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
1: Let him be anyone, good or bad, you should continue to love.
0: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
1: In fact, there is nothing like bad in this world.
0: అన్నీ నీ భ్రమలే.
1: Everything is your imagination.
0: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
1: In fact, hatred is your imagination.
0: నిన్ను హింసించేవాడు భ్రమనే.
1: The love is
0: నిన్ను కాపాడేది భ్రమనే.
1: ద వన్ దట్ ప్రొటెక్ట్స్ ఇస్ ఆల్సో యువర్
0: ఇమాజినేషన్. కూడా నువ్వు భ్రమనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ ఇమాజినేషన్.
0: అంత నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ యు థింక్ ఆల్వేస్.
0: ఈనాడు ప్రథమ దినము
1: టుడే
0: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాలను కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
1: You could understand few of the aspects relating to the worship of triune God, Durga, Lakshmi, Saraswati.
0: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను?
1: Earlier days, how the humanity was protected.
0: మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు?
1: What is that led to the ruin of humanity?
0: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
1: What is this cause for this failure?
0: ఈ దుస్సంగం చేత చేరితేనే
1: it is only the bad company.
0: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
1: That is responsible for bad feelings.
0: కనుకనే నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: Run away from bad company.
0: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
1: Then you will be able to cultivate good habits.
0: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే
1: when you grow good thoughts,
0: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
1: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్ మ్యాన్.
0: సత్యశీలుడుగా ఉంటావు.
1: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: సత్య సంకల్పుడుగా ఉంటావు.
1: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక
1: సో
0: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా
1: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
0: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
1: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ ఇస్ గ్లోరీ.
0: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మనకు దాని ఎందుకు కనిపించదు?
1: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
0: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

down.

0: వెతుకబోదుర చటికి వెర్రి మనసా, వెతుకబోయెదుర చటికి వెర్రి మనస. అతయో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా, బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, వెతుక భోజుదురచటికి వెర్రి మనస. అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki chakkani avakasam andinche vidhamanu nirupistu vachadu.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ మంత్రస్?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: ఆల్ దీస్ మంత్రస్ ఆర్ పాస్డ్ ఆన్ టు ది హ్యూమానిటీ ఇన్ అన్ ఆర్డినరీ వే ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: త్రీ వర్డ్స్ వర్ ఎంఫసైజ్డ్ హియర్.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: దే రిప్రజెంట్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ ది టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ బై ఫార్మ్స్.
0: ఆత్మ మనసు ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: there are three here. One is Atma, the self. Manas, the mind. In between the jiva,
0: Jeevudu,
1: the individual.
0: Devudu, manasu.
1: The two here, jiva, the individual, deva, the divine, and in between, manas, the mind.
0: Aite, ee jeevunaku, devunaku, madhyanunnatundi manasu, ye pani chestu vachindi.
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: Jeevudu, jadavu.
1: The individual is jada or inert.
0: Devudu, chaitanyamu.
1: Divine, God is chaitanya,
0: awareness. Ee chaitanyamu rendintini kalipe nimittamai manasu aneetundi madhyalo niyamistu vachadu.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: Jeevudu, devudu, manasu.
1: Individual, God and the mind.
0: Idi kuda oka mantrame.
1: This also constitutes a mantra.
0: Jeeveshwara prakriti ani deeniki oka mantramu.
1: This is called prakriti, the nature comprising these two, jiva individual, Ishvara God.
0: Ee Ishwaratvannu జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇన్ టు గాడ్?
0: కేవలము జీవుడు వ్యష్టిస్వరూపుడు.
1: The individual is a member in a community.
0: Devudu samasti swarupudu.
1: God is the cosmic form.
0: Kani manasu anetundi samasti vishti swarupamai.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: Manasu inta pavitramaina shaktini undinadani nirupistu vachadu.
1: It has been very clearly stated the mighty power of the mind.
0: Kani ee modern age lopala మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వీ కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్ కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వీ సే ఇట్ ఇస్ అ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ అ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Manayeva manushyanam karanam bandhamochayo annaru.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasukunnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shaktini andinchukuntu raavatam chetane ee daivattvam anetvanti kramakramena konchi gauravam taggutu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth God.
0: Unna gauravam eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarinatundi arthanni gurtinchukoledu.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ ఇండివిజువల్ అండ్ గాడ్, మైండ్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: మైండ్ హ్యాస్ గాట్ వెరీ పవర్ఫుల్ సోర్డ్ విత్ ఇట్.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాలర్.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: కరేజ్.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: సాంక్టిటీ.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కానీ మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైన శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore, it's the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానసతత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: So we have to know clearly the difference between the divinity in man, the divinity which is all awareness, which is spread all over the universe.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హెస్ బిన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ వన్ పాయింటెడ్ ఈవెన్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్. కనుకనే
0: ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు.
1: సో విష్ణు స్వరూప, ద సస్టెనెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ద మైండ్.
0: నిన్నటి దినం చెప్పినట్టుగా మనస్సు విష్ణు స్వరూపమే.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu, swasamu, kevalamu, Brahma swarupame.
1: The breath is Brahma.
0: Ee Brahmam nundi aavirbhavinchinatundi oka Vishnuku daiva swarupam ane nijamainatundi oka devamu Vishnu ani peru pettaru.
1: Therefore, Brahma is the origin and Vishnu is God.
0: Aa swasa swarupamane nijamainatundi ishwarattvam annaru.
1: Therefore, the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
1: What gulf of difference lies between the principle of Brahma, the వాక్, and also ఈశ్వరత్వ, the divinity?
0: ఈ బ్రహ్మత్వం నుంచి వారు వివరించినటువంటిది వాక్కే.
1: Therefore, the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కుండేటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Walk or talk is highly powerful.
0: Vishwastutudu, Chakrasurudu, Mahavirundu.
1: The man of valor and courage.
0: Vishwastutudu.
1: Vishwastutudu.
0: Chakrasurudu.
1: Chakrasurudu.
0: Mahavirundu.
1: Mahavirudu.
0: Gorasache.
1: With too much of desire.
0: Aswatthama sirojamul tarigi.
1: Yes, beheaded Aswatthama.
0: Chudantar Maharatnamun.
1: And you want to carry the precious
0: hair. Shashwatkirti eringa puchukoni.
1: Has been picked up.
0: విశ్వాసం వల్ల నుంచి దొబ్బే శిభిరోర్ విభాగం అని బాసిపోవని అన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి ఒక మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్ఫుల్గా వచ్చాడు.
1: It was only to break that device, a special device in archery, Padma Vyuha. It was the plan of Aswatthama to come out of it
0: successfully.
1: This Padma Vyuha is not of the design of an
0: ordinary Acharyude.
1: It was designed by Dronacharya.
0: Dronacharyudu ee Padma Vyuhamnu pannadu.
1: It was the Dronacharya whose design is this Padma Vyuha.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఇస్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేదని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: Therefore, Subhadra brought a total halt as Aswatthama cannot get in.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటలు ఎందు మాత్రమే కాదు,
1: ద పవర్ ఇస్ నాట్ మియర్లీ నేచురల్,
0: క్రియాస్వరూపం నందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
1: ద పవర్ ఇస్ ఆల్సో యాస్ వెల్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ యాక్షన్.
0: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
1: దేర్ఫోర్ త్రీ త్రీ వర్డ్స్ కాన్స్టిట్యూట్ ఎ మంత్ర.
0: ఈ వేదమునందును ఉపనిషత్తులు ఎందు కూడాను ఈ విధమైనటువంటి ఒక అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది.
1: It is very difficult to understand the essence of Upanishads.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: Every mantra speaks of these two, tat, tvam.
0: Ayamatma brahma anindi.
1: It also said, ayamatma brahma.
0: Sarvam kalvidam brahma anindi.
1: Sarvam kalvidam brahma.
0: Kalvidam brahma anaga, idi oka mantrame.
1: Kalvidam brahma is a mantra.
0: Tat tvam asi, idi oka mantrame.
1: Tat tvam asi is a mantra.
0: Prajnanam brahma, adi oka mantrame.
1: Prajnanam brahma is also mantra.
0: Ayamatma brahma.
1: So also ayamatma brahma.
0: బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ఇవన్నీ కూడాను కేవలము ఉపనిషత్తులు యందు వచ్చినటువంటి యొక్క పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈస్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: Every mantra has so many interpretations and meanings.
0: ఇవి వేదములోని నాలుగు పదములు అని చెప్పారు.
1: These are all four main statements in
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: In fact, these mantras are present in all these four of Vedas: Rigveda, Yajurveda, Samaveda, and Atharva Veda.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వేదస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒక దాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కలివిదం బ్రహ్మ.
1: When we investigate like that, we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: In fact, all of them connote same meaning.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice wants us to know the oneness, the unity of all
0: these statements. బ్రహ్మమిత్ బ్రహ్మభవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది ఏంటంటే నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ నో దట్ ఐఎమ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులైనప్పుడు ఇక దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: Then where is the need to worship God?
0: అయితే దైవాన్ని కొల్చేటువంటి ఒక శక్తి సామర్థ్యం కానీ దైవమును కొల్చేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: However, it's not possible for you to estimate whether you have got the
0: eligibility to worship God or not. సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
1: being so common, moving in the world,
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: ది స్పిరిచువల్ ఒక విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వి లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: All we are all individuals in the ordinary sense.
0: Vyashti samasti swarupani yedithe gurtinchagaladu.
1: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
0: Karukuni enni prayatnalu chesinappudikini, enni sadhanalu salipinappudikini, enni mantramulu uchcharinchinappudikini vyashti samasti swarupudu kaadu.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
0: nene samasti swarupunnanu aneetundi satyanni gurtinchukunnappude idi meeku samasti swarupudu avutadu.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God aneetundi aa satyanni meeru gurtinchali.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు ఐ ఆమ్ గాడ్ అని?
1: హౌ కెన్ యూ డిక్లేర్ దట్ ఐఎమ్ గాడ్?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి తెచ్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ఫాస్టర్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: మంత్రమునకు ముడివేసి
1: వీ హావ్ టు టై అప్ మంత్రస్.
0: ఈ ముడి యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి
1: అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇన్ దిస్.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: అండ్ వీ హావ్ టు అన్టై ది కాంబినేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ మంత్ర.
0: ముడి వేయటము, ముడి విప్పటము,
1: టైయింగ్ అప్ అండ్ అన్టై.
0: ఆది యందు, అంత్యమునందు,
1: బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఎగ్జాక్ట్ మీనింగ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఏది ప్రారంభంలో అయినదో వచ్చినదో,
1: దట్ విచ్ కమ్స్ ఇన్ ద బిగినింగ్,
0: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
1: విల్ ఆల్సో కమ్ టువర్డ్స్ ది ఎండ్.
0: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
1: ద చైల్డ్ బోర్న్,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
1: జస్ట్ బీయింగ్ నాట్ ఏబుల్ టు మూవ్,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడా ఆ రకమైనటువంటి స్థితికే వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనా ఏ వస్తువులకైనా ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుందది.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇంటూ ఎ పాట్.
0: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్, అల్టిమేట్లీ యూ ఫైండ్ పిట్ దేర్.
0: కనుకనే గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: Therefore the heap has come down to the level of pit now which was once upon a time.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: The mud has taken the form of the pot and the pot is nothing but of the mud.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: But the water if kept in that
0: pot would not be there.
1: Its level comes down gradually.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: This has to be processed in fire.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it's full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it's the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance,
0: Vishnu. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: It must be, it should be processed, kept, it should be burned. ఏమిటి
0: ఈ జ్ఞానం?
1: What is this jnana?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced non-dualism.
0: సంపాదించుకున్నప్పుడు ఇది పూర్తి కాలిపోతుంది.
1: When once you experience that oneness, non-duality, it will be burnt.
0: అప్పుడే దీంట్లో వేసినటువంటి పదార్థం నిలిచిపోతుంది.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకునకుండా చూసుకోవాలి.
1: So we should see that the pot is not broken.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: We have to take care as it is.
0: అది ఏ అగ్ని సంస్కారం అన్నారు.
1: That is what we call the process of refinement.
0: కాల్చడం అనగా సంస్కారమే.
1: This burning principle is refinement.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: everything
0: సంస్కారం చేతనే సర్వ విధములైనటువంటి శక్తులు మారుతున్నాయి.
1: By refinement it will have special powers.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో,
1: జస్ట్ ఇస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత,
1: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్,
0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ toy, how are you making use of
0: this? It
1: has no power in the
0: true sense. Because
1: it has been refined
0: gradually, its
1: power
0: increases. The
1: value also rises. The pot which is made up of mud,
0: we cannot use it
1: instantly.
0: అదే విధంగానే బంగారు భగవంతుని ఎంత కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఈస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: You have earned this gold.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రమే అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల,
1: as we make ornaments,
0: మనం ఎంత బంగారును చూసామో,
1: the gold we have,
0: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడు కొంచెం వేరే లోహములు కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే,
1: when the other metal is mixed,
0: మంచి శక్తి వస్తుంది.
1: The gold will have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: వెయిట్ కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవత్ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ హిరణ్యగర్భ?
0: మన యందే ఉన్నాడు.
1: గాడ్ హిరణ్యగర్భ.
0: అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
1: ఇస్ ఇన్ యూ విచ్ యు ఆర్ సపోజ్ టు నో.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: దీంట్లో ఆమ్లమం ఉంటారు.
1: అండ్ వి సే యాసిడ్. ఆమ్లం.
0: ఆమ్లం.
1: యాసిడ్. ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు, అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వి ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లక్స్ ఆఫ్.
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల,
1: the food that we partake,
0: inumu pittali aamlamam amma bangaru anni kuda cherutunnai.
1: The food that we partake has got all this acid and metals.
0: Kanuka ee acid anetundi manam cheptam chaala parapaatu.
1: It's a mistake if we simply call it
0: acid. Acid kaane kaadu.
1: It's not acid.
0: Idi kuda oka lohame.
1: It's also a metal in one way.
0: Ee loham kuda nu kotta varaku maarpu cheyatam valla maroka lohanga maaripothundadi.
1: This metal is transformed into another type of metal.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ఇన్ ది లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్
0: కంటెంట్. ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము.
1: And
0: చింతపండు పులుసుతో.
1: అండ్ వీ ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుంది.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము, ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది

0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము.
1: టామరిన్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
1: ఆర్ వి మేక్ రసము ఆఫ్ వి మేక్ యూస్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం అంతా కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వి ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వి మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణ దేహంలో ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ the proper food that we partake, we can understand the rest.
0: Karaka meeku aamlam anante meeku artham kaakunda potundadi.
1: Though I said it is acid, it is not so.
0: Acid ani anukuntunnaru kaani adi acid kaadu.
1: It is not so.
0: Manam oka vidhamainatvanti oka padarthanga veniku viniyoginchukodaniki veel avutundi.
1: And it would be quite possible for us to make use of it as a matter.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సెల్ హాస్ గాట్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దేర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్స్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దే ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ us to experience God.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మ్యాటర్ దీన్ని ప్రసరించుకునే
0: వేదాంతం నందు యత్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణా మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ
0: అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: కనుక ఈ లైట్ అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుండాలి.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెట్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ us టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి.
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ us.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
0: దీనికి తేజస్ అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటాదో.
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్.
0: అదే విధంగానే ప్రతి పదార్థములకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హస్ గాట్ సమ్ స్పెషల్
0: తేజస్సుని చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు అని పదార్థములు ఎందుకు అని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: We cannot consider simply as matter.
0: ఇదంతా పదార్థము అనాలి.

0: పరాత్మనగా దివ్యత్వము.
1: పరార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వమునకు పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మెటీరియల్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్ ఫిజికల్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendental as ordinary, we are not able to know it
0: well.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనసు యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: ఈ మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
0: కనుక మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పం రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వి విల్ నాట్ హావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడా నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడా దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ రీతిగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడా ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: పూర్తి దైవశక్తి వల్లనే మారుతుండాలి.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవశక్తికిని ఈ లోకశక్తికిని ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
0: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని
1: If you have got strong faith,
0: నా ఎందున్నటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ సంకల్పమే అని పట్టుకోండి.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీ థాట్ ఇస్ డివైన్.
0: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పములు అనుకుంటున్నాం.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ వీ కన్సిడర్ ఎవ్రీథింగ్ వరల్డ్లీ.
0: ఇది బ్యాడ్ థాట్సే కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: ఇది లౌకికమైన థాట్సే కాదు.
1: ఇట్ నాట్ ఓన్లీ థాట్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: దివ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: And that is the thought.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: When once we mix with the divine thought, divine feeling, it becomes powerful.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పరార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: A small point here.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: You brought a bag full of paddy.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనం?
1: వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల,
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకు అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తౌడు తీయటము,
1: గ్రైండింగ్
0: చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరే చేయటము, బియ్యం వేరే చేయటము.
1: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువ ఇస్తున్నామా? వడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్ సపరేట్,
0: అప్పుడే మనం దాన్ని భుజించడానికి
1: ప్రైస్ విల్ గో అప్, దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్డ్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: if you want to have things straight away,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి,
1: ఆల్ డిఫికల్టీస్ విల్ గివ్ యూ ద ఫ్రక్టిఫికేషన్.
0: కనుక మనకు కష్టం పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్డ్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసేటప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో ఈ
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చడం ఒక సంస్కారమే. అన్ని సంస్కారాల చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్.
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటూ అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ద లీవ్స్ దేర్.
0: కనుకని వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ సరెండర్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు
1: అండ్ వీ హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ ప్లాస్టిక్
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వీ హావ్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యూ గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
1: వి జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి.
1: ఇట్స్ హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వి ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ది ఫుడ్.
0: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: కొన్న కూర పావల.
1: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోర్ అండ్ హాఫ్.
0: కూలి అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
0: తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బాయ్.
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతున్నా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యూఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే,
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతో సుఖాన్ని చేస్తున్నాం.
1: సో వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ క్లియర్లీ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగానే మన ఆరోగ్యాలంతా పాడు చేసుకుంటున్నాము.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్ టుడే.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఫుడ్ as padartha material, but you should know the padartha.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనదిగా ఉండాలి.
1: అండ్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి సేక్రెడ్.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఫుడ్ ఇస్ నాట్ స్పాయిల్డ్.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఇస్ రాటన్ ఇట్ బికమ్స్ పాయిజన్.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనం చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటి ఎందు కూడా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైనటువంటి దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కావుండాలి.
1: The worldly material is to be experienced from the spiritual point of view by processing the
0: కనుకనే దీనికి వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: అండ్ యూ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: యూ స్టడీ.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
1: బట్ వాట్ యూ ఆల్ యూ స్టడీ యూ డోంట్ ప్రాక్టీస్.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యూ స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: యు సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్, యు సే ఇట్స్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: యు ఆల్సో సీ ది సేమ్ H2O.
0: కానీ ఆ నీరును నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డూ యూ టేక్ వాటర్ ఎస్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: దేర్ఫోర్ బట్ వాట్ యు డూ దేర్ ఇన్ ద లెబొరేటరీ, యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్.
0: లెబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
0: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
1: యూ హావ్ టు ఎక్స్పీరియన్స్
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: యూ ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
0: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
1: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాటర్.
0: అలాంటి దాని లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ జంటి చేర్చి నీరుగా తయారు చేయండి.
1: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: యు ఆర్ వేస్టింగ్ వాటర్.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
0: ఒక భారతదేశం నందు ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: ఇన్ భారత్
0: జీవనదులు అంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సిస్టెంట్లీ.
0: కానీ కట్టగడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
0: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
0: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ getting into the ocean.
0: నువ్వు దానిని అంతా కాపాడుకో.
1: యు జస్ట్ రిట్రీవ్.
0: దాని సద్వినియోగం చేసుకో.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల?
1: దేర్ మెనీ రివర్స్.
0: ఇంకా భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
1: భారత్ ఇస్ ఎ సేక్రెడ్ ల్యాండ్, ఇస్ అన్ ఆస్పిషియస్ ల్యాండ్.
0: ఇది అన్నపూర్ణ దేశము.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేస్.
0: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
1: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్, వాట్ ఇస్ ది రీజన్?
0: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వీఆర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: నువ్వు అనుభవిస్తావు,
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: నువ్వు అనుభవిస్తావు, నీ తోటి బంధువులు కూడా ప్రజలకు కూడా అందించవచ్చును.
1: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: మెనీ పీపుల్ టు వాష్ ద హ్యాండ్స్.
0: నీరు పోస్తున్నాయి, ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మచ్ వాటర్ ఇస్ వేస్ట్.
0: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్.
0: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
1: మేక్ యూ ద వాటర్ టు ద ఎక్స్టెంట్ నెసెసరీ.
0: బిగించేసేయి.
1: అండ్ ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి.
1: అండ్ మిస్యూజింగ్ ఆఫ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్, ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అంత పాడు
0: చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా, అవి కాదు మనకి ప్రాణం లేదా.
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: వాసన ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్.
0: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
0: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం, వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
0: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
1: టుడే వీఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఈ టైం ను వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి.
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ వర్డ్.
1: Don't waste your words.
0: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది.
1: If you waste your words, rest will be wasted.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: So no one should waste any matter.
0: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
1: You should not shout.
0: అది వేస్టే.
1: If you shout, you are wasting your words.
0: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
1: And in fact, the words should be heard by the person for whom it is
0: meant. రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో ఒంటరిగా ఉండేటువంటి ఒంటవాడికి కూడా వినపడుతుంటాయి.
1: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
0: నీ గౌరవం కూడా పోతుంది.
1: You lose your respect.
0: ఏమిటయ్యని ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
1: And people will consider you mad if you shout.
0: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
1: So you should show your respect as you speak.
0: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: ఈవెన్ వాకింగ్ స్టైల్
0: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
0: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్
0: చాలా మంది చెప్తా నేను తొందరగా నడచవచ్చును.
1: People, you may walk fast.
0: కాని నేను అట్లా నడచడానికి నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ టు వాక్ సో.
0: నిదానంగా నడిస్తే
1: when you walk slowly
0: అందరూ చూస్తారు.
1: All can have darshan of Bhagavan.
0: అందరూ ఆనందిస్తారు.
1: All will be happy.
0: నేను సంతోషిస్తాను.
1: Swami will be happy.
0: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
1: To make everyone happy, Bhagavan walks slowly.
0: Now walking slow.
1: Bhagavan walks slowly.
0: కానీ ఇట్లా స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
1: By walking slow, many people are delightful and happy.
0: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
1: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
0: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
1: నేచురల్లీ భగవాన్ విల్ మేక్ అస్
0: సఫర్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్
0: కూడా మీరు చూసుకోవాలి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
0: ఇతరులకు సహాయం చేయాలి మనము.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
1: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ చేయకండి. డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
0: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
1: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
1: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
0: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాకులు కూడా తినము.
1: Even the crows also won't touch the food that you throw.
0: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the use by throwing it out?
0: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
1: The food should be pure.
0: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
1: అండ్ when out of the purity of the food,
0: ఎట్టి ఆహారము అట్టి మనసుగా మారుతుంది.
1: As is the food, so is the mind.
0: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
1: As is the mind, so is the sanctity.
0: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
1: And that will take you to the divinity.
0: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
1: In order to reach, attain divinity, you have got to
0: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
1: All the food must be pure.
0: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
1: Then by consuming pure food, our conduct will be good.
0: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: And this conduct is based on the pure food.
0: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
1: Out of this purity leads to
0: the పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
1: And then you will have all the deservedness ప్రాప్తి.
0: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడా పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
1: Therefore every item of the food that we take must be pure and clean.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: యూ లెర్న్.
0: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
1: యూ పాస్ ఇన్ హై గ్రేడ్.
0: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
1: యూ యు గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
0: సంతోషమే,
1: ఇట్స్ గుడ్
0: కానీ,
1: బట్
0: ఆ ఉత్తమ తీర్థిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
0: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
0: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
1: కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్.
0: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
1: We have to respect everybody.
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: అమెరికా లోపల,
1: ఇన్ అమెరికా,
0: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
1: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
0: తినడానికి కూడా తిండి లేదు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: హి వాస్ సో యంగ్.
0: వాడు డట్టి వస్తువులంతా వేసుకుని స్కూల్ కు పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతన్ని గేలి చేసేటువంటి వారు.
1: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్ attending the school, he was made fun of by friends.
0: Okanadu school nunchi venikku vachadu pillavadu.
1: One day he returned from the school.
0: Talli degariki vachi todapaina kurchoni yedchadu.
1: And he cried sitting on the lap of the mother.
0: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
1: Mother said, why do you cry?
0: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavaadnani, vaadanta nannu avamana parustunnaru annaru.
1: And he said, people have been making fun of me because I am born in a poor family that I am wearing torn out clothes. Let them think as they like.
0: నీవు అందరిని గౌరవించు.
1: You respect everybody.
0: వాడిని నువ్వు ద్వేషించొద్దు.
1: Don't hate anybody.
0: మనకున్న స్థితి నీవు తెలుసుకో.
1: You know your position.
0: నీవు కూడా దాన్ని పవిత్రంగా ఉతుక్కొని ధరించు.
1: You wash your clothes and wear them.
0: వాళ్ళు ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే.
0: మన స్థితిని మనం చూసుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
0: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
1: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీవు కేవలం అంబ్రి గంజి తాగినా తప్పులేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
0: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
0: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
1: But they should be
0: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
1: యూ వాష్ దెమ్, మెయింటైన్ దెమ్ క్లీన్. తల్లి
0: చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
1: ఆల్ దీస్ వర్డ్స్ హావ్ గాట్ ఇన్ టు హిస్ హార్ట్.
0: గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
1: అండ్ ఐ షుడ్ హావ్ మై రెస్పెక్ట్
0: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
1: అండ్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడీ.
0: అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
1: అండ్ హీ షోన్ రెస్పెక్ట్.
0: అందరిని గౌరవించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ కర్టియస్ టు ఆల్.
0: గౌరవించి కట్టగా అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: లేటర్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
1: ఇనిషియలీ హీ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. By showing respect to everybody,
0: కనుక మనము ఈ అలంకారం కోసమని, డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
1: You should not run after position because of your ego.
0: నేను యథార్థంగా నేను చెప్తున్నాను, నా యొక్క విషయమే.
1: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
0: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు,
1: భగవాన్ వెన్ హి వాస్ వెరీ యంగ్,
0: నేను 3వ తరగతి 4వ తరగతి చదివే సమయం లోపల,
1: వెన్ హి వాస్ స్టడీయింగ్ 3rd class అండ్ 4th class,
0: ఒక నిక్కరు ఒక చొక్కానే.
1: హి హాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్.
0: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కోవటం, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
1: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ హి బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
0: వాడికి స్త్రీకి వేసిందంటే వాడు ఒక నానో రెండు నాలు అడుగుతాడు.
1: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
0: నాకు ఒక నా రెండు నాలు చేయడానికి నా దగ్గర శక్తి లేదు.
1: వెల్ భగవాన్ వాస్ నాట్ హావింగ్.
0: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు?
1: Why can't I wash my clothes?
0: నా చొక్కాను నేను ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు?
1: Why can't I iron my clothes?
0: అంతకంటే పని నాకేముండాలి?
1: What else I have to do?
0: స్కూల్ నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
1: Immediately after returning from school he washed his clothes. ఉతుకున్న
0: తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
1: And there's fire there.
0: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
1: And all that hot coal is kept in it.
0: ఆ చెంబుతోనే నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
1: And it was used for ironing
0: purpose. నున్నగా తాడైపోతుంది.
1: And it will be quite soft and iron clothes can be.
0: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
1: That was done in those days.
0: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
1: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ 2 knickers అండ్ 2 shirts ఓన్లీ.
0: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
1: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్,
0: నాకెందుకు ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
1: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
0: డబ్బును వేస్ట్ చేయకూడదు.
1: యు షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
1: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్ క్లాత్.
0: ఒక అణాతో ఒక చొక్క, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
1: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా and nikkar one and a half
0: ana. Cheap ga undetundi anadu.
1: Clothes were so cheap.
0: Appudu kuda deni koneetundi vaadu kaadu.
1: Bhagwan didn't buy those things.
0: Nen eppudu naa pani nen chesukoneetundi vaadu.
1: Bhagwan did his work.
0: Ee naadu kuda meer chudandi naa room lo nen eppudu naa pani nene chesukuntuntanu.
1: Bhagwan does his own work.
0: Kanuke meer anukuntaru ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
1: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో,
0: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
0: నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
1: And Bhagwan has been respecting everybody.
0: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
1: Today the whole world respects Bhagwan.
0: అది మీకు నిన్న కూడా చెప్పాను.
1: God, Bhagwan said the other day,
0: నీవు అందరినీ ప్రేమించు,
1: యూ లవ్ ఆల్,
0: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
1: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ,
0: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
1: ఇఫ్ యూ లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ, గాడ్ విల్ లవ్ యూ.
0: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
1: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
0: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
1: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
0: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
0: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంత ఉంటారు,
1: దట్ వెరీ యంగ్ బాయ్స్,
0: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు,
1: అండ్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్,
0: ఫ్రెండ్ వచ్చేసేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో బో నాకు తెలియదు అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ వేర్ ఇస్ యువర్ ఫాదర్, దే స్పీక్.
0: ఈనాటి పిల్లలకు గౌరవం అని కానీ, మర్యాద అని కానీ, వినయం అని కానీ ఏమాత్రమూ తెలియదు.
1: దే స్పీక్ ఇన్ ఎ డిస్రెస్పెక్ట్ఫుల్ వే విత్ నో హ్యూమిలిటీ, విత్ నో ఒబీడియన్స్.
0: వినయంగా మాట్లాడాలి,
1: వన్ షుడ్ స్పీక్ గౌరవంగా
0: మాట్లాడాలి,
1: విత్ ఆల్ కర్టసీ,
0: ప్రేమతో మనం మాట్లాడాలి,
1: విత్ లవ్.
0: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
0: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
1: ఆల్ అవర్ చిల్డ్రన్,
0: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
1: కాలేజ్ స్టూడెంట్,
0: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
1: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ గౌరవించడమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: అందరికి తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ,
0: ప్రేమను కూడా చూపాలి.
1: అండ్ యూ షుడ్ లవ్,
0: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
1: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
0: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
1: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
0: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా వస్తే ఆయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
0: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
1: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
0: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటం.
1: వై డు యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
0: వద్దు వద్దు,
1: యూ షుడ్ నాట్.
0: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
1: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
0: ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టగలపటి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ ది లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
0: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
1: దెన్ హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్, హి స్టడీడ్ అండర్ ది స్ట్రీట్ లైట్.
0: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
1: యునో హిజ్ మదర్,
0: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
1: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిట్టెన్స్.
0: ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునేట కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
1: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
0: ఈనాడు గౌరవమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
0: ఎంత జలస, ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటాం.
1: People want to lead an extravagant life.
0: కనుకనే అది మనకు మంచిది కాదు.
1: It's not good.
0: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
1: It's necessary.
0: ఉన్న దాంట్లో మనం తృప్తి పడదాం.
1: Let's be satisfied with the lot.
0: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
1: Why should we struggle for that we don't have?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడాను ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
1: Upanishads taught the principle
0: మన మాటలు మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
1: And Upanishads want us to speak softly and sweetly.
0: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
1: And use words that way as not to hurt anybody.
0: అలాంటి రీతిలో నీవు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
1: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ మనకు మనకు వద్దు.
1: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
0: గ్రేట్ నేమ్.
1: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
0: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్
0: గుప్పు మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
1: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
0: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్ విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: గ్రేట్ నేమ్ కావాలి.
1: గ్రేట్ నేమ్ ఇస్ నెసరీ.
0: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే లేదు వాళ్లకు.
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
0: ఇంతే, అంత స్టంట్ చేస్తూ వస్తుంటారు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
0: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
0: వీడు మాత్రం జెల్ సగా వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్ట్.
1: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
0: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
1: Outsiders may respect you.
0: కాని నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
1: బట్ హ్యావ్ యూ ఎర్న్డ్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అయితే మనం ఎక్కడ చూసినా గానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
1: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యువర్ యూఆర్.
0: భజన వినాశిత శాంతి నహి.

0: సాత్మానం నచయేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ది టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ది యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ది ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్ నేచర్ విద్ ఇన్ హిమ్?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి ద గుడ్ విజన్ ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ and also the pollution in human activity and the physical body.
0: Kanuka manavunaku mottamodata samyak drushti.
1: Therefore for man the good look, the good vision is needed.
0: Rendavadi samyak sankalpam, pavitramaina sankalpamlu undali.
1: The second good thoughts samyak sankalpa or needed.
0: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్య సంకల్పం పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: The good actions will felicitate man to know the human quality latent.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: A human being is not a human merely by form.
0: Divyamaina bhavamulate divyamaina sankalpamulache divyamaina drushtiche manavatvanni madhavatvanga marchukodaniki avakasam untundi.
1: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
0: Nalugovadi samyak shruti, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు సీక్రెట్ థింగ్స్ ఫోర్ థింగ్.
0: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవులకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, సమ్యక్ జీవన, good life.
0: జీవితం అంటే ఏమిటి?
1: What is life?
0: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
1: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
0: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్ ఐడియల్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
1: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్ ద కాండక్ట్.
0: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావంలో దూరం చేసుకుని సద్భావంను పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
0: మనసు నందని మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: Giving up all that is polluted is the true sadhana.
0: Sadhanaga japamu dhyanamu bhajana ityadi satkarmala maatrame sadhana kaadu.
1: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
0: Manasulo cherina malinyamunu nirmoolam gaavinchukotame sadhana.
1: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
0: Deeni tarvatane samyak samadhi anna నిర్వాణం.
1: ద నెక్స్ట్ కమ్స్ సమ్యక్ సమాధి నిర్వాణం.
0: సమాధి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై సమాధి?
0: సుఖదుఖే సమీకృత్వ లాభోలా విజయాది. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమాధి, ఇదే సమాధి.
1: సమాధి మీన్స్ సమ ఈక్వల్ మైండెడ్నెస్,
0: అనగా చీకటి వెలుగును నిందాస్తుతులను లాభ నష్టములను సుఖ దుఃఖములను రెండింటిని కూడా సమత్వంగా భావించుకోవాలి.
1: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
0: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కలుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
1: This equal-mindedness is the state of nirvana.
0: Itti pavitramaina manavuni endundinatvanti yokka sarvangamulu yokka sarthakatanu gurtinchukotame nijamaina manavattvam.
1: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
0: Mana mottamodata mana nalukanu pavitram gaavinchukovali.
1: First we should make our tongue sacred.
0: Dinne samyak vaakku annaru.
1: Making the tongue sacred means talking good.
0: Mana vaakunu kudanu asatyam aadakunda parulannu nindinchakunda parulannu bhavin dushinchakunda ee naalukaku sariyainatvanti oka divyatvanni andinchali.
1: It means we should never utter a lie, we should never blame, we should never criticize. That makes our tongue sacred.
0: Motta modatidi samyak darshanam.
1: The first one, samyak darshanam.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: యు షుడ్ సీ ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: యు షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: The teaching of Buddha in the first instance is good looks.
0: Samyak drishtini manam avalambinchinappudu samyak bhavamu manalo prarambhamavutundi.
1: When once we have good outlooks, we will develop good thoughts thereby.
0: Samyak vak,
1: then good words.
0: Mana kannulu unnavi kadani andarni chudakoddu.
1: For the simple reason we have eyes, we should not look at everyone.
0: Annintini chudakoddu.
1: We should not see all.
0: తద్వారా అనేక విధములైనటువంటి యొక్క దోషములు పాపములు కూడాను మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై సీయింగ్ వాచింగ్ ఎవ్రీవన్ అరౌండ్ నేచురల్లీ యూ క్యారీ ద సిన్ అండ్ ద డిఫెక్ట్.
0: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ అండ్ గేవ్ ఎ సీక్రెట్ టీచింగ్. వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వి డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు యజ్ఞములు యాగములు క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
1: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
0: కారణమేమనగా మొట్టమొదటి మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: ద రీజన్ ఈస్ వీ హావ్ టు మేక్ అవర్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్ ఫస్ట్.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: నన్ ఆఫ్ ది న్యాచురల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ సాటిస్ఫైడ్ హిమ్.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరు అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, సాట్ అండర్ ద బనియన్ ట్రీ అండ్ ఎంక్వైర్డ్.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: యాజ్ బుద్ధా హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ వేద అండ్ స్పిరిచువల్ రిచువల్స్ లైక్ యజ్ఞ యాగ, people considered him an atheist.
0: Idi parama adharmam.
1: It is wrong to say so.
0: Buddhudu pavitramainatunti chittam kaliginatunti vaadu.
1: Buddha had a sacred heart.
0: Ataniki puttinappude oka vidhamainatunti jyotishyudu vachi itana goppa maharajaina kavali leka poorna vairagyaina kavali ani bodhinchadu.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్ అరౌండ్.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ సో సాడ్
0: ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: లిసనింగ్ టు దిస్ ద ఫాదర్ సుద్ధోధన హ్యాస్ టేకెన్

0: మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ట్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, బాసెస్ మేడ్ దేర్ పీపుల్ సఫర్ అండ్ ఎ బిగ్ ఫిష్ స్వాలోయింగ్ ద స్మాలర్ వన్.
0: ఎవరిని హింసించకూడదు, ఇదియే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీ వన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబాడీ ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీ.
0: సత్యమే భగవంతుడు.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: Therefore the main teachings of Buddha are these two.
0: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చర అని వేదం కూడాను బోధించింది.
1: Therefore one should not go back by the promise given. Why one should hold on to truth and follow dharma.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
1: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ, ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరైనటువంటిది కాదు.
1: Buddha realized the truth at the end and felt the defect.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: Man is put to suffering because he is bound by this world.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: The friends and relations are the cause for the bondage.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: The company and the people around are responsible for the misery.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: సర్వం క్షణికం క్షణికం క్షణికం అన్నాడు.
1: He said everything is fleeting, momentary.
0: సర్వం నశ్యం నశ్యం.
1: Everything is bound to perish.
0: ఇది ఏది కూడాను సత్యం కాదు.
1: Nothing is true.
0: తల్లిదండ్రులు పిల్లలను అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములకు కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: The parents will put their wives, the children, to various kinds of bondage. Ultimately they
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
1: At the right age, the parents decide to get the son married.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experience?
0: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated but he treads along
0: the sacred path. ఇంద్రియ సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: He wants this fleeting pleasure but not the transcendental.
0: నా తల్లి నా తండ్రి నా బంధువులు నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధం కట్టారు అని బుద్ధుడు చాలా విచారి

0: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
1: అర్ధరాత్రి సమయం లోపల
0: మిజరీ
1: అర్ధరాత్రి సమయం లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
0: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
1: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
1: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
0: He has determined to know the transcendental principles behind this.
1: ఏమిటి ఈ జీవితం?
0: What is this life?
1: జన్మ దుఃఖం.
0: Life is misery.
1: జరా దుఃఖం.
0: Old age is sad.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
0: The life, the birth and the old age both give you the
1: pain. జయా దుఃఖం పునఃపునః.
0: And it is repeated time and again.
1: అంత్యకాలే మహా దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: At the end you will face that infinite misery, therefore be careful.
1: ఏమిటి ఈ యొక్క సుఖము?
0: What is this?
1: సంసారంలో సుఖమా, ఉద్యోగంలో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
0: Where is happiness? Is there happiness in family? ఇవన్నీ job or in business?
1: క్షణికమైనటువంటి సుఖములు.
0: That's all momentary.
1: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తలయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
0: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
1: ఇది అంతైకుడును, మిథ్యము మిథ్యము మిథ్యము.
0: All this is illusion.
1: సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: అదే నిర్వాణం.
0: The truth is nirvana.
1: నిర్వాణం అనగా ఏమిటి?
0: What is nirvana?
1: ఏకాత్మతత్వమే నిర్వాణం అన్నాడు.
0: That unitedness, that single mindedness is nirvana.
1: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
0: Making our mind sacred and tread along that path is nirvana.
1: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
0: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఈ సమండ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
1: తమ్ముడు
0: ఈ సమండ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
1: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
0: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
1: బుద్ధుడు పుట్టినటువంటి 7వ దినమే మాయాదేవి మరణించింది.
0: ఆన్ ది వెరీ సెవెంత్ డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
1: శుద్ధోదనుడు 2వ భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుడిని పెంచి పెద్ద చేసింది.
0: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
1: కనుక గౌతమి పెంచటం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
0: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
1: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 28 హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్?
1: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
0: He spent his life in the forest.
1: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
0: He made inquiry in depth for the welfare of the society.
1: First ధర్మం శరణం గచ్చామి.
0: First one has to surrender.
1: ఏమిటి ఈ ధర్మము, ధర్మము?
0: What is this dharma?
1: అది ఏ అహింస పరమో ధర్మ.
0: That is అహింస, non violence.
1: ఎవరిని బాధించకూడదు.
0: Don't hurt anybody.
1: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
0: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్ ఇస్ ద ట్రూ లైఫ్.
1: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యముల యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
0: The teachings of Buddha have spread all over, like Tibet, China, Burma, Japan.
1: Inte kaakunda taanu maraninchi nirvaanamaina tarvata ee buddhi oka jeethi lopala unnatundi varu okariki okariki desham kaliginchukoni
0: later what happened was There was infighting among the followers of Buddha.
1: క్రమక్రమేణా బుద్ధ మతమును క్షీణింపచేస్తూ వచ్చారు.
0: And that was the cause for the decline of Buddhism.
1: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
0: they have gone by the temporary ephemeral
1: things. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
0: But no one observed in practice the true teaching of Buddha.
1: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
0: If you take their outlooks, they are very bad.
1: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
0: Therefore Buddha said, first have good looks.
1: దృష్టిని నీవు అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
0: When once you have got a control over your looks, you can control the whole creation.
1: కనుకనే మన దృష్టియే సృష్టి.
0: Therefore దృష్టి విజన్ ఈ సృష్టి
1: ప్రత్యేకంగా లేదు.
0: It is not separate.
1: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
0: If you have bad looks, the whole creation looks
1: bad. మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
0: If you have good outlook, everything is sacred.
1: కాబట్టి మంచి చెడ్డలు రెండు నీ దృష్టిలో ఉన్నావు కానీ సృష్టిలో లేవు.
0: So good and bad lie in your vision, not in creation as such.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైనటువంటి అదుపులో ఉంచుకోవాలి.
0: Therefore every human being must exercise control
1: over his looks. మనోవా కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
0: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
1: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
0: For all this pollution, it's only our vision that's the cause.
1: కనులు ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
0: Why God has given us the eyes?
1: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
0: Eyes are gifted to see sacred things around.
1: అందరిని చూచే కోసం కాదు.
0: Not to see everybody.
1: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
0: Because of our looks, which are not proper, the human life itself is polluted.
1: దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
0: All the outlooks, all the scenario is absorbed within.
1: కనుక మనం సరైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we should develop good looks.
1: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకును సార్థకమవుతుంది.
0: When once we develop good outlooks, the whole creation.
1: రెండవది వాక్ శుద్ధి.
0: The next one is
1: సమ్యక్ వాక్.
0: Next one is good words.
1: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
0: Today what we do is we talk to everybody that we meet on the way.
1: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు?
0: You are wasting lot of divine energy.
1: అన్నెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
0: వై డు యూ టాక్ అన్నెసరీ విత్ అదర్స్?
1: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
0: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ఎనర్జీ
1: వల్ల మాటల వల్లనే మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అన్నెసరీ గాసిప్ యూ బికమ్ ఎ డెమన్.
1: మనుష్యత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
0: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
1: ఇది సత్సంకల్పం.
0: The next one is good thoughts, satsankalpa.
1: అది సమ్యక్ సంకల్పం.
0: That's good thoughts, సమ్యక్ సంకల్పం.
1: దీనిని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
0: Basing on this, good pursuit, good path.
1: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
0: The good spiritual path is very essential.
1: తద్వారా మానవుని యందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
0: Because of this true spiritual path, the human qualities, values will improve.
1: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: When once human values develop, the divinity will blossom.
1: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తన కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
0: When once the human values are not recognized, how do you expect him to know the divine?
1: అసలు మానవుడు అంటే ఏమిటి?
0: And who is the human being?
1: ఇదియే సమ్యక్ దర్శనం.
0: This is what's called samyak darshana.
1: అనగా ఏంటి? The proper study of mankind is man.
0: It means proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటిని అదుపులో నుంచుకోవాలి.
0: It only means exercising control over our thoughts, words and deeds.
1: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
0: Then he becomes true human.
1: దృష్టిని వాక్కును చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడుగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
0: బుద్ధా డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
1: ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు.
0: దే ఆల్ రిఫ్లెక్ట్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
1: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
0: బట్ హిస్ హార్ట్ వాస్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
1: ఒక్క దైవమని కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కానీ తాను ఉచ్చరించలేదు.
0: He did not refer to single God or a single sacred text.
1: యజ్ఞం అంటే ఏమిటని దాన్ని భావించాడు.
0: He did not consider యజ్ఞ
1: యజ్ఞమనగా త్యాగమే అని విశ్వసించాడు.
0: He had full faith that యజ్ఞ is an act of sacrifice.
1: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయడం కాదు.
0: యజ్ఞ is not offering with mantras.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు.
0: యజ్ఞ means a sacrifice that confers immortality.
1: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
1: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
1: దేనినైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
0: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యు సాక్రిఫైస్.
1: ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
0: యు స్విమ్.
1: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుకు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
0: You have to push all the water backward, then only you can go forward.
1: త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
0: When once you do this త్యాగ sacrifice, you will have yoga that deserved.
1: యోగమే నిర్వాణము.
0: And this yoga deservedness is nirvana.
1: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
0: For this nirvana, త్యాగ sacrifice is essential.
1: అన్నింటికి నీ ప్రేమ ప్రధానము.
0: For everything, love is most important.
1: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ఎట్టి ప్రేమ?
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
1: లౌకికమైన ప్రేమ?
0: ఇస్ ఇట్ వరల్డ్లీ లవ్?
1: లేక భౌతికమైన ప్రేమ?
0: ఆర్ ఫిజికల్?
1: లేక ధార్మికమైన ప్రేమ?
0: ఆర్ ఎనీథింగ్ ఆఫ్
1: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
0: ఆర్ సైంటిఫిక్?
1: కాదు కాదు.
0: నో.
1: దివ్యమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ డివైన్ లవ్.
1: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
0: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
1: పెద్దలంత పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
0: The elders are responsible for the bondage of the
1: children. అది ప్రేమ అని భావిస్తున్నారు.
0: They take it as love.
1: అది ప్రేమ కానే కాదు.
0: It's not love at all.
1: ఒక కుమారుడు ఉంటాడు.
0: It is a son.
1: నాయన నీ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో.
0: He insists that his son should get married. Is that love?
1: కాదు కాదు.
0: No.
1: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
0: If he wants you to
1: నీ ఎందుకు వాడిని ఫోర్స్ చేయటం?
0: Why should you force him?
1: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బాండేజ్.
1: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్ సైడ్ సోర్స్ ఉండాలి.
0: దేర్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫోర్స్, దేర్ షుడ్ బి ఇన్ సైడ్ సోర్స్.
1: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
0: ది ఇన్ సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: నా త్యాగమునకు అడ్డు తగిలి,
0: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్,
1: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
0: యు గెట్ మీ మ్యారీడ్,
1: నన్ను ఈ బంధంలో ముంచినారు.
0: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
1: కనుక బంధువులు ఎవరిని నమ్మకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
1: ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ పీపుల్.
1: నువ్వు బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
0: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
1: కష్టకరపడి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
0: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
1: శుద్ధోదనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
0: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
1: నేను మహారాజును.
0: ఐ యామ్ ఎన్ ఎంపరర్.
1: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are leading the life of a beggar.
1: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
0: Father says not proper on your part to be served.
1: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
0: బుద్ధా గేవ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్.
1: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
0: He said, you are divine, I am also
1: నీవు
0: divine.
1: తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
0: You are not the father and I am not the son.
1: మన ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
0: Both of us are divine.
1: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
0: But from the worldly sense, you are born in the clan of kings.
1: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
0: I am born in the clan of renunciants.
1: కాబట్టి నా యొక్క ఆదర్శమైన వారంతా కూడాను విరాగులే.
0: Therefore, all my ideals are one of renunciation.
1: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
0: The whole of your clan is full of
1: రాగము, ఇది విరాగము.
0: That is raga attachment, this is viraga attachment.
1: అదే ఒక పెద్ద రోగం.
0: So this raga attachment is a roga disease.
1: విరాగము ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణం.
0: This viraga detachment is nirvana, liberation.
1: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
0: He taught his father and the wife యశోధర equally.
1: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
0: Buddhism, Buddha teaching should not be limited to these three sentences. Sangham saranam
1: gacchami. Buddham saranam gacchami. Mana buddhini ekkada deeniki saranagat cheyali.
0: Where should we surrender our intellect, buddhi?
1: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini praveshapettali.
0: It means our intellect should follow the path of righteousness.
1: Tadupari em cheyali?
0: Then what should we do?
1: Ee yokka dharmam aneetundi dani kevalam praveshapettinanta maatramu chaladu.
0: It's not enough if we follow righteousness.
1: Sangam saranam gacchami. ఈ ధర్మాన్ని సంఘములో ప్రవేశపెట్టాలి.
0: This righteousness should be put to use in sangha,
1: the society. ధర్మమును సంఘములో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకమైపోతుంది.
0: Therefore buddhi intellect should follow dharma, righteousness in sangha, the society.
1: సంఘమంతా కూడాను పవిత్రమైనటువంటి రూపంగా పొందుతుంది.
0: Then the whole society will be sacred.
1: కనుకని సొసైటీలో మనం మెంబర్స్ గా ఉన్నాము.
0: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
1: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
1: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
1: మనం ఆచరణలో పెట్టాలి.
0: వీ షుడ్ పుట్ దెమ్ ఇంటూ
1: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ద టీచింగ్స్.
1: మనం ఇంకా క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
0: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
1: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
1: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
0: Slowly we should develop detachment.
1: గ్రంథాలు చదవాలి.
0: We should go through the text.
1: చదివినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you read.
1: చదివిన దాన్ని అర్థం తెలుసుకోవాలి.
0: We should know the meaning well.
1: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
0: Not enough if you know.
1: దాని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
0: We should repeat, recapitulate.
1: మననం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you
1: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: You should also put it into practice.
1: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది.
0: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
1: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
0: Bookish knowledge, superficial knowledge are useless.
1: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రియవది.
0: Therefore, the book has become the head, but the head has not been put into practice.
1: And here, food, head and God.
0: And here we find the three steps: food, head, and God.
1: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
0: We should know the nature of God very clearly.
1: God అంటే ఏమిటి?
0: Who is God then?
1: G O D.
0: God spelling G O D.
1: G అనగా ఏంటి?
0: What do you mean by G?
1: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
0: We take it in a different sense.
1: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
0: We should know the correct meaning of G.
1: G అంటే ఏమిటి?
0: What is G?
1: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
0: It is the one, the cause for creation, generation.
1: Generation. కాబట్టి G అంటే జనరేషన్.
0: G stands for generation.
1: O అంటే ఆర్గనైజేషన్.
0: O stands for organization.
1: D destruction.
0: D destruction.
1: ఇది G O D.
0: This is G O D.
1: సృష్టి స్థితి లయము.
0: This is generation, organization, destruction. G O D, God.
1: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
0: When once we know this latent meaning, the divinity will blossom well.
1: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ us have ever seen the creator Brahma.
1: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
0: The trinity
1: generation మనందే ఉంటుంది.
0: Generation is
1: organization మనందే ఉంటుంది.
0: Organization is
1: within us.
0: So also the destruction.
1: Destruction అనేటువంటిది మనలోనే ఉంటుంది.
0: Destruction is within.
1: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
0: This is divinity.
1: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
0: We should have full faith in this divinity.
1: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
0: But we believe the world.
1: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
0: This world is something like castles in the air.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
0: The whole world is a mirage.
1: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
0: You see with the eye, but there is no water there.
1: జలముందంటే కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదు అది.
0: It appears as though there is water, but
1: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
0: సో మ్యారేజ్ ఈజ్ ఎ మిరాజ్.
1: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
1: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
0: వై డోంట్ యూ అండర్స్టాండ్?
1: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
0: యు ఆర్ నాట్ అనిమల్.
1: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
0: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
1: చదువు ఎందుకు కాల్చనా?
0: దెన్ వై షుడ్ యూ
1: స్టడీ? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
0: వై ఇంటెలిజెన్స్?
1: మీరు గొప్పతనం ఎందుకు కాల్చనా?
0: వై ఆల్ దిస్ గ్రేట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
1: చదువు చదివి చదివి చావందనేటికి.
0: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
1: చావు లేని చదువు చదవాలి.
0: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
1: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
0: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
1: ఏ స్కూల్ కు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
0: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
1: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
0: హి వాస్ అఫ్రైడ్ బికాజ్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
1: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగడపడికి ఏమైపోయింది?
0: He was brought up in all comfort and pleasure. What
1: happened? Paasipaya annattuga moosipettam valadi poorthi paasipoyindi.
0: All that is treasured becomes rotten.
1: కనుకని జగత్తుకంత కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
0: బుద్ధ డిటర్మిన్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
1: ట్రూత్ ట్రూత్ ట్రూత్
0: హి టాట్ ట్రూత్ అండ్
1: సత్యాన్ని చాటాలి.
0: ట్రూత్ మస్ట్ బి
1: ఏంటి ఈ సత్యము?
0: వాట్ ఇస్ దిస్?
1: దైవం ఒక్కటే సత్యము.
0: గాడ్ ఇస్ ట్రూత్.
1: ఏది ధర్మము?
0: వాట్ ఇస్
1: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
0: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ, వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
1: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
0: హూమ్ సో ఎవర్ యూ హార్మ్, ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
1: కానీ దృష్టిని దైవం వైపు మరల్చు.
0: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
1: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
0: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
1: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: ఈ జగత్ అంటే అర్థము.
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
1: జగత్?
0: జగత్
1: జా కమింగ్.
0: Yeah, coming.
1: Gat, going.
0: Gat, going.
1: Coming and going, coming and going, coming and going.
0: Jagat means that which is coming and going.
1: Ravatam, potam, ravatam, potame.
0: It comes and goes constantly.
1: Puttunnadu, chastunnadu, puttunnadu, chastunnadu.
0: He is born and he dies later.
1: Idiye Shankara varu kuda cheppadu.
0: This is the teaching of Shankara.
1: Punarati.

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. There is no use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: వెంట ఉండేది కంట ఉండేది వెంట ఉండేది జంట ఉండేది దైవత్వం ఒక్కటే కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువంటివన్నీ కూడాను మనల్ని ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: Etta kanipistundi.
0: How does it look?
1: Teeni boosina katti vale kanipistundi.
0: As if like a sword smeared with
1: honey. Teeni naaputu naaputu pothe naalu kosestundi.
0: As you go on licking the honey smeared over the sword, your tongue will
1: become. Idi nimurugappina nippu vale untundali jagattu.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉంది కన్నా చేయి పెడితే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడు అవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎంత ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ మూన్ లైట్.
1: వెన్న వంటి పలుకు.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ లైక్
1: తేనె వంటి శృతి.
0: అండ్ దెన్
1: దృష్టి ఉండాలి. ఇది కావాలి. వెన్న వంటి దృష్టి ఉండాలి.
0: వి షుడ్ హావ్ లుక్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బట్టర్.
1: వెన్నెల వంటి హృదయం ఉండాలి.
0: అండ్ హార్ట్ షుడ్ బి లైక్
1: తేనె వంటి పలుకు ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్
1: ఇది మానవుడు.
0: దీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్.
1: కానీ ఈనాడు మాట మాట్లాడితే భయంకరమైనటువంటి మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్స్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్ హార్ట్.
1: వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బట్టర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి
1: ప్యూర్. అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ ఇస్ నో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: ప్రత్ దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను
0: ఎవ్రీ థియస్ట్
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: నీ అశాంతికి నీవే కారణం.
0: యూఆర్ ద కాజ్ ఫర్ ద ఆల్ దిస్.
1: నీ డిసిషన్సే కారణము.
0: యువర్ రిజల్ట్స్ ఆర్
1: నీ దుస్సంకల్పములే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: నీ దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుందా?
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు
0: బుద్ధ
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్
1: థింగ్స్. అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్ నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుకనిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మానీయులు కాని చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్
1: జిహ్వే రసగ్ని మధుర.

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవెందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థం తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్రెడ్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: యు షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్, గోవింద దామోదర
0: మాధవేతి. నీకు నాలుకనిచ్చావు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ పర్పస్ టంగ్ ఇస్ గిఫ్టెడ్.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరులను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరులను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: థంగ్ ఈస్ గివెన్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హూ ఇస్ ద ఇన్వెలర్.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ రిలీజన్,
0: గమ్యము ఒక్కటే.
1: ఆల్ రిలీజన్స్ ఆర్ వన్.
0: మతములన్నీ చేరి మార్గంబు బోధించే, మతములన్నీ చేరి
1: all religions together
0: margambu bodinche
1: taught to different paths
0: vasra bhedamu verani vastu telipe.
1: Though yarn is different, the cloth is one.
0: Shrungaramulu veru bangaram okkate.
1: Jewels are many, gold is one.
0: Pasula vannelu veru paalu okkate.
1: The color of the cows vary, but the milk is one.
0: Jeevajantulu veru జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ.
0: జాతి రీతులు వేరు, జన్మముకటే.
1: దెన్ వి హావ్ డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు.
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: పూజలు ఒకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు.
1: పాత్స్ ఆర్ మెనీ.
0: దైవము ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Because man has lost all his intelligence.
0: Bratuku kosamu bahubada badulairi.
1: To carry out his daily living to earn
0: bratuku kosamu. ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ ఏ లైఫ్.
0: ఈ బ్రతుకు, ఈ బ్రతుకు ఒక బ్రతుక.
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ ద ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: మీరెన్నింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: We have given up these two now.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: ఎందుకంటే అందరూ కూడా అవధూతలు కావాలి.
1: Everyone should become అవధూత.
0: ఎవరు అవధూత?
1: Who is an అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: The one who has got this morality and truth.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: Kanaka manam yamadhutalu kaakurdu, avadhutalu kavali.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the
0: renunciant. Daivadhutalu kavali.
1: We should be avadhuta.
0: Dayyalaku dhuta kaakurdu.
1: We should not be messenger of demon or daya.
0: Andike Jesus kudano, I am the messenger of God annadu.
1: So Jesus
0: daivadhutaga maaradu.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్స్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పరిపూర్ణమైన యొక్క తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: ద డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ love, that is full moon day, purnima.
0: Manasunu andhakaramlo munchukoni
1: with all that darkness within the heart.
0: Purnima, purnima, purnima ante emti? Purnima,
1: what is that full moon day then?
0: Idi purnima kadu.
1: Is not full moon
0: peru
1: day.
0: Purnima.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డిస్పెల్ డార్క్నెస్.
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హెస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames the Lanka appeared as if it's a broad day light.
0: Kani Lanka pattapagulugale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara Lanka velugayipo em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి.
1: వీ షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి భావాలు కొంతవరకు దూరం కావాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని
1: హేట్రెడ్
0: అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

0: is from truth, the whole universe has emerged. And ultimately, it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam Brujat. Priyam Brujat. Nabrujat Satyam Apriyam. Satyam Vada. Dharmam Chara. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: ద వేద వాంట్స్ us టు స్పీక్ ట్రూత్. వేద వాంట్స్ us నాట్ టు అటర్ ఎనీ లై. అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అలాంగ్ ద రైట్ఫుల్ పాత్.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్ అప్.
1: ఆహారమే లేకుండినా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారమునకు సూర్యుడు అతి ప్రమాణం.
0: ఫర్ దిస్ ఫుడ్ సన్ గాడ్ ఈజ్ వెరీ నెసెసరీ.
1: సూర్యప్రకాశము చేతనే వర్షం లభిస్తుంది, వర్షము చేతనే పంటలు పండుతాయి, ఈ పంటల యొక్క ప్రమాణమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ ద సన్ లైట్ వీ హ్యావ్ రెయిన్స్ అండ్ ద రెయిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రాప్ అండ్ దాట్ కాన్స్టిట్యూట్స్ అవర్ ఫుడ్ sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamanandulu kudanu moodu padamulu pradhanamainatundi yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dikta.
1: Ee aaharamunaku ee aakaliki ee yokka truptiki సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపిటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్ ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈ సన్.
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి హాయిని చేకూరుస్తుండే.
0: బికాస్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ ది సన్ లైట్ వీ హ్యావ్ ది ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ and the strength.
1: Satyamu anaga kevalam unnadi unnattu cheppatamu chusindi chusinattu palakatamu idi maatrame kaadu satyamu.
0: Truth is not simply telling what is seen, what is heard and what is thought of.
1: Ee moodu aksharamlandu undinatundi yokka mottamadardi sattu ade pranamu.
0: In this three, among the three, the first one is sat, life.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: In this life, there is e, the appetite.
1: యం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: యం sun appeases our hunger.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణమునందు ఉన్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సేషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే సృష్టంబునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితాన్ని పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ది సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ.
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ.
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినట్టుంటే ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
1: Satya.
0: Satya.
1: Ya anaga yamaneemadulu techa manavudu tapassu chesinappudu.
0: Ya stands for prescribed code with which we have to do penance.
1: Sakaram antundi satyamu.
0: Sa stands for satya, the truth.
1: Sakshatkaristundi.
0: It manifests.
1: సతయ, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్డ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడున్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సత్యం కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి ఒక తపశ్శక్తియే సత్యము.
0: సత్య, ది ట్రూత్ ఈజ్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడిహరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి ఒక సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడున్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ ఇస్ విజ్డమ్.
1: రెండు కాని ఒక్కటే,
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: అది ఏ సత్యం?
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థము.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: ఈ జ్ఞానమనగ అనంతమైనటువంటి జ్ఞానం.
0: Jnana, wisdom is infinite.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
0: It is not fractional knowledge or textual information.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: Jnana is infinite in its form.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని,
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ,
1: అది ఏ సత్యం?
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థము.
0: ఇట్ ఓన్లీ మెంట్

0: is infinite in its form.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతి రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలకు మాత్రమే కాదు.
0: So satya truth is not an ordinary one by telling that what had happened, what we have seen and thought over.
1: Vedamulakanta kodunu saramainatundi oka tattvamu satyam.
0: The essence of Veda is satya.
1: Anantamainatundi vedamulaku puttika sthanamu satyam.
0: Satya the truth is the origin for the entire Veda.
1: Kanaka vedamula yokka swaroopame ee satyamu.
0: Satya is the very form of Veda.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: The meaning of satya is jnana or wisdom.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: And that very wisdom is truth.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: Satya the truth has got so many interpretations.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: If we give up truth, there is no world at all.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Since ancient times, the sages, seekers of truth and spiritualists, men of sacrifice, followed this principle of truth.
1: సమస్త సిద్ధ సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: Entire plenty and prosperity, all conveyance comforts are in this truth only.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: Truth is not worldly conversation of facts.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యములకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly the reality of this satya.
1: ee satya anetundi the fundamental life.
0: This sat satya is the fundamental life.
1: Annintiki ni aadharam anetundi yokka swaroopam ee satya.
0: Sat is the fundamental foundation for everything.
1: ee satya lekapothe lokamulo marakati ee srushtinchabadinatundi chitta anetundi kanipinchane ledu.
0: Without this sat you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఇస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఇస్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్.
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పాను.
0: భగవాన్ సెట్స్.

0: సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నం లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చు, కానీ జలం లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెనాట్ లివ్ విదౌట్ వాటర్.
1: కనుక సత్ అనేటువంటిది కేవలం ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
0: దేర్ఫోర్ సత్ ఈజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ లైఫ్.
1: చిత్ అనేటువంటిది నెగిటివ్ వంటిది.
0: చిత్ ఈజ్ నెగిటివ్.
1: ఈ నెగిటివ్ అనేటువంటిది సత్ లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రమే ఉండదు.
0: చిత్ ద నెగిటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్ ద
1: పవర్. జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే,
0: వెన్ వన్స్ వీ మిక్స్ దిస్ చిత్ ఇన్ దిస్ సత్ ద పాజిటివ్,
1: సత్ వాటర్ చిత్ చక్కెర.
0: సత్ ఈజ్ వాటర్, చిత్ ఈజ్ షుగర్.
1: చిత్ లోపల కూడా రుచి ఉంటున్నది.
0: దేర్ ఇస్ టేస్ట్ ఇన్ చిత్.
1: ఈ సత్ చిత్ లోపల చక్కని పరిమితమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో వీ ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
1: కనుక ఈ సత్ చిత్ ఈ రెండూ కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
1: జలమును పానకమని చెప్పరు.
0: We don't call water as a syrup.
1: Chakkaranu panakamani chepparu.
0: Nor the sugar either.
1: Chakkara jalamu rendu cherinappude niniki panakam antaru.
0: It is only the combination of sugar and water that make the syrup.
1: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
0: The form of God
1: panakamloni chakkara vale untunnadu.
0: Is like sugar in syrup.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలే,
0: జస్ట్ అస్ ది
1: వెన్నలోని ఘీ వలే, నెయ్యి వలే,
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్,
1: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
0: since ancient times the sages did deep penance.
1: ee sat chit aneetundi oka padarthamannu gurtinchi prapanchaniki andistu vacharu.
0: They have fully recognized sat principle and chit and propagated in the world.
1: okalaka samayamlo pala pedda vedasavalu jarugutundaga andulo praveshincharu ee maharshulu.
0: Many of the sages participated in a very big congregation.
1: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: Many sages were making repeated attempts.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్, austerities and vows will never help anybody to know sat and chit in reality.
1: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: అతను ఎక్కడికి వచ్చి,
0: హి కేమ్,
1: వేదః వేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదః వేతం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
1: సూర్యుని కాంతియే కాదు, తూజని తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హెస్ గోట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్, చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశం అనేటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: Without the darkness there cannot be light.
1: వెలుగు లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: Without the light you cannot distinguish the dark.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intensity.
1: ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: He is beyond this darkness like the sunlight.
1: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: హ్యావ్ యూ సీన్ ఇట్ ఇన్ ద డే టైమ్ ఆర్ ఇన్ ద నైట్?
1: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: ఇస్ ఇట్ ఇన్ మెడిటేషన్ ఆర్ ఇన్ వేకింగ్ స్టేట్?
1: తుర్యావస్థలో చూచారా బ్రహ్మాస్త్రంలో చూచారా?
0: ఇస్ ఇట్ ఇన్ ద అల్టిమేట్ స్టేట్ ఆర్ ఇన్ ద
1: ఈ విధంగా కూడా అవస్థల త్రయములు, కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied thus.
1: దీనికి కాల భేదములు లేవు.
0: It has no difference.
1: ఈ వయస్సు భేదములు లేదు.
0: No positions.
1: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్, పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you realized?
1: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience in waking or sleeping.
1: ఈ జాగ్రత్త అవస్థ ది చర్మ చచ్చులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మ చచ్చులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మ చచ్చులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not.
1: పశుపక్షి మృగాదులు కూడా ఈ చర్మ చచ్చులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులు కూడా ఈ యొక్క చర్మ చచ్చులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మ చచ్చులతో చూస్తున్నారు.
0: In this world, all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మ చచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చచ్చువు.
0: సో ది రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ టు సీ ది
1: జ్ఞాన చచ్చువు.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యు కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలకు ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యు కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యు కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you. Immediately then,
1: ee satya swaroopudu vaari yokka nasudu paina button velu pettadu.
0: The personification of truth has applied vermilion on their forehead.
1: Veda havedam purusham mahantam adityavarnam tavasaparastat ani vaallu kuda uchcharistu vacharu.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: Oh prajalara,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ద సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్య వర్ణంలో చూచాము.
0: We have seen him in all the brilliance in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular place.
1: అణు కాదు, అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom but
1: అణు అనియాన్ మహతో మహియాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కలుగునే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్.
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: అణువు ఘనములు రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం అండ్ మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య, ది ట్రూత్.
1: కనుక ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందమునకు రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి ఒక తెలిపే ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యము నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: అసప్రస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్,
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: Therefore, this truth which has come out of the light is still there in the dark.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
0: the truth which is divine,
1: భౌతికమైనటువంటి ఒక చీకటిలో,
0: in this physical darkness,
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there.
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాలి.
0: But it sees all.
1: అది ఎవ్వరికీ కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: దిస్ ఇస్ ది ట్రూత్ వి ఆర్ సపోజ్డ్ టు నో టుడే.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలు అని, ఎంతో సుజ్ఞానశాలు అని పేరు పొందుతూ ఉన్నారు.
0: టుడే వి ఫైండ్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మెన్ ఆఫ్ విజ్డమ్,
1: స్కాలర్స్, వీరు తెలుసుకున్నటువంటిది ఏమిటి?
0: బట్ వాట్ హావ్ దే లెర్న్డ్?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ఎనీథింగ్.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: కుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ దెమ్ టు నో దే.
1: కన్నులు మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటి తనకే తెలియదు.
0: ఇఫ్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డు నాట్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: కానీ బయట కూడాను వెలుగులో కూడాను తన స్వరూపాన్ని తాను చూడలేడు.
0: ఈవెన్ ఇన్ ద లైట్ యు కెనాట్ నో యువర్ ఫామ్.
1: దీనికి కూడా ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: యు నీడ్ ఎ మిర్రర్ టు సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ద డే.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: సో ఇట్ ఇస్ నాట్ ద డైరెక్ట్ విజువలైజేషన్.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: ఇట్ ఇస్ జస్ట్ ఇన్ డైరెక్ట్ ఫామ్.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కాని సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమసత్పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి ఒక తమస్సు నేను.
0: అండ్ ఐ యామ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్సు అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: బట్ ఐ యామ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ది డార్క్నెస్.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: ఇట్స్ యూనిటీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: వితౌట్ బ్యాడ్ గుడ్ హ్యాస్ నో వాల్యూ.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good, you cannot identify bad.
1: Kanuka, na swaroopanni meeru gurtinchadaniki sadhyam kadannadu.
0: So he said, it is not possible for you to know me.
1: Aithe gurtinche teeralani meeru hatam pattara chudandi. Idantha na swaroopame.
0: Since you are determined to see me, know that this is all my form.
1: Sahasrasicha purusha sahasraksha sahasrapat.
0: I am the cosmic form, the universal form.
1: Sahasrasicha purusha sahasraksha sahasrapat.
0: With all the thousands of heads, thousands
1: inni taranu,
0: of feet.
1: Inni swarupamulu, inni vidhamaitu chaitanyamulu, unnatundi tattvamu, ee reetiga meeru gurtinchagalaru.
0: How can you know the form with so many infinite number of heads, the ears, the feet?
1: Okkoka shariramunandu okkoka chaitanyam kanipistundadi.
0: There is chaitanya awareness in every
1: form. Kaani inni chaitanyamulu meeku kanipinchadam ledhe.
0: But you don't see your own chaitanya.
1: కాని అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టము.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటము.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీయింగ్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: One has to visualize that blissful form.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: And who are making attempt to see that blissful
1: form? ధ్యానాన్ని కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
0: We close our eyes.
1: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
0: We assume a form.
1: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపంలే కానీ ప్రత్యక్ష స్వరూపములు కాదు.
0: They are only reflections but not the direct forms.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దం అంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యూ
1: హియర్. ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్
0: రియాక్షన్
1: ఏమిటి, నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: And making all kinds of gestures, moving hands, can that be reaction?
1: Reaction kudanu aa resound yokka pratibimbame.
0: Reaction is also reflection of the resound.
1: Resound yokka pratibimba reaction vachi,
0: and resound comes down in the form of
1: reality ni kappi puchestundadi,
0: and it covers the reality.
1: Ivi rendu kudanu naavi sthanam nundi aavirbhavistunnayi.
0: These two emanate from the navel.
1: Edaina oka yokka vyaktini swaru gurinchi meeru maatladalanukunte,
0: if you want to converse with a person,
1: aa vyakti lopala meeru praveshinchali,
0: you should get into him,
1: aa vyakti yokka paristhitulanta gurtinchali,
0: you should know his position,
1: aa vyakti yokka prabhavam meeru attantu chesukovali,
0: you should also know the effects thereby,
1: appude nee aa vyaktini meeru varninchadaniki veel avutundi,
0: then it's possible for you to know him in
1: adhe vidhamgane.
0: Similarly,
1: action reaction,
0: similarly action
1: sound resound,
0: sound resound,
1: kaani రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్
1: రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ రిఫ్లెక్షన్.
1: ఏమిటి ఇది రిఫ్లెక్షన్?
0: వాట్ ఈస్ దిస్ రిఫ్లెక్షన్?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: వెన్ వన్స్ ఇస్ ద క్లిక్ కెమెరా ఫ్లాష్,
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: దట్ ఫ్లాష్ విల్ బి ఇమీడియట్లీ ఫాలోడ్ బై దట్.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్
1: డార్క్? ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: బికాస్ ద ఫ్లాష్ ద లైట్ వానిష్డ్ యూ ఫైండ్ డార్క్నెస్ దేర్.
1: అది ఏ రియాక్షన్?
0: దట్ ఈస్ ద రియాక్షన్.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: ద రీసౌండ్ అవుట్ ఆఫ్ ద రియాక్షన్ ఈస్ ది సౌండ్.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ది సౌండ్?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: అండ్ ఇట్ ఈస్ ది రియాక్షన్ అవుట్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ విచ్ ఇస్ ది రియాలిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: దిస్ ఈస్ ది ట్రూ ఫామ్.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have
1: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యమందించుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసా?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
1: ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది సత్యము?
0: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: Are you just talking what you said 2 days ago?
1: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
0: You said something 2 days before, something yesterday, and today is altogether different.
1: Kalukune satyam ante moodu kaalamlu endu maarpu chendakoddu.
0: Truth should not change in all the 3 periods of time.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: హౌ మెనీ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీ హూ హ్యావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
1: లేదు.
0: నో.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడా మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పడం లేదు.
0: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
1: ఇది సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
1: ఇంకా ఏది సత్యము?
0: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: And he doesn't know what it is.
1: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: సే దట్ వాట్ యు హావ్ నోన్.
1: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రెజెంట్,
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: యూ హ్యావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీ.
1: త్రికాలం, త్రిగుణం, త్రిదత్రం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ అట్రిబ్యూట్స్.
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి.
0: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి వన్.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్టన్
1: సర్కంస్టాన్సెస్ సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు,
0: వి సే సంథింగ్ ఇన్ వన్ మోమెంట్,
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు,
0: లేటర్ వి సే డిఫరెంట్.
1: అది సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజాత్ సత్యం ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్,
1: నాట్ టూ.
0: నాట్ టూ.
1: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: హౌ కెన్ దట్ బి వన్?
1: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యం.
0: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
1: ఇట్ సత్యమని ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
0: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
1: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
0: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: సత్యమునకు రూపమే లేదు.
0: సత్య హ్యాస్ నో ఫార్మ్.
1: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
0: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
1: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
0: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండగా కన్నులు మూసుకొని,
0: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
0: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
1: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటాయి.
0: యు స్టార్ట్ స్మైలింగ్.
1: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: అది నీలంజన్ నుంచి వస్తుండది.
0: యు స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
1: ఆ ఆనందం కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
1: ఈ డ్యువల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
0: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్ యు కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ది ఆనంద యు గాట్?
1: దైవం నుంచినే వస్తుంటుండాలి.
0: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
1: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: యు థింక్ దట్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్
1: హ్యాపీనెస్. ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్.
1: ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
0: ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
1: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: బట్ ద హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
0: whether you have known it or not,
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: Bhagavan is always blissful.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: Bhagavan always smiles.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
0: Did you find Bhagavan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
0: No, Bhagavan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagavan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: Some are blissful for some time and are serious at other times.
1: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాగేది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్
1: ఇట్. పెట్టితే ఉండదు.
0: యూ కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చేతికి అందదు.
0: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
1: అందదు పొందదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్తు ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
1: అది సత్, ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ ఎస్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎట్ట ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
1: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటది.
0: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: Vibration will not affect any motility, movement.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ.
1: ఒకవతూరి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటది.
0: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: దేర్ నో వైబ్రేషన్ టుడే.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: నో వైబ్రేషన్.
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుకున్నటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్స్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసును,
0: యు నో దిస్,
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు,
0: దేర్స్ వన్ సేజ్,
1: అతనికి ఏ భయ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హాడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్ చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ ది పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు
0: అండ్ హీస్ ఋష్యశృంగ.
1: ఋషిశృంగుడు అని,
0: ఋష్యశృంగుడు.
1: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
0: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు,
0: వెన్ హి వాస్ దేర్,
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హి దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల,
0: అలాంగ్ ది సేమ్ పాత్,
1: అరణ్యంలో సంచరిస్తూ,
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్,
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరం 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యు ప్లగ్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ హ్యాపీ షార్ట్ అన్ యారో.
1: క్రింద పడింది.
0: అండ్ ద ఫ్రూట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
1: చేత కాలేదు.
0: హీ కుడ్ నాట్.
1: ద్రౌపది కూడా చేరింది.
0: ద్రౌపది అసిస్ట్.
1: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
0: షీఈస్ ఆల్సో పవర్ఫుల్.
1: అగ్నిజ్వాల నుంచి ఉద్భవించినటువంటిది.
0: షీఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
1: కాగా ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు హర్.
1: చూచారు ఫలముల నిమిత్తమై, కందమూలాల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు, నకులు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబుల్డ్ దేర్.
1: ఏమిటి, ఇద్దరు కూడా వయసైనటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్,
1: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఈయన చూచాడు. తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమా అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు ఆ ఫలము, కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్నా,
0: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్.
1: మా యొక్క సోదరుడు అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ ద గాంధీవ.
1: ఏమిటో అతను ఎత్తే సమయంలోపల, అది ఏ గాంధీవమో, బెండు గాంధీవమేమో,
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవ ఇట్ ఇస్, మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డు ఇట్.
1: పోయాడు, ఎడం చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్ బోత్ హ్యాండ్స్.
1: తన బలము, తన కండలములు అన్ని కూడాను కదిలించి పెట్టాడు.
0: హి యూజ్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడాను పరచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
1: Rishishringudu anaga romam namanta kudunu ashramanta prakinchindi.
0: And the sage, because he was in deep penance, his hair has spread all the hermitage.
1: Akkulu sahadevudu veellandaru tokkutundi tappudiki vettaga lestu vachayi.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: Trigave poorthi leyangane ఇంకప్పుడు ఋషిశృంగుడి కోపం వస్తుంది.
0: అండ్ ద ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
1: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
0: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
1: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
1: కృష్ణ అనాథ రక్షక,
0: కృష్ణ
1: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
0: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
1: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
0: టుడే యు ఓన్ యువర్
1: నీవే తప్ప ఇతపరం బెరుగా.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ.
1: మన్నింపందగు దీరుని.
0: యూ షుడ్ రిఫ్యూ.
1: రాధే కృష్ణ, కాపాడవే, సంరక్షించవే అన్నారు.
0: ఓ కృష్ణ, కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
0: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
1: చూచాడు.
0: He saw.
1: ఆ ఫలములు కూడా చూచాడు.
0: He saw the fruit too.
1: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
0: He said, it's not possible for you to be here.
1: ఒక యుక్తిగా నేను చెప్తున్నాను.
0: I'm telling you now.
1: దీనికి సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
0: And this is the right path for you.
1: దాన్ని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
0: You follow me, he said.
1: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
0: They said, Swami, we always follow you.
1: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
0: We were doing according to your command.
1: చెప్పిన పనికి తూచామే ఆలకిస్తున్నాము.
0: We followed your command in total.
1: అది చెప్పాడు.
0: So he
1: said, మీరందరూ ఇక్కడే ఉండండి.
0: ధర్మజ, ఆల్ ఆఫ్ యు బి హియర్.
1: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
0: ఐ విల్ గో టు ది ఆశ్రమ్.
1: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
0: ఆఫ్టర్ 5 మినిట్స్ యు కమ్ దేర్.
1: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
0: యు జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డు దేర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్లా చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
0: అండ్ యు జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డు ఎట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు వెళ్లాడు ఋషిశృంగ ఆశ్రమానికి.
0: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
1: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
0: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
1: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసారంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
0: కృష్ణ రీచ్ ది ఎగ్జాక్ట్ మోమెంట్.
1: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
1: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకసి వీళ్ళందరూ వస్తున్నారు.
0: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్ ధర్మజుడు.
1: ఇక్కడ ఋషిశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుంది.
0: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
1: ఇది ఏ భగవంతుని యొక్క దృష్టి.
0: హి వాజ్ థింకింగ్
1: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
0: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
1: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషిశృంగుని పాదాలపైన పడ్డాడు.
0: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్, కృష్ణ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ఋషిశృంగ.
1: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ సెడ్, ఓ కృష్ణ, యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
1: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
0: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
1: నేనెవరు, మీరెవరు?
0: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
1: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్,
1: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
0: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యూ.
1: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
0: ఇన్ ది మీన్ టైమ్ పాండవర్స్ కేమ్.
1: పాండవులు వచ్చేటప్పటికి
0: బై దట్ టైమ్
1: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ నోటీస్ దేర్ ప్రెజెన్స్.
1: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపది కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
1: ఆరు మంది నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ది
1: సాని. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
0: బట్ కృష్ణ సెడ్, ఈవెన్
1: ఏమాత్రం నోరెత్తకూడదు.
0: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
1: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే.
0: యు డూ యాజ్ ఐ
1: చెప్పినట్టుగా చేయాల్సిందే.
0: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
1: చూచాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ నోటీస్
1: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
0: ఋషిశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీ సిక్స్ పీపుల్. దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
1: కృష్ణుడు ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశాడో వీరికందరికీ ఋషిశృంగుడు వచ్చేది నమస్కారం చేశాడు.
0: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్ హి వాస్ ఫాలోడ్ బై ఋషిశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
1: ఋషిశృంగుడు కూడా నమస్కారం చేసి వాడ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
0: అండ్ హి వాస్ నాట్ యాంగ్రీ.
1: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
0: టు పాసిఫైస్
1: ఆ కోపానికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
0: ఇన్ ఆర్డర్ టు సీ దే వోంట్ ఫీల్ ద రాత్ ఆఫ్ యాంగర్,
1: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
0: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
1: అనగా పాండవులకు శాపం రాకూడదు.
0: Pandava should not be cursed.
1: Adaniki godam raakoddu.
0: And Rishyasringa would not.
1: Godam vache shakti inkevaru bharinchukoleru.
0: When once he is angry, nobody can bear.
1: Kaabatti Rishyasringuki kopam challarchadu.
0: So Rishyasringa was pacified.
1: Appudu lechina tarvata Krishnudu cheptunnadu.
0: Later Krishna went on telling.
1: Veeru maha rajulu.
0: These are all emperors.
1: Pandu rajulu.
0: They are Pandu kings.
1: Chakravartulu.
0: They are emperors.
1: Ilanti Pandu rajulu anta kuda mana anni aranyamlo vachi ee phalamu nimittamai praakulaadutunnaru.
0: In fact all Pandu kings are here to procure this fruit.
1: Appudu cheppadu, chi naa aa shalpamainatundi.
0: My desire is so
1: మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
0: In fact, I came in the way of the desire of the emperors.
1: రండి అని ఆ ఋషశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
0: And Rishyashringa wanted them to go along with him.
1: ఆయన మంత్రదృష్టం చేత తాకినాడు.
0: And he touched that fruit with his power of the mantra.
1: తాకేటప్పటికి చేతి పైన వచ్చి పడింది.
0: And he could collect that fruit in his hands.
1: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
0: And then he passed on the fruit to
1: Pandava. ఈ ఫలం ఎలాంటిది?
0: What sort of fruit?
1: అమృత ఫలము.
0: It is amruta phala.
1: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జననం అన్నా లేదు.
0: The one who partakes that fruit will not have birth.
1: ఏ లేదు ఇంకా.
0: And then nothing whatsoever.
1: అలాంటి ఫలము ఆ ఋషశృంగుడి యొక్క ఫలము.
0: That is the greatness of that fruit.
1: ఈ ఋషశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
0: And this has been the austerity in the penance of Rishyashringa, who explained its inner significance to Pandavas.
1: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
0: after sitting
1: ఆ పలమును కోసుకుని అందరు తిన్నారు.
0: All of them had partaken that fruit.
1: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
0: And Krishna also had a piece of the fruit.
1: అయ్యో నేను ఫలం తిన్నానని మీకు తెలియదా?
0: And Krishna said, don't you know that I don't eat fruit?
1: ఫలమును నేను ముట్టను.
0: I don't touch any fruit.
1: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
0: Better you eat, he said.
1: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టను.
0: And then and now, God has not touched any fruit.
1: మీకోసం వచ్చిండు మీరే భుజించాలి.
0: You have come here and you eat.
1: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
0: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
1: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
0: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
1: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్.
1: కనుకనే ప్రతి భక్తులు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
0: All kings and emperors followed the sacred path because they were prompted by women.
1: అప్పుడు కట్టగలపటికి కృష్ణుడు కూర్చున్నాడు.
0: Finally Krishna sat.
1: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
0: ఋషశృంగ was shedding tears.
1: దాన్ని తుచ్చుదాన్ని కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
0: And Krishna didn't have cloth to wipe out the tears.
1: నాయన నీవు కారేటువంటి ఒక దీనిను కేవలం ఇది కాదు కన్నీటి దారాలు కాదు.
0: They are not the tears of grief.
1: ఆనంద బాష్పములు.
0: The tears of bliss.
1: ఇదిగో నీ జన్మ ఇంకా సార్థకం అయిపోయిందని రెండు చేతులతో అతను శిరస్సును తాకాడు.
0: Krishna kept both of his hands on the head of Rishyashringa and blessed him.
1: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
0: And then Rishyashringa merged in Krishna.
1: అప్పుడు దీన్ని అంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
0: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
1: స్వామి మాకు కావాల్సింది ఏముంది?
0: స్వామి వాట్ ఇస్ దట్ వి
1: అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
0: ఇన్ఫాక్ట్ వీ హాడ్
1: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని నిష్టంలో ఎన్ని నిందలో మేము అనుభవించాం.
0: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్ మిజరీ సారో
1: ట్రబుల్స్. ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
0: Help us to liberate ourselves.
1: కాదు కాదు ఇంకా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: Krishna said not now, many things should happen.
1: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
0: An actor has played a role in a drama.
1: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో థర్డ్ సీన్ లో ఫోర్త్ సీన్ లో లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి.
0: And this actor has got a role in every scene till the end.
1: ఒక్కతూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం ఇంక నాకు చాలు అంటే వదలడు.
0: The actor cannot say, leave me with this scene.
1: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
0: Until you complete your role, you must stay.
1: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: So also Krishna said, there are many lots.
1: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: You have to teach the whole world.
1: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
0: And there are many things that truth has got to
1: know. కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
0: And you have not known satya till today.
1: ఇలాంటి గుర్తించకమునిపై నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
0: If you want to leave your body without knowing
1: ప్రతి మానవుడు కూడా ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
0: In fact, human life is gifted to know the
1: జన్మ ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
0: We must achieve this truth. పుట్టాం
1: పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ అండ్ డై.
1: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
0: వి ఆర్ బోర్న్ ఎనీవే వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
1: ఉండండి అని చెప్పి చెప్పి
0: హి వాంటెడ్ దెమ్ టు లివ్.
1: కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.
0: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
1: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
0: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
1: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
0: They have known the nature of
1: Krishna.
0: They have decided to follow the command of
1: Krishna.
0: That was the teaching of Dharmaja to his brothers and
1: Draupadi.
0: Then all brothers made a promise to Dharmaja.
1: Swami,
0: all brothers said, Swami, we will follow you in whichever way you proceed. They promised.
1: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
0: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
1: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
0: అండ్ హి డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతీ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: కానీ ఎక్కడికి పోయినాడు?
0: వెర్ హాస్ హి గాన్?
1: ఎక్కడ కనిపించేది? అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
0: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
1: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణుడి జతలో అర్జునుడు కూడా.
0: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
1: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
0: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
1: కృష్ణుడంతా కూడాను ఈ కంసుని, శిశుపాలని, దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత,
0: ఆఫ్టర్ కిల్లింగ్,
1: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు కృష్ణుడికి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాటర్స్
1: కంసునికి, అతను కూడా చంపాడు.
0: కంస వాజ్ ఆల్సో కిల్.
1: జరాసంధుని చంపాడు.
0: జరాసంధ
1: అందరూ ద్వేషమైపోయినారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
1: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానే సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజులంతా పట్టుబట్టారు.
0: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్డ్ టు కిల్ కృష్ణ అండ్ ది యాదవ.
1: ఆనాడు
0: ద్రౌపది
1: ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రే,
1: స్వామి
0: స్వామి,
1: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
0: వేఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
1: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
0: టేక్ అస్ టు ఎ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్.
1: అప్పుడు ఆయన చెప్పాడు, వేపల్లకు పోయి మీరందరూ ఒక్కతోరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి.
0: హి సెడ్ గో టు వేపల్లె, క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
1: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
0: కన్సిడర్ యువర్ ఫాస్ట్
1: అన్నాడు. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
0: దట్ నైట్ దే వర్ ఫాస్ట్.
1: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
0: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్
1: నడిచింది లేదు, ప్లేన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
0: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక. దే డిడ్ంట్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
1: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికీ వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దర్ ఐస్ దే రీచ్డ్
1: సామాన్యంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
0: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
1: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
0: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడీ.
1: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: దట్స్ హౌ దే రీచ్డ్.
1: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
1: తిరిగి వస్తున్నారనే వార్త తెలిసింది.
0: She could get the message that he is coming.
1: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా, వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అంటే దానికి వెతుకులు రావడానికి పోయినట్టుగా పోయింది.
0: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
1: ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తలబెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇన్ఫాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజా అండ్ బ్రీద్ హర్ లాస్ట్.
1: ధర్మజుడు ఇంకా ఎక్కడా లేవడానికి వీల్లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
1: భీముణ్ణి పిలిచాడు.
0: అండ్ హి కాల్డ్ భీమ.
1: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
0: యు మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు గో.
1: అర్జునుడు పిలిచాడు.
0: He called Arjuna.
1: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
0: He said, make every arrangement to coronate your son.
1: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అంతా అర్జునుడికి అప్పచెప్పాడు.
0: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
1: నకుల. సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
0: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
1: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
0: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
1: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
0: భీమ వాజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
1: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికి కుమారుడు బాధ్యత అంతా అర్జునుడు తీసుకున్నాడు.
0: అర్జున హాస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
1: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
0: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
1: ఒకే సమయం లోపల
0: అట్ ది సేమ్ టైం
1: ఒక భయంలో అంత్యక్రియలు,
0: వన్ టైం అభిచురీ,
1: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
0: అనదర్ మోమెంట్ కరోనేషన్,
1: మూడవది సర్వసంగ పరిత్యాగము,
0: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
1: తల్లి యొక్క అంత్యక్రియలు
0: అండ్ అభిచురీ.
1: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
0: ది లాస్ట్ రైట్స్, కరోనేషన్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్
1: మోమెంట్.
0: ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఎక్కడా జరగదు.
0: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
1: కనుకనే ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది, రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
0: When all the three are over, Dharmaja started moving from.
1: నేను వెళ్ళుతున్నాను.
0: He said, I'm returning.
1: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు.
0: And now he caught hold of that promise given by his brothers to him in Rishyasringa ashrama.
1: Mem siddhame swami annaru.
0: Brother said, we are ready swami.
1: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
0: ధర్మజా వాజ్ ఇన్ ద ఫ్రంట్.
1: ద్రౌపది వెనక నడుస్తుండది.
0: ద్రౌపది బిహైండ్.
1: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
0: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
1: అర్జునుడు భీముడు నకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
0: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
1: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు, ఒకరిని ఒకరు చూడటం లేదు.
0: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడి.
1: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
1: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
0: ఆల్సో సహదేవ.
1: తర్వాత భీముడు పడిపోయాడు.
0: ఆల్సో భీమ.
1: అర్జునుడు పడిపోయాడు.
0: అర్జున్ ఫెల్.
1: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
0: ఆల్సో ద్రౌపది.
1: అందరికి పోని నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: లెట్ ఎనీబడి లీవ్ మీ, లెట్ మీ గో.
1: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
0: అండ్ ధర్మజా ఆల్వేస్ ప్రొసీడర్.
1: సత్యధీరుడు ఆ యొక్క ధర్మజుడు.
0: అండ్ ధర్మజా హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
1: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
0: బికాస్ ధర్మజా ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజా,
1: నీవు ధర్మజుడు, నేను యమధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజా, ఐఎమ్ యమధర్మజా.
1: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
0: అండ్ హీ ఫాలోడ్ ధర్మజా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
1: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
0: యమధర్మరాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
1: ధర్మమే మా ప్రాణము.
0: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
1: అట్టి ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
0: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
1: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
0: యమ ఆల్సో జాయిన్డ్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
1: కొంత దూరం పోయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
0: And then he could have little wavering.
1: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
0: He could have outward view.
1: ఏమిటి కంట ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
1: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పిన కృష్ణుని యొక్క చింత.
0: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
1: ధర్మజ,
0: ధర్మజ,
1: నీవు ఎప్పుడూ అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
0: ధర్మజ, యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
1: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
0: అట్ వన్ టైమ్ యూ సెడ్ లై.
1: అది కూడా అబద్ధమేం కాదు.
0: కుంజరహ
1: వినిపించకుండా మాతో అత కుంజరహ అన్నాడు.
0: యూ సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
1: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
0: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్, బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ.
1: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
0: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ ఫోర్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
1: వెళ్ళాడు లోపగురికి.
0: అండ్ హీ వెన్
1: వెళ్ళితే ఆ యమలోకంలో భరించుకుంటుండ చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
0: When one Dharmaja went to that Yamaloka hell, he found everybody ananda, bliss.
1: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
0: All the inhabitants of the hell said, oh Dharmaja, because of your visit we are free from all the difficulties.
1: Visit చేశాడు, తక్షణమే వెనక్కి వస్తున్నాడు.
0: After the visit he started returning.
1: ఈ దూతలంతా కూడా ఉన్నించలేదు.
0: And he
1: నీ టైం సరిపోయింది ఇంకా.
0: He said, this moment is
1: సర్గపట్టణమే నీ వెళ్ళాలి అన్నాడు.
0: And now you should travel further.
1: అక్కడ యమలోకంలో ఉన్న వారందరూ కూడాను బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది, మేము కూడా వస్తామన్నారు. మీరు రావడానికి వీల్లేదన్నాడు యమభట్టుడు.
0: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్, బట్ యమధర్మరాజా సెడ్ యూ కెనాట్ ఫాలో నౌ.
1: కానీ ఆయన, నేనే ఇక్కడ ఉంటాను యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
0: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్, మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
1: ధర్మజని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
0: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
1: కనుకనే అతను చెప్పాడు.
0: హీ సెడ్
1: అయ్యా, నీవు ధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ.
1: నేను యమధర్మజుడు.
0: ఆయన యమధర్మరాజు.
1: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యోగ.
1: యమాదులతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
1: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
0: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ధర్మ.
1: అని చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
0: సో సేయింగ్ హి సెంట్ హిమ్ టు హెవెన్.
1: అన్నింటి యొక్క అంతరార్థాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్
1: కనుకనే సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివి ఎవరికీ తెలియదు.
0: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
0: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
1: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
0: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
0: మెనీ టైమ్స్ యూ మే హావ్ టు స్పీక్ లైస్.
1: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
0: నెవర్ స్పీక్.
1: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
0: Even if you have to sacrifice your life, speak truth.
1: Satyam nasti paro dharmah, daniki michina dharmam meluvaledu.
0: There is no other dharma beyond satya.
1: Kaliga mee jeevitham antapudu satya margamlo pravesha pettandi.
0: So lead your life along the path.
1: Bharat deshanantha kuda tirigi satya vratanto meeru uddarinchandi.
0: Follow the path of truth of Bharat.
1: Ee anyaya akrama aachara asatyamlanta kuda nu dooram cheyandi.
0: Be away from all unrighteousness and injustice.
1: Satya margamlo pala meeru santoshapadandi.
0: And be happy in following the path of truth.
1: కనుక ఇటు సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
0: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
1: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
0: అల్టిమేట్లీ అటైన్ ది డివైన్.
1: సత్సంగము చేరాడు.
0: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
1: సర్వానందాన్ని అనుభవించాడు.
0: హి ఎక్స్పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
1: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
0: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
1: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
1: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
0: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
1: సత్యాన్ని
0: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
1: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
0: Uphold the truth.
1: Satyame mee pranamga jeevinchandi.
0: Consider truth as your life.
1: Idiye meer nechukovasinatundi chaduvu.
0: This is the true education.
1: Ekkada poyinappudini asatyam anetundi daniki meer avakasam andinchakandi.
0: Never speak lies anywhere.
1: Satyanne meer palakandi.
0: Speak truth always.
1: Anandanga meer anubhavinchandi.
0: Experience bliss.
1: Ee satyam valla ee kashtam kalugutundani vicharame cheyakandi.
0: Never be worried of the difficulties you may face when you speak truth.
1: Alanti satyanni palikutunte
0: when you

బహువీర సుతులచే పాటింప నేర్చిన బహువీర శిరముతే పాటింప నేర్చిన

చాలిన వేదాంత సారయితులు. నిర్జీవ శిలలతే నాట్యమాడింపంగ, నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగ నేర్పు కలిగిన సదా చారులతలు

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi illara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవ అభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that's really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: విద్యయొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: What is సంస్కృతి, culture?
0: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు.
1: It is not any stipulation.
0: Nitya jeevitamlo manavudu anubhavinche asatyamainatundi margamu apramanamaina margamu anityamainatundi margamu veetini satyanityamuluga marchukoni divyatvanga taru jeevinchadaniki prayatninchatame samskaram.
1: The culture meant to be away from the untruth, that which is not ideal, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyattvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyattvamu satya swaroopai taandavamaadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: పుడమే కయగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశము కాదు, పోషించవలసినటువంటి దేశము కాదు.
1: యు ఆర్
0: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ is not to protect this country, not to safeguard either. Protect and uphold satya, truth, dharma, righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagatantakunnu suchheemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatantakunnu satya dharmamulu paine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యు ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యంపైనే ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్య ధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడ నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: Kevalamu pavitramaina Bharatadesamlone puttaru.
1: You are born here in the sacred land.
0: Ekkada unnaru? Bharatadesamunde unnaru.
1: Where are you? You are in Bharat.
0: Itti pavitramaina Bharat tattvanni gurtinchukolalekapothunnaru.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: Putti periginatvanti ee bhoomi ende mee yokka punya tattvanni gurtinchukolalekapothunnaru.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyam ni nirvartinpa chesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Iti kartavyanni nirvartinchi punyamuni progu chesetvantidi Bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది. సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమే ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్ని సంబంధం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
0: ఇది చెయ్యి.
1: దిస్ ఇస్ హ్యాండ్.
0: ఇది కాలు.
1: ఇస్ ద లెగ్.
0: ఇది తల.
1: ఇస్ ద హెడ్.
0: ఇది కడుపు.
1: ఇస్ ద స్టమక్.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: ఆల్ దీస్ పార్ట్స్, organs, belong to the same body.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుక ఈ మానవత్వము దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: సమాజము దేనితో కూడినటువంటిది?
1: Society, how is it comprised?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: It is in nature, ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: What is the composition of ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: This nature is divine.
0: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
1: So nature is a part of God.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం యొక్క అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ. కనుక
0: ఈ అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్, యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకును గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రం కర్మ సార్థకం కాదు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ స్పెండ్స్ హిజ్ లైఫ్ but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మలు మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first
0: chaala mandi maaku right ani pothuntaru
1: many people proceed along the direction of right
0: ee right anetundi ekkada nunchi vachindi
1: how do you get these rights
0: kattavyame lekundina ee oka right ani meeku chikkadu
1: without duty there cannot be rights
0: kalukone kattavyanni aacharinchinappude kattavya phalamainatundi oka right neeku praaptistundi
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండినా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండినా కర్తవ్యమునికి ఏమాత్రం కూడా గుణకరము రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't
0: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? Is the rain that occupies
0: వర్షము కురిసినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: Rain represents duty.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యు ఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: ఇహమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: To be happy in this world, one should have secular knowledge.
0: ఈ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: Paravidya kosam kontha vicharana shaktini serpali.
1: Inquiry is needed to acquire spiritual knowledge.
0: Kanukane spiritual knowledge anetundi kevalam ee vidyalato labhyanchinchu kaadu.
1: You don't get spiritual knowledge out of this formal education.
0: Adhyatma vidya vidyanam annaru.
1: Of all the forms of education, spiritual is the correct one.
0: Sa vidya ya vimuktaye.
1: The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the imminent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో దేర్ ట్రూ నేచర్ బై పుట్టింగ్ ఎ క్వశ్చన్ హూ యామ్ ఐ.
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: ద పేరెంట్స్ ప్లే ఎ మేజర్ రోల్ ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ డ్యూటీ కమ్స్ ఫస్ట్ ఆర్ ద రైట్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ లోపల రైట్ ముఖ్యము.
1: Among the two, right and responsibility, the responsibility comes first.
0: కానీ responsibility ఏ మాత్రము లేదని భావిస్తున్నారు.
1: But we just dismiss our responsibilities.
0: తల్లిదండ్రుల యొక్క సత్వమే మీ అందు లేకుండినా మీరు ఏ విధంగా ఈ జగత్తులో జీవిస్తున్నారు?
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లిదండ్రుల యొక్క రైట్ని మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ని మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty according.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదట మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ఈ నాడు సైన్స్ గొప్పది.
1: Today science is at high level.
0: ఈ సైన్స్ ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనము?
1: How do you expect this greatness attached to science?
0: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యలతో ఏర్పడినటువంటిది మాత్రమే కాని లౌకికమైనటువంటిది అతీతమైనటువంటి కాదు.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని విపరీతించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: అంటే ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself. తనం తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనం తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి
1: ప్రయత్నిస్తున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకబడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ ద కాన్వకేషన్ దే యూస్ టు గివ్ సీక్రెట్ టీచింగ్స్ బై టెలింగ్ దట్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: తల్లియే లేకుండా నీవే విధంగా పుట్టావు.
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితులు ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మదర్ ఇన్ రిలేషన్ టు మదర్ ల్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: టుడే యూ రిసీవ్ యువర్ డిగ్రీస్ అండ్ లీవ్.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: ఇన్ భారత్ దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: 8,000 హై కాలేజీలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పించేటువారు.
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి
0: ఇంపార్టెంట్. ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యు డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ దట్ స్టూడెంట్స్
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవుడికి ఆరాధన చేయలేటం లేదు.
1: Students today, they don't serve their mothers and motherland. They don't serve their motherland. They serve in foreign countries. It's not
0: proper.
1: It is not education. In fact, you have to dedicate your life to the land where you are born.
0: మానవుడు విద్యావంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కాని ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రము ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: చదవటం గొప్ప, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు.
1: So many are educated.
0: ఇన్ని విధానకులను మన స్వరాజ్యం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైన అయింది.
1: And 50 years even more after
0: దాని తర్వాత
1: ఎన్ని
0: వేల మందో ఎన్ని లక్షల మందో డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు.
1: Thousands and lakhs received their degrees.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేయిస్తున్నారు?
1: All the lakhs of students, what is it they are
0: సమాజం
1: doing?
0: సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: They are not ready to serve the society.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: They don't follow the tradition and culture of this country.
0: మొట్టమొదటి దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేటువంటి బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేవ్ గాడ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: సర్వ్ ద సొసైటీ.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
1: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: ఆయన
0: ఇంతవరకు విదేశాలకు పోలేదు.
1: టిల్ దిస్ డే హీ హాస్ నాట్ గాన్ అబ్రాడ్.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: హీ హాస్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్‌పర్టీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఈస్ నాట్ అవైలబుల్.
0: తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere.
0: దేశంలో లేనటువంటిది విదేశాల్లో ఎక్కడ మనకు కనిపించదు.
1: What you don't notice here, you don't find anywhere.
0: భారతదేశంలోనే ఏమిటి ఉంటున్నది?
1: In fact, all capacities, capabilities, resources are here in Bharat.
0: సర్వ కీర్తి కూడాను భారతదేశంలోనే ఉంటుంది.
1: High reputation is here in this country.
0: అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి,
1: you have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge in education must be beneficial to your country. You serve your elders.
0: నీకు ఇంటిని నీవు కాపాడుకో మొదలు.
1: And then you take care of your family.
0: అప్పుడే నీ చదువుకు సిగ్గుతి వస్తుంది.
1: Then your parents will get good name.
0: కనుకని మొట్టమొదటి నడమంచి పని చేయాలి.
1: Therefore first bend your body.
0: నీ కర్మవీరులు కావాలి.
1: You should be a man of action.
0: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత, శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
1: It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: To get a good name, first bend your body and work.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: For a gigantic tree to grow, what is that seed
0: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: The seed loses its entity,
0: identity. అది ఒక రూపంగా బయలుదేరుతుంది.
1: It sprouts.
0: అది ఏ వృక్షంగా మారుతుంది?
1: It grows into.
0: ప్రత్యక్షం నుండే ఫలములంతా అందిస్తుంది.
1: అండ్ దెన్ ఇట్ క్యారీస్
0: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: వెన్ యూ కిల్ యువర్ ఈగో యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: ది సీడ్ డిస్ట్రాయ్స్ ఇట్స్ ఫార్మ్ అండ్ నేమ్.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్.
0: దేశాభిమానం పట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాటి దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ నో దేశాభిమానం.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడా నేషనల్ సాంగ్ ఏమైనా తెలుసునా అంటే తెలియదు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్స్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
1: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
1: Why? What is the reason?
0: జనగణమన అధినాయక చేయని ఈ భగవద్గీత యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
1: The national anthem carries with it the divine principle.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమూ గుర్తించుకోవటం లేదు.
1: Today we are not understanding, recognizing the value of our country.
0: విద్యార్థులారా, విద్యార్థిని ద్వారా,
1: students, boys and girls,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present respect.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
1: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మిక నుండే బయలుదేరుతుంది కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenatundi vaaniki ee balamu stalamu gunamu undi em prayojanamu?
1: Without guna the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character they are useless.
0: Chelimi andaru hello hello hello ani friendship avutunnaru.
1: In the name of chelimi
0: friendship lopala sarayina gunamnu pettukovali.
1: We say hello hello but we should have proper conduct.
0: Lopalanta halone.
1: But we say hello but hollow inside.
0: Kanukane manam motta motta gunamnu teeskovali.
1: So first character is important.
0: Edati manushini manam gauravinchali.
1: We should respect other man.
0: Appude manamulu itharu gauravistaru.
1: Then you will be respected in turn.
0: Nannu evaru gauravinchatam lede ani vicharam chesthe నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలం కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే నీకు రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to
0: the reaction. అప్పుడే నీకు రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to
0: రిసౌండ్. అప్పుడే నీకు రిసెర్చ్ తెలుస్తుంది.
1: And then you will have the
0: కనుకనే నీవు మొట్టమొదట నీవు ఇతరులను గౌరవించడానికి నేర్చుకోండి.
1: ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: ప్రకృతి వారి ప్రతి పరిస్థితి ఏగతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: టుడే యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ యువర్ నైబర్స్.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: యు ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ థింక్ టూ మచ్ ఆఫ్ ఇట్.
0: అది మంచిది కాదు.
1: ఇట్ నాట్ ప్రాపర్.
0: చుట్టుపుట్టు పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్.
0: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: యూ మే బి వెల్తీ రిచ్ ఎనఫ్, ద నైబర్ మే బి పూర్.
0: తిండి తీర్థాదులతో కాదు మన గౌరవం వచ్చేది.
1: యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని తప్పక మీరు సాధించాలి.
1: యూ విల్ బి రిప్యూటెడ్. If only you have truth, righteousness, peace, love and self-respect.
0: Vidyarthulara,
1: students,
0: manavata viluvanu neevu sampadinchukolekunda neevu manavudu ani cheppukunte ee vidhanga oppukuntaru?
1: Without human values how can you call yourself human?
0: Neevu manavude kaadu.
1: You are not human.
0: Viluvalu undatam chethane neevu manavudiga velleyetunnavu.
1: Because of these human values you can call yourself a human.
0: Edutivanni ee vidhanga gauravinchalanatundi manavatame neelo ledu.
1: You don't have basic human quality of respecting
0: other. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: First we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
1: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంతకాలమైనా సాధించవచ్చు.
1: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: Love is uniform in all.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
1: Truth is one in everyone's heart.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: Truth is with you, in you, above you, below you, around you and protects you.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: You don't need to be in search of God elsewhere.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: Never give up the truth.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూర్చుకోవాలి.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: Body may face danger, but just don't give up truth.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
1: It is the eternal truth which is essentially divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: One may be a bigger, other may be a beggar.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: But the truth is same in both.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
1: Then once you understand this truth, you understand unity.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We should acquire this unity.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
1: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: Let us see the unity in diversity.
0: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
1: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బ్ లోపల కరెంట్ ఒక్కటే.
1: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: So think of that unity in diversity.
0: కనుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: The culture has taught you a very good idea.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: It said that everything is divine.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
1: The same divine principle is common.
0: అదే నిజమైన సత్యము.
1: That is truth.
0: అటు సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: When once you follow the path of truth, the rest will follow.
0: నీ సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
1: Don't struggle for prosperity.
0: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుంది.
1: In fact, that affluence
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుంది.
1: Prosperity is in you.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: You don't need to go anywhere.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: These riches cannot be stolen.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: You have got the wealth of divinity within you.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: Learn good words.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
1: Don't hurt anybody by using
0: harsh words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
1: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మాటలు మంచివైతే మన చేతులంతా మంచి అవుతాయి.
1: Your words are good, your actions are
0: bound to
1: be good.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడు నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect
0: you. సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: నిన్ను మీకు తెలుసు కదా చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గరు ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గర పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మనకు తెలుసును.
1: I know the position of my family.
0: ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తున్నది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
1: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టపడి అదే గౌరవాన్ని తీసింది.
1: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: The mother said, you are behaving in full knowledge
0: of the position of the family.
1: You are bound to be successful because you know
0: your family condition.
1: Never give up your self-respect at any point of
0: time.
1: Struggle hard to
0: uphold your self-respect.
1: That self-respect will make you triumph
0: and victorious.
1: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low. Finally, what happened? He developed Himalayan self-respect.
0: ఈ ఆత్మ గౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ది కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: విత్ ద లిమిటెడ్ లాట్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవడం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్
0: ఈ లోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
1: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడా నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
1: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
1: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
1: And only for respect.
0: I want only gauram, respect to, I don't want money.
1: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
1: Because of hard work, he could become president of America.
0: ఎక్కడ పిచ్చవెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవం.
1: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు,
1: పదవుల
0: వల్ల రాలేదు,
1: నాట్ పొజిషన్,
0: ఆత్మ గౌరవం వల్లే వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మాత్రం వదలకండి.
1: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ యామ్ మ్యాన్ నాట్
0: అనిమల్. సంచరిస్తున్నాడు,
1: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వెగబాండ్.
0: కనుక ఈ విషయార్థి లోపల సంచరిస్తున్నాడు.
1: బీయింగ్ ఎ వెగబాండ్ ఈస్ ఆఫ్టర్
0: భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
1: ది ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యు.
0: ప్రయోజనం లేదు.
1: నో.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: ద ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ గౌరవాన్ని నువ్వు పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నప్పుడే నువ్వు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్ విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
1: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: And one student wanted to be a doctor.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
1: Mother said, don't be afraid.
0: Maka bhagavantudu naadu.
1: There is God.
0: Sarva vidhala rakshana chesetunte vaadu taane.
1: God protects you.
0: Kaabatti veela kosam vaadi kosam nee sevamani paadipadaddu.
1: So don't worry about others.
0: Ani cheppedapudu aa namakam chetha oka naadu kurchoni daivaniki oka letter raastunnadu.
1: With that faith he wrote a letter to God.
0: Daivama,
1: oh God,
0: nee ekkada chusina unnavata. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను, ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: Ani bhagavanthuniki oka letter rastuku nichukunnadu.
1: He was writing a letter to God.
0: Bellu kottindi, కాలేజీలో.
1: అండ్ ద బెల్ ఇస్ గివెన్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చిన ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్ హి రిటర్న్.
0: జారిపోయింది.
1: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: ఏ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బై.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
1: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
1: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
1: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody, please make me a doctor.
0: Thanu medical college chadaganiki povalanu.
1: And he was
0: a medical college principal kuda chaala manchi vaadu.
1: The principal of the medical college is a noble man.
0: Aina neeku chaala telivi theetru untunnayi, nu chaala goppa vidyavantulu avutavu, nu tappaka neeku seat chikkutundi, nenu isthanu seat kaani fees kattukovali annadu.
1: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
0: Is kattevatti ok shakti lenappudu vaani evaru angikarincharu.
1: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: Nenu elanti vaadaina kadisku sari seat ivvali,
1: but because of his rank he must be admitted.
0: Vaada dabbu tho naaku avasaram ledhu.
1: And he said, I'm not bothered.
0: Premathone naaku avasaramu.
1: It is love that is important.
0: Vaada premato sampayinchaleinatundi deentona sampayinchaleru.
1: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: Seat chikkeyatappudiki aanandanga untunnadu.
1: The boy was happy.
0: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kodanu deeni fees kattali.
1: But he was feeling so sad because fees must be paid.
0: Ekkadi nunchi techindi nenu.
1: Where from?
0: Naya paisa ledu na daggara.
1: I don't have any paisa.
0: Cheppulu kutteyatundi vaadi daggarena kodi naya paisa untayi.
1: Even a cobbler will have some money.
0: Ekkadi paisa ledu annadu.
1: He had no money with him.
0: కాని ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
1: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
1: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
0: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
1: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్రే యు.
0: జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
1: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
1: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
1: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ,
0: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
1: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? ఆశ్చర్యపడుతున్నాడు.
1: హీ వాజ్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
1: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
1: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: Tana classmates anta vachesi nu goppa doctor avtavu dandiki sampadana chestavu ani anta varnicharu.
1: All his classmates came and said, you are going to be a big man.
0: Naaku akkarledu.
1: He said, I don't want
0: to. Nenu chadivindetundi seva cheyatam kosam chesanu.
1: I have studied to serve
0: samaj seva my
1: life. And my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
1: ఐ మస్ట్ సర్వ్ సొసైటీ.
0: ఫ్రీ సేవ చేయాలి.
1: ఐ షుడ్ సర్వ్.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
1: జస్ట్ యాజ్ ఐ స్టడీడ్ ఐ షుడ్ ఆల్సో హెల్ప్ అదర్స్.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
1: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
1: They are very rare.
0: డబ్బు చిక్కదు.
1: దే డోంట్ గెట్ మనీ.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
1: దే విల్ నాట్ గెట్ అడ్మిషన్ ఎనీవే.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
1: ద సీట్ ఈస్ రిజర్వ్డ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్.
0: అడ్వాన్స్ ఒకటి కట్టాలా, 20,000, 30,000, 40,000.
1: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
1: When this is situation, can you find a boy of this
0: kind? నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వానికి, నిజమైనటువంటి ఒక ఫేత్ తో భగవంతుని పూజించేటువంటి వానికి, తలచేటువంటి వానికి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వానికి ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది.
1: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving.
0: నమ్మకంలో కొంచెం చెలిచిపోతున్నది.
1: Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
1: How can you live in this world?
0: నమ్మకము రెండు నయనములే లేవు. అందులోని నేను అవని ఎందు.
1: People on earth today are totally blind, having lost the eyes of faith.
0: ఆ జ్ఞానయత్రం చెరువు చెమచెచ్చం తెలిసి ప్రయోజనం లేదు.
1: It's not the physical eye that's important. The wisdom eye is important.
0: చెచ్చం తెలుపు.
1: Open the eye of wisdom.
0: ఫలితం నీకు చిక్కుతుంది.
1: Then you'll get the results.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
1: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
1: హావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
1: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమో అని నేను చాలా బాధపడుతుంటాను.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ హావ్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
1: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్.
0: పిల్లలు పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
1: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు, ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
1: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
0: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుండదు అన్నాడు.
1: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
1: ద బాయ్స్ డిడ్ హియర్ దట్.
0: ఇది చదువుతూనే ఉంటున్నారు.
1: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
1: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా రెండు నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపిచేశాడు.
1: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
1: ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్లు లేవు.
1: దేర్ ఇస్ నో పవర్ సప్లై.
0: చాలా బాధపడుతున్నారు.
1: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: నాలుగు నెలలు లైట్ లేదు.
1: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
1: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
0: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్ లేకుండా పోవటం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
1: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్
0: సప్లై. అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
1: భగవాన్ సాడ్ వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ.
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
1: స్వామి, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
1: భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ ది అమౌంట్.
0: 70,000.
1: 70,000
0: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
1: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
0: యోచించేయద్దు.
1: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పద్దు.
1: డోంట్ టెల్ బాయ్.
0: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయండి.
1: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో.
1: ఎ స్మాల్ న్యూస్ పేపర్
0: అంటే చూడను.
1: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
0: కానీ చూచాను.
1: దట్ డే ఇట్ హ్యాపెన్స్.
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది తండ్రి పోయినాడు.
1: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
0: అలాంటి పిల్లల్ని ఎవరు చూస్తూ చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
1: What happened was the mother and the children consumed poison and died.
0: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
1: భగవాన్ saw the news item.
0: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
1: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
0: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
1: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
0: అనే ఉద్దేశంతో
1: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏ గతి పడుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
0: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
1: వీ షుడ్ హెల్ప్.
0: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
1: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్ దిస్ పీపుల్
0: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాను.
1: అండ్ దెన్ స్వామి
0: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
1: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
0: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
1: దేర్ ఆర్ సమ్ 4 లాన్ ద ఆర్ఫన్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్
0: ఏర్పడింది.
1: దే డోంట్ హావ్ ఎనీథింగ్.
0: అలాంటి పరిస్థితిలో అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
1: ఆల్ ఆర్ఫన్స్
0: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడుకోవద్దండి, గట్టిగా బోధించాను.
1: భగవాన్ టోల్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
0: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
1: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్.
0: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని. అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
1: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
0: కట్టించి వాడికి పేరు చెప్పి నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
1: భగవాన్ డిపాజిటెడ్ 1 లక్ష ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
0: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
1: ఇట్ మే టేక్ 10 ఇయర్స్.
0: చిన్న పిల్లలు పాపం,
1: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
0: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
1: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 లాక్స్ లేటర్.
0: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి,
1: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
1: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్.
0: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు? ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
1: వెన్ ది సినారియో ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దాట్ నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
0: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
1: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
0: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒక్కొక్క పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
1: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1 lakh rupees ఇన్ హిస్ నేమ్.
0: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
1: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
0: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావడము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
1: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్ బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్.
0: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
1: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: వేదాన్ని నేర్చుకున్నారు.
1: They are learning Veda.
0: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
1: ఆల్ వేదాస్ కెన్ చాంట్ వేద.
0: ఆనందంగా ఉంటారు.
1: దే ఆర్ వెరీ డిలైట్ఫుల్.
0: నాయనా మీరు బాగున్నారా అని అడిగితే, మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
1: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling to me.
0: వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి చిక్కుతుంది?
1: How do you expect them to be blissful?
0: చిక్కుతుందా? చిక్కదు.
1: Not out of money.
0: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీ అది కలిగింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
0: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
1: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
0: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
1: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్ ట్రూత్.
0: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
1: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: వాళ్ళని పోషించాలి.
1: And they have to be
0: వాళ్ళు ఉద్ధరించాలి.
1: And they should come up.
0: మానవ మాత్రమే.
1: And they're humans.
0: మానవ కంటే విశేషం కాదు.
1: They are not separate.
0: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
1: One should conduct according to the order. Come on.
0: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
1: You all have stayed in our hostel.
0: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి,
1: you go to your native place,
0: తల్లిదండ్రులు సేవించుకొని,
1: serve your parents,
0: ఉద్యోగాలు కూడా చేసుకొని,
1: get jobs,
0: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
1: You also visit this place in between.
0: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కొంతవరకు మర్చిపోతారు.
1: Sometimes you may forget what all you have learned.
0: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
1: And once you come and repeat your visit.
0: చక్కగా మీరు యోచన చేసుకోండి. పెద్దది అర్థం చేసుకుని అక్కర్లేదు. ఒక పిల్లవాడు.
1: You don't need to go that far. One boy.
0: ఆ అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
1: That boy has
0: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అన్నదప్పుడు హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు MBA పాస్ అయిపోయినాడు. MBA పాస్ అయిపోయి లెక్చర్ గారు. చాలా చాలా ఇప్పుడు తనకి అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
1: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ MBA. టుడే ఇస్ ఎ లెక్చరర్.
0: శ్రద్ధగా చదివాడు.
1: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
0: ఒక చాలదా మీకు ఎగ్జాంపుల్.
1: అండ్ హి దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
0: us. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
1: భగవాన్
0: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు, వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
1: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ హిస్ డ్యూటీ.
0: అలాంటి ప్రేమ చేతనే
1: God feels that he belongs to you and you belong to him.
0: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
1: There are number of such ideal students today.
0: చాలా మంచి పిల్లవాడు.
1: He is a very good boy.
0: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
1: And he will never question anybody.
0: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: He will never ask.
0: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
1: And Bhagavan said, you come to me, don't ask anybody.
0: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
1: And he was taken care of till now.
0: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
1: why these things are said?
0: ఈ కాన్వకేషన్ అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి విషయము.
1: Convocation has got something to do with students.
0: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
1: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
0: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
1: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఆ రెండింటిని మీరు పెంచుకోండి.
1: డెవలప్
0: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
1: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: వాళ్ళు ఏమైనా అనుకోని, ఏమైనా చేసుకోని,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
0: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు ఏ విధమైన అసంతృప్తి కూడా పెట్టకూడదు.
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: అలాంటి రీతిగా చదివినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము.
1: సో ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్ హ్యూమిలిటీ, హ్యూమిలిటీ షుడ్ గివ్ యూ డిజర్వ్డ్నెస్, అవుట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్ ది అఫ్లూయెన్స్ ఆఫ్
0: వినయం చోట మీరు ప్రయత్నం చేయండి.
1: అండ్ బీ హంబుల్.
0: ఈ విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ బీ ఈగోయిస్టిక్.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
1: కిల్ యూర్ ఈగో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సర్వ్ ది సొసైటీ.
0: ఒక నయా పైసా లేని పిల్లలకు,
1: దోస్ వితౌట్ పైసా,
0: వాడికి వచ్చే నెల నుంచి ఇవ్వడం 7,000-8,000 అయిపోతుంది జీతం.
1: అండ్ ది సాలరీ ఇస్ 6,000-7,000 టుడే.
0: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంకా ముందుకు ఎంత రావచ్చు.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ he will come up in life in future.
0: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏ మాత్రం లోటు రాదు.
1: There will be no shortage because he is good.
0: వాడు భవిష్యత్తంతా కూడా నేనే చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
0: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలని నా ఇష్టము?
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్, డు యు విష్ టు గో అవుట్ సైడ్?
0: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
1: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
0: అయితే ఉండు.
1: Then stay back.
0: నీ జీతం నువ్వు తీసుకో. నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
1: The salary has to be paid to anybody.
0: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాడికి జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
1: All receive salaries here in our colleges.
0: వాళ్ళకంతా ఏ మాత్రమో తెలియదు.
1: And they don't know. Many people know, they don't
0: వాళ్ళే
1: know.
0: వాళ్ళే అంతవుతుంటే ఇంకా ముందుకు ఎంత అయినా కావచ్చు.
1: You can understand how he will come up in life in future.
0: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏ మాత్రము లోటు రాదు.
1: There will be no shortage because he is good.
0: వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నేనే చూసుకుంటాను.

0: మాత్రమే తెలియదు.
1: And they don't know. Many people know, they don't
0: God
1: know.
0: నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
1: Many people think that they are giving money.
0: ఎప్పటికీ లేదు. ఒక్కరి వద్ద నుండి ఈ నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
0: మంచి పనికి అవే వస్తుంటాయి.
1: And in fact, things come on in their own by His will.
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్ ఆర్ ఫుల్ఫిల్డ్.
0: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
1: Did Bhagavan ask any single paisa from anybody?
0: Nobody. Eppudu kuda adagaledu.
1: Never, never.
0: 30 40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
1: There are devotees of 40 years standing.
0: అడగలేదు.
1: Bhagavan never asked.
0: అడగలేదు, అడగరు.
1: He will not ask in future.
0: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
1: But Bhagavan goes on giving and giving.
0: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
1: This will grow further and further.
0: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
1: We have to take care of
0: youth. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: Youth should be molded as ideal people.
0: ఇలాంటి ఆదర్శమైనటువంటి పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
1: Bhagavan will be so happy to have such ideal students.
0: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలి అని.
1: Many people ask, what is your property?
0: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
1: Students are Bhagavan's property.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్యం చేస్తే అదే నాకు ఆనందం.
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
1: డ్యూరింగ్ దిస్ కాన్వోకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
1: The degrees are given to you.
0: Care. Educare degree nenu istunnanu.
1: Get the degree of educare.
0: Adi aatmanandamaku sambandhinatvantidi.
1: It relates to the bliss of the self. Bliss of the self is educare.
0: Kaakane meeku edi kavasane nenu chusukuntanu.
1: Bhagavan will take care of you in every way.
0: Pani chestu nadumanchi pani cheyali.
1: You work. Bend your body.
0: Somani potu kaakurdu.
1: Never be lazy.
0: Lazy kaakurdu.
1: Don't be lazy.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is rest and best.
0: Ah, realization cheyadaniki pranvani.
1: Attain that realization.
0: Ee naadu
1: today
0: ee mana kalam vachi ee oka irrigation deentopala taanu bhagam vahinchatamu naaku entho aanandamayindi.
1: Bhagavan is extremely happy with the visit of Kalam, the president of India.
0: Atanu deshabhimanamu ఎవరైనా కులాభిమానం అనుకుంటారో అతనికి కులాభిమానం కూడా లేదు.
1: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఇస్ అ మహమ్మడన్.
0: ఏమాత్రము వేదం లేదు.
1: హీ హాజ్ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యు డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీ ఇస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: అయినాడు, భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అయినటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేను.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంతా ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్ బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagidatvanti yokka ivi adi kaadu. Antarmukhamainatvanti yokka bhavamu, bahirmukhamainatvanti yokka seja rendu kudanu okatiga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character now.
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu potti nishprayojanam ayinatvanti.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhakti ki sambandhinchinatvantiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈస్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటట్టు చేతని ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ ఈజ్ సర్వభూతానాం.
1: ద సేమ్ సెల్ఫ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ద క్రీచర్స్.
0: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు గివ్ అప్ ది సెల్ఫిష్నెస్. వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ అదర్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ కంటెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అంతే కూడా స్వార్థం స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ వన్ సెల్ఫిష్.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రీడ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమని మొదలు సెల్ఫ్.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ కెన్నాట్ బి ట్రూ మన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
0: పశుపక్షి మృగాదుల ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
0: కాని ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: The selfless attitude is prevalent in mankind.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవది అని విచారిస్తే,
1: if we just investigate what is our life, what is the true help?
0: కానీ పశుపక్షి మృగాదులు ఎందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
1: These things you do not find among birds, animals and bees.
0: కానీ ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుంది.
1: Man has a value if only he has character.
0: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
1: Without character you cannot call him a human being.
0: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ టు మెయింటైన్ అండ్ అప్హోల్డ్ అవర్ క్యారెక్టర్.
0: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబీలు నింపుకోవడం కోసం కాదు.
1: వీ షుడ్ నాట్ స్టడీ ఓన్లీ టు ఫిల్ అవర్ పాకెట్స్ విత్ మనీ.
0: కనుక మనీ మనకేం చేస్తుంది?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మనీ ఇస్ గోయింగ్ టు డూ?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యు మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఇస్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: Kalu animal aina made dariki ok season and reason undadi.
1: Animal at least much better because animal has a reason and a season.
0: Kani ee manishiki no reason no season.
1: Man human being has no reason has no season.
0: Ekkada poyina kodunu swartham swartham swartham.
1: Everywhere wherever he moves about he is totally selfish.
0: Ee swartham vachinappude మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
1: Then once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
0: అందరి ఎంత కూడాను ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, the character is most important.
0: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మములే ప్రధానమైనటువంటి పునాదులు.
1: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
0: ఈ రెండు కూడాను ఒకటైపోతాయి మరి.
1: Both of them, however, get unified.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no dharma beyond satya.
0: సత్యం అనే పునాది ప్రణయం.
1: Basing on the foundation of truth,
0: ధర్మం అనే భవనము నిలిచి ఉంది.
1: The building of dharma righteousness stands.
0: సత్యమే కూలిపోతే ధర్మం అనే పేరే కూడా ఉండదు.
1: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
0: కనుక ఈ సత్య ధర్మం రెండు కూడాను మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: Therefore, the satya and dharma are most essential for the entire humanity.
0: సత్య ధర్మ ప్రేమం ఈ రెండు చేరినప్పుడే ప్రేమ బయలుదేరుతుంది.
1: When one satya and dharma are together, there is a place for prema or love. Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya, dharma, prema, chanturu lekunna.
1: Without truth, dharma, love and peace.
0: Ee moodu lekunda gelipothe అసలు శాంతియే మనకుండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ది ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యు ఆస్క్ ఎనీబడీ, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ విదౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒక్కటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ ప్రాస్పరస్.
0: మనకు కష్టములే లేవు.
1: దేర్ బి నో డిఫికల్టీస్.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటి వాడు అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, he is born as a human being today.
0: Aa rendu lekapothe vaadu manavude kaadu.
1: Without these two, he loses the very human quality.
0: Leka danavudaine kavachunu, leka animalaine kavachunu.
1: Either he becomes a demon or leads the life of an animal.
0: Ee rendu undinatattu vaade nijamaina manavudu.
1: Therefore, you can be a true human being if you have satya and dharma.
0: Manava.
1: There are three letters, ma, na, va.
0: Ma anaga prapancha vyamohamu.
1: Ma means attachment to the world.
0: Na anaga lekunda.
1: Na means without attachment.
0: Who means unnadu.
1: Va here means the one who lives without attachment to the world.
0: Attachment lekunda undinatuvanti vaade nijamainatuvanti manavudu.
1: A true human being, manava, is the one who has no attachment.
0: Manavudiga unnadu kaani attachment ante emiti? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనిషి అనేటువంటి వాడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: Yes, enough of food to eat.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: He has all sorts of enjoyment.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: He can acquire anything he desires.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: He can move about freely anywhere.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడ తెచ్చుకునేదానికి వీల్లేదు.
1: Yet it is not possible for man to get peace from anywhere.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
1: in order to acquire this peace,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: వి షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
0: నీకు సుఖము లేదు.
1: యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నీకు పీస్ కూడాను సుఖము లేదు.
1: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
1: Therefore, we should have that one-pointedness that God is present in everyone, and move about freely. Then once this freedom of oneness is lost, man is in bondage. And once there is lust, he is far from love. And here in a bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love. The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: Good thoughts, good behavior,
1: you will be naturally good if you have got the good thoughts and good behavior together. Because without these things, you are attached.
0: Detachment is sukham.
1: You will have all happiness if you are detached.
0: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
1: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
0: నీవు సర్వులకు సహాయం చేయి,
1: హెల్ప్ ఎవ్రీబడి,
0: కానీ బీదను చూస్తే జాలిపడు.
1: హ్యావ్ కైండ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
0: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ కంపాషన్ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
1: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కానీ ఉత్తర దేశంలోకి వెళ్ళినప్పుడు,
1: వెన్ యూ విజిటెడ్ ద నార్త్ ఇండియా,
0: అక్కడ ఒక డాక్టర్ చూశాడు.
1: హీ మెట్ ఎ డాక్టర్.
0: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
1: అండ్ ద డాక్టర్ హ్యాస్ గాట్ హిస్ ఫ్యామిలీ.
0: అప్పుడు తాను శంకర్తో వాదం చేయాలని దిగాడు.
1: అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ విత్ శంకర.
0: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్షి ఉండాలి కదా, ఎవరు జయించారని.
1: But there should be one person who has to judge the winner.
0: Ade Mandana Mishra's bharya.
1: And the judge happens to be the wife of Mandana Mishra.
0: Mandana Mishra secretary to jagadamaadinappudu,
1: when Mandana Mishra was ready to face Shankara,
0: evaru jayincharu, evaru jayinchaledu, evaru question ku sarina answer icharu, evaru ivvaledu anetundi nirnayinchadaniki Ubhaya Bharati unnaru.
1: Ubhaya Bharati was the judge to decide the winner and to decide the one who gives accurate, correct answers to the questions put. The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati. They do not know what truth is.
0: Kani, truth is God.
1: But truth is God.
0: Adani tana manasulo pettukoni భూభారతిని ఇవి సాక్ష్యమండమని చెప్పారు.
1: ఉభయభారతి హ్యావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్, షీ హాస్ డిసైడెడ్ టు
0: శంకర్ వారే అడిగారు మండల మిశ్రుడి.
1: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్రా,
0: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
1: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్?
0: సత్యానికి ఎవరైతే ఏమి, భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వులు ఒకటేను అన్నాడు.
1: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ if one is a wife or father or husband, whosoever.
0: Kaluka tappaku undavachu annaru.
1: He said certainly she can be the judge.
0: Aa iddariki madhyalo nichukundi.
1: She stood in between the two contestants.
0: Iddaru vese questions answers rendu vintuntayi.
1: And each one started questioning the other and replying.
0: Kattagalapatiki
1: ultimately
0: aa Shankarude jayamu annaru.
1: She decided that Shankara won.
0: మండల మిశ్రుడు ఫెయిల్ అయిపోయినాడు.
1: మండల మిశ్ర లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: ఆ ప్రామిస్ లోపల మొట్టమొదట ఆమె చెప్పింది, నా మండల మిశ్రుడే గాని అయితే నా మండల మిశ్రుడిని జగత్కంత కూడా ఒక శంకరుడు వారిని చేస్తాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
0: మండల మిశ్రుడే గారి ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
1: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్ర లూజెస్ that she would remain as a celibate or a sannyasi, renunciant.
0: Willingly.
1: And she was prepared to undertake that. Ultimately, Shankara won. And she started her life as a renunciant since then.
0: Sannyasam anagana sarva aasalu vadalukovatame sannyasam.
1: Sannyasa, renunciation, meaning giving up all desires, ambitions.
0: Kanuka, he desires unantavarakunu or samsari avatadu.
1: So long one has a desire, he is a samsari or a householder.
0: Samsari ayinappudu anekamandi sambandham yerpadutundi.
1: When once one is a householder, he will have contact with many people.
0: Okka sannu kodu kadinarante,
1: if he has a son,
0: aa sannuku kodalu vastundi.
1: And then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడాను ఎంతవరకు అవుతారు ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ నేచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్, షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రినన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నాడు ఆయన శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రినన్షియంట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
0: Potu unte isukapaina oka sanyasi inta pedda munta patrikoni anaga kunda pichim teesukunetundi kunda kunda talakinda pettukoni pandukunnadu.
1: On the way he saw another renunciant resting his head on a pot which he uses to beg every day.
0: Ee chuttu shishyulato cheppindi.
1: And she told all the associates, disciples.
0: అంటే రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా పరమ సంసారియా?
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్?
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
0: శిష్యులారా, ఇదనికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
1: అండ్ సిస్ ద డిసైపుల్స్ లుక్ హియర్, నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
0: అని చెప్పి అది విన్నాడు.
1: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
0: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
1: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్న్,
0: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
0: తర్వాత పారేసాడు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: మీరు తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండవు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారత్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: And he promised to continue to be desireless.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: Then ఉభయ భారతి was extremely happy.
0: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
1: And in fact, he was the guru of ఉభయ భారతి before.
0: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమ్మా.
1: The master was extremely happy to find the heights attained by ఉభయ భారతి.
0: ఎట్టి ఆశలు ఉండకూడదు సన్యాసికి.
1: In fact, a true renunciant should not have any ambition or desire.
0: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
1: Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
1: అండ్ దెన్ హీ డిసైడెడ్ టు బి టోటలీ రినన్షియంట్.
0: సన్యాసి గారి, సంసారి గారి, ఇంకా పూజ్యుడు గారి, పూజ్యుడు గారి ఎవరైనా సరే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబేట్ ఆర్ ఎ రినన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రిక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: But today, people appear as though they have given up all.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
1: The one who has given up all wants to acquire all.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: You should have only one desire as you study.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: What is the desire?
0: బ్రహ్మచర్యం.
1: And the desire of celibacy.
0: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ, స్పీక్స్ ఆఫ్ రెనౌన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తిని వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్, టీచర్స్ సమ్ లిబరేషన్, దే ప్రే టు భగవాన్.
0: కానీ కంపౌండ్ దాటుతాన్నాయి బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
1: ద మూమెంట్ దే లీవ్ దిస్ కాంపౌండ్ క్యాంపస్ డిజైర్స్ విల్ ఫాలో దెమ్ ఇన్ సీక్వెన్స్.
0: కనుక ఈనాడు మానవుడి యందు స్థాన బలము, ధన బలము, పశు బలము, దైవ బలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
1: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money, and also strength of your physical body, the strength of your mind.
0: Kanuka, manamu sthana balamu kuda chusukovali.
1: So we should also think of the place where we live.
0: Rama Lakshmana iddaru kuda aranyamlo tirugutunnaru.
1: Rama Lakshmana were moving about in the forest.
0: Oka chettu kinda poi kuchunnadu Lakshmanudu.
1: Lakshmana sat under a tree.
0: అక్కడ నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు ఎక్కడ లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
1: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్, ఓ బ్రదర్, వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ టు బీ హియర్ ఎనీ లాంగర్, లెట్ మీ గో, హీ సెడ్.
0: అన్నిటికీ విరోధమైపోయినాడు, రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామా సెడ్, సేయింగ్ నో టు హిమ్.
0: రామా నీ ఆజ్ఞ నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి అంటున్నారు.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
0: ఏమి నువ్వు కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
0: అప్పుడు సీత చెప్పింది.
1: దెన్ సీత సెడ్,
0: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసము, నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
1: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama, and she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
0: Rama deegha alochana chesadu.
1: Rama thought over the matter.
0: Yochana chesi idantha kudanu kevalamu idi tirigatunte rajyam.
1: And Rama said, this negation, this denial is because of this place. Because this place was visited by
0: Rakshasa
1: demon.
0: Rakshasa sanchinchinatvanti pradesham idi.
1: This is a place where demons freely moved.
0: Kanuka aa stalam dekipoyatapudiki Rakshasa buddhulu vachayi atiki.
1: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
0: Tatchame Ramanu poyi.
1: Immediately Rama went.
0: Tammudainappudiki nenu namaskaram chesi.
1: Though he is a younger brother, he saluted him.
0: Brother, manam ikka veddam ikkada undalakkaledu.
1: He said, brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inko kaadam undam.
1: If not here, we'll go somewhere else.
0: Ante kaani thi Ayodhya anetuvanti maatani palakaddu.
1: And don't speak of the past Ayodhya any longer.
0: Past is past.
1: Past is past.
0: Forget the past.
1: Forget the past.
0: Future is future.
1: Future is future uncertain.
0: మనం ప్రెజెంట్ లో ఉన్నాము.
1: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ ఈజ్ లవ్ ఇట్.
1: అండ్ ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంట్ అండ్ యూ లవ్ ఇట్.
0: కనుక మనం పోదాం పోండి.
1: సో లెట్స్ గో నౌ.
0: వెళ్ళినారు. వెళ్ళి ఇంకొక అడవి లోపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సాట్ అండర్ ద ట్రీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: సీత రాములు ఒక చోట ఉన్నారు.
1: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
0: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముల యొక్క పాదముల పైన పెట్టాడు.
1: And Lakshmana ran and fell at the feet of Rama.
0: Anna, naaku teliyakunda eyo rakshasa gudamu naalo praveshinchi ninni ee vidhamaga kudanu dushinchindi.
1: In fact, I had to say no to you in the past because of the demonic qualities and temperament that have crept into my mind.
0: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
1: And he sought his pardon.
0: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
1: దెన్ రామా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్,
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్, సీత హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్, సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐ విల్ బి వాచ్ఫుల్, ఐ నో ది యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ లక్ష్మణ హూ ఇస్ ఫాలోయింగ్ యూ.
0: మనం ఏనాడైనా కూడా మనం ఇద్దరు కలిసి ఉండాలి.
1: Any day we should be together.
0: కాబట్టి మన కలయికను చెడగొట్టుతున్నది రాక్షసు గుణములు.
1: దేర్ఫోర్ ద డెమన్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఫ్రెండ్షిప్ ఇన్ ద టుగెదర్నెస్ ఆఫ్ బ్రదర్.
0: ఫ్రెండ్షిప్ గా ఉండేటప్పటికీ వారు నువ్వు త్యజించాలి అని.
1: దేర్ఫోర్ యు హావ్ టు గివ్ అప్ ద డెమోనిక్ టెంపరమెంట్ హౌఎవర్ క్లోజ్ యు మే బి.
0: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
1: అండ్ సిన్స్ ద రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే,
0: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యు డెవలప్.
0: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
1: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
0: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
1: యా సన్ వాట్ డు యు వాంట్ వాట్ డు యు లైక్.
0: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi pommannadi aa talli.
1: And then said, what a shame it is, better you go.
0: Ilanti kumarudu naaku putte danakante kumarudu lekunda undatame chaala manchidi.
1: And he felt, instead of having a son who is over ambitious, better I don't have a son at all.
0: Maaku kumarudu kavali kumarudu kavali ani andaru aashistuntaru.
1: Everyone wants to have a son.
0: Son, son, son, son.
1: Everyone wants to have a son, beget a son.
0: కాని సన్ అనేటువంటి వాడు ఎట్టుండాలా?
1: సన్ హౌ షుడ్ హీ బి?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: అండ్ ద సన్ షుడ్ ఎక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడా లేదు.
1: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ అట్ ఆల్ హియర్.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ దట్ టైప్?
0: కనుక వీడు చెడ్డి సంవత్సరాలు చేస్తాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యు మూవ్ అమంగ్.
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బి అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించారు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తాను జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్. And all these answers are very well known to Sita.
0: Sita anni rakamuga cheppindi.
1: Sita could answer, respond in every way.
0: Tandri aina sariye.
1: Let him be father.
0: Talli aina sariye.
1: Let him be mother.
0: Bad friendship lo tirutuntunte chanam kuda nammavaddu.
1: Never have faith in that person who is in a bad company.
0: Appudu Ramu chara tappa satsangatte nissangattam nissangatte nirmohattam. నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ యూ విల్ హ్యావ్ దిస్ డిటాచ్మెంట్, అవుట్ ఆఫ్ దిస్ డిటాచ్మెంట్ యూ విల్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ లవ్ దట్ వుడ్ టేక్ యూ టు లిబరేషన్
0: అని చెప్పేటప్పటికీ ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
1: రైట్ ఫ్రమ్ దట్ టైమ్ రామ వాజ్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎనీబడి.
0: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
1: Today we are not in the company of good people satsanga.
0: Bad సంఘంతో చేరిపోతున్నాము.
1: We are in the company of bad people.
0: అందుకోసమే కలి యుగము కలహ యుగము అన్నారు.
1: Therefore Kali age, this age of Kali is called Kalaha, the age of conflict.
0: కనుక మనకు సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ విత్ ఇన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యూ విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యు నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ all the bad company and bad thoughts.
0: In our bad books ekkuvaipoyinayi.
1: And today we find many many bad books.
0: Mana doshanni pencheetundi vaipoyinayi kani doshanni nirmulam chesetundi vidiyam.
1: All the bad books which are present available today will increase our bad qualities.
0: Meer chucharo ledo.
1: Whether you have noticed or not.
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
1: Our students, whether it's Sunday or any holiday, first they go to the library straight.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చక్కగా వెతుకుతారు.
1: What do they do? They'll be searching for bad books where they are.
0: Bad novels.
1: Bad novels.
0: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏమి వెతుకుతున్నాడని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: When one starts wondering what is that he is searching for, ultimately he'll come to know that he is in search of some cheap literature.
0: ఇట్లా ఈనాటి చదువులంతా కూడాను అలాంటి బ్యాడ్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: Today you find educated people going through bad books.
0: ఆ బ్యాడ్ బుక్స్ చాలా అడ్వర్టైజ్ గా ఉంటుంది.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: అంతేకాని వాళ్ళకి నిజంగా ఈ కథలు మంచివే కాదు, ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
0: కనుక మనకు యూత్ వల్ల మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడుతున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: We are spoiling ourselves because of the bad company and the bad literature, the cheap books available around.
0: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటాయి.
1: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, యు ఆర్ బౌండ్ టు బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
1: Their words are so sweet apparently.
0: కాని వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఇస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
0: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
1: సో కాండక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
1: వెన్ వన్స్ ది కాండక్ట్ ఇస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసులు కథ కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: సచ్ సార్ట్ ఆఫ్ మనీ హౌ లాంగ్ విల్ ఇట్ బి ఆఫ్ హెల్ప్ టు యూ?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్నే చూస్తుంది.
1: ద మనీ దట్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్ ఓన్లీ.
0: యద్భావం తద్భవతి.
1: As is the feeling, so will be the experience.
0: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
1: Therefore we should accept it that which is acceptable, which is respectable.
0: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
1: As you watch, what is it bringing back from the library?
0: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏ మాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
1: Such bad person will not speak any good word.
0: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: వెన్ వన్స్ యూ ఓపెన్ ద బుక్ యూ విల్ సీ
0: బ్యాడ్ మ్యాటర్స్,
1: ఆల్ బ్యాడ్ మెటీరియల్.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాళ్ళు మన దగ్గర స్వీట్ గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: So action is important.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: In the earlier days there were disciples in the company of the preceptor.
0: కానీ డిసైపుల్ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాడుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెన్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్చుకుంటారు.
1: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: దే బిట్రే ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్.
0: నీ కూడబెట్టిన వారిని కూలదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocrite.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా కూడా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: హూ ఇస్ ద టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundalla.
1: Such qualities should be there among students.
0: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేకి అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: బట్ ఈ వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్, హీ బిహేవ్ హిస్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ ఈ సెడ్, హీ ఈస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ తో మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
0: పోనీ వారిని స్టూపిడ్ అని కూడా నువ్వు నువ్వు చెప్పకూడదు.
1: But you should not call him a stupid, though he is.
0: వారితో మంచి వద్దు చెడ్డ వద్దు.
1: Don't bother about his qualities.
0: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
1: Leave them alone and you live for yourself.
0: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
1: Then only you will progress.
0: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
1: హీఈస్ ఎ ట్రూ టీచర్. ఇఫ్ హీ టీచెస్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు పూర్వం.
1: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
0: నాలుగింట్లు బిచ్చబెత్తి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
1: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
0: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: టుడే వీ నీడ్ గుడ్ స్టూడెంట్స్.
0: అందుకోసమని నేను ఈ విద్యాలయములంతా స్థాపించాను.
1: ఫర్ దిస్ రీజన్ టు హ్యావ్ గుడ్ స్టూడెంట్స్ భగవాన్ స్టార్టెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: If you visit our library of our university, you don't find single bad book.
0: Teachers cheppina kuda nu pillalu vinaru.
1: Even if they are told by teachers, students are not prepared to hear.
0: Alanti bad patra povataniki ishtam undadu.
1: Students will never entertain bad thoughts.
0: Ekkadaina leavullo tallidarulaki intiki pote akkada kontha kaalam kuda undaru.
1: When they go home, they don't stay there at least for some time.
0: Talli cheptuntadi.
1: The mother starts telling him,
0: Naina, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టబట్టిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
1: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్. హౌ ఇస్ దట్ యూ డోంట్ రిలీష్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
0: Rajoguna sambandhamainatvanti.
1: All that you eat will make you passionate or rajasic.
0: Tindi ettigado daniki tipparalantivi.
1: As is the food, so is the head and the problem to follow.
0: Ee food head rendu cheyatappudike gaadu marichipothadu.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: Kanuka ye vidhamainatvanti food ni kuda meeru marchukandi.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
1: And once you have these good food habits, naturally will be good.
0: ఇప్పుడు బయట తట్టు పోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satya Sai Hostel.
0: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: సపోజింగ్ ఇఫ్ ది యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే, దే విల్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: అయ్యా, నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలాంటి తినవచ్చునా?
1: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
0: మంచిది కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్, నాట్ గుడ్,
0: వదలండి,
1: గివ్ అప్ దట్ హ్యాబిట్
0: అని బుద్ధి చెప్తారు.
1: దే విల్ టీచ్ హిమ్ ఎ లెసన్ దెన్ దేర్ ఇట్సెల్ఫ్.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి యొక్క గుణం మనలో ఉండాలి, కాని బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: దేర్ఫోర్ టీచ్ అదర్స్, నెవర్ గివ్ స్కోప్ టు బి టాట్.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
1: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: వెన్ వన్స్ దే గో, దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
0: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్లా ఉంటున్నారు, మిగతా వారంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ, కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంత పూర్వం మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: అహంకార పూర్తమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వర పరమైనప్పుడు అది సాధారణమైనటువంటి సత్య స్వరూపాన్ని అందిస్తుంది.
1: What you see, the movement and the life in nature is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
0: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యం మనం గుర్తించవచ్చింది, కానీ మానవత్వం లోపల కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకొని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
1: ఇఫ్ వి డు నాట్ ఎస్టాబ్లిష్ అండ్ సీ ఇన్ మ్యాన్స్ లైఫ్ ది ట్రూత్ ఆఫ్ డివినిటీ అండ్ ది ట్రూత్ ఆఫ్ ది లార్డ్, బట్ instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
0: Chitti vikaramulaku vikrutamantapulaku kevalam guru ledi karanamga untunnayi, deeniki vyamohamule deeniki aadharamga untunnayi, deeni yokka sankalpamule deeniki sarigindi parigaramuga gochistunnayi.
1: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
0: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైనటువంటి కాదు, సమష్టి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి యొక్క సత్వరూపంగానే భావించాలి.
1: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
0: భగవంతుడు సర్వజ్ఞాని, సర్వభూతాంతరాత్మ, ఇట్టి సత్యములను ఆదేన రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
1: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
0: అట్టి సత్యమును గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు, అదే బుద్ధి.
1: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
0: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆకారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
1: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But
0: today, దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
1: బట్ టుడే వీఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వీఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
0: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట దృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖ సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము, కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూనుకోవటం లేదు.
1: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and is our inner self. So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself. No matter however educated a person may be, however clever a person may be, however rich a person may be, however powerful a person may be, if all the time he is struggling to get his food and to get his drink, then he is simply wasting his life. Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
0: ఇలాంటి ఆత్మ నిమిత్తమై మనం అన్వేషించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను గురువుల యొక్క పంజరము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటిలో ఉండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణము అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
1: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
0: కాని ఈ అన్నిటికీ ఈ కామ కోపములనేటువంటి మహాపిశాచులు మానవుడు వెంట ఈ దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానికిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
1: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making him a beast.
0: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి ఇట్టి కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
0: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
1: The true place where these things reside are our bodily organs and our mind.
0: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
1: The bodily organs are born with the body, they are born in him, they work with him, they work for him, and if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
0: Tanavandravaini kunti vijayavahalaku mana jeevitham ankitam chesi నష్టమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితంలో అంకితం చేస్తున్నాము గాని ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
1: By allowing these lusty desires and bad qualities to overpower us and by allowing ourselves to be subservient to them, we are only becoming more and more distant from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
0: జగత్తునందు పోటమైనటువంటి ప్రతి పదార్థము మనకు స్థిరంగా నిలిచిందేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వెళ్ళడం వలె లేక ఎండబావడం వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధ వలె మనకు కనిపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ది థింగ్స్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, దే ఆర్ ఓన్లీ ట్రాన్సియెంట్. హౌఎవర్ దే సీమ్ టు గివ్ us an impression which the mirage gives, we think that it is permanent, but this is going to vanish in time. For every man, peace of mind is absolutely necessary. But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status. It is only from our thinking of God and it's only by our feeling about God that
0: we are దైవము మానవీయంలో అవతరింపజేసేటువంటి సత్యానికి మాత్రమే గుర్తించి దివ్య జీవితమైనటువంటిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
1: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
0: కనుక ఈనాడు సత్యాన్నే తెలియనటువంటి యొక్క పదవులు కూడా అర్థం లేనిగా ఉంటుంది. సత్యం తెలియనటువంటి మానవ లోకంలో లేదు. ప్రతి పిల్లవాడి మొదలు పెద్దవాడి వరకు సత్యము గుర్తించే ఉంటారు. సత్యాన్వేషణ అనేటువంటిది మాత్రం చేయక సత్య ప్రకటనకై ప్రతి ఆస్తి కొడుకును పాటుపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: Thus today there is no meaning in our talking about pursuit of truth. In fact, everyone is pursuing truth and truth is inherent in him. But what we should really try and attain is to express, is to proclaim truth.
0: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగను అనేటువంటి సత్యం వాడు చేస్తూ కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తన సత్యం తెలియ కాదు కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపమై తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటున్నారు.
1: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ఎ థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ knows very well the truth that he has committed the theft. But he is hiding the truth simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
0: అట్టి సత్యమార్గమును మనం అవలంబింపజేసి సత్య స్వరూపాన్ని సందర్శింపజేసి సత్య ప్రకటన చేయనాడు మనం ఆచరించినప్పుడే మనకు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి యొక్క సృష్టియే కాక యావత్ ప్రపంచంలో కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి యొక్క కర్తవ్యం అయిపోతాం.
1: It is only when we accept the path of truth in that manner and it is only when we follow the path of truth and we ultimately proclaim the truth and make it evident to everybody, we will be able to make our life in this country a worthy one.
0: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయటం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు ఏచించి తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గం ప్రవేశింపజేయడానికి తగినటువంటి యొక్క సులుకొలు మనం చేసుకుంటున్నాము.
1: It is to enable us to proclaim truth in that manner. Such sacred festival days like this come occasionally, and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
0: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి ప్రయోజనాలకు అంతరాత్మ స్వరూపం వేరేస్తుంది.
1: Today, for the sacred day of Mahashivaratri, there is a separate inner meaning.
0: తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవం దొరకడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక ప్రవచనంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా, కొన్ని అనుభవం మూలకంగా, కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచన లే కానీ ఇవి సత్యములు కాలేరు.
1: ప్రొఫెసర్ గోకాక్ టోల్డ్ యూ దట్ on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
0: అందరికి అందనాలను వేలితో చూపించినట్టుగా మనకు అతీతమైన అదమ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
1: Just as even the moon, which we cannot reach, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
0: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది. కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనను అందుకునేటువంటి యొక్క స్వరూపంగా తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్య స్వరూపంగా అవతరించాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ యాజ్ గాడ్ అండ్ డెవలప్ యువర్ డివోషన్ టు హిమ్ యాజ్ గాడ్ దట్ హీ విల్ అపియర్ టు యూ ఇన్ హిస్ ట్రూ ఫామ్. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
0: Inaana bharatiyulanta itti aaramainaatundi aadharamulake pradhanamainaatundi sthanam andichi tana chitta suddhini matrame marichi bhagavantuni yokka satya swarupaniki dooram avutunnaru kanuka nedi nunchi enukonu manamu mana yokka buddhini mana yokka indriyalanu konnu bhagavat viniyoga nimittamai manam angikam chesi సర్వ కర్మలను భగవద్విత్యాగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
1: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వన్ షుడ్ రిమెంబర్ దట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షో ఆర్ పబ్లిసిటీ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ హ్యావ్ నో యూజ్ ఎట్ ఆల్ అండ్ హ్యావ్ నో ట్రూత్ ఇన్ దెమ్ అండ్ వన్ షుడ్ డెవలప్ అండర్స్టాండింగ్ ది ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ యూ విల్ రియలైజ్ దట్ డ్యూటీ ఇస్ గాడ్ అండ్ వర్క్ ఇస్ వర్షిప్.
0: మన విశ్వాసము అతి శ్రద్ధగా మనం అభివృద్ధి పరచాలి.
1: We must develop with great care our own confidence and belief.
0: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి సిద్ధులు ఆ రెండు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
1: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపెన్స్ టు యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
0: కష్టములు సుఖములు కొను వేరువేరైనటువంటివి కాదు. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీని విడదీయనెవరి ధర్మము కాదు. సుఖము ప్రత్యేకముగా నిన్ను చూడబోము. కష్టము ఫలించనేను సుఖం పటము.
1: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
0: కనుక కష్ట సమయమునందు దీనికి కొన్ని తరములందే సుఖ సమయం కొన్ని మనకు ప్రాప్తిస్తుందని అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
0: భగవంతుని నమ్మి చెందినటువంటి వారు లోకంలో లేరు.
1: There is no one in this world who has really been let down if one had developed faith.
0: భగవంతుని సర్వజ్ఞుడైనటువంటి యొక్క కారణము చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీరులే ఉంటుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వన్ గెట్స్ ఇన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ వన్ ఫీల్స్ సమ్ పెయిన్ బట్ ఇఫ్ వన్ డెవలప్స్ లవ్ ఫర్ గాడ్ and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
0: జగమైన విగ్రహములే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవ ప్రాప్తించలేదు.
1: While we are accepting and praying to stones, idols and so on in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
0: Kanuka ishvara sarvabhutana ishvara sarvamayandu kuda untunnaru kanuka sarvamayandu kuda manamu oka vidhamaina bhagavata tattvanga manam visheshinchi ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులకు కష్టపెట్టక, ఇతరులను ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసపరిచేవాళ్ళమే కోటాము.
1: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
0: Okaaroka bhaktini oka adhikara saramandunnatundi yokka guru garu prashninchinaraga nayana nimu nityamu ye naamamu nee smaristu untunnaa ani prashninchaaru.
1: A teacher who was in the position of a teacher asked one of the devotees, my dear boy, on all days what is the name which you utter and worship?
0: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
1: హిస్ రిప్లై వాస్ ఎవ్రీ డే హీ హాస్ బీన్ అటరింగ్ ది వర్డ్ శివోహం శివోహం
0: శివోహం శివోహం అనడం లోపల అర్థం ఏమిటి అని మరొక ప్రశ్న వేశాడు.
1: ది టీచర్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ సేయింగ్ శివోహం శివోహం.
0: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అనేటువంటి యొక్క అర్థంగా తాను వెలుగుచ్చాడు.
1: His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva.
0: Nive Shivuda, Nive Shivuda ani mari guru untundi kontu vatin chesadu.
1: The teacher again pressed him and asked him, I see, are you Shiva, are you Shiva?
0: Avunu anna.
1: He said yes.
0: Aithe Parvati meeku em kavali annadu.
1: The teacher then asked, if that is so, what is Parvati to you?
0: Mahamrava, Mahamrava, Parvati, Mahavakti annar.
1: The devotee realized that he had fallen into a trap and he said, oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great Shakti, great power.
0: Anaga, శివుడు పార్వతి భర్త మాత్రమే అనేటువంటి విశ్వాసం తాను పెట్టుకోవడం చేతని పార్వతి మహాశక్తి అని నేను శివుడు కాదని తన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసము మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అది అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
1: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahasakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
0: కనుక భగవంతుడు ఏ వచీలోను, ఏ అమర్నాథ్లోను, ఏ తిరుపతిలోను, ఏ వజ్రాకరంలో ఉంటున్నాడు అనేటువంటి యొక్క భావమును మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వ హృదయవాసి, సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానమందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు, అతని యొక్క స్థానం కైలాసము, వైకుంఠము, స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమే చూడాలి.
1: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent. It is that faith that must become our very life breath. That life breath we should be able to see and recognize it as our true self.
0: ఆ శ్వాసం ఈ దేహం నుండి ఉన్నంత వరకు ఇది శివంగా ఉంటుంది, మంగళంగా ఉంటుంది. ఈ శ్వాసం ఈ దేహం నుంచి పోయినప్పుడు తెలంగా మారిపోతుంది, అమంగళంగా మనం ప్రతిబింబిస్తున్నాడు.
1: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shavam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath.
0: శివం అనగా మంగళం, రాత్రి అనగా చీకటితో చేరినటువంటిది.
1: టుడే ఇస్ శివరాత్రి. శివ మీన్స్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్, రాత్రి మీన్స్ ఇట్ ఇస్ డార్క్నెస్.
0: కనుక చీకటి అనగా అజ్ఞానమే చీకటి యొక్క చిహ్నం.
1: టు టాక్ ఆఫ్ డార్క్నెస్ ఈస్ టు టాక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ యొక్క అంధకారంలో మనం ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకున్నటువంటి దినమే శివరాత్రి దినంగా మనం విశ్వసించవలసింది కానీ కేవలం చతుర్దశి దినం అంతా శివరాత్రిగా విశ్వసించాలి మన గోకాకుండా చెప్పారు. ప్రతి చతుర్దశి దినం కూడా నువ్వు 14 రోజులు మనం కాసుకున్నట్టే మనకు ఏనాడు అజ్ఞానంగా ఉంటుంటారో ఆ నాడంతో మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేసుకున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
1: It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri.
0: కన్ను నిండుకు ప్రకృతి దృశ్యాన్ని చూసుకుంటూ హృదయం నిండుకు ఆశలతో మనం అల్లాట పడుతుంటూ శివరాత్రి శివరాత్రి అని మనకు జరుగుతుందంట మాత్రం అది శివరాత్రి కాదు, మనకి నిరంతరము శివరాత్రిగానే ఉంటుంటాయి.
1: in our body we are full of ignorance. In our mind we are full of desires and pleasures. In our stomach we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
0: అజ్ఞానం దూరం చేసుకునేదానికి తగినటువంటి యొక్క పరికరము, తగినటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క నామమును మనం కొత్త అభివృద్ధి పరచుకోవాలి. అన్నింటికంటే కూడా ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ కూడా మనకు ఉంటుండదు. కనుక ప్రతి ఒక్కరి హృదయం కూడా ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ తర్క వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూలుకోకూడదు.
1: Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love.
0: Prema to mitra kanti ekka parashakti, prema to mitra kanti ekka parikaramu, prema to mitra kanti ekka parasattam kuranu.
1: There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
0: Deenine sathide with love, sendide with love, feelide with love, handide with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎట్ట ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా రిహింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపించి చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేగాని లేచిన దగ్గరనే సర్వేంచుకోవాలంటే కోపడతావు, లేదు కాఫీ తీసుకుందాలని కుమ్మక్క కుక్కుపడే కోపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
1: in the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
0: ప్రారంభంలో ఉండే కోపతాపములు మనం తోటిచ్చినప్పుడు ఇంకా అంతమంతప్పుడు నువ్వు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
1: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
0: Kanuka manaku prarambhamu antamu rendu kudanu sakramanaitundi margani avalambichinaniki koorukovali.
1: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
0: Soham soham ani puttinatundi kitta కొన్ని కొన్ని లోకం లోపల కోహము కోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతో అంతం చేసినప్పుడు తన సార్థకత పొందుకోగలుగుతున్నారు.
1: ది బేబీ విచ్ ఇస్ బోర్న్ విత్ ది వర్డ్ కోహం కోహం ఇన్ ది మౌత్, ఇట్స్ ఓన్లీ వెన్ ఇట్ కెన్ ఎండ్ ఇట్స్ లైఫ్ విత్ సంథింగ్ కాంట్రరీ దేర్ విల్ బి సమ్ యూస్ఫుల్నెస్.
0: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయం ఆకుందంతా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీని లోపల దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైన జన్మ సార్థకం అవుతుంది. కాన మానవతులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మలు కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకును ధన కనక వస్తువు అనాలంతో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
1: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure, that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have Nama Sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Nama Smarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners. Bhagwan has always emphasized the need for simple living and high thinking. In today's discourse, Bhagwan highlights the need for us to become self-reliant in all that we do and to lead a simple yet virtuous life. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam.
1: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట
2: పీస్ హ్యాస్ డిసపియర్డ్ దేర్ ఇస్ డర్త్ ఫర్ ట్రూత్ దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ వెపన్స్ armaments everywhere. This is the word of truth of Bhagavan.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Vidya dinadinamunaku abhivruddhi gantunnadi kani aa vidya yokka prabhavamainatvanti yokka nadata ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: ద ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ వెరీ డైమెన్షన్స్ బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్.
1: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
2: ఎడ్యుకేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్.
1: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది.
2: ది ఎక్స్పర్టిస్, ది సూపర్ స్పెషాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ అప్ బట్ ద కంటెంట్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
2: స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంట్మెన్,
1: ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే.
2: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ.
1: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను దీనికి క్రోడీకరించాలి.
2: వీ షుడ్ ఆల్సో ఇంటిగ్రేట్ స్పిరిచువాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
1: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to improve the spirit of love.
1: Satya marganni manu avalambinchali.
2: We should tread along the path of truth.
1: Satya premalato koodinatundi vidyane nijamaina vidya.
2: It is true education where there is blend of truth and love.
1: Satya margame lekundina ee prema yokka prabhavamu viluva undadu.
2: Where there is no truth, you do not find the impact of love.
1: Bhautika vidyalu kevalamu jeevanopadhi nimittamai yerpadinatuntivi.
2: The worldly education is only to eke out our living.
1: Adhyatmika vidyalu jeevita paramavadhi nimittamai yerpadinatuntivi.
2: The spiritual education is for life and not merely for living.
1: Kanuka రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ లైస్ హియర్ ఇన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నారు.
2: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ వీ ఫైండ్ దిస్ వరల్డ్ టుడే.
1: విద్యార్థి విద్యార్థినియులారా,
2: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ హెస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి ఒక తత్వం అని గుర్తించారు.
2: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ మోడర్న్, ఇట్ ఈస్ క్వైట్ ఏజ్ ఓల్డ్.
1: కానీ ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
2: ద ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాస్ గాన్ అప్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ so far as propaganda and teaching are concerned, but not in practice.
1: హృదయపూర్వకమైనటువంటి ఒక ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
2: At least one is enough if we practice wholeheartedly.
1: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
2: Education in practice is most essential today.
1: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడాను కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
2: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఎడ్యుటేషన్ టుడే.
1: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
2: ఇన్ ద మోడర్న్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
2: But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare.
1: Educare anaga lopala unnatuvadi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
2: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
1: Inadi ee education kevalamu grandham nunti prabodhistundi.
2: This education modern is out of books.
1: Educare anetundi grandhamulaku sambandhinchinadu kaadu.
2: Educare
1: ide grandhari bodhinchetundi.
2: Educare is beyond books. It pertains to human heart.
1: Kanuka itti education kudanu atyavasarame.
2: This sort of education is very essential.
1: Ee naadu education lopala unnata vidyanu abhyasistunnaru.
2: Today we have very high level of education.
1: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యలు మాత్రమే.
2: This is merely ephemeral worldly secular knowledge.
1: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ సత్యము ధర్మము శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
2: But the spiritual education that arises out of human heart is full of values like love, truth, righteousness, peace and non-violence.
1: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శవంతమవుతుంది.
2: For the world today, the combination of secular education and spiritual education is very essential.
1: ఒకటి అంతర్ప్రభావము.
2: One is the impact of the inner being.
1: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
2: The other one is the teaching from external agency.
1: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకటి.
2: The external knowledge that we receive is only physical.
1: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
2: It sets an ideal to the world.
1: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
2: This we can call it negative.
1: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
2: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఇస్ పాజిటివ్.
1: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
2: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
1: ఇది ప్రేమించి ప్రేమను గనికొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఈస్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
1: దీనికి రూపం లేదు.
2: It has no form.
1: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధనలు ఈనాడు అత్యవసరము.
2: The inner prompting teaching of this sort is very important today.
1: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిదే ఇది ఎడ్యుకేర్.
2: Educare establishes relationship between man to man and an object and to an object.
1: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
2: What lies exactly between man to man is not known.
1: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
2: What is thought over is one thing, what is declared is different.
1: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
2: It is not proper education.
1: Real education అనేటువంటిది, the proper study of mankind is man.
2: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
1: హృదయంలో పుట్టినటువంటి భావము, నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
2: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea
1: of the world.
2: Today, we don't find harmony of thought, word and deed.
1: మాటలో ఒకటి, చేతిలో ఒకటి, మనసులో మరొకటి.
2: What is said and what is done, what is thought over are at variance.
1: కనుక భిన్నంగా ఉండటం చేత మనసు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
2: It is only a wicked man who will have disharmony of thought, word and deed.
1: మనసు ఏకము, వచస్ ఏకము, కర్మ ఏకము, మహాత్మనం.
2: A noble man will have perfect unity of thought, word and deed.
1: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
2: Man has not become a true
1: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
2: He is tending to be a wicked.
1: ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువు లేనిటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
2: The educated people are worse when compared to illiterate.
1: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
2: The worst of the harm is done to the world by educated people today.
1: ఏ చదువు లేనిటువంటి యొక్క పల్లెపడుచుల వారికంతా కూడా ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
2: ద ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ హైలీ కర్టియస్ అండ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావాన్ని ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
2: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించండి.
2: Take for a small illustration.
1: విద్యావంతులు, గొప్ప తెలివితేటలు గలవారు అని పేరు పొందినటువంటి వారంతా కూడా పట్టణాల్లో నివసిస్తున్నారు.
2: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
1: Education లేనటువంటి మూర్ఖులని, అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
2: Those who consider themselves less fortunate, the foolish and unlettered, they stay in rural areas.
1: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారికంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
2: In fact, the educated people of the urban areas are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
1: ఈనాడు ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో.
2: The number of universities located in
1: ఎంతనో కాలేజెస్ అంతా ఉన్నాయి.
2: Many, many colleges are there.
1: ఎంతనో హై స్కూల్స్ అంతా ఉన్నాయి.
2: So many high schools.
1: కానీ అక్కడనే ఎక్కడ లేని అల్లర్లంతా జరుగుతున్నాయి.
2: There only you find unprecedented agitation and disturbances.
1: ఏ యూనివర్సిటీలు లేకుండా, ఏ కాలేజీలు లేకుండా, ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికి ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు.
2: The rural areas without universities and colleges, they don't have any disturbances or agitations.
1: కారణం ఏమిటి? ఈ విద్య ఎందున్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది.
2: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
1: పల్లెలకు పోయి మీరు ఒకసారి పరిశీలించండి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
2: గో టు విలేజెస్, యూ ఫైండ్ పీపుల్ కాలింగ్ యూ బ్రదర్, ఎస్టాబ్లిషింగ్ కిన్షిప్, టాకింగ్ టు యూ విత్ కన్సర్న్.
1: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే రిసీవ్ విత్ ఆల్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ.
1: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి యొక్క అల్లర్లు లేవు.
2: ద రూరల్ ఏరియాస్ విదౌట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎజిటేషన్స్.
1: కారణం ఏమిటి? ఈ విద్య

0: In fact, they receive with all hospitality and courtesy.
1: కాని పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు తండ్రి కొడుకు అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించారు.
0: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
1: సన్నిహిత సంబంధ బాంధవ్యమే చీనిచిపోయింది.
0: There is no intimate relationship.
1: దీనికి కారణము ఈ ఎడ్యుకేషన్ ఏ కారణం.
0: This modern education is responsible for this.
1: The end of education is character.
0: The end of education is character.
1: ఆ క్యారెక్టర్ ఏంటంటే కోల్పోవటం చేతనే.
0: Because the character is lost.
1: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
0: The respect and courtesy are lost.
1: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహం ఉత్సాహములు ఇస్తున్నారు.
0: The parents also encourage such evil trend.
1: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: పేరెంట్స్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో టు మూవ్ టు సిటీస్.
1: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
0: దే వాంట్ దేర్ వార్డ్స్ టు హ్యావ్ హై ఎడ్యుకేషన్.
1: వారి ఉద్దేశములేమో మంచివే.
0: దేర్ మోటివ్ ఇస్ గుడ్.
1: కానీ
0: బట్
1: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
0: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
1: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో ఎంతటి విధేయతగానో ఎంతటి భయంగానో గౌరవంగానో మర్యాదగానో జీవించేటువంటి వారు.
0: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ డిసిప్లిన్ సెన్స్ ఆఫ్ ఫియర్.
1: వినయ విధేయతలు కోల్పోయినాయి.
0: Today there is no humility and obedience.
1: పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు.
0: The sacred qualities are forgotten.
1: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకుని పీలుస్తుంటారు.
0: He is prepared to smoke in front of the father.
1: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
0: They are adopting bad habits.
1: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దలను చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు.
0: Whereas in villages the elders and parents are highly respected.
1: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
0: Because of the modern education, the respect and esteem are gone.
1: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశిస్తావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ విలేజెస్ పేరెంట్స్ చెక్ కండెమ్ దేర్ చిల్డ్రన్ ఇఫ్ దేర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కానీ పట్టణంలో దండించేవారే లేరు.
0: Whereas in cities, nobody to check.
1: దురభ్యాసములను ప్రోత్సహించేటువంటి వారే అధికంగా ఉన్నారు.
0: There are many who encourage them the bad habits.
1: ఒక సినిమాలకు పోవటము, వాడు సిగరెట్ తాగుతుంటే టేక్ ఇట్ అని ఇంకోటికి నందించటము.
0: They go to cinema and offer even cigarettes to others.
1: ఈ విధమైనటువంటి దురభ్యాసములను ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కానీ దురభ్యాసములను క్షీణింపు చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్ దర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
1: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషన్.
0: For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is nothing
1: more. ఈ కలియుగం లోపల రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: In this Kali age, for every little thing, you find reaction, reflection,
1: మంచి పవిత్రమైన పదములు మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదములతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం.
0: If you make use of sacred words, you would be able to receive in a sacred manner.
1: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపెడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
0: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
0: Let him be of any time, of any country, he has to
1: ఎంతటి విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
0: One may be highly educated or illiterate. He has to speak softly.
1: విద్యయసగున వినయము వినయములను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మము కాకు జనులు.
0: Therefore, it's education that confers humility. Humility gives you deservedness and deservedness makes you rich and prosperous.
1: విద్యనగా ఏమిటి?
0: So what is education?
1: సద్గుణంబులు
0: virtues,
1: సద్బుద్ధి
0: good intellect,
1: సత్యనిరతి
0: adherence to truth,
1: భక్తి
0: devotion,
1: క్రమశిక్ష
0: discipline,
1: కర్తవ్య కాలనములు
0: duty,
1: చదువునది విద్య.
0: It is the education that confers these. The student has to acquire these qualities.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: One who should foster these sacred qualities.
1: సద్గుణములు
0: virtues,
1: సద్బుద్ధి
0: good mind,
1: సత్యనిరతి
0: truth,
1: భక్తి
0: devotion.

0: శిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డిశ్చార్జింగ్ డ్యూటీ.
0: ఎక్కడ నీ కర్తవ్యం?
1: వెర్ ఇస్ యువర్ డ్యూటీ?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
1: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ కాండక్ట్ ఆల్సో షుడ్ బి ఐడియల్.
0: ఒకనొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
1: వన్ టైమ్ గాంధీజీ వాజ్ రీడింగ్ ఎ బుక్ అండ్ స్టార్టెడ్ షెడ్డింగ్ టీయర్స్.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు, ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
1: హీ వాజ్ షెడ్డింగ్ టీయర్స్ బికాస్ all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment a Britisher stepped in.
0: What, Gandhiji, why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: చెప్పాడు.
1: He said,
0: నాకు దుఃఖంగా ఉంటుంది.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: Because hardness to the education is character.
0: ఈ నాడు ఎడ్యుకేషన్ తకుడును హార్డ్నెస్ గా ఉంటుండాలి.
1: The modern education is so tough
0: hard. ఇలాంటి ఎడ్యుకేషన్ రావటం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
1: Because of this toughness, hardness of education, my country is going to spoil.
0: మధ్యపదములుగా ఉండాలి.
1: And it should be so soft and tender.
0: అలాంటి పదం లేకుండా హార్డ్నెస్ కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
1: Today we are so hard, rough and tough.
0: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్స్.
0: మధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
1: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలములకు ఆధునిక యుగములకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటాయి.
1: We find vast difference between the good old days and the modern times.
0: Kanuka ee modern time ku taginattiga manam pravartistunnam ani chustunte adi nee swatantram kaadu.
1: If we think that we are acting as per the modern trend, is not independent.
0: Modern time matram modern ga untundadi.
1: The times may be modern.
0: Kaani nee behavior enta kodanu prachina behavior ga undali.
1: But your behavior should be quite age old, ancient.
0: కనుక ఆ ఏం చేసేందుకు తగినటువంటిగా మనం ప్రవర్తించినప్పుడే మన చదువుకు గౌరవం వస్తుంది.
1: ఇఫ్ అవర్ బిహేవియర్ ఇస్ యాజ్ పర్ ది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్,
0: తల్లిదండ్రులను చూసి గౌరవించాలి.
1: We have to respect our parents.
0: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
1: We have to welcome elders and extend hospitality.
0: మృదువుగా మాట్లాడాలి.
1: We should talk to them.
0: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
1: if anyone asks you where is your father,
0: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీడు చెప్తాడు, అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యు కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హి హస్ గాన్, యు సర్చ్ ఫర్ హిమ్. ఇస్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తాను, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: తండ్రి యొక్క గౌరవాన్ని మర్యాదలను కుమారుడు కాపాడాలి.
1: He will feel that you are the worthy son of worthy father.
0: ఎట్ట కాపాడాలి? తండ్రి యొక్క ప్రవర్తనతో మాటల్లో మనం నిరూపించాలి.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు, సత్యనిరతి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty, and adherence to truth.
0: కనుకనే మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్య సంబంధించినప్పటికీ ప్రాచీన వినియాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age-old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయన ఇది ఓల్డ్ బాటిల్ కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని ట్యాప్ను మాత్రం న్యూ బాటిల్గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఈజ్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: అండ్ ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: We make use of the words of the ancient times, but our behavior is modern.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్ ఏంటి? ఏమిటి?
1: హూ ఈజ్ ఎ స్టూడెంట్?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయను బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకుండా వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ this humility and obedience is not a student.
0: Students unnatundi pradeshamlo prashantamaina vatavaranani penchukovali.
1: Where there are students, there should be peaceful atmosphere.
0: ఈ నాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్.
0: కారణం ఏంటి?
1: వాళ్ళు
0: ఏమలా చేస్తారో ఏమో అని భయం.
1: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: ఎర్లియర్ డేస్ వేర్ దెర్ వర్ స్టూడెంట్స్ దెర్ వాజ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి? వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
0: చేంజ్డ్. దీనికి మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
1: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
0: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వర్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ఫాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ స్టార్టెడ్ బై టేకింగ్ ఎ స్లేట్ అండ్ పెన్సిల్ రైటింగ్ ద లెటర్స్ ఆఫ్ గాడ్.
0: అందరినీ ఆహ్వానం చేసి వాళ్ళు అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: ద చిల్డ్రన్ వర్ పుట్ టు స్కూలింగ్ బై ఇన్వైటింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండ్ సీకింగ్ దేర్ బ్లెస్సింగ్.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: టుడే ఎల్డర్స్ ఆర్ నాట్ నెసెసరీ.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: యంగ్స్టర్స్ షుడ్ బి దేర్.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: ఇద్దరి బోధిస్తే వాడు బ్లాక్ షీప్ గా పోయారంటారు.
1: వాట్ హ్యాపెన్స్? హీ బికమ్స్ వన్ ఆఫ్ బ్లాక్ షీప్.
0: దైవ ప్రార్థన అనేది ఏమాత్రం ఉండదు అక్కడ.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దేర్.
0: ఈ విధమైనటువంటి దీంతో విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: We have to be cautious in this respect.
0: Vidyarthulara,
1: students,
0: meerandaru kuda nu pavitramainatundi vatavaranamlo perugutu unnaru.
1: In fact, you are here in a sacred atmosphere.
0: Aadhyatmika pravartanalo meer munugutu unnaru.
1: You have drowned yourself in spirituality.
0: Deeni meer abhyasinchi deeni abhiruddhi parchukuntu raavali.
1: This you practice and improve upon this.
0: Science, chaala aadhunikamainatundi science vachindi.
1: We have modern science today.
0: Ee science chuste chaala goppade.
1: Science is no doubt great.
0: Science goppade gaani sense chaala dopala.
1: Science is high but senses are low.
0: Senses kudunu high level la undali.
1: The senses also should be high level.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్ లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనగా ఏమి? లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: Educare means to bring out that which is sacred within you.
0: Unga chusukovali.
1: And we have to take it carefully.
0: Padamulu em vachinappudiki idi education da educare da ani watch cheyali.
1: Whatever you speak, watch whether it's out of education or educare.
0: Kanukane ee vidhamainatundi watch evaru cheyatam ledhu.
1: None of you are watching in this way.
0: Nenu cheptuntanu chaala mandi pillalaku. Watch అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: WATCH.
1: WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ వాచ్.
1: వాట్ ఈస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములను ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: హీ షుడ్ వాచ్ హిస్ వర్డ్స్ వెదర్ హిస్ వర్డ్స్ ఆర్ హార్ష్ ఆర్ సాఫ్ట్ ఆర్
0: స్వీట్. రెండవది
1: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
0: ఏమిటిది యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈస్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
0: మూడవ వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: ఇస్ ద నెక్స్ట్ లెటర్.
0: సి అనగా వాచ్ యువర్ క్యారెక్టర్.
1: వాచ్ యువర్ క్యారెక్టర్.
0: హెచ్ వాచ్ యువర్ హార్ట్.
1: వాచ్ యువర్ హార్ట్.
0: దిస్ ఈస్ ద రియల్ వాచ్.
1: దిస్ ఈస్ ద రియల్ వాచ్.
0: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్
0: వాచ్. చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్.
0: ఎప్పటికీ పవిత్రతనే అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మనం అంతర్ముఖంగా చేసుకోవాలి.
1: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హ్యావ్ టు టేక్ విత్ ఇన్.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
1: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
0: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైన ఉండాలి.
1: Therefore, education must be clean.
0: పవిత్రమైన ఉండాలి.
1: It should be so sacred.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: The sacredness and the purity are found in spirituality.
0: Cleanliness is godliness.
1: Cleanliness is godliness.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: So you be clean.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: acquire that education.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి యొక్క గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
1: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్
0: సైన్స్. సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: సైన్స్ ఇస్ మోడర్న్ నాలెడ్జ్.
0: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
1: సైన్స్ ఇస్ నెసెసరీ.
0: సైన్స్ ఉండాలి కానీ సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు పెదత్తాన్ని తీసుకుని పోతున్నారు.
1: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
1: Science is like the letter C. It starts at one point. C.
0: C. ఒక దగ్గర బయలుదేరుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
1: Letter C starts at one point, ends at another point.
0: ఇది full circle కాదు.
1: It is, letter C is not full circle.
0: కానీ ఆధ్యాత్మిక education అనేది full circle.
1: But spiritual education is full circle.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
1: It ends at a time, place where it has begun.
0: అదే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
1: This wholeness, this totality is completeness which is so sacred.
0: అలాంటి పూర్ణం లేదు. ఇప్పుడు సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర నిలిచిపోతుంది.
1: Science is incomplete.
0: C is science.
1: C is science.
0: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: There is wide gap between the two points.
0: ఆ వైడ్ గ్యాప్ అంతా పెద్ద లోయ, అందులో పడిపోతావు.
1: It is so hollow and a deep valley where you will fall.
0: Science. Science ఏమిటి?
1: What is science?
0: What is this? What is this? What is this? అని కోరుతుంది.
1: Science goes on questioning you, what is this? What is this?
0: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ అంటే.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్?
0: వాట్ ఈస్ దిస్ అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈస్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈస్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు.
1: దో ఇట్ ఈస్ ఫార్, ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దాట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దాట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: ఇట్ సో క్లోజ్ టు సెన్సెస్
0: నో డియర్.
1: సో నియర్ బట్ నాట్ డియర్.
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
0: చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా అంటే ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా.
0: దూరంగా ఉంటుంటే మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశన పడుతుంటారు.
1: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీ పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యు గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా అయిష్టగా ఉంటుంది.
1: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: వాట్ ఈస్ దట్?
1: So what is that?
0: That anaga beyond senses.
1: That means beyond senses.
0: Beyond senses is a mindful science.
1: Beyond senses is true spirituality.
0: Below senses idantha kudanu kevalam dirty vidhi.
1: So below senses is dirty.
0: Kalukani manam below senses ku pokurdu.
1: We should not act
0: below
1: senses.
0: Beyond senses ku povali.
1: We should go beyond senses.
0: Appude manam pavitranga bhavam jeevisthamu.
1: Then we lead a sacred life.
0: Inaati vidyarthulandaru kudanu below senses. సెన్సెస్ దగ్గరగా ఉంటున్నారు. సెన్సెస్ బాలసులైపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ సర్వెంట్స్ టు దేర్ సెన్సెస్.
0: ఇది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అట్టిది నిజమైన సంస్కృతి.
1: దట్ ఈస్ ద ట్రూ కల్చర్ సంస్కృతి.
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్.
0: సెన్సెస్ చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్. ఇట్ ఈస్ ట్రూ.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్.
0: సెన్సెస్ మన సర్వెంట్స్.
1: సెన్సెస్ ఆర్ సర్వెంట్స్.
0: సర్వెంట్స్ కు నీవు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ సర్వెంట్స్.
0: నీవు మాస్టర్ గా ఉంటుంది. సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి.
1: యూ షుడ్ బి ద మాస్టర్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ సర్వెంట్స్.
0: మీకు తెలుసు చాలా మందికి.
1: మెనీ ఆఫ్ యు నో.
0: రామాయణం లోపల
1: ఇన్ రామాయణ
0: కైక గొప్ప పట్టపురాణి.
1: కైక ఈజ్ ఎ క్వీన్.
0: ఆమె కాశ్మీర్ దేశపు రాజు యొక్క కుమార్తె.
1: షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
1: షీ ఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీ ఈస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a
0: servant. గా వచ్చేసింది.
1: She came there as a servant.
0: ఆ సర్వెంట్ ను మాస్టర్ గా చేసుకుంది ఈ కైక.
1: కైక మేడ్ హర్ సర్వెంట్ మందర హర్ ఓన్ మాస్టర్.
0: కళాతురికి ఈమెనే ఆ సర్వెంట్ కు బానిస అయిపోయింది.
1: Therefore the queen became the servant of Mandara.
0: కట్టె కట్టబడికి ఏమైపోయింది?
1: What happened at the end?
0: తన బానిసకే తాను సర్వెంట్ అయిపోతే కట్టగడపటికి ఏం కత్తిపెట్టింది? చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హాస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్ షీ హాస్ రూయిన్డ్ హర్
0: పతిని కోల్పోయింది.
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: షీ హాడ్ టు సబ్మిట్ హర్
0: సబ్మిట్ రామచంద్రుని అడవులకు పంపించింది.
1: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
0: సీతను చాలా ఏడిపించింది.
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి?
1: వాట్ హ్యాపెన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
0: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటల్.
0: సర్వెంట్స్ సర్వెంట్స్ గా పెట్టుకోవాలి. మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్. ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
0: మాస్టర్.
1: యు ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యూ షుడ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చు.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలన్నీ కూడా చాలా సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారము.
1: సంస్కారం మీన్స్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్? యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటిదంతా కూడా తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: మీ దగ్గరలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ, వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్?
0: నీ డ్యూటీని ఇంకొకరు తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకనే మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరు బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీ ఇట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా ఎక్కడికి పంపాలనా?
1: Can, should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడా.
1: ఆఫ్టర్ ఆల్ ది గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్.
0: కూలియా పావలా.
1: వేర్ ఎస్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: ద లేబర్ చార్జెస్ ఇస్ మోర్ దాన్ ది వెజిటబుల్స్.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడా బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉండదు.
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డూ?
0: అక్కడ ఏమాత్రము చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు.
1: Nobody will observe you whatever you do there.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్లు కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
0: నీ ఓన్ హౌస్ లో నీ ప్లేట్ చేయి.
1: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం.
1: వేరే యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేరే యూ వాష్ అదర్.
0: అనుకోకూడదు, మన ఇంట్లోనే మనం పని చేయాలి.
1: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
1: వీ హావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేని పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటాది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్ మెయింటైన్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైం ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: అప్పుడే నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటిదని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దెర్ మే బి వైలెన్స్ సమ్వేర్ డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యూ గో దేర్ వేర్ దేర్ ఇస్ వైలెన్స్ యూ మే బి డెడ్.
0: ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ ఇస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో గుణవంతులే.
1: యూఆర్ వర్చువస్.
0: ఎంతో బలవంతులే.
1: యూఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణము లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగం.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించు.
1: యూ షుడ్ హావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ది అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన. మీరందరూ పరులు కాదు, పరమాత్ములే.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. ఇట్ ఈస్ ది ఇండివిజువల్ కాన్షియస్ అండ్ సూపర్ విచ్ ఆర్ ఎటర్నల్. యు ఆర్ నాట్ సింప్లీ హ్యూమన్, యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ దట్ హెస్ గివెన్ బర్త్ టు నోబుల్ పీపుల్ హు ఆర్ ఐడియల్స్ టు ఎండ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: అనాధికారము నుండి అనేక మంది మహర్షులు భారతదేశము రామతత్వంను ప్రచార ప్రబోధం చేసి కాలము గడిపి కీర్తిని గురించున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ అండ్ ద సీయర్స్ హ్యావ్ కంపోజ్డ్ హ్యావ్ బిన్ షేరింగ్ ది స్టోరీ అండ్ ది హిస్టరీ ఆఫ్ రామాయణ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: రామాయణం జరిగి త్రేతాయుగములో.
1: రామాయణ బిలాంగ్స్ దట్ ఏజ్ త్రేతాయు.
0: అనేక వేల సంవత్సరముల క్రిందట.
1: ఇట్ హ్యాపెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ అప్పటి రామాయణము ఇప్పటికి కూడాను ఏ పిల్లలు చూసినా ఏ పెద్దలు చూసినా చింతిస్తూ ఉంటారు, రామ రామ రామ అని. ప్రతి గ్రామమునందును ప్రతి పల్లెయందు కూడాను రామవంతను కట్టుకొని వారు ఆనందంతో ఈ రామనామ స్మరణ చేస్తుంటారు.
1: దో రామాయణ belonged to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: Ye ramamunu marchinappadikini rama namamunu evvaru kodu pillavaadu modukoni pedda vaadu varakudunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichhagadu madukoni koti shirunadukonu kashtamachina rama ani aa vidhamainatundi edo oka nepamto rama namalanam tarustuntaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama namam tarchinatundi oka bharatiyudu kani రామనామమును స్మరించినటువంటి భారతీయుడు గాని ఎక్కడ కూడాను కనిపించడు.
1: యు డు నాట్ కమ్ అక్రాస్ ఎనీ భారతీయ ది ఇన్హాబిటెంట్ ఆఫ్ దిస్ భారత్ హూ డస్ నాట్ చాంట్ హిస్ నేమ్, హూ డస్ నాట్ రిపీట్ హిస్ నేమ్.
0: అనేక మహర్షులు దీనిని తపస్సు చేసి కొన్ని రకములైనటువంటి ఒక దీక్షలను పూని తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta samatan meerandaru kudanu naa swarupule.
1: In fact, he said, declared that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyam anetundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya, truth.
0: Satyam nasti paro dharmah. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారయతీతి ధర్మ మనం ధరించినటువంటి యొక్క ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma అంటే ఏమిటి? దానం చేయటము, ధర్మం చేయటము, నిత్యం పెట్టడము, అన్నం పెట్టడం ఇలాంటివి కాదు ధర్మం.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma అనగా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Dharma should originate of one's own heart.
0: ఈ ధర్మం అనేటువంటిది హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: You call yourself a human being. When is it possible? When can that be a true claim? Where there is uniformity of thought, word and deed is makes you a true human.
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, అతనే రావణుడు.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: కనుక ఈ సత్య ధర్మములకు సత్యాన్ని అసత్యములకు మధ్య మధ్య ఈ విధమైనటువంటి యుద్ధములు జరుగుతుంటాయి.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: సత్యం రాముడు.
1: Rama represents satya.
0: అసత్యములను పలికినటువంటి వాడు రావణుడు.
1: రావణ సింబలైజెస్ అసత్య, అంట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికంటే మించినటువంటిది ధర్మం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: కనుక మనము సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత కూడాను సత్యం నుండి పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలస్యం ఆడితే మనము క్రమేణ మనము అప్రమాదమైపోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్.
0: చూసా, సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: సత్ ఇస్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్ వాట్స్ ఎవర్.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్ లెస్ ట్రూత్, దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా చిన్నవారు.
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వస్తే ఇప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: యు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ యు విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కాని నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: Senses are responsible for all actions, merits and sins.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: Where are the senses?
0: సర్వత్రా ఉన్నది.
1: In fact, they are spread all over.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: It is full right from this earth to the space.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతము ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: కనుకనే ఉన్నది ఐది.
1: Only 5 are present.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyam anetuvantidi.
1: The truth.
0: Dwarini chuputundi. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ ని చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ he will not be violent or himsa.
0: అప్పుడు దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: హింసా అంటే ఎవరినో కొట్టడము, తిట్టడము, బాధించటము అది కాదు హింస.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: నీ వాకును నీవు పరిహసించటమే, నీ వాకును నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own word,
0: అది హింస.
1: That is himsa or violence.
0: దానిని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహం నందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ టైమ్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: ఇన్ దిస్ విత్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను ముట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యమణగు.
1: All have born out of this truth, have been maintained, sustained in truth, and ultimately merged back in truth.
0: Kanuka satyamu anaga kevalamu unnadu unnattu cheptame satyamu.
1: Satya means speaking out what is happening, what is that exists.
0: Daniki neevu emainattu kalpitam cheyakoddu.
1: You should not create or fabricate.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతావు.
1: On the other hand, if you add on and pollute to the actual happening, well, you are naturally polluted in turn.
0: కనుక నీవు కల్పించు కాబట్టి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: యు షుడ్ నెవర్ పొల్యూట్, యు రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: ఆల్ ద సెడ్ యు స్పీక్ అవుట్ విల్ హ్యాపన్.
0: అయితే కొంతమంది యోచించవచ్చు,
1: but some may feel so,
0: swami meemu satya margamlo pothunnappudiki mammu asatyamainatvanti cheri mammalu aneka vidhamuluga baadha pettundadi.
1: Some complain to swami, swami, we are following the path of truth, but this untruth asatya is standing as an obstacle, putting us to suffering.
0: Asatyam chette cheltundadi.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలుషితం అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక్కదాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలవ చేస్తేనే వచ్చి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలవ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: Atan rasadu.
1: He has composed.
0: Andarani Chandamama. Andarani Chandamamaku. Endukosam meeru prarthistunnaru.
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: Kani aa Andarani Chandamama ekkadundi?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Ade moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha ee megharanu cheyatam valla.
1: The mind is clouded, and the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కానీ నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: Ah, namasmarane ee clouds nu kadilincheyatundi.
1: Namasmarana, singing his glory, will naturally blow off all the clouds on the way.
0: Nee yokka chandrudu neeku sukhanga kanipistadu.
1: You can watch your own moon very clearly.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, we should understand the main teaching of Rama, which centers around these two, satya and dharma.
0: Meeru manavuluga bhavinchukodadu.
1: Never consider yourself as simple human.
0: Nenu ramude.
1: I am Rama myself.
0: Appudu meeru cheptu untaru na atma ramulike telusunu ani.
1: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ రామ.
0: ఆత్మ ఒక రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: దిస్ ఆత్మ విచ్ హ్యాస్ నో ఫార్మ్ యాక్చువల్లీ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద వెస్టర్ ఆఫ్ ద బాడీ అండ్ టర్న్స్ ఫంక్షనల్ లేటర్.
0: కనుక నీ ధర్మమే అయినటువంటి దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: దేర్ఫోర్ ధర్మ has taken the form of Lakshmana and followed Rama.
0: Anaga Ramunu anusarinchutu vachadu.
1: Meaning Lakshmana always followed Rama.
0: Antakante marive ukri athiki gathe ledu.
1: In fact he did not follow any other path other than
0: madiya dhana dharani sarva bhar samarpitam aatmanam sheshabhutam hi rakshamam sharanagati annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny. And this atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కనుక నీ ధర్మమే అయినటువంటిది దక్షిణుడు తాను కూడా

0: దే నీడెడ్ మెటీరియల్.
1: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
0: వెన్ వన్స్ హీ వాస్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
1: వచ్చాడు,
0: హీ రిటర్న్,
1: రామా ఎందుకు నీకు ఈ అవస్థను తన్నావు?
0: హీ సెడ్ రామా వై షుడ్ వి సఫర్ లైక్ దిస్.
1: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
0: యూ హ్యావ్ పుట్ సీతా టు అంటీ నంబర్ ఆఫ్ మిజరబుల్ కండిషన్స్, సారోఫుల్ స్టేట్.
1: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
0: He said, let us go back to Ayodhya immediately.
1: Annadu.
0: He said so.
1: Sita chala aashcharyapadipoyindi.
0: Sita was very much surprised.
1: Ramulu kuda chala aashcharyapaddadu.
0: Rama was equally astonished.
1: Kaani Ramulaku sarvamu telisina ganaka taanu chirinavu navutu Lakshmana it rammu annadu.
0: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
1: తన కూర్చున్నటువంటి స్థానంలో ప్రక్కన కూర్చోబెట్టాడు.
0: హీ మేడ్ హిమ్ సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
1: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్ వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
1: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
0: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ మీ.
1: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
0: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
1: ఇది సూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
0: దిస్ ఈస్ ఎ ప్లేస్ వేర్ సూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
1: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
0: ఆల్ హర్ థాట్స్ హావ్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ యూ.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యుర్ అని.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యుర్.
1: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావములే నీ అందు ప్రవేశిస్తాయి.
0: As is the company, so will be the thoughts that you will have.
1: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
0: So never be in the bad company.
1: మంచి కంపెనీతో చేరండి.
0: Join the good company always.
1: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
0: You always move among the good people.
1: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
0: Then you will have good thoughts in turn.
1: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తన ఉన్నటువంటి ఒక భావములే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
0: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
1: Peace anetundi pratyekanga ee pravachamulo kuda kanipinchadu.
0: Peace is not present apart.
1: Anta mana ende untunnadi.
0: Everything is contained within us.
1: Kabatti manam deham anetundi oka pedda prapancham.
0: In fact the human body itself is a vast world.
1: Dintone anni rakamainatundi oka gunamulu kalisimechu unnai.
0: Within the human body are present all kinds of attributes and qualities.
1: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
0: It lies in our own hand to get them transformed.
1: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనవచ్చు.
0: You may put a question, why not God transform?
1: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
0: God will never do anything.
1: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
0: He goes on smiling, watching everybody.
1: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
0: హీ నెవర్ టెల్ యూ దట్ దిస్ ఇస్ గుడ్, దట్ ఇస్ బ్యాడ్.
1: నీ యొక్క భావములే నీకు బోధిస్తుంటాయి.
0: యువర్ ఓన్ థాట్స్ విల్ టెల్ యూ.
1: నీవు ఏది తిన్నావో అది నీకు తీపగా వస్తుంది.
0: యాజ్ ద ఫుడ్ దట్ యూ కన్స్యూమ్ సో యూ బెల్జ్.
1: నువ్వు మామిడి పండు తింటే దోస పండు తేపు వస్తుందా?
0: ఇఫ్ యూ కన్స్యూమ్ దట్ ఆఫ్ ఎ మ్యాంగో ఫ్రూట్ యూ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ బెల్జ్ ఆఫ్ ఎ కుకుంబర్.
1: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
0: సో దట్ వాట్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈజ్ ట్రూలీ ప్రెసెంట్ ఇన్ యూ.
1: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
0: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
1: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
1: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
0: The one who is in deep thinking throughout can never be happy.
1: Edo nee telitetalu dandiga unnavani neevemo deep ga poi aa chadivinatunte vaati vishayamlo chaala parishodhan chestuntavu.
0: You think you are intelligent. You go on investigating, exploring all the knowledge that you have accumulated.
1: Kaani ee bookish knowledge anetundi kevalam manavuni energy ga chestuntannadi.
0: All the bookish knowledge will turn into allergy to a human being.
1: ఈ అలర్జీ చేసేటప్పటికి ఎనర్జీ అనేటువంటి తగ్గిపోతుంది.
0: Because of this allergy, the energy is lost.
1: కనుక మనము అలర్జీని

0: చూస్తున్నాము కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: టుడే వీఆర్ డెవలపింగ్ దిస్ ఎనర్జీ అండ్ నాట్ గ్రోయింగ్ ఎనర్జీ.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has
0: been going. Don't think this is good or bad.
1: Don't think that it's good or bad.
0: Anni goode.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: Naaku em jarigina ivani naa manchi kosame.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమ చేత,
1: అవుట్ ఆఫ్ లవ్,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీబడి.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
1: Don't go by any misnomer or any slander.
0: కొంతమంది భగవంతుని పేరు కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
1: Some people doubt, mistake God also.
0: అది మరింత పాపము.
1: It is worst of the sins.
0: Worst, worst, worst.
1: It is worst, worst, worst of the sins.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు.
1: When such thoughts come.
0: This is my enemies. అని దాన్ని పక్కకు నిగ్రహించండి.
1: కన్సిడర్ సచ్ థాట్స్ యాజ్ యువర్ ఎనిమీస్, బ్రష్ దెమ్ అసైడ్.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: ఆల్వేస్ బి విత్ లవ్, ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: ఇస్ ద లవ్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: It is this love that protects you, safeguards you in every way.
0: ఇందువల్ల మీరు ప్రేమ స్వరూపుడే.
1: Why? Because you are the embodiment of love.
0: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: అక్క ఎందుకు ఏడ్చటం?
1: సిస్టర్ వై డు యూ క్రై?
0: ఎందుకు ఈ ఏడ్పు కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ క్రైయింగ్?
0: అనంత అని పోతున్నాడన్నా?
1: ఇస్ ఇట్ ఫర్ ద రీజన్ దట్ హీస్ గోయింగ్ టు ద ఫారెస్్ట్?
0: అతని నివాసము అరణ్యము, మన నివాసము అయోధ్య.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ప్లేస్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్, వీఆర్ గోయింగ్ టు బి హియర్ ఇన్ అయోధ్య.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్, దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: దే కమ్ ఇన్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
0: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ సకమ్ టు సచ్ ఫ్లో.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world, is there any place where you do not find this, these two?
0: Kanuka Ramudu sarvagnudu.
1: Rama is all knowing.
0: Sarvashaktimayudu
1: is all powerful.
0: Atani ye aranyam kodanu, ye mrugamulu kodanu, ye rakshasulu kodanu, atani ye matram badhinchalevu.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: Ayyo Sita kuda velutunnadi. ఆమెకి ఎంత బాధను అని ఈమె చాలా బాధపడింది.
1: బట్ షీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ బికాస్ సీత ఆల్సో వాజ్ ఫాలోయింగ్ రామ. షీ మే బి పుట్ టు సఫరింగ్.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: వై లీవింగ్ సీత సైడ్.
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముంగు కంపెనీ కూడాను మృగములు కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామ ఆల్సో టోల్డ్ సీత, సీత యు ఆర్ గోయింగ్ టు సఫర్. Because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
0: Rama, prabanchananta kudanu, oka hastagatam chesukunnatundi neeku Sitanu kapadukovatam chete kada.
1: Rama, you could hold the whole world in your grip. Can't you take care of me? Can't you protect me?
0: Idi nammanu.
1: I'm not going to believe
0: you. Neevu sarvagnudavu.
1: You know everything.
0: Neevu sarvavyapadavu.
1: You are spread everywhere.
0: Sarvajeeva sarvantaryami.
1: You are the dweller in all of the beings.
0: Kanuka nannu yedu cheyaledu.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ టు మీ, నన్ కెన్ హార్మ్ మీ.
0: నీవు ప్రకటనంత వరకు కూడా నాకు ఎట్టి భయము లేదు. So
1: long you are by my side, I don't need to fear.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: That was the teaching of Sita.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: Rama was extremely happy.
0: కానీ మరి ఒక సమయం లోపల,
1: but later at one time,
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కాని రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: లక్ష్మణ was furious, full of anger.
0: రామ ఆజ్ఞిచ్చే ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: లక్ష్మణ said, command me Rama, I'll just burn them to ashes.
0: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
1: He said, లక్ష్మణ, you and I don't need to do this.
0: వారికి వారే చేసుకుంటారు.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: కనుక వారి యొక్క గుణములు వారినే నశింపజేసినాయి.
1: Their own qualities will smash them.
0: సీతను వదిలేపెట్టారు.
1: And they dropped Sita.
0: సీత రామలక్ష్మణుడు చేరింది.
1: And Sita joined the company of రామలక్ష్మణ.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణములుసారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
1: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
0: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడా నీకు దుఃఖమే.
1: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
0: ఇది నావి కాదు నావి కాదు.
1: They are not mine any longer.
0: ఇవంత కూడా దైవ స్వరూపమే.
1: They belong to God, they are divine.
0: అంత భగవంతుని ప్రీత్యార్థంగా చేసేటువంటి నడతలే.
1: All these things should be offering unto God only.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా, మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
1: When one there is this ego of ownership, that will put you to ruin.
0: నాది నాది నాది, ఏది నీది?
1: Why say it's mine, mine? What is yours actually?
0: బాడీ నా నీది?
1: Is that body?
0: Mind?
1: Or mind?
0: Or buddhi?
1: Or intellect?
0: కాని ఇవేవి నీవి కాదు.
1: They don't belong to you.
0: ఇది నా బుద్ధి, నా చిత్తము, అహంకారము, నా మనసు అని అనుకుంటున్నావు, కానీ ఇది ఏవి నీవి కాదు.
1: In fact, you say this, my body, my mind, my intellect, my senses. None belong to you.
0: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
1: Your body, my body, what you say may be lost within a fraction of a moment.
0: My mind అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
1: If you say my mind, it goes on jumping around like a mad monkey.
0: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
1: Can you catch them? Is that possible?
0: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
1: Therefore, drop them.
0: నేను నేనే.
1: I am I.
0: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
1: Don't identify yourself with anything. I am that, I am this. No.
0: నేను నేనే.
1: I am I.
0: I am I, I am I. ఇది కరెక్ట్ ఆన్సర్.
1: The correct answer is I am I, I am I.
0: రాముడు బోధించినటువంటిది ఇదియే.
1: దిస్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ రామ.
0: రామ ఎవరిని ఏ విధంగా కూడా బాధించలేదు.
1: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
0: ఎవరిని ఎప్పుడు కూడా దూషించలేదు.
1: హీ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
0: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
0: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
1: దేర్ఫర్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
0: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు. కానీ
1: ఆల్ ద గుడ్ డన్ బై రామ హ్యాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
0: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
1: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
0: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీలు లేదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
1: It is impossible for any loss or defeat or mana, any suffering.
0: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
1: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
0: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: అది రాముడు చెప్పినటువంటి యొక్క నిజమైనటువంటి సారాంశము.
1: This is the essence in the teaching of Rama.
0: Ramamrutam anetvanti idi.
1: And this is the teaching of Rama and his name.

0: రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని, కథగా మనం చెప్పుకుంటూ, కథగా మనం అభివృద్ధి వచ్చుకుంటూ, మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
1: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నార్ ఎ డిస్క్రిప్షన్.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
0: లైఫ్. మన భావముల యొక్క మార్పే.
1: దేర్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ఇన్ ద థాట్ ప్రాసెస్.
0: మన భావములు మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
1: ద చేంజెస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్.
0: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: God goes on smiling at him.
0: భగవంతుడికి చిరునవ్వే తనకు ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎవర్ లాస్టింగ్ కంటిన్యూస్ స్మైల్ ఇస్ ఎ సైన్ ఆఫ్ గాడ్.
0: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: ఓన్లీ ద స్మైల్, దేర్ నో చేంజ్, నో చేంజ్, నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore the one who smiles cannot be put to suffering by anybody.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: Therefore you should have that smiling face always.
0: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: Don't have castoil face.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: With the approach of examinations, naturally you are naturally exhausted.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
1: Yes.
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
1: Exams are fast approaching. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండి అని మీరు అనుకోవచ్చును.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: It's not good. It's better if the examinations are advanced.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: The moment examinations are advanced, you can get through the examinations.
0: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
1: Then you can be promoted to higher class.
0: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
1: So you should always be in a hurry to go to a higher class.
0: ఈ హరీ నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై ఎడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచిమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
0: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: లేదు.
1: నో.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తారు.
1: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ కోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
1: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: దీనికి ఓల్డ్ అనుకో, యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
1: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
0: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
1: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్
0: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనము పోగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను కేవలము రామనామం అన్నే దేవనామం అన్నే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
0: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ బ్యాడ్ లక్.
0: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
1: In fact, it is very sweet.
0: Anantamainatvantidi.
1: It is infinite.
0: Anandamainatvantidi.
1: So beautiful.
0: Anandamnichetvantidi.
1: So delightful.
0: Kanuga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kudanu vadarukokoddu.
1: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
0: Meera ento baadhapadindi.
1: Meera felt so sad.
0: Maharaju kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
1: Maharana commanded her to get out of the temple he built.
0: Avan nenu lekunda na krishnudu matram ettu vadali pettedi ani cheppindi.
1: She said, how can I leave my krishna and go?
0: Krishnudu na venta vastadu.
1: And she was so confident that krishna will follow her.
0: Nenu velthanandi.
1: She was prepared to go.
0: Kadalil kuduthu muttadithena kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
0: దాన్ని కాపాడుకో.
1: I must hold it, protect it.
0: అని కడలిల్ కుడుతడు తెలితేని అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్ ద్వారక.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్ ద్వారక.
0: పోయింది అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
0: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tho taratho kottindi.
1: Krishna, should I not see you? She had hit her head against the door.
0: Talbulanta pagili poyinayi
1: and the doors broke there.
0: Krishna vachi alani teeskunnadu
1: and Krishna came and just blessed her.
0: ఆ సమయానికి తిరిగి మహారాణా కలిపి చేరాడు.
1: At that time Maharana reached the spot.
0: ప్రయోజనం ఏమిటి?
1: What for?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: She left already.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: And he returned back to his kingdom.
0: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
1: What all I have done is so bad, very bad.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: Why was I so foolish?
0: అని తన పూర్తి foolish అని చచ్చిపోయాడు.
1: He went on repenting for all his foolish actions and ultimately died.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
0: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
0: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudayart.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga visharanga cheskovali.
1: We should widen it, expand it.
0: Nenu okadundedi rendu adugulu unnaru.
1: And you are here 2 feet.
0: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మలుచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: Like that, if you go on providing space, any number can be seated.
0: Kanka, andar ki avakasam ichche 21 margaanni manam vetakali.
1: Therefore, we should be in search of that path which will be accommodating number of people.
0: Vidyarthulara,
1: students.
0: Meer repati nunchi mee mee sthanalaku meer vellutunnaru.
1: From tomorrow onwards, you will be returning, going to your native place.
0: Kani ikkada chadivinatundi chadivu, ikkada vinnatundi vishayalu, ikkada tinnatundi okka dinni meer mananam chesukuntu ee aayiga undandi.
1: You be happy there thinking of the education that you acquired and the holy sacred things that you have listened to and the thoughts that you have had here during the period of stay.
0: Thallidallu kodanu aananda pettandi.
1: Make your parents also happy.
0: ఇవో నా కుమారుడు వచ్చాడు చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
0: వాళ్ళని కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాత నాస్తి పితా నాస్తి నాస్తి పంట సహోదర.
1: Therefore it is said there is no other greater God beyond mother and father.
0: Kaga mother and father are chaala pradhaanamainatundi.
1: Therefore mother and father are very important.
0: Vaarini manam aananda pettadame mana kartavyam.
1: Oh, it's our main duty to make them happy.
0: Manam enduku vaarilo puttam antunte vaarini aananda pettam kosame puttam.
1: Why have we born as a human being in the body? To make them happy.
0: Kaabatti neeku neevu tinesesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
1: It's not enough if you eat for yourself and self-centered.
0: కాని ఇది కాదు ముఖ్యము.
1: That's not important.
0: ఖానా పీనా సోనా మరణా ఇవంతా సహజమైనటువంటివి.
1: All the eating, drinking and moving about are quite natural, they happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆనందపెడతారు.
1: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
0: అప్పుడే మీరు ధనియులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ of having been here as students of Sri Satya Sai educational institutions.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యూ షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు, విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి.
1: ది స్ట్రేంజ్ థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్, దే హావ్ గాట్ ఎ మెసేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ నోబుల్.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక, విస్మరించి, కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి, వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఈజ్ బోర్న్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ అరోగెన్స్.
0: గ్రహించున్నది, అనుగ్రహించున్నది, నిగ్రహించున్నది, పరిగ్రహించున్నది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్, విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్, విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: నేచర్ హ్యాస్ సుప్రీమసీ అండ్ మాస్టరీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము, ఈ మానవత్వము నుండి నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamanandugala samasta vastulu kudanu bhagava swaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ ది మానిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
0: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే.
1: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమసత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: Bharat is a country which recognized this truth and conducted itself in this light.
0: ఇదియే పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకును,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకును,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకును,
1: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
1: భారత్ ఇస్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ వర్తీ ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములు చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హ్యావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడా ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడా చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడా గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ who cannot recognize this particular basic truth foolishly describe Indians as foolish.
0: Kaadu kaadu bhagavati yokka premanu manavune varike parimitham kaakunda sarva pranalu kudanu bhagavati yokka premanu pandinchali aneetundi yokka vishalamaina bhavamuto inantamaina tundi yokka tattamuto ee vidhamaina tundi aadarshanni andistu vastunnadi bharat desham.
1: But it is not true. Bharat is a country which is extending the love of God not merely for human beings but every living being, be it animals, birds or bees.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: The type of social justice that is obtained in Bharat cannot be obtained in any other country in the world.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశము.
1: భారత్ ఇస్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడు అవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ ఆర్ మేక్ ఎన్ ఎనిమీ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ టువర్డ్స్ గాడ్ హింసెల్ఫ్.
0: నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram keshavam pratihachyate anindi. Evariki namaskaram chesinappatikini vaari endunnatvanti yokka antaratma swaroopulain paramaatmaniki namaskaram anindi.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainatvanti bharatiya sanskrutini gurtinchukolenatvanti moodulu దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
1: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సేక్రెడ్ truths hidden in Indian culture, call those people as people who do not know things correctly.
0: Bharatiyulu yokka pavitramu nishwarthamu nirantaramainatundi yokka divya tattvamu itarulu evvaru kodanu grahinchukoleru.
1: The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood.
0: Ki sabhayilavantamainatundi pavitramaina Bharatiya samskrutini Bharatiyule grahinchukolekapothunnaru.
1: Bharatiya samskruti, which is so sacred and which is so divine, has not been understood even by Bharatiyas, Indians themselves.
0: Nama roopamulu veruga undinappatikini andiyandu unnatvanti okka aatmatattvam ekatvam aneetvanti okka satyanni kodanu pracharam chestu vachindi Bharat desham.
1: Bharat has preached that there could be a little difference between name and form, but God, who is the indweller, is common and the same. This is what
0: ee prakriti antai kudunu paramaatmani yokka pratibimbame.
1: The entire nature is only a reflection of
0: deeni yokka shasanamu kevalam ullanginchutaku evvariki sadhyam kaadu.
1: No one can transgress the laws of nature.
0: ఈ నేచర్ యొక్క ఈ సహజం యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఎవరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్యస్వరూపమైన నిత్య స్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక కేవలము వస్తువాహనములపైననే విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అశాశ్వతము అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asashtamainatundi yokka dehanni aadharanga chesukoni nitya satyamainatundi yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anetundi kevalamu oka inupa pette vantedi.
1: Physical body may be compared to an iron safe.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: The jewels hidden in this iron safe are extremely precious and valuable.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకొనలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetvanti oka viluvainaatvanti oka aabharanamulu ee malamutra durgandha mamsaraktamto koodinaatvanti ee deham nandu bhadraparichinaatvantidi.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani tirutundaru vaadu chepparu.
1: Tirutan Alvar has declared
0: malinapu kompa.
1: This physical body is a dirty house.
0: Rogamula braggedu sevaka gampa.
1: It is a basket which is full of all diseases.
0: Jata sanchalanamu pondu dumpa.
1: This undergoes a number of changes and modulations.
0: Bhavasagara meedagaleni kampa.
1: This is one which cannot help you to
0: ammula padalamu manameppu dalampa.
1: And it is something like a bed of arrows.
0: Men ustilamani nambaboku manasa haripadamul asrayinchave.
1: O mind, do not place your entire trust in this body which is not going to be permanent. Believe in the లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
0: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
1: మనిషి అనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్,
1: కానీ మనిషి అని ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు.
0: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇస్ అ గ్రేట్
1: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హ్యాజ్ ఎ మైండ్, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హాస్ ఎ మైండ్.
1: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
0: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ the way that it ought to be, what is the reason for that state?
1: Manushyante manase,
0: man means his mind.
1: Manasante sankalpamulu yokka koodike,
0: mind means the conglomeration of the thoughts.
1: Sankalpamulu anaga nitya jeevithamlo manam aacharinchetuvanti aacharamule.
0: The thoughts essentially refer to the type of action that you carry on.
1: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
0: If your conduct is good, your mind would be good.
1: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
0: If your mind is good, man would be good, he would be good.
1: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
0: If you say that the world is not all right today, it means man's conduct is not quite all right.
1: మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
0: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్ సీక్రెట్.
1: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
0: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
1: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
0: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దైవం మానుష్య రూపేణ.
0: God essentially comes down in the form of
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎ సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హిజ్ ఓన్.
1: ఇలాంటి మనిషి రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
0: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our
1: time. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
0: Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity.
1: నేను అనేక పర్యాయాలు చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
0: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఆర్త్ నాట్ టు సాల్వ్ పెటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్ని కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
0: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
1: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ that the mankind is bound by their own actions.
1: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటది. నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
0: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్. ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్
1: అపాన్. నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుండాలి.
0: స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఇఫ్ యూ ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
1: ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడా నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిర్రర్ ది ఇమేజ్
1: దీనిని బట్టి మన కర్మలను బట్టి మన ప్రతిఫలం వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ that all the fruits of our action depend upon the type and the nature of action that we
1: have. Bharatiya yokka pradhanamainatvanti vishwasamu moodu.
0: There are three important beliefs on which Bharatiya life is based.
1: Karma phalamu aneetvanti okati.
0: One is
1: the fruits of action.
0: మనము చేసిన దానిని తప్పించుకున్నటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం.
1: The law of karma states that it is impossible to escape the fruits of your own actions.
0: రెండవది అవతార తత్వము.
1: The second one is the principle of avatara.
0: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతార తత్వ రెఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: మానవత్వం కేవలము దైవం నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్. దిస్ ఇస్ ఎ ట్రూత్.
0: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
0: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
0: దేనివల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే ది ఎనిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుందా?
1: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
0: Bhuta bhavishyat vartamana kalamunu kudanu gurtimpa cheseetundi oka divya shakti okka manavuniki maatrame untundi.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
0: Kanukane idi manavattamlo oka durlabhatanga deenni bhavistu vacharu.
1: That is why it is said it is difficult to get a human life.
0: Aithe మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ అ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈస్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈస్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌవర్ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. పాస్ట్
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.

0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు, ఇంకా భవిష్యత్తు ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్ సెల్ఫ్.
0: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
0: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
1: గో ఆన్ రిఫ్లెక్టింగ్ అండ్ రిమెంబరింగ్ ది ప్రజెంట్ యాజ్ ప్రజెంట్.
0: కానీ భగవద్ దృష్టిలో ఇది ప్రజెంట్ కాదు, ఇది సాధారణమైన ప్రజెంట్ కాదు, ఇది ఆమ్నీ ప్రజెంట్.
1: బట్ ఇన్ ది డివైన్ రెకనింగ్ అండ్ విజన్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రజెంట్, దిస్ ఇస్
0: ఆమ్నీ ప్రజెంట్ అన్నామంటే గడిచిపోయిన దాని యొక్క రిజల్ట్ ఈ ప్రజెంట్ లో ఉంటుండాలి. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఆమ్ని ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ యూఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్
0: అండ్ ఓన్లీ రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్ట్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్
0: రాబోయే రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము, గడిచిపోయినది రాబోయేటువంటిది కూడాను ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
0: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచనలు లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
1: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore, he worries himself about the past and the future.
0: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది దైవత్వములో ఉండవు.
1: But in God you cannot find this kind of past, present.
0: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
1: This is contradicting the divinity itself.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా, స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
1: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్. స్వామి నోస్ ది ఫ్యూచర్ అండ్ స్వామి నోస్ దట్ హీ వుడ్ బి ఫాలింగ్ ఇన్ బాత్రూమ్. డస్ హీ నాట్ నో దిస్ మచ్?
0: అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను.
1: I know my
0: own satyanni chakkaga gurtinchali.
1: I know my own future, but I would never bother about the future of this body or myself. I would always think of the future of others. This truth must be very clearly recognized.
0: Ili kartavyam yogam uchyate appadi kartavyanni appadiki nenu chintistanu.
1: I always concern myself about the duty for the present.
0: Ivanni vastuntai potuntai.
1: All these things come and go.
0: ప్రతి ఒక్కటి కూడా జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్
0: రావటం పోవటం, రావటం పోవటం.
1: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ పాసింగ్
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
1: ఇన్ ది ప్రాసెస్ ఎ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్డ్ బై పీపుల్.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ the experiences in our own life.
0: Bhagavantudu ye avataram nandu kani Rama Krishna Matsya Kurma Varaha Vamana ilanti avataram nanni kudanu kevalamu tatkalikamainatundi yokka phalitamunu maatrame meeru gurtistu vastunnaru kani prati avataram kudanu vachedi okke oka lakshyam.
1: Whatever incarnation be it Rama or Matsya or Kurma or any avatar, there is only one reason as to why an avatar, an incarnation,
0: మానవునికి ప్రేమ తత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి.
1: ఆల్ ది ఇన్కార్నేషన్స్ కమ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు మ్యాన్.
0: ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థం కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ బౌండ్ బై సో మెనీ థింగ్స్ బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ and because you do not have that love manifesting in you.
0: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattvam enti manavattvanga roopondutavu.
1: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
0: Tyagamu leni manavudu

0: కేవలము రోగమునందే నశిస్తాడు.
1: ఎ మ్యాన్ వితౌట్ సాక్రిఫైస్ రూయిన్స్ హింసెల్ఫ్ ఓన్లీ ఇన్ డిసీజెస్.
0: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు.
1: ఎ మ్యాన్ వితౌట్ లవ్ ఈజ్ ఎ లివింగ్ డెత్.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
1: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
0: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
1: లవ్ అలోన్ ఇస్ ద రివార్డ్ ఫర్ లవ్.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
1: లవ్ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు భయము లేదు.
1: లవ్ నోస్ నో ఫియర్.
0: కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
1: ద రీజన్ ఈజ్ లవ్ ఈజ్ ఫుల్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమలో స్వార్థము లేదు.
1: దేర్ ఈజ్ నో సెల్ఫిష్నెస్ ఇన్ లవ్.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటాయి.
1: లవ్ లివ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఫియర్ ఇన్ ఇట్.
0: కనుకని ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తు నందు అవతరిస్తూ ఉంటాయి.
1: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్ లవ్.
0: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
1: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ద లా.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకునేటట్టు సాధ్యమవుతుంది.
1: వన్ కెన్ లెర్న్ దిస్ బేసిక్ ట్రూత్ ఓన్లీ త్రూ డివినిటీ అండ్ త్రూ గాడ్.
0: కృష్ణావతారము కేవలం లీలామానుష విగ్రహం అని, ఆదర్శమూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సైడ్ అన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
0: భక్తుల యొక్క పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింప చేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ టు ఎర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సేక్రెడ్నెస్, ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
0: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ, దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము, అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే, కాని భగవంతుడు ధర్మరక్షణ, అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
1: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
0: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
1: బట్ దిస్ ఇస్ రాంగ్ ఇన్ గాడ్స్ వ్యూ.
0: ధర్మము తన సంకల్పం నుంచి ఆవిర్భవించినటువంటివే కనుక తన సంకల్పం పవిత్రమైనది కదా.
1: ఎవ్రీథింగ్ హాజ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హిస్ విల్.
0: ప్రతి పదార్థాన్ని, ప్రతి వ్యక్తిని మనం ప్రేమించినప్పుడే భగవంతుని ప్రేమించిన వారం అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ లవ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఓన్లీ వుడ్ హావ్ ట్రూలీ.
0: ఎవరిని ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం.
1: హూమ్ సో ఎవర్ యూ హేట్ యూ వుడ్ హావ్ హేటెడ్ గాడ్ హింసెల్ఫ్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్మల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
0: భగవంతుణ్ణి, భగవంతుడా నా బాధలు నీకు కనిపించటం లేదా, నా రోదలు నీకు వినిపించటం లేదా, నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్, అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్, దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ, బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
0: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా,
1: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
0: జానాది సమయమునందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
0: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన హీ స్టార్ట్స్ లివింగ్ ఎన్ ఇంటెలిజెంట్ లైఫ్. ఇమ్మీడియట్లీ అవుట్ దట్ ఇస్ ఓవర్
0: అవుట్ ది మెడిటేషన్ కృష్ణుడు చెప్పినటువంటిది సతతం యోగినః అన్నాడు
1: బట్ దిస్ ఇస్ నాట్ వాట్ హెస్ బీన్ టోల్డ్ బై కృష్ణ యు షుడ్ బి యోగి ఆల్వేస్
0: మనము తెల్లవారి యోగి మధ్యాహ్నం భోగి రాత్రి రోగి ఈ విధంగా మారుతుంటే ఇంకా సతతం యోగినః అనే ఏ రీతిగా మనం భావించడానికి వీలవుతుంది
1: ఇఫ్ యు ఆర్ ఏ యోగి ఇన్ ద మార్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్ ది ఆఫ్టర్నూన్ and get diseases in the evening how can you
0: sarva kala sarva avasthali endukulanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali
1: on the other hand you should be full of the feeling of divinity at all times and in all places whatever you do whatever
0: kevalam nee swarthamne nee kashtamulu yendu bhagavantuni nindinchatamu సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము
1: క్రిటిసైజింగ్ గాడ్ వెనెవర్ యు ఆర్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ప్రైజింగ్ గాడ్ వెనెవర్ యువర్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ఎ నారో వే ఆఫ్ లుకింగ్ అట్ గాడ్
0: ఇది విశాలమైన భావం కాదు
1: దిస్ ఈజ్ నాట్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్
0: ఏ సమయమునకు ఏ కాలములో ఎప్పుడు ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు
1: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
0: ఏది జరిగినా కూడాను ఇది భగవత్ ప్రసాదంగానే మనం భావించాలి.
1: Whatever happens must be treated as a gift of God.
0: అట్టి ప్రేమను మనం పెంచుకున్నప్పుడే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when you develop such a true love, spirituality springs up in your heart automatically.
0: కేవలం లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు
1: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ వర్ల్డ్లీ రిలేషన్షిప్స్
0: అంత సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము
1: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్
0: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం
1: టు విచెవర్ ప్లేస్ యు గో వాట్ ఎవర్ యు సీ యు షుడ్ కన్సిడర్ గాడ్స్ జాయ్ యాజ్ యువర్ జాయ్
0: కేవలం ఇది దేహం ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పనిముట్టు
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్
0: దీన్ని నడిపించేది నడిచేది అనుభవించేది అనుభవింపచేసేది అంతా తన యొక్క దివ్యత్వమే
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ మేక్స్ దిస్ మూవ్ విచ్ మేక్స్ దిస్ ఎంజాయ్ విచ్ మేక్స్ దిస్ లివ్ అండ్ విచ్ మేక్స్ దిస్
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేనటువంటి యొక్క మానవులు మేము భక్తులము మేము సర్వసంగ పరిత్యాగులము మేము భగవంతునికి సన్నిహిత సంబంధులము అని భావిస్తుంటారు
1: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్ హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్
0: ఒకనొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోరి
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ that they were very great
0: leela manasa vigrudainatundi krishnudu oka chinna natakam aadutu prayatinchadu
1: krishna enacted a small drama
0: oka naadu ye naadu evaru kani vinani eriganatundi yokka baadana anubhavinchinattuga natam chesadu
1: he acted as if he is suffering from a pain which was untold unheard of and such unbearable pain
0: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు
1: హీ బ్యాండేజ్డ్ హిస్ హెడ్ విత్ ఎ బిగ్ టవల్ అండ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ హెడేక్
0: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు
1: నోయింగ్ ద ఫ్యూచర్ అండ్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ హీ ఎనాక్టెడ్ దిస్
0: రుక్మిణి సత్యభామ జాంబవతి అందరు కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు
1: రుక్మిణి సత్యభామ జాంబవతి అండ్ ది అదర్ విమెన్ హూ వర్ దేర్
0: స్వామి ఏనాడు కూడాను ఈ బాధను మేము చూడలేదు కదా ఈ బాధ ఎందుకోసం వచ్చింది దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు
1: దే బిగాన్ క్వశ్చనింగ్ హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్వామి వీ హావ్ నాట్ సీన్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఎర్లియర్ వాట్ ఈస్ దిస్ పెయిన్ హౌ డి యు
0: భరించుకోలేను ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు
1: హీ బిగాన్ జస్ట్ టెలింగ్ దట్ ఓ ఐ కెనాట్ బేర్ దిస్ పర్టికులర్ పెయిన్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ గివింగ్ మీ సచ్ ఎ ట్రెమెండస్ షాక్ అండ్ హీ బిగాన్ టెలింగ్ దిస్
0: దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు
1: దే క్వశ్చన్ హిమ్ వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్ స్వామి
0: ఎవరైనా ఒక పరమభక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుంది అన్నాడు.
1: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్ ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్.
0: ఆ వేళకు అబ్రహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
1: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే.
0: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా నారదా, ఈ బాధను మేము ఏనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
1: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారద అండ్ ప్రే టు హిమ్, వెల్ నారద ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
0: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమ భక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
1: When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
0: Narada prakaranam unde ha ha inta parama bhaktaralani satyabhamane untundadi kada aame padaduli ivvochunu kada annadu.
1: Narada just said satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it, Krishna? I said.
0: Satyabhama chetunnalu pundi. Ayyo, nenu satini, Krishnudu naa pati. Sati yokka padaduli pati yokka sirasu paina velatamu idi maha aparadham kada. Neku naraka prapti praptistundi, nenu ee narakaanni anubhavinchalenu, naa padaduli ivvanu anindi.
1: Satyabhama felt embarrassed. She was only a wife for Krishna, and the dust of wife's feet, if it is put on the head of a husband, she would go to hell. I do not want to go to hell by giving the dust of my feet for
0: Rukmini such a... Kudanu ide jawabu cheppindi.
1: Rukmini repeated the same answer.
0: Iruvuru cheri Naradunni pattukunnaru. Meekante parama bhaktulu lokamlo untunnara swami, mee padaduli ivvochunu kada annaru.
1: Rukmini and Satyabhama asked Narada, can there be a greater devotee than you, Narada? The dust of your feet could be offered to Krishna.
0: Narada cheppadu, amma క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణములో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాని నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకములో పోయి పడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
1: మదర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ I would go to hell and lose all the privileges and the pleasures that I am having, like go by the name of
0: Bhagavartuni talapaina bhaktuni yokka padaduli vetama idi maha papam.
1: Is it that the dust of the feet of a devotee to be put on Krishna,
0: this is a sacrilege ee bhaktul lopala.
1: This is the type of understanding on the part of these devotees.
0: Tadupari cheppadu, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
1: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
0: నారదుడు చెప్పాడు, స్వామి దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
1: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
0: నేను గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
1: కృష్ణ సెట్ గో టు గోపికాస్ గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
0: క్షణంలో వెళ్లాడు గోకులం.
1: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
0: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు, గోవింద దామోదర నామదేవి ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
1: వెన్ హి వాస్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
0: వచ్చి మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ రెయిన్ ఆఫ్ questions to Narada. How is our Gopala?
0: అప్పుడు విచారంతో నారదుడు చెప్తున్నాడు, గోపికలారా కృష్ణుడు చాలా బాధలో ఉంటున్నాడు, ఏనాడు కూడాను నేను ఇంతకాలమైనప్పటికీ అతని ఇంత బాధలు అనుభవించడం నేను చూడలేదు, ఈ బాధ నివారణార్థమై నేను ఔషధం కోసం ఇక్కడికి వచ్చాను అన్నాడు.
1: Narada told him, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for taking some medicine.
0: Gopakala vinnaru, emiti కృష్ణుడికి శిర భారమా, ఇంత నొప్పిగా ఉంటుందా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుందా, చెప్పండి ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
1: గోపిక ఆస్క్డ్ నారద, ఈజ్ దేర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం? We will be prepared to give anything for the sake of Krishna.
0: Adhuli kavalata annadu Naradudu.
1: He asked, he wants the dust of your feet.
0: Oka gopikala intiki parigettindi, o pedda bed sheet techindi, aa bed sheet paina gopikalandaru dance aadaru, aa paadadhoolanta ayindi, inta pedda moota katti taksham teeskuni vellandi ani cheppindi annaru.
1: One gopika ran home and brought a bed sheet and all of them danced on it. Collected a lot of dust from their feet and packed it up.
0: Narada inka alasyam cheyadu, takshaname teesukoni poi na krishnuni yokka baadha nivaranam cheyamani cheppini koraru.
1: They prayed that rush immediately, oh Narada, and see that our Krishna is freed from the headache.
0: Naduniki aashcharyamesi veda shastra itihasa puranam lenatundi murkhulu yokka swabhavam ittine untuntadi.
1: Narada was shocked and surprised. These people are totally uneducated. They do not.
0: Gopikalu kevalam murkhulu.
1: They are foolish ones.
0: Gopikalu cheppar. Narada, maam narakamunu kaadu. Inke vidhamainatundi okka lokaniki poyina kuda maaku parvaledu. Maa Krishnudu baagunte ante chaalu annaru.
1: Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right.
0: అనగా మా నరక ప్రాప్తం, మా స్వర్గ ప్రాప్తం, మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు.
1: దే ఓన్లీ ప్రే దట్ అవర్ కృష్ణ షుడ్ బి ఆల్ రైట్. ఇన్ విచ్ ప్లేస్ వి గో వీఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్ వీఆర్ నాట్ ఎట్ ఆల్
0: బాగుండాలి. ఇక్కడ పాదధూళి ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
1: ద మొమెంట్ దట్ దిస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారద హియర్,
0: పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయిందే నీకు.
1: బై ది టైమ్ నారద క్యారీడ్ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
0: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయింది అన్నాడు.
1: కృష్ణ సెడ్ ద మూమెంట్ ద గోపిక గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యూ దేర్
0: అనగా
1: మై హెడేక్ హస్
0: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి
1: sacrifice your selfishness
0: bhagavantuni yokka aanandamane chintincheetvanti yokka gopikulu parama bhaktulu annadu.
1: He declared that gopikas are the true devotees and great devotees because they are bhakti untundi.
0: Idi isthe naakem nashtamo, idi isthe naakem kashtamo aneetundi tana swarthane tana drishtilo unchukunnatundi varu bhaktulu kaadani cheppadu Krishnudu.
1: He declared that those people cannot be called devotees at all who go on thinking what would happen to them by doing such and such an act and who are immersed in the selfishness.
0: Nenu sarvajeevulu yendu untunnanu,
1: I am residing in every living being.
0: Aa dhooli naade, aa paadamu naade, aa sarasthu naade.
1: That dust is mine, that foot is mine, and that head is mine. Everything
0: sarvata paadi paadam amta naade.
1: My feet and my head are found everywhere. Everything belongs to me, he declared.
0: Nanugunu gunagallara,
1: can anyone comprehend me, understand me?
0: 24 lakha jeevulanu anayamunanada vayukundunata anavurenu trinakastamu modalugu anakku akanda roopuda vaivedayunata nanugunu gunagallara.
1: Can anyone comprehend me? I am residing in all the 84 lakh species and a part of their themselves.
0: Ghanamagu dongalalo gajadonganu nanuganu gonnagalara.
1: I am the greatest thief among the thieves. Can anyone comprehend me?
0: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
1: In your understanding he is a thief, in my understanding he is I.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
1: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.
0: ఐక్యత కావాలి.
1: There is need for unity.
0: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నువ్వు నివారణ గావించడానికి వీలు కాదు.
2: It is not possible to solve the problems of the world today by any other means.
0: Unity, unity, unity. Aikamatyam atyavasaram.
2: Unity is essential only by unity.
0: Aikamatyame jeevitam yokka sutramu.
2: The law of life is unity.
0: ఈ సూత్రమునందే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
2: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్
0: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ ప్యూరిటీ నిర్మలత్వం ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ దెర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
2: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్ డివినిటీ.
0: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
2: దేర్ఫోర్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఏకత్వం చాలా అవసరము.
2: యూనిటీ ఇస్ అబ్సల్యూట్లీ.
0: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
2: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
0: ప్రేమ చేత ఏమైనా మనం సాధించవచ్చు.
2: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
2: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: కనుక ప్రేమ చేత మనం సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ త్రూ లవ్.
0: చిన్న ఉదాహరణము, మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, యు మే బిలీవ్ ఆర్ యు మే నాట్.
0: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
2: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూమెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్, అన్బేరబుల్.
0: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
2: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్ దేర్ లవ్ రీచ్డ్ మీ, మై లవ్ రీచ్డ్ దెమ్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ
0: ఫెల్ట్. కనుకనే భగవత్ తత్వం ఏది చూస్తుంది, ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
2: దేర్ఫోర్ వై డస్ గాడ్ డిసెండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్.
0: ప్రేమ రహితమైనటువంటి దీంట్లో ఏమాత్రం కూడా మనం ఆనందాన్ని అనుభవించలేము.
2: వీ కెన్ నెవర్ గెట్ డిలైట్ అండ్ జాయ్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్.
0: గోపికను కూడా చెప్పారట.
2: దట్ ఈస్ వై ఈవెన్ గోపికాస్ ఆల్సో సాంగ్ లైక్ దిస్.
0: కృష్ణ

0: కృష్ణ, నీ ఒక్క తూరి మురళే వాయించు. ఏ విధంగంటే ప్రేమరహిత మరు భూములలో, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములలో మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది, ఈ సీడ్ నింగ్ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్ నింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ టు పుట్ దిస్ ఫీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ జస్ట్

0: You play the flute in such a way that let there be
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే, అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందుపోతాం.
0: The land should be of made of love. The seedling is love. The rain is love. The river is love. Then only
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంతా ప్రేమమయంగా ఉంటుండాలి.
0: That means to say that whatever we do, it must be filled with love.
1: Oka patralo manam payasam kosi petti enni randralu kottina anni randralona payasame ostundi gaani payasam raadu kada.
0: If there is sweet nectar in a vessel, however many number of holes in a side, you get only that sweet nectar only through all this.
1: Kanaka manam hrudayanni premamayanga maarchukunte manam chese panulu premani, chuche chupulu premani, vine vishayalu premani, chese panulu premani, anta premamayamaina untayi.
0: Therefore, if you can fill your hearts with love, your thoughts will be full of love, your looks will be full of love, your deeds will be full of love, your hearing will be full of love.
1: Edo manam ఆఖ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కాని అన్నింటికీ ఆధారమై ఆధేయమైన ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ catch and you have to just
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించు కూర్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఎంప్లాయిడ్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ ఒక థార్న్స్ ఎనీవేర్.
1: తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనం వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవు ఏ ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును, కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించడాని ప్రపంచమంతా ముళ్ళు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: Oka rajuku kanulu jabbu telindata.
0: It appears a particular king has
1: oka vaidyudu cheptadata ee kanulu jabbu nivarana kavalante ekkada chusina kani oke green color chustu ginipothe ee kanulu jabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see, it must be green. Then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలు కానీ గోడలు కానీ ఏకదు అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్ ఇఫ్ యు కెన్
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్, there is no need for criticizing others, there is no need for commenting upon others.
1: Kanaka hrudayanni kevalamu vishayalato nimpukune badalu premato nimpukodaniki prayatninchandi.
0: Make efforts instead of filling your hearts with all sorts of ideas, fill it with love.
1: Talato kevalamu pavitramaina bhavanni penchukondi.
0: Develop only good ideas.
1: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇంటూ దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: అధికారి అయినటువంటి వాడికి అధికారం అందించాడు.
0: He gave power and authority to people.
1: ఎందరి జయించినప్పటికీ తాను మాత్రం కిరీటం లేని రాజుగానే ఉన్నాడు.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తరువాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడా, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: Kanuka nenu rajulu tayar chesetunti vaadiga undali.
0: I should be one who can prepare king.
1: Rajyam akkaraledu.
0: I do not want this kingdom.
1: Hrudaya samrajyamunu nenu paripalistunnanu chaal annadu.
0: I would rule the kingdom of heart. That is
1: bhagavantuni yokka vishalamaina bhavamulu ittiviga untuntai.
0: Such are the great and broad
1: drama cinemalo turi krishna yokka leela nittivi krishna chesina pani nittivani deenini manam aadharanga chestuntam okaru kalpinchina kathalavi kaani krishnulo aa vidhamainatuvi levu.
0: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
1: daivam okkade.
0: There is only one God.
1: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ. టు విచెవర్ కంట్రీ యూ బిలాంగ్ అండ్
1: దేశభావాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
1: అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
0: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ live the life of equality.
1: Mukhyanga prakruti yokka prabhavanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Basically we should recognize the laws of nature.
1: Prakruti veru paramatma veru kadu.
0: God is not different from nature.
1: Ee prakrutiki dhara ani peru.
0: This nature has a name called dhara.
1: Dhara anegapudu adhe radha ga maaripoyindi.
0: This dhara, when it is inverted, it becomes Radha.
1: Radha Krishnudu anagayami Dhara Paramatma. Ide prakruti paramatma yokka swaroopame Radha Krishnudu ani.
0: Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God.
1: Kanuka ee prakruti lopana manam cheyavalsinatundi yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatundi aaradhana.
0: If we can make efforts to discharge our duties in living in nature,
1: kartavyanni visvarinchi
0: giving up your own duty,
1: devullu badinchi
0: giving trouble to
1: devulni poojiste vachinatundi phalitam emtundi,
0: what is it that you are going to get if you worship God?
1: Kanuka devullu badinchakunda chusko.
0: Do not hurt or cause pain to living being.
1: Cheppina matalanta vismarinchatamu,
0: not caring for the words of God.
1: Dhyana poojalu cheyatamu,
0: doing worship and meditation is no good.
1: Matamu mana prayojanam ledu.
0: You are not going to achieve
1: edi chesina daiva karyamgane nu bhavinchi తప్పు లేదు.
0: వాట్ ఎవర్ యువర్ డూయింగ్, కన్సిడర్ దట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
1: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
0: వర్షిప్ అలోన్
1: దేవాలయం పోయినంత మాత్రమే భక్తి కాదు.
0: బై గోయింగ్ టు ఎ టెంపుల్,
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, మన దేహమే ఒక దేవాలయం.
0: Consider your body itself as temple.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: కాని ఈ టెంపుల్ ఎలాంటిది అంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్.
0: But this physical body is not a permanent, a static temple.
1: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: Wherever this moving temple goes, God resides there.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Recognize this great truth.
1: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
0: A number of difficulties and problems come to the body.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: The physical body, which is made up of five elements, we do not know when this is going to leave the body.
1: Malamutra durganda mamsaraktam gaane kunugu javvadilu puttabovu.
0: This is not going to give perfume.
1: Urano adavino udagamadyamuno eppudo vidichedi erukaledu.
0: You do not know where you are going to die, whether it is in the midst of
1: karakam eppudu marpu chendetundi.
0: Physical body goes on changing.
1: Momentum aahara viharalato konni sambhavistuntai, vastuntai, potuntai.
0: Certain things happen to this body on account of the food that you take on account of carelessness. Certain things happen to this body.
1: Kanuka manamu ee dehaanni lakshyam cheyakunda,
0: we should not give too much of attention to this body.
1: Manasunu maralchadaniki prayatninchali.
0: We should make effort to turn our mind and turn towards
1: adi pedda prabodha.
0: This is ది గ్రేటెస్ట్ మెసేజ్.
1: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
0: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
1: ఆ బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరల్చాలి.
0: If you can turn your mind on some other work, then you will be
1: అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైన, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
0: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
1: రెస్ట్ అంటే ఏమిటి? పడుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటం ఆ రెస్ట్? అది కాదు రెస్ట్.
0: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్
1: పనిని మార్చడమే రెస్ట్?
0: రియల్ రెస్ట్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
1: అది నా పని,
0: దాట్ ఈస్ మై వర్క్.
1: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
0: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్స్.
1: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను,
0: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు సమ్
1: అదర్. నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
0: ఐ ఆల్సో జస్ట్ అటెండ్,
1: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ బిజీ, దిస్ బాడీ ఇస్ గివెన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
1: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ టు డిశ్చార్జ్ ఇట్స్ వర్క్ అండ్
1: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
0: వీ షుడ్ యూస్ దిస్ బాడీ టు డూ సమ్
1: కర్మని. ఎందుకోసం చేయాలి?
0: వై షుడ్ వీ డూ ద వర్క్?
1: కాలమును సార్థకం చేసే కోసము.
0: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై టైమ్.
1: కాయము రావటం కర్మ కోసము, కర్మ చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
0: The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how all these three things are important.
1: ఏ పని లేకపోతే భక్తులు తల్లి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు పెట్టి బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
0: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
1: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
0: Real sadhana consists of turning our mind according to our will.
1: ఇది మైండ్, మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
0: వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ బై టర్నింగ్ అవర్ మైండ్ ద వే దట్ వీ వాంట్.
1: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ దాట్ మ్యాన్ ఇస్ బౌండ్ ఆర్ ఫ్రీడ్.
1: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
0: దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: మనోమూలం ఇదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ హిడెన్ అండ్
1: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
0: సమ్ టైమ్ బ్యాక్, లాంగ్ బ్యాక్ హడ్ బీన్
1: బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ పోయి వచ్చావు.
0: యు హడ్ బీన్ టు బద్రీనాథ్ కేదార్నాథ్ అండ్
1: వేణీ. హిమాలయం ఎంత పెద్ద స్వరూపము,
0: వాట్ ఏ స్టూపెండస్ థింగ్ ఈస్ హిమాలయ.
1: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
0: After you come back, you will reflect for a minute, you can get that such huge
1: hrudayam sutama chala chinnadi, inta pedda himalayam nee hrudayamlo etta nigripindi, ee vidhanga aavarinchindi.
0: Your mind and heart is such a small one, but still it can fit.
1: Kabatti hrudayam chinnadi kaadu, prapanchamanta hrudayam gane maaripoyindi.
0: The entire world is in your own mind.
1: Kanukane manas ante edo chinnadiga meer bhavinchukandi.
0: Do not consider mind as a very small thing.
1: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
0: మైండ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు
1: అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
0: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
1: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనస్సును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ to be narrow and we want to control.
1: Manasulo nenu unnanu kaani naalo manasu ledu aneetundi satyanni gurtinchali.
0: You recognize the truth that you live in mind. Mind is not in you.
1: Manasam ta kudanu prapanchamlo nindi untundali.
0: The entire mind is
1: prapanchamanta oka manasulone untundali.
0: Mind is in the world and world is in the mind.
1: Kalukani ee pratyekamainatundi bhavanga adini teeskokoddu.
0: Do not separate them from each other.
1: Swartham undinappudu manasu chinnadiga maaripothundali.
0: If you are selfish, your mind becomes very small.
1: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైన కూడా అల్పత్వంగా మారిపోతుంది.
0: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ ఎవర్ డివినిటీ యు హావ్ ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
1: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
0: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
1: నీవు యాచకుడు కాదు.
0: డూ నాట్ బికమ్ ఎ బెగర్.
1: మాస్టర్,
0: యువర్ మాస్టర్.
1: నీవు యజమానుడిగా తయారు కావాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ యువర్ మాస్టర్.
1: ఇంతే కాదు, నేను దేవుడి వాడని అనుకోవాలి, దేవుడు నా వాడని అనుకోకూడదు.
0: నాట్ మెన్లీ దాట్ యూ సే దాట్ యూ బిలాంగ్ టు గాడ్, యూ డోంట్ సే గాడ్ బిలాంగ్ టు
1: మీ. జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కృష్ణ.
1: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుని వల్ల ఈ పాండవులకు జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
0: ది యాదవ ఫిల్డ్ విత్ ఆరోగెన్స్ థాట్ దట్ కృష్ణ బిలాంగ్ టు దెమ్ అండ్ దే సెడ్ దట్ అవర్ కృష్ణ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది విక్టరీస్ ఆఫ్ పాండవాస్.
1: కనుక అహంకారం బయలుదేరింది.
0: అన్ అకౌంట్ ఆఫ్ దట్ ఈగో డెవలప్డ్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఈగో యు కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: అని యాదవులందరూ కూడాను హతమైపోయారు.
0: దట్ ఇస్ వై ది ఎంటైర్ యాదవ రేస్ వాస్
1: డిస్ట్రాయ్డ్. అట్లా కాదు, కృష్ణ మేము మీ వారం, మేము మీ వారం, మేము మీ వారం కృష్ణునికి అర్పితమైపోయారు.
0: కాంట్రరీ టు దిస్ గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్ దెంసెల్స్ కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ కృష్ణ.
1: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
0: హ్యావ్ ద థాట్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్.
1: కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు.
0: దట్ వీ బిలాంగ్ టు యూ, యూ
1: మీరు మా వారు అనుకున్నప్పుడు మీరు వేరు మేము వేరు అయిపోతాం.
0: If you say that you belong to us, you are separate from us.
1: Memu meevaramane tarike nenu neelo ekamaipoyadu neeve aipothavu kaani nenu kaadu.
0: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
1: Kankare I anetundi unnappudu you anetundi oka chustundi.
0: When you are filled with this I, there is another entity called you which separates you from that.
1: I plus you annappudu we aipothundi.
0: Once you make I plus you, it becomes we.
1: ఊ అయిపోతుంది. ఊ అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటది.
0: వన్స్ దేర్ ఇస్ దట్ వీ బోత్ ఆర్ గాడ్
1: వీ ప్లస్ వీ ఊ అయిపోతుంది.
0: ఇఫ్ యూ పుట్ వీ ప్లస్ వీ అగైన్ ఇట్ ఈస్ వీ అలోన్.
1: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
0: దేర్ ఫోర్ వెన్ యూ సే దట్ ఐ బిలాంగ్ టు యూ, యూ బికమ్ యూ గెట్ ది నేచర్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక దైవత్వం లోపల ఆత్మతత్వాన్ని విశాలమైన మనసుగా మార్చుకోవాలి.
0: Therefore, you should transform your own thinking into divinity.
1: In our case, sarva sadhanalu yendukudanu manamu oka manasunu arikattukovatam kosam chesetundi sadhanle.
0: All the types of sadhanas that we perform today are meant to control our mind.
1: Manasulo oka chinna sookshmamainatundi oka gunamulanta untunnayi.
0: There are certain subtles, very secret truths hidden in the mind.
1: నేను ఈ మాటల పైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమీ నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమీ తెలియలేదు.
0: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
1: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
0: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
1: Karaka nee manas dana paina potam chetina akkada durda vastu untundadi, lekapothe durda ledu akkada.
0: Once you divert your mind on that particular thing, you get that particular
1: prati kashtamulu kaani nashtamulu kaani dukkhamulu kaani badalu kaani anni kudanu mana manas dwarane puttunnayi.
0: All the pains, all the sorrows and everything comes only through our mind.
1: Karaka ee manas ekkada nunchi pustundadi?
0: From where does this mind come?
1: ఈ మనసు ఎవరు?
0: Who is this mind?
1: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుంది.
0: When you just examine that way, it consists of only thought.
1: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
0: From where do these thoughts come?
1: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
0: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
1: Okati antime marokati prarambham avutundi.
0: The end of one is the beginning of another.
1: Kashta sukhamulu rendunnu kalisi undu.
0: The joy and sorrow are always together.
1: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
0: It is impossible for anyone to separate them.
1: కష్టము సుఖము ప్రత్యేకముగ యందు చూడబోము.
0: You can't see joy alone separately as a separate entity.
1: కష్టము ఫలించలేని సుఖం బటందు.
0: If your sorrow ends, then you say that there is joy.
1: కనుక మనం కష్టాన్ని కాని సుఖాన్ని కాని రెండింటిని చింతించకుండా రెండింటికి జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
0: Therefore, you should not bother yourself about either the sorrow or the joy. But go to the origin from which this sorrow and joy emanate.
1: Prema swarupulara. Mukhyanga manamu aakarala paina atma tattvanni vahinchakoodadu.
0: Embodiments of divine love. We should not consider atma only
1: kattiga undinatvanti poovu vichinappude sugandham manaku aanandanni andistundi.
0: Only when a flower blossoms, you get the perfume from that.
1: Pushpam pushtigaanu undali.
0: The flower must be quite all right.
1: Pushtiga undinappudu vichinappude andamu aanandam kuda labhistundi.
0: Only when a right type of flower just blossoms.
1: Pushpam pushtiga lekapothe aa pushpamu andanga undadu.
0: If it does not have strength and stamina in it, it cannot.
1: Dani paramanam kudanu anta ghaatuga undadu.
0: The perfume also will not be full.
1: Kanukane pushpam pushtiga undalanukunte emti mana yokka hrudayam gunamulu manchivuga undali.
0: What do you mean by keeping the flower in trim? That
1: means gunamulu manchiga undinappude prapanchamanta manamulu aakarshistundi.
0: You should fill your heart with virtues, then only you will be able to
1: deham paine matram manam lakshyanni pettukunte.
0: If you keep all your concentration only on the physical body,
1: idi tatkalikamainatundi aanandanni andistundi.
0: The joy that you get is only temporary.
1: Krishnini gunamulunu aakarshinchi aanandinchi anubhavinchinatvantidi radha.
0: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
1: Krishna yokka roopani chusi aanandinchinatvantadi Radha yokka chellalainatvanti Chandrakala.
0: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed
1: roopani aadharam chesukundi Chandra.
0: Chandra based all her enjoyment
1: roopani aadharanga chesukundi Radha.
0: Radha based all her joy on the basis of the qualities of Krishna.
1: Karukane gunamulu aadharanga teeskunnatvantide jeevita aanandanni anubhavinchindi.
0: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
1: Aa gunamulne chintistu vachindi.
0: She always reflected upon the qualities of Krishna.
1: Antuvallane deeniki Radha ani daraku peru vachindi.
0: That is why this earth has got the name Dhara, and which is Radha.
1: Aa radhaku nirantaramu Krishna aaradhane.
0: This Radha always spent her time in the worship of Krishna.
1: Anekamandi telusunu R A D A Radha aipothundi.
0: All of you know the spelling of the word Radha. R A D A.
1: R nunchi prarambham ayyapudiku Radha aipoyindi.
0: If you start this with the letter R, it becomes Radha. A
1: nunchi prarambham ayyapudu Aadhar aipoyindi.
0: If you start from A, it becomes Aadhar.
1: D నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ డి, ఇట్ బికమ్స్ ధార్.
1: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఏ,
1: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
0: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ద ఎంటైర్ బేసిస్ ఇస్
1: నిరంతరము గాడ్ ఆరాధనే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
0: హూఎవర్ ఆఫర్స్ continuously worship of Krishna is Radha.
1: కనుక ఇలాంటి దివ్య తత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమ తత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
0: Krishna is one who through Bhagavata expounded and made Gopikas and Gopalas to experience the divinity in
1: Krishna. అన్ని కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి.
0: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫాథమ్ దెమ్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
1: సాధ్యం కానటువంటి,
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ ఈవెన్ టు డిస్క్రైబ్ దెమ్.
1: కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
0: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ have wrongly understood the relationship that existed between Krishna and Gopika and interpreted wrongly.
1: Ernatvanti yokka antaratham enti hrudayame brindavanam.
0: What is the ultimate meaning of all the things?
2: మన భావములే గోపికలు.
3: ఆల్ అవర్ ఫీలింగ్స్ బి కంపేర్ టు గోపిక.
2: ఆత్మనే కృష్ణుడు.
3: ఆత్మా బి కంపేర్ టు కృష్ణ.
2: ఆనందమే లీలలు.
3: This joy and the delight, this is leela.
2: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
3: That is the true బృందావన్ ఆఫ్
2: కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను బృందావనంగా మార్చుకోవాలి.
3: Transform every man's heart into బృందావన్.
2: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
3: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
2: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
3: ఎవ్రీ యాక్టివ్ పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లీలాస్ ఆఫ్ కృష్ణ.
2: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్యం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమాన్నం తినేసేసి ఈనాడు గోకులాస్యం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమాన్నం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
3: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
2: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
3: The actual paramanna has prepared in the
2: paramu etta untundalante tiyega undali param adhe paramunuku sambandhinatundi annam kanakane paramannamu annaru adi madhuramainatundi premaga untundali.
3: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful and that is why it is called paramanna, which is very sweet.
2: Aa paramannam krishna namame paramannam.
3: It is the name of Krishna which is really supreme.
2: Bhagavat namame nijamainatundi madhuryam.
3: God's name is really sweet.
2: Vachanam madhuram.
3: His word is
2: madhuram.
3: His eyes
2: stotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
3: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
2: Kanuka manaku daivatvanni manamu విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
3: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్. ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
2: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
3: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్.
2: మన ప్రేమలు చాలా సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
3: అవర్ లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
2: నిస్వార్థమైనటువంటివిగా ఉంటున్నాయి.
3: ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
2: కానీ ఇది కాదు నిజమైన ప్రేమ.
3: ట్రూ లవ్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్.
2: అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
3: వీ హావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ us విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్.
2: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
3: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్, బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ the great truths expounded in the in that particular community, caste or religion?
2: ee naadu vacha vedantam vedantam adhikamaipothu unnadi kaani aacharana vedantam matram shunyam avutundali.
3: Today philosophy of words is growing fast but philosophy in action is dwindling.
2: ekkada chuchina kaani vacha vedantame viriviga perigipoyindi.
3: Wherever you see you come across philosophy and spirituality only in words.
2: Kaadu manaku aacharana vedantam kavali.
3: But that is not what we want today. We want spirituality in practice.
2: Neevu 100 cheppe danakante okkati chesi chuste chalu.
3: It is better to practice one rather than preach 100.
2: Kanuka manamu prema tattvanni penchukondi.
3: Therefore develop love in you.
2: Aa bhagavat naamamulo undati madhuryanni anubhavinchandi.
3: Enjoy the sweetness associated and inherent in the name of God.
2: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ.